మధుమానస పరిశోధకాయ నమః. ఓం శ్రీ సాయి సాధకానుగ్రహ వటవృక్ష ప్రతిష్టాపకాయ నమః. ఓం శ్రీ సాయి సకల సంశయ హరాయ

0: ఓం శ్రీ సాయిరాం. శ్రీ సత్యసాయి వాణి శ్రోతలందరికీ స్వాగతం. 1993 నవంబర్ మొదటి వారంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు కఠోపనిషత్ మీద ధారావాహికంగా తమ దివ్యోపన్యాసములను అందజేశారు. ఈనాటి ప్రేమామృతం కార్యక్రమంలో ఆ ఉపన్యాసములలో ఒక ఉపన్యాసాన్ని మీకిప్పుడు అందిస్తున్నాం.
1: లేదను చుంటిమో అత్తి కలదు, ఎది కలదను చుంటిమో అత్తి లేదు, ఉన్నదొక్కటే దైవంబు ఎన్నటికి ఉన్నదొక్కటే దైవంబు ఎన్నటికి లేనిదయ్యను లోకము కాంచలయ్యా. ఏది లేదను చుంటిమో అద్ది కలదు, ఎది కలదను చుంటిమో అది లేదు, ఉన్నదొక్కట దైవంబు ఎన్నటికి ఉన్నదొక్కటే దైవంబు ఎన్నటికి లేనిదయ్యను లోకంబు లేనిదయ్యను లోకంబు కాంచరయ్య, లేనిదయ్యను లేనిదయ్యను లోకంబు కాంచరయ్య. ప్రతి మానవుడు తెలియని విషయాన్ని తెలుసుకున్నటకు, తెలుసుకున్న విషయాన్ని అనుభవించుటకు, తెలిసి తెలియని విషయాన్ని యోచించుటకు కృషి చేస్తుంటాడు. ఈ దృశ్యకల్పితమైన జగత్తు రెండింటితో కూడినటువంటిది. ప్రతి పదార్థములకు పరార్థము అనేటువంటిది ఒకటిన్నది. ఈ పదార్థము అనేటువంటిది పరమార్థములకు భిన్నమైనటువంటిది కాదు. పదార్థ పదార్థములు రెండు కూడాను అవినాభావ సంబంధములు. ఇవి రెండు కూడాను అన్యోన్య ఆశ్రయములు. పదార్థము లేని పదార్థము అస్తిత్వము లేనటువంటిది. కనుకనే దీనిని ఈనాటి వైజ్ఞానికులు మ్యాటర్ అండ్ ఎనర్జీ అన్నారు. అయితే ఈ పదార్థం అనేటువంటిది పరార్థమును ఏ విధంగా నిరూపిస్తుంది? పరార్థము మూలము, పదార్థము కేవలము దృశ్యకల్పితము. దృశ్యకల్పితమైన పదార్థము స్థూలము, అదృశ్యమైనటువంటి యొక్క పదార్థము సూక్ష్మము. పదార్థము ఆధేయము, పరార్థము ఆధారము. ఆధార ఆధేయముల యొక్క సంబంధమే ఈ జగత్తు. అయితే ఇట్టి దృశ్యకల్పితమైన ఈ జగత్తు నందు ఆధారభూతమైనటువంటి యొక్క పరతత్వాన్ని గుర్తించాలని కొందరు విద్యార్థులు ప్రారంభించారు. భరద్వాజుని కుమారుడైనటువంటి సుకేతుడు, శివి కుమారుడైనటువంటి సత్యకాముడు ఈ స్టూడెంట్స్ కు లీడర్స్ గా నిలిచి పిప్పిలాదకుడు అనేటువంటి మహర్షి దగ్గర వెళ్లినారు. ఈ విద్యార్థులు తమకు తెలియనటువంటి పరతత్వాన్ని, జగత్తుకు ఆధారమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని గుర్తించాలని ప్రశ్నిస్తూ వచ్చారు పిప్పిలాదకుడు. పిప్పిలాదకుడు ఈ స్టూడెంట్స్ యొక్క ఒక ఉత్సాహమును సంతసించి, నాయన దేనికైనా ఒక అధికారం ఉండాలి, డాక్టర్ కావాలంటే ఎంబీబీఎస్ పాస్ కావాలి, ఇంజనీర్ అయి బ్రిడ్జ్ కట్టాలంటే అతను ఇంజనీరింగ్ కావాలి. ఏ చిన్న పని చేసినప్పటికీ ఆ పనికి తగినటువంటి అధికారం ఆ వ్యక్తిలో ఉండాలి. అధికారము లేనటువంటి వ్యక్తి ఏ కార్యమును కూడాను సాధించలేడు. నాయన ఆత్మతత్వం అనేటువంటిది కేవలము ఒక భౌతికమైనటువంటి వస్తువు కాదు. జగత్తుకు మూలాధారమైనటువంటి ఆది, ఆదికి మూలాధారమైనటువంటి యొక్క దివ్యశక్తి, అది ఏ పరతత్వం. అట్టి పరతత్వాన్ని గుర్తించాలంటే తామరత్వాన్ని విసర్జించాలి. తామరత్వాన్ని విసర్జించాలనుకుంటే ప్రకృతి భావముల నుంచి దూరం కావాలి. ప్రకృతి భావముల నుండి దూరం కావాలనుకుంటే దేహభ్రాంతి మానం. కనుక మీరు ఈ విధంగా ప్రశ్నించడానికి మీకు అధికారం లేదు. కొంతకాలం ఆశ్రమంలో ఉండి నా ఆశను శిరసా వహించి నా యొక్క సందేశమును చక్కగా శ్రవణము చేసి నా ఉద్దేశములను అర్థం చేసుకుని ఉత్తమమైనటువంటి పరతత్వమును నీవు గుర్తించడానికి ప్రయత్నించు. అందరి పెద్దమామను వేలితో చూపినట్టుగా ఇంద్రియాతీతమైనటువంటి పరతత్వాన్ని నేను ఈ రీతిగా వాక్కులో నుంచి చెప్పాలి. యథో వాచో నివర్తంతే అప్రాప్య మనసాస. మనసుతో యోచించడానికి కాని, వాక్కుతో ఉచ్చరించడానికి కాని వీలు కానటువంటి పరతత్వాన్ని మీకు బోధించడం అంటే మీకు అర్థం కాదు. కనుక ఒక సంవత్సరమైనా మీరు ఆశ్రమంలో నుంచి సరైనటువంటి సాధనలు కలిపి మీ యొక్క చిత్తమును శుద్ధి గావించుకొని నిశ్చలమైనటువంటి భక్తితో నిర్మలమైనటువంటి భావముతో ఆర్యను తెలుసావహించండి. ఈ స్టూడెంట్స్ విద్యార్థులు 6 మంది. పిల్లలు వేసేటువంటి ప్రశ్నలు, గురువు చెప్పేటువంటి ఆన్సర్స్, ఈ రెండింటినీ పురస్కరించుకొని దీనికి ప్రశ్నోత్తర వాహిని అనగా ఉపనిషత్తు అని పేరు పెట్టారు. క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఇదియే ఈ ఉపనిషత్తు యొక్క ప్రధానమైనటువంటిది. ఇది కఠోపనిషత్తులో కూడా ఒక భాగమే. కనుక ఒక సంవత్సరము గురువాదులను శిరసావహించి అతని అడుగుజాడలను అనుసరించి తూచ అతని యొక్క ఆజ్ఞను శిరసావహించి కాలమును ఆనందంగా గడుపుతూ వచ్చారు. ఆ స్టూడెంట్స్ ఎలాంటి వాళ్ళు, ఏ విధంగానైనా తన యొక్క సంకల్పమును నెరవేర్చుకోవాలి, దైవానుగ్రహాన్ని పొందాలి, గురువార్జును సరైనటువంటి రీతిలో పాలించాలి, పాటించాలి అని పరమ దీక్షతో ఉంచి చేరినటువంటి వారు. ఇటు మనస్సు కలిసి అయితే ఐసా లేకపోతే పైసా అన్నట్టుగా వారు పోయేటువంటి వారు కాదు. ఆ స్టూడెంట్స్ అంత కఠినమైనటువంటి దీక్షను పొందుతూ వచ్చారు. భరద్వాజుని కుమారుడు ఎలాంటి వాడు, సుకేశుడు చాలా గొప్ప దీక్ష పూరినటువంటి వాడు. ఈ సుకేశుడు అనేటువంటి వాడు సుఖ ఈశుడే. సుఖేశుడు జీవితంలో ఏమి సుఖముంది, ఇందులో సుఖం అనేటువంటిది ఏమి, దేహరీతిగా అనుభవించేదా సుఖము, లేక ఇంద్రియరీతిగా అనుభవించేదా సుఖము, మానసిక రీతిగా అనుభవించేదా సుఖము, సర్వేంద్రియ సంబంధమైనటువంటి ఆ సుఖము కాదు. కాదు, ఆత్మసుఖమే నిజ సుఖము. ఇదియే నా యొక్క స్వభావము. స్వభావం అనగా ఏమిటి, మానవుని స్వభావము తప్పు చేయటము మొదటి తప్పు. స్వభావము చేసిన తప్పునే తిరిగి చేయకుండా ఉండటం అది తప్పు అన్నాడు సత్యనారాయణ. ఇది తప్పు చేయటం స్వభావం కానే కాదు. ఏమిటి ఆ స్వభావం అంటే, తప్పులు చేయటము, అబద్దాలు ఆడటము, అన్యాయం చేయటము, మరణం అపహరించటము, ఆత్మహత్య చేయటము, ఇవి ఆ మనస స్వభావాలు. స్వభావము స్వ ఆత్మ భావము, ఆత్మభావమే స్వభావం. నేను స్వతంత్రుడిగా జీవించాలి అంటారు. ఏమిటి స్వతంత్రం అంటే, ఇష్టం వచ్చినట్టుగా ప్రపంచమంతా చుట్టటము, లేక ఇష్టమంతా వచ్చినట్టు బజారు చుట్టటము, ఇది కాదు స్వతంత్రము. తంత్రము, దేహం ఒక తంత్రము, మనసు ఒక యంత్రము, శ్వాసం ఒక మంత్రము. ఈ యంత్ర మంత్ర తంత్రముతో కూడినటువంటిది మానవ జీవితము. ఏమిటి ఈ మంత్రము,
2: వాట్ ఇస్ దిస్ మంత్ర?
1: ఇది మంత్రం. ఈ మంత్రం ఎక్కడి నుంచి వస్తుండాలి, దేహం అనేటువంటి యంత్రం నుంచి వస్తుండాలి. దేహమే లేకపోతే ఈ మంత్రమే రాదు. ఈ రెండింటికి తంత్రం ఒకటి ఉంటుండాలి. ఆ తంత్రమే మన హృదయము. ఆ హృదయము నుంచి ఆవిర్భవిస్తుంటుండాలి సోహం మంత్రం. ఆ సోహం అనేటువంటి మంత్రమును ఈ యంత్రము ఆచరించడమే, అనుసరించడమే, అనుష్ఠించడమే, ఇదే స్వాతంత్రం. స్వతంత్రం అంటే ఇష్టానుసారం ప్రవర్తించడం కాదు, అనగా కాన్షియస్. ఇది రైటు అనేటువంటిది నీ యొక్క హృదయానికి చూసినప్పుడు దానిని నీవు అనుసరించాలి. అదే విధంగానే ఈ యొక్క మానవత్వం లోపల ప్రతి దానికి కూడాను మేము అనుభవించాలంటారు. కానీ ఈ శిష్యులు ఆరు మంది కూడాను మహాదీక్షను కూడినటువంటి వారు, ఎట్టి కష్టములకైనా నష్టములకైనా దుఃఖములకైనా విచారములకైనా కడపటికి ప్రాణము నిడిచేదానికైనా కానీ సిద్ధంగా ఉన్నారు ఈ ఆరు మంది విద్యార్థులు. వారి తండ్రులు చూస్తారా అంటే మహా గొప్ప మహర్షులు, భరద్వాజ మహర్షి మీకు తెలుసును, ప్రపంచము లోపల అష్టశస్త్ర విద్యలు ఎందు కాకుండా వైద్య శాస్త్రం లోపల మహాప్రవీణుడు, శస్త్ర వైద్యుడు అని ఎందుకు పేరు కూడా. పూర్వమంతా కూడా ఆపరేషన్ చేసేటువంటిది ప్రపంచంలో ఎక్కడా లేదు, భరద్వాజ మహర్షి ఒక్కడు మాత్రమే దీనిని కనిపెట్టాడు. అలాంటి భరద్వాజ కుమారుడే సుకేశుడు, శివి అనే మహర్షి యొక్క కుమారుడు సత్యకాముడు. సత్యకాముడు అనగా ఏమిటి? కామనగా కోరిక. దేనిని కోరుతున్నాడు? సత్యాన్ని కోరినవాడు సత్యకాముడు. పేరుకు తగినటువంటి వాడు ఈ యొక్క శిష్యుడు. కనుక నీ పేరుకు తగినట్టుగా మనం ప్రవర్తించాలి. పేరు పెట్టినంత మాత్రమే కాదు ప్రధానము. కనుకనే ఇలాంటి మహా తపస్సంపన్నులైనటువంటి వాడు చిన్న వయసు నుండి దీక్షను పూని సర్వసంగ పరిత్యాగులైపోయి ఇల్లును వదలి ఆశ్రమును చేరి గురువును ఆశ్రయిస్తూ వచ్చారు. నిత్యము వీరి యొక్క కృత్యములు ఏమిటి? బ్రహ్మముహూర్తములో లేవటం, గురువులకు సుప్రభాతము లేపించటము, గురుస్తోత్రములు చెప్పటము, తిరిగి గురువుతో పాటు నదికి వెళ్లి స్నానం ఆచరించటము, అక్కడి నుంచి గురువాజ్ఞ ప్రకారం వారు చెప్పినవన్నీ శ్రవణం చేయటము, శ్రవణం చేసినటువంటి దాన్ని సాయంకాలం తిరిగి దానిని అప్పజెప్పటము, ఇంకా ఒక్క క్షణమైన కూడా స్వార్థము అనేటువంటి దానికి మనసును ఉంచుకొనక గురువాజ్ఞని తన యొక్క ప్రాణ సమానంగా భావిస్తూ వచ్చారు. వారి ఒక్క సంవత్సరం అన్నాడు. సంవత్సరం అంటే ఏమిటో కూడా మర్చిపోయారు పాపం. ఈనాటి విద్యార్థులు చూస్తామంటే సంవత్సరం చెప్పారు 9 నెలలైంది, 10 నెలలైంది, 11 నెలలైంది, ఒక్కొక్క నెల మాత్రమే ఉంది, దీన్ని లెక్క వేసుకుంటూ వస్తుంటారు మనవాళ్ళు. కానీ కాలమును కూడా మర్చిపోయారు ఈ యొక్క విద్యార్థులు. సంవత్సరం అంటే ఏమిటి? నెలలతో కూడిన సంవత్సరము, వారముతో కూడినది నెల, దినములతో కూడినది వారము, గంటలతో కూడినటువంటిది దినము, నిమిషములతో కూడినటువంటిది గంటలు, సెకండ్లతో కూడినటువంటిది నిమిషము. కాబట్టి ఒక్కొక్క సెకండ్ కూడాను వారు అంత పవిత్రమైనటువంటి శిక్షణ సాధిస్తూ వచ్చారు. సెకండ్ కూడాను నూతనమైనటువంటిది ఆ విధంగా నడుపుకుని వచ్చేటప్పటికీ గురువు చెప్పిన మాటను తప్పించుకునేటువంటి వాడు కాదు. అతను సంవత్సరం పూర్తి అయింది, పిల్లలు ఏమీ ప్రశ్నించలేదు. కానీ అందరికంటే చిన్న పిల్లవాడు కబంధుడు, రామాయణంలోని కబంధుడు కాదు, రామాయణంలోని కబంధుడు మీకు అందరికీ తెలుసు బాగా. చాలా విచిత్రమైనటువంటి వేషధారి, అతని స్వరూపం మహా చాలా విచిత్రము. అతని తల ఇక్కడ మెడపైన లేదు, తల పొట్టపైన ఉంటుండాలి. అనగా దీని అర్థం ఏమిటి? తాను యోచించేటువంటి యోచనలు కానీ, తాను చేసేటువంటి సమస్త పనులు కానీ పొట్ట కోసం చేస్తున్నాడు అనేటువంటిది అర్థం. కానీ ఈ విద్యార్థులు తమ తలను పొట్ట పోషించుకోవటం కోసం కాదు. కబంధుని పిలిచాడు. నాయన, నీకిచ్చిన గడువు పూర్తి అయినది, నీ సోదరుడు తీర్చుకుని రామన్నాడు. ఆనందంతో ఉప్పొంగిపోయాడు ఈ కబంధుడు. ఆ ఆరు మంది సోదరులను తీసుకుని వచ్చాడు. చిన్నవాడినే ప్రశ్నించాడు, ఏమి నీ సందేహం అడగమని చెప్పాడు. గురూజీ, ఈ సృష్టి ఎట్లా జరిగింది? ఈ జీవులను ఎవరు సృష్టించారు? ఈ సృష్టించడంలో ఉండినటువంటి అంతరార్థం ఏమిటి? ఈ జీవులు చేయవలసినటువంటి పని ఏమిటి అని ప్రశ్నించాడు. తిప్పిరాముడు చిరునవ్వు నవ్వుతూ, నాయన, దీనిని సృష్టించినటువంటి వాడు ప్రజాపతి అన్నాడు. వీరు ఎంతో గొప్పగా యోచించుకొని ఉండినారు, ఎంతో గొప్ప ఆర్థర్ వస్తుందని ఆశించుకొని ఉండినారు. కానీ ఇది ప్రజాపతి సృష్టించాలంటే సంవత్సరం కాచుకున్నందుకు ఇది ఆ జవాబు అనుకున్నాను. అప్పుడు చెప్పాడు, నాయన, ఇంత మాత్రంతోనే మీరు యోచించనక్కర్లేదు. ఈ చిన్న వయస్సు, ఈ చంచలత్వానికి సరియనిచ్చి వయస్సు ఇంత చంచలత్వానికి అవకాశం ఇవ్వకూడదు. తిరచిత్తులై కూర్చోమన్నాడు. ప్రజాపతి కష్టం కల్పం చేత ఏ కోహం బహుశా, నేను ఒక్కడే అనేకంగా కావాలి అని ఆశించాను. నేను ఒక్కడే కానీ అనేకంగా ఉండాలి, అనేకత్వంలో తిరిగి నేను ఒక్కడే ఉండాలి. ఆలో అనేకత్వము, అనేకత్వంలో నేను, ఈ రెండింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి సృష్టికి మూల కారణమన్నాడు. ఒకటి లేక మరొకటి కాదు, అయితే ఇక్కడ రెండు నేను సృష్టిస్తానని చెప్పాడు. ఒకటి రయి, ఒకటి సూర్యుడు. అనగా సూర్యుడు చంద్రుడు ఈ సూర్యచంద్రాలను సృష్టించాడు. దీంట్లో ఇంక మీరు సైంటిస్ట్ చాలా మంది పిల్లలకు బాగా తెలుసు, సూర్యుని సృష్టించేటప్పటికీ సూర్యుని యొక్క కిరణములు, దీని సోలార్ సిస్టమ్ అంటారు, ఈ సూర్యకిరణం నుంచి ప్రపంచము సర్వస్వము సృష్టింపబడుతూ వచ్చింది. ఈ సూర్యకిరణములు చంద్రుడి పైన పడేటప్పటికీ చంద్రుని యొక్క స్వరూపం కూడాను చల్లదనంగా కూడాను ఆయన అందించేటువంటి స్థితికి వచ్చింది. ఈ యొక్క దీని వల్ల సస్యశ్యామలమైపోయింది ప్రపంచమంతా. ఈ యొక్క క్రాప్స్ అనగా ఏమి, తిండి పదార్థములంతా పెరుగుతూ వచ్చాయి. ఈ తిండి పదార్థముల చేత మానవత్వం ప్రారంభమైంది. ప్రతి మానవుడు కూడా తిండి వల్లనే ఈ యొక్క మానవత్వాన్ని మనకు ప్రసాదిస్తున్నాడు. కనుక మొట్టమొదటి సృష్టించింది రెండే, రవి చంద్ర. అందువల్లే ఆనాటి శిష్యు రవిచంద్ర బుధనీని రాహుకేతువునీని అని పరమ గురువు అయినటువంటి యొక్క కర్ణాటక దేశంలో ఉండేటువంటి సుధాముడు చెప్పాడు. రవిచంద్రుడు నీవే, రవి పురుషత్వము, నక్షత్రము, చంద్రుడు అనగా స్త్రీలింగము, సూర్యుడు అనగా పుంలింగము. కనుకనే ఈ రెండింటి యొక్క చేరిక చేతనే సమస్త సృష్టి ప్రారంభమైంది. ఈ ప్రారంభము లోపలన సూర్యుని యొక్క కిరణముల యొక్క దీనితో పంచభూతములు కూడా ప్రారంభమైనాయి. ఈ పంచభూతమును సూర్యుని యొక్క పంచ ప్రాణములు, ఇంకా 12 నెలలు ఉంటున్నాయి. ఈ 12 నెలలు కూడాను సూర్యునికు 12 నేత్రములు. ఇంతే కాదు, సూర్యునికి 7 రంగులు ఉంటున్నాయి. ఈ రంగులే అతని యొక్క రథం. ఇక్కడ 3 ఏకమైపోయినాయి, రంగులు చేరినాయి, పాదములు చేరినాయి, దీనికి తగినటువంటి స్వరూపం ఏర్పడిపోయింది. ఈ సరళ స్వరూపం కూడాను సృష్టికి ఆది కారణమైపోయింది. ఈ పంచభూతముల యొక్క తత్వం లోపల ఎవరిపైన ఒకదానికొకటి విరుద్ధంగా మారడానికి పడుకున్నాయి. ఎందుకోసం ఈ విరుద్ధం ఏర్పడిపోయింది? ఒక్కొక్క భూతములకు ఒక్కొక్క శక్తి మాత్రమే ఉంది. తిరిగి శాసించాడు, ఐకమత్యము అత్యవసరము, ఏకత్వంలోనే సర్వత్వము ఉంటుండాలి. కనుక ఆ సర్వత్వంలోనే దివ్యత్వం ఉంటుండాలి. కనుక మీరందరూ కూడాను నిర్మలమైనటువంటి నిశ్చలమైనటువంటి భావంతో ఉండండి. అదే ప్యూరిటీ. ఆ ప్యూరిటీ వలనే యూనిటీ, ఈ యూనిటీ వలనే డివినిటీ. కనుక మీరు ఏకత్వాన్ని మీరు అనుభవించాలి అని గాలికి వీచే శక్తినిచ్చాడు. ప్రాణుల ఉచ్ఛ్వాస విశ్వాసం అత్యవసరము, గాలి లేక క్షణమైన జీవుడు ఉండలేరు. కనుక ఇవన్నీ కూడా ఆకాశ తత్వములే. ఈ యొక్క గాలిని ఇచ్చినప్పటికీ తిరిగి రెండవది అగ్నిని కూడా ప్రవేశపెట్టాడు. ఈ అగ్నిని ఆర్పకుండా గాలిని చూసుకోవాలి, ఒకదానిని ఒకటి కాపాడుతూ రావాలి. ఐకమత్యం పంచభూతమును కూడా ప్రపంచాన్ని పోషించాలి. ఈ అగ్ని అనేటువంటిది మన దేహంలో లేకపోతే ప్రాణము ఉండదు, గాలి వెళ్లిపోతుంది. కనుకనే 98.4 అనేటువంటి యొక్క ఈ హీట్ ను ఈ దేహంలో పెట్టాడు. అదే ఫైర్. దాని తరువాత ఇందులో జలమును ప్రవేశపెట్టాడు. ఈ జలమే లేకపోతే ఈ యొక్క కండరములు, నరములు ఇవన్నీ కూడా స్తంభించిపోయి ఎండిపోతాయి. ఇందులో ఉండినటువంటి యొక్క దివ్యత్వం కూడా ఆరిపోతుంది. జలం ప్రాణములకు ఆధారము. మనలో ఉండినటువంటి ప్రాణమంతా కూడా జలము నుంచి వచ్చినటువంటిది. ఎవరైనా మూర్చబడిపోయినప్పుడు నీళ్లు చల్లుతూ ఉంటారు లేక నీళ్లు త్రాపుతుంటారు. అనగా ఆ ప్రాణము ఆ నీటి ద్వారా లోపల ప్రవేశిస్తుంటారు. ఈ వాటర్ నిచ్చాడు. తదుపరి దేహము, ఇదే మృణ్మయము. ఈ మృణ్మయమనేటువంటి దేహమంతా మట్టిమయమే. ఈ మట్టి ఎక్కడి నుంచి వచ్చింది? సూర్యరశ్మి నుంచి, పంట నుంచి వచ్చినటువంటిది, భూమి నుంచి వచ్చినటువంటిది. మీరు చక్కగా ఆడవారికి తెలుసు, మగవారికి తెలియదు. పుట్టిన బిడ్డను చక్కగా స్నానం చేయించి పౌడరు కొట్టి మంచి పరిశుద్ధంగా చేసి ఉయ్యల్లో ఉంచినప్పుడు ఆ బిడ్డ చేతులు ముడుచుకొని హాయిగా నిద్రిస్తుంటాడు. ఆ బిడ్డ ఏ బయట ప్రదేశానికి పోదు, ఏ మట్టిని ముట్టదు, ఎక్కడ ఆడుకోదు, ఏ యొక్క ధూడిని అతను ఆమె పేద చేరడానికి వీలు కాదు. కానీ ఆ ముడుచుకున్న చేతులు కొంచెం విప్పి చూస్తే అంత మట్టి ఉంటుంది, ఆ సందుల్లో అంత మట్టి ఉంటుంది. అనగా ఏమిటి, దేహం అంతా మట్టిమయమే, అదే మృన్మయమే. అయ్యా, ఈ మృన్మయం లోపల చిన్మయం ఉంటుందని నిరూపిస్తున్నారు. కానీ ఎంత చెప్పినప్పటికీ పంచభూతములు వదలలేదు. నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప. నేను ఈ తేగిన ఈ దేహంలో లేకపోతే ఏమి ప్రయోజనము, కాబట్టి నేనే దీనికి గొప్ప. వాతలు నేనే ఇందులో లేకపోతే ఈ దేహం అంతా డ్రై అయిపోతుంది, కాబట్టి నేనే గొప్ప. గాలి చెబుతున్నది, ఎందుకు మీరు విచారణిస్తారు, నేనే ఇది లేకపోతే మీరు ఏమాత్రము ఉండలేరు అని చెప్పారు. ఈ విధంగా ఒకదాని అక్కడ ద్వేషములు ప్రారంభమవుతూ వచ్చాయి. గుణములు సృష్టి నుంచి పంచభూతములు, పంచభూతం నుంచి ఈ పంచ కోశములకు సంబంధించిన ద్వేషములు ప్రారంభమవుతూ వచ్చాయి. ఈ ఐదు గుణము ఒకదానికొకటి భేదము చూస్తూ వచ్చినప్పుడు ఇందులో సుకేశుడు మరొక ప్రశ్న అడిగాడు. అన్నీ దేనికి అది గొప్పగా చెప్తున్నారు కదా, ఇందులో ఏది ప్రధానమైనటువంటిది మీరు సెలవివ్వాలని కోరాడు. నాయన, ఏది లేకపోతే ఈ జీవితం లేదు, అదే గొప్పది అన్నాడు. చూచాయి, ఒకదాని గురించి చాలా పోట్లాడుతూ వచ్చాయి. ఇందులోపల ప్రాణము లేచింది. అయ్యా, మీరే చాలా మంది గొప్పవారు, మీరే ఉండండి, నేను వెళ్లిపోతాను అని. ఈ యొక్క ప్రాణము దేహాన్ని వదలినా అన్ని స్తంభించిపోయినాయి. అప్పుడు ఈ పంచభూతములు ప్రాణాన్ని ప్రార్థించాయి. నీవు లేకపోతే మాకు మేము బ్రతకలేము, మాకు సర్వాధారము నీవే అని ప్రాణమే ప్రధానము అని నిర్ణయించుకున్నారు. ఈ విధంగా ఉండటం చేత తెలకు ఉపనిషత్తు ఇంకొక రకమైనటువంటి దీని కింద బోధిస్తూ వచ్చింది. ఇక్కడ దేవతలకంతా కూడాను ఒక గురువు బృహస్పతి, రాక్షసులకంతా ఒక గురువు విరోచనుడు. ఈ విరోచనుడు అనేటువంటి వాడు ప్రహ్లాదుని గ్రాండ్ సన్, అతను రాక్షసులకంతా గొప్పవాడు. ఇంకా ఇతను బృహస్పతి దేవతలకంతా గొప్పవాడు. ఈ ఇరువురు కురుడను కూడారు, పోయి బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవాలి. ఆనాడు రాక్షసులు కూడాను బ్రహ్మతత్వం తెలుసుకోవాలని ఆశ ఉండేది. ఈనాడు సాక్షాత్ మానవులు కూడాను బ్రహ్మతత్వం అంటే ఏమో తెలుసుకోవడానికి ఇష్టలేదు. ఇరువురు వెళ్లారు. ఇరువురు వెళ్లేటప్పటికీ గురువు చెప్పాడు ప్రజాతమైనటువంటి దీని కింద బోధిస్తూ వచ్చి. ఇక్కడ దేవతలకంతా కూడాను ఒక గురువు బృహస్పతి, రాక్షసులకంతా ఒక గురువు విరోచనుడు. ఈ విరోచనుడు

ఇరువురు వెళ్లారు. ఇరువురు వెళ్లేటప్పటికీ గురువు చెప్పాడు, ప్రజాపతి నాయన మీరెందుకోసం వచ్చారు? మేము బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవాలి, బ్రహ్మను చూడాలి అన్నారు. ఓహో, బ్రహ్మను చూడాలి, ఇది చాలా సులభమైనటువంటిదే కదా. నీటిలో ప్రతిబింబాన్ని మీరు చూడండి, అదే బ్రహ్మ అన్నాడు. అరే అరే అరే, నీటిలో ప్రతిబింబాన్ని చూడటమే బ్రహ్మనా? ఎంత సులభమైనటువంటిది అని మంచి డ్రెస్సులు వేసుకున్నారు, చక్కగా అన్ని విధాలు అలంకారం చేసుకున్నారు, ఆ నీటిలో పోయి తమ ప్రతిబింబాన్ని చూచారు. బ్రహ్మను చూచారు అని తిరిగి వెళ్లాడు. తన రాజ్యం లోపల నీటిలో ఉన్న ప్రతిబింబమే బ్రహ్మ అని సర్వులకు చాటుతూ వచ్చాడు. కాని దేవతలు అంత అజ్ఞానులు కాదు, వారు నిత్యానికి పరిశీలన కల్పేటువంటి ప్రజ్ఞావంతులు. ఎంత దూరం పోయాడు, తిరిగి బృహస్పతి వారు వెనుకకు వచ్చాడు. ప్రజాపతి, ప్రతిబింబమే ఆత్మతత్వం అయితే బింబం ఉండినంత వరకు ప్రతిబింబం కనిపిస్తుంది, బింబము పోతానే ప్రతిబింబం కూడా పోతుంది. బింబం శాశ్వతమైనటువంటిది కాదు ఈ దేహము, కాబట్టి ఇది ఆత్మ శాశ్వతమైనటువంటిది కదా, కాబట్టి ఇది నాకంత తృప్తిగా లేదు అన్నాడు. చెప్పాడు ప్రజాపతి, నాయన ఇంకా కొంతకాలము ఆశ్రమంలో తెలుసుకోవచ్చు అన్నాడు. అన్నాడు బ్రహ్మతత్వాన్ని, బ్రహ్మస్వరూపాన్ని చూడాలి చూడాలి చూడాలని తపిస్తూ వచ్చాడు. కొంతకాలం గడిపిన తర్వాత అతని తపోశక్తిని, అతని దీక్షను, అతని శ్రద్ధాభక్తులను చక్కగా చూసి బృహస్పతి రామన్నాడు, చూడు, ఆత్మను దర్శించాలనుకుంటే నీవు స్వప్నములో ఉండినటువంటి దానిని నీవు స్వప్న దర్శనం చేసుకో, అప్పుడు నీకు తప్పక ఆత్మదర్శనం అవుతుందన్నాడు. అనుకున్నాడు, స్వప్నము ఇది జాగ్రత్త అవత్వలోని ప్రతిబింబమే కదా, స్వప్నములో చూచేంత వరకు మాత్రమే ఇది సత్యంగా ఉంటుంటుంది, స్వప్నం పోతానే ఇది కూడా పోతుంది, కాబట్టి ఆత్మ సత్యమైనటువంటిది కనుక స్వప్న దర్శనం కూడాను ఇది ఆత్మదర్శనం కాదు అని తిరిగి సందేహం కలిగి తిరిగి వచ్చాడు ప్రజాపతి దగ్గరికి. స్వామి, ఆత్మ నిత్య సత్యమైనటువంటిది కదా, స్వప్నావస్థ కేవలం తాత్కాలికమైనటువంటిది, ఇది సత్యమైన ఆత్మస్వరూపం ఎట్లవుతుంది, కనుక నాకు ఇది సందేహంగా ఉంటుండాలి, నా సందేహాన్ని తీర్చి నన్ను కేవలం తమ అనుగ్రహానికి పాత్రుడిగా చేయమన్నాడు. ఇంకా కొంతకాలం ముందు ఉన్నాడు, తిరిగి తాను ఆత్మదర్శనం కావాలి, ఆ దీక్షను పూనుకున్నాడు కనుకనే ఏమైనా సరే ఎంతకాలమైనా నేను ఉంటానని ఆశ్రమంలో నిలిచాడు. మరి కొంతకాలం ఉండిన తర్వాత నాయన సుషుప్తిలోని దర్శనమే ఆత్మదర్శనము అన్నాడు. సుషుప్తి, సుషుప్తి గాఢ నిద్ర, గాఢ నిద్రలో ఏమీ ఉండదే, ఇది కేవలం అజ్ఞాన స్థితి కదా, కాబట్టి అజ్ఞానం ఆత్మ ఎంతవుతుంది, కాబట్టి ఈ యొక్క సూక్ష్మ స్వరూపంలో కాని ఈ యొక్క గాఢ నిద్రలో కాని ఉండేటువంటిది ఆత్మ కాదు. జ్ఞానము అజ్ఞానాన్ని దూరం చేయాలి, కాని అజ్ఞానమే ఆత్మ అనుకుంటే ఇది నేను నమ్మలేకపోతున్నాను. ప్రకాశం, జ్ఞానం ప్రకాశం, సుశుక్తి అంధకారం, అంధకారమే అజ్ఞానం, కాబట్టి అజ్ఞానం ఆత్మస్వరూపం కాదు, కనుక స్వామి నన్ను క్షమించి నిజమైనటువంటి విషయం నాకు తెలుపమని చెప్పని తిరిగి ప్రార్థించాడు. ఈ విధంగా ప్రజాపతి ఎందుకోసం ఈ విధంగా చెప్తూ వచ్చాడు, ఒకే దూరే ఆత్మతత్వం ఎందుకు చెప్పకూడదు, మానవుని యొక్క విచారణ శక్తి ద్వారా దీనిని తనకు తానే తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. నాయన పండరసం కావాలంటే పండను కొను, రసం తీసేటువంటి ఒక ఇది ఉంటుంటుంది, దానిని కొను, ఈ పండగ కోసి పై తొక్కునంతా తీసి పారవేయి, చేసిన తర్వాత లోపల విత్తనాలు కూడా తీసివేయి, ఇవన్నీ చేయనట్టి ఎంత కష్టమవుతుంది, అవన్నీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అవుతుంది, అప్పుడే పండరసం యొక్క మాధుర్యం కూడా వాళ్ళకి చక్కగా తెలుస్తుంది. అసలు కాకుండా ఏదో బజార్లో పోయి రెక్స్ అనేటువంటి ఒక ఫ్రూట్ జ్యూస్ బాటిల్ అని తీసుకుని వస్తే తాగితే అది ఏమీ అర్థమే కాదు. అందుకనే సాధకులకు ఈ రెడీమేడ్ ఇస్తే వారికి అంత అర్థం కాదు, పర్సనల్ గా మనస్సుతో బుద్దితో ఇంద్రియముతో యోజనతో అన్ని విధాల సాధన చేయాలి. ఈ సాధన సంపత్తిని అందించే నిమిత్తమై, ఈ మేధాశక్తిని అందులో ప్రవేశపెట్టే నిమిత్తమై ఇన్ని రకములుగా బోధిస్తూ వచ్చాడు. ప్రతిబింబము ఆత్మ అన్నాడు. ప్రతిబింబము బింబమే లేనప్పుడు ప్రతిబింబం ఎక్కడొస్తుంది, అది కాదన్నాడు. తిరిగి స్వప్న దృశ్యము ఆత్మ అన్నాడు. స్వప్నమంతా తాత్కాలికమైనటువంటి కానీ శాశ్వతమైనటువంటి కాదు, అది కాదన్నాడు. సుశుక్తి, సుశుక్తిలో ఉన్నటువంటి అజ్ఞానమే కాని జ్ఞానం కాదు, కాబట్టి జ్ఞానం పరమాత్మ స్వరూపము, ఇవి మూడు కాదని చెప్పని వాదించాడు. ఏదికి ఆత్మ అన్నాడు. అప్పుడు చెప్పాడు, జాగ్రత్త, స్వప్న, సుశుక్తి ఈ మూడింటిని నీవు మాని స్థిర్యమును ప్రవేశించమన్నాడు.

ఆయన నాలుగవది అని అర్థం. ఫోర్త్ వన్ కనుక ఈ తురియావస్థలో నువ్వు ప్రవేశించమన్నాడు. ఈ తురియమనగా ఏమిటి? గుణములకు అతీతమైనటువంటిది అనగా కామ క్రోధ లోపు మోహం నమర్చిందులకు అతీతమైనటువంటిది, పంచభూతములకు అతీతమైనటువంటిది, పంచకోశములు అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ ఈ పంచకోశములకు అతీతమైనటువంటిది. ఈ అన్నింటికి అతీతమై ఉండి కూడాను అన్నింటి ఎందు ఉంటున్నది. చూసారు ఇది ఇందులో ఉండేటువంటి రహస్యం. అన్నిటికీ అతీతమై ఉంది కానీ అన్నింటిలోనూ ఉంది. అయితే మనకు ఏ విధంగా కనిపిస్తుంటుండాలి? నేను అప్పుడప్పుడు పిల్లలకు చెప్తుంటున్నాను, ఈవెన్ యూ థింక్ యు ఆర్, ఈవెన్ అదర్ థింక్ యు ఆర్, ఈవెన్ యు రియలీ ఆర్. దీని నేను బయటకు కూడాను ఐఆమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్, సెకండ్ ఐఆమ్ ది సెంట్, ఐఆమ్ ది సన్ ఆఫ్ గాడ్, మూడవది ఐఎమ్ మై ఫాదర్ ఆర్ వన్. ఇది కూడాను ఈ ఖురాన్ దీంట్లో కూడా చెప్తుంది పర్షియన్ లాంగ్వేజ్ లోపల. ది లైట్ ఈజ్ ఇన్ మీ, ఐఆమ్ ది లైట్. ఈ అన్ని తత్వములు ఎందుకు ఈ యొక్క రిజర్వేషన్ యొక్క ఏకత్వం అక్కడ నిరూపిస్తూ వచ్చింది. కనుక నీ అన్నింటి ఎందు ఉండి కూడాను తాను దేనికి ఆ సంబంధం లేకుండా ఉంటుండాలి. కదిలే జలము లోపల చంద్రుడు కూడాను కదిలినట్టుగా కనిపిస్తాడు, కానీ కదలిక నీటిది కాని చంద్రుడిది కాదు, ఉండి తెలియగానే ఉన్నాడు. కదిలేదు నీరు, కదిలే నీతి ఎందు ప్రతిబింబించేటువంటి చంద్రుడు కూడా కదిలినట్టుగా ఉంటున్నాడు. కాబట్టి చంద్రుడు కదులుతున్నాడు, దీవన్ యూ థింక్ యూ ఆర్. మలినమైన జలము లోపల చంద్రుడు మలినంగా కనిపిస్తున్నాడు, అదే దీవన్ అదర్ థింక్ యూఆర్ గుడ్ ఆర్ బ్యాడ్ అనేటువంటి ఇతరులు నిర్ణయిస్తున్నాడు. దేన్ని బట్టి? నీ ప్రవర్తన బట్టి నీవు మంచి చెడ్డ అంటున్నాడు. నీవు సరి అయిన ప్రవర్తన లేకపోతే నీ బ్యాడ్ బాయ్ అంటాడు, సరి అయిన ప్రవర్తన ఉంటే యూఆర్ గుడ్ అంటాడు. అనేది ఎవరు? నీవు కాదు, అదర్ థింక్ యూ ఆర్. ఇంకా నిశ్చలమైన నిర్మలమైన జలము లోపల సూర్యుడు చక్కగా ప్రతిబింబిస్తూ ఉంటుంటాడు, ఈవెన్ యూ థింక్ యూ ఆర్. ఇది ఐఆమ్ ఇన్ ది లైట్, ఐఆమ్ ఇన్ ది లైట్. ఇన్ ది లైట్ అంటే నీకు స్వతంత్రం లేదు, నేను అతని స్వాధీనంలో ఉన్నాను, పరాధీనుణ్ణి, నేను ఈ దేహంలో ఉన్నాను, కాబట్టి ఐఆమ్ లైట్. నేను దేహంలో ఉన్నాను, బంధింపబడ్డాను. క్రమక్రమేణ విచారణ కలిపి నో నో ది లైట్ ఈజ్ ఇన్ మీ, నాలో ఈ లైట్ ఉండబట్టే నేను చూడగలుగుతున్నాను, నాలో ఈ లైట్ ఉండబట్టే నేను వినగలుగుతున్నాను, నాలో ఈ లైట్ ఉండబట్టే యోచించగలుగుతున్నాను. కాబట్టి లైట్ బయటది కాదు, లైట్ నాదే, నాలోనే ఉన్నది. ఇది రెండవ స్టెప్ చెప్పేసి లైట్ చెప్పేటది ఐఆమ్ ది లైట్, నాట్ ఇన్ నాట్ అవుట్, ఐఆమ్ ది లైట్. ఈ తత్వాన్ని తిప్పిరాజుకులు ఈ ఆరు మంది శిష్యులకు చక్కగా అర్థమయ్యే రీతిగా విద్యార్థులకు బోధిస్తూ వచ్చారు. మానవ తురియావస్థ అంటే ఏమిటి? ఇందులోని ఆత్మతత్వం ఉంటుండాలి. నాయన నీవు దేహరీతిగా అస్థిరం అనుకున్నావు, కానీ సత్రరీతిగా మనోకల్పితం లోపల నీవు కూడా అది అసత్యమే అనుకున్నావు, కానీ సుషుప్తిలో అజ్ఞానం అనుకుంటున్నావు. జ్ఞాన అజ్ఞాన శివు రెండింటి యొక్క ఏకత్వమే స్వప్నము. స్త్రీమనేటువంటిది కేవలము ఒక అసత్యం కాదది, జ్ఞానాజ్ఞానముల యొక్క చేరిక. జాగ్రత్తలో ఉండేటువంటి ప్రపంచము కనిపిస్తుండాలి, ఇంకా అజ్ఞానంలో ఉండేటువంటి యొక్క దీనిని అనుభవిస్తున్నాము. నీవు గడిపైన పండుకున్నావే కానీ ఏదో బొమ్మల బజార్లో చుట్టినట్టుగా నీకు స్వప్నం వచ్చింది, కానీ చుట్టేది ఎవరక్కడ? మైండే, బాడీ కాదు, బాడీ ఇక్కడే ఉంటుందని. బాడీ జాగ్రత్త, మైండ్ స్వప్నం, ఈ రెండింటి యొక్క ఏకత్వమే అజ్ఞానము. సరే అజ్ఞానము జ్ఞానము అనేటువంటిది ఎట్లా వస్తుంది? నిన్న కూడా చెప్పాను, తెలిసి తగినటువంటి రీతిలో నీవు దాన్ని ప్రయత్నపూర్వకంగా సాధించకపోవటమే ఒక మాయా అజ్ఞానము అంటారు. భగవంతుడే, భగవంతుని ఏమని పిలుచుకుంటారు? కేశవాయన మహా, మాధవాయన మహా, మాధవుడు. మాధవుడు, మాధవుడు అనగా ఏమిటి? మా భూమి, మా లక్ష్మి, మా మాయా, ధవ హస్బెండ్, మాస్టర్ లీడర్. భూమికి పతి, భూమికి మాస్టర్, లక్ష్మికి పతి, మాయకు యజమాని. కనుక నీ భగవంతుని మాయోపాధి అని కూడా పిలుస్తూ వచ్చారు. ఆయన దేహంగా హరించేసంటి వాడు భగవంతుడు. కనుక మాధవారగా ఏమిటి? ఈ విధమైనటువంటి జ్ఞానాజ్ఞానముతో కూడి అజ్ఞానంలోనూ ఉన్నాడు, జ్ఞానంలోనూ ఉన్నాడు. అంటే జ్ఞానాజ్ఞానం రెండు తనలో లేవు, దీనిని సత్యభూతి అయినటువంటి ఆత్మ అన్నాడు. కనుక పరిశుద్ధమైన జలము లోపల పరిశుద్ధంగా కనిపించేటువంటి సూర్యుని యొక్క ప్రతిబింబమే ఇది ఆత్మ.
ತಾನೇ ಗೃಹಸ್ಥನಿಗೆ ತೃಪ್ತಿಪಡಬೇಕು. ಸ್ವಾಮಿ, ನೀವು ಏನು ಪರಿಶುದ್ಧರ ಜನಮನೋ ಕಲಿಸಿಕೊಂಡಿದ್ದೀವಿ, ಪರಮಾತ್ಮಗಳ ಭಾವಿಸ್ತುನ್ನಾವು, ನಾವು ಬೋಧಿಸ್ತುನ್ನಾವು, ಕೂಡ ನಾವು ಸಂಪೂರ್ಣಗಾ ತೃಪ್ತಿ ಲೇದು. నీతిలో నా ప్రతిబింబాన్ని చూస్తుంటే కదలిక లేదు, అన్ని రంగములు సుస్పష్టంగా కనిపిస్తున్నాయి, కానీ లెఫ్ట్ రైట్ గా కనిపిస్తుంది, రైట్ లెఫ్ట్ గా కనిపిస్తుంది. చూసావా, ఆ నీళ్లలో మనం చూసినప్పుడు మన రైట్ అయ్యి లెఫ్ట్ అయ్యిగా కనిపిస్తా ఉంది, లెఫ్ట్ అయ్యి రైట్ అయ్యిగా కనిపిస్తా ఉంది. కాబట్టి ఇది నేను నమ్మను, ఇది ఆత్మ కాదు. సాక్షాత్ ఆత్మ సాక్షాత్ ఆత్మ, ఇది ప్రతిబింబాత్మ అన్నాడు. అనగా భక్తునికి ఈ విచారణ శక్తితో తన సత్యాన్ని గుర్తించుకోవడానికి తగిన అవకాశాన్ని ఇస్తూ వస్తున్నాడు ప్రజాపతి. అనగా మనము ఇది ఏది ఆత్మ కాదు, ఇదంతా కేవలం ప్రాకృతమైనటువంటి ఇవన్నీ, అయితే ఇందులో కూడా ఆత్మ ఉంది. ఆత్మకు రూపము లేదు, ఆత్మకు నామము లేదు, అన్ని నియమములు అన్ని పేర్లు దానివే, అన్ని రూపములు తనవే. ప్రత్యేకించి పర్టికులర్ గా ఒక్క రూపనామములు లేవు. ఇంక ఏమి స్వామి యొక్క రూపము? అప్పుడు చెప్పారు, నువ్వు నా ఆజ్ఞను శిరసావహించి ధ్యానంలో కూర్చోమన్నాడు. కూర్చున్నాడు, అది సత్యం కాదు, ఇది సత్యం కాదు, ఇది సత్యం కాదు, ఇది సత్యం ఏంటి, వాట్ ఈస్ ట్రూత్, ఇవన్నీ చెప్పిన వాడు ఎవరు? ఈ నీటి బిందువులో చూడమన్నావు, స్త్రీములో చూడమన్నావు, కేవలం సుశక్తిలో చూడమన్నావు, తురీయములో చూడమన్నావు, ఇవన్నీ బోధించిన వాడెవరు? గురువి, ఇది నీ ప్రజాపతి, ఆ ప్రజాపతే ఆత్మ అని ధ్యానంలో కూర్చున్నాడు. అక్కడ కోటి సూర్య కాంతితో దివ్యమైనటువంటి ఒక జ్యోతి ప్రారంభమైంది, అదే ఆత్మ. సూర్యచంద్రాదులను వెలిగించేది కూడా అదే ఆత్మ. సర్వేంద్రియములను ప్రకటింపజేసేది ఆత్మనే. ఈ ఇహపరములకు ఆనందాన్ని అందించేది ఆత్మనే. పరములకు ప్రకాశమే. ఈ ప్రకాశము ఎక్కడ ఉంటున్నాయి? అది అజ్ఞానములోనే ఉంటుంది, అది జ్ఞానము. అప్పుడు చెప్పారు, అజ్ఞానంలోని ప్రజ్ఞానము, ప్రజ్ఞానంలోని పరంజ్యోతి, పరంజ్యోతి పరమాత్మ స్వరూపము. అజ్ఞానంలోని ప్రజ్ఞానము, ప్రజ్ఞానంలోని పరంజ్యోతి, పరంజ్యోతి పరమాత్మ స్వరూపము. కనుక ఈ అజ్ఞానం లోకల్లే ఉంటుంది అది మనకు ప్రజ్ఞానము. ఒకటి భగవంతుని కూడా ప్రశ్నించారు, యమలోకవాసులు స్వర్గలోకవాసులు, స్వామి మీ పర్మనెంట్ అడ్రస్ ఏమిటి? మీరు స్వర్గలోకంలో ఉంటారా, లేక కైలాసంలో ఉంటారా, లేక ఇంకే విధమైన ప్రతి ఒక్క స్కీమ్లో ఉంటుంటారా, ఎక్కడ ఉంటారు మీరు చెప్పమని చెప్పారు. వైకుంఠం, కుంఠితం కాదని వైకుంఠము. కాబట్టి వైకుంఠ వాసులు ఉంటానికి మీకు ఎక్కడ అడ్రస్ వేసేది? మీరు ఎక్కడ చూసినా కుంఠితం కానటువంటిది, కాబట్టి వైకుంఠం ఎక్కడ పోతుంది ఈ అడ్రస్? కనుక మీరు ఎక్కడ ఉంటారో దీనికి తెలపమని చెప్పారు. నాయన, నా పర్మనెంట్ అడ్రస్ నరకము అన్నా. అరే అరే, భగవంతుడు స్వర్గంలో ఉండకుండా, వైకుంఠంలో ఉండకుండా, కైలాసంలో ఉండకుండా నరకంలో ఉంటున్నాడే, ఏమిటి ఆశ్చర్యము? తమాషలు చెప్తున్నాడా, లేదు సత్యంగా బోధిస్తున్నాడా అని ప్రశ్నించారు. వైకుంఠం కాదు, అసత్యం కాదు, ఇదే సత్యము అన్నాడు. ఎంత సత్యం స్వామి, నీవు నరకంలో ఎందుకు ఉండాల్సి వచ్చింది? పాపం చేసిన వారు నరకంలో ఉండాలి. నాయన, ఆ నరకవాసులే నన్ను ఎదుకు ఎక్కువగా ప్రాప్తిస్తుంటారు కనుక నేను అక్కడే ఉండవలసి వచ్చింది. నరకంలో ఉండినటువంటి వారు నన్ను కలవనైనా కలవరు, సంతోషంలో ఉండినటువంటి వారు నన్ను ఎవరు ఆశించరు, ప్రేమలో ఉండినటువంటి వారే నన్ను నిరంతరము ఆశిస్తుంటారు. అందువల్ల లోకంలో సంకటం వస్తే వెంకటరమణ అంటారు, ఆ దుఃఖం వచ్చినప్పుడే భగవంతుని ప్రార్థిస్తారు. కనుక నీ నరకమే నా యొక్క నిజస్థానం అన్నాడు. అనగా కష్టపడేటువంటి వారి దగ్గరని దైవ ప్రార్థన హృదయపూర్వకంగా ఉంటాయి. ప్రతిదీ సుఖంగా ఉంటే దైవము కనిపించడు, ఇంకేదీ కనిపించడు. కలిమి కలిగిన నాడు కైలాసపతినైన ధిక్కరించి పాటు తిరుగుతుండు, కలిమి కలిగిన నాడు కైలాసపతినైన ధిక్కరించి పాటు తిరుగుతుంది. తొలగగానే కనిపించు లోకము, నేను కనిపిస్తాను నాయన, అంతవరకు నేను కనిపించను. నాకు గాడ్ రేజే వైకుంఠము, ధనమే స్వర్గము, సుఖమే కైలాసము, నాకు దేవుడే అక్కర్లేదని. కనుక కష్టమైనటువంటిది ప్రజలకు అందించడంలో భగవంతుని ప్రీతితో అందించేటువంటివే కానీ దేశంతో ఇచ్చేటువంటివి కాదు. అది కనుక మధ్య మధ్య మనకు కష్టం కలగాలి, అది సంభవించాలి, అప్పుడే మనకు సరి అయినటువంటి ఒక విచారణ శక్తి మనలో వస్తుంది. పాండవులు మహాసంతోషమైనటువంటి స్థితి లోపల వారు రాజ్యం లేనటువంటి సమయంలో ఎప్పుడూ కృష్ణుని స్మరించలేదు. కుంతీదేవుడు అదే చెప్పింది, కృష్ణ యుద్ధం అయిన తర్వాత
నా కుమారుని పచ్చ ప్రాణములుగా తిరిగి కాపాడుకుని వచ్చావు, నీకు ఇది నా నమస్కారము అని. 100 మంది పుత్రులు ఉండి కూడా నువ్వు ఎవరో ఇందులో దక్కలేదు. పుత్రులు నీవు పంచప్రాణములుగా కాపాడినావు, ఇది నా సాష్టాంగ నమస్కారం అని. అత్త, నీకేం కావాలి కోరుకో, తప్పక నీకు నా అభిష్టాన్ని నెరవేరుస్తానండి. నాయన, కృష్ణ, నేను అడగమన్నావు కనుక నేను అడుగుతున్నాను. నాకెప్పుడు కష్టములే ప్రసాదించాలి అనుగా చెప్తుంది కదా, నాకు కష్టమనే ప్రసాదించమని చెప్పింది. ఏంటి ఇది, కష్టాన్ని కోరుతావా? ఇంతకాలం 12 సంవత్సరాలు 14 సంవత్సరాలు అడవిలో నీ కుమారులు అంత అవస్థపడ్డావు, వాళ్ళు అవస్థపడుతున్నారని రాత్రింపవు నీవు చింతిస్తూ కూర్చున్నావు, ఇంకా కష్టాన్ని ఎందుకు కోరుకుంటావు? కృష్ణ, నేను పాండురాణిగా ఉండినప్పుడు నిన్ను ఒక్క క్షణమైనా స్మరించలేదు. నాకు ఈ కష్టాలన్నీ రావటం చేత క్షణక్షణము కూడాను కృష్ణ ఆపద్బాంధవ, కృష్ణ ఆపద్బాంధవ అని నిన్ను స్మరిస్తున్నాను. కనుక నిన్ను స్మరించాలంటే నాకు కష్టమే ప్రసాదిస్తుంది. కనుక మానవులకు కష్టాలు వస్తుంటాయి, కష్టాలు రావాలని నేను కోరను, సుఖంగానే ఉండాలి. కానీ వచ్చినప్పటికీ మనం ఏమాత్రము భయపడకూడదు, దాన్ని సాధించడానికి తగినటువంటి యొక్క శక్తిని కూడాను మనం పెంచుకోవాలి. ఏమిటి ఈ కష్టాలు? అన్ని కదిలిపోయే మేఘాలే. సుఖం ఎంత అస్థిరమో, కష్టమో అంత అస్థిరమే. కాబట్టి రెండు కూడాను టెంపరీ, ఇది ఎంత త్వరగా పోతుందో అది త్వరగా వస్తుంది. పౌర్ణమి పౌర్ణమి పౌర్ణమి ఎంతో ఆనందంగా ఆ మూన్ లైట్ చూసి మూన్ లైట్ డిన్నర్ గుడిలో పెట్టుకుంటారు. కానీ ఆ మూన్ లైట్ ఎన్ని దినము? ఒక దినమే. తగ్గిపోతూ తగ్గిపోతూ తగ్గిపోతూ స్త్రీ అమావాస్య ప్రారంభమవుతుంది. అమావాస్య వచ్చింది, చాలా చీకటిగా ఉంది అనుకుంటే రెండవ రోజే మూన్ లైట్ స్టార్ట్ అవుతుంది. అన్నింటినీ కూడా ఒకదానికొచ్చి మార్పు చెందేటువంటివే కానీ స్థిరమైనవి కాదు. అన్నిటికీ స్థిరమైనటువంటిది ఒక ఆత్మతత్వమే. తృప్తిలాలు చెప్పాడు నాయన, ఆత్మతత్వం అనేటువంటిది కేవలము తుర్యావస్థి అందు స్థితి అందు ఒక జ్యోతిర్మయంగా ఉంటుంది. ఈ జ్యోతి ప్రణవం కూడా ఉంటుంటుంది. కనుక ఆ ప్రణవతత్వం నుంచి ప్రారంభమవుతుంది ఈ జ్యోతి. ప్రణవతత్వం నుంచి ఎందుకు జ్యోతి ప్రారంభమవుతుంది? చక్కగా గుర్తించాలి. సృష్టి అనేటువంటిది ఒకటి జరిగింది. సృష్టి అనగా ఏంటి? ఒక పని చేయటము. అక్కడ కదలిక జరిగింది. ఎక్కడ కదలిక జరుగుతుందో అక్కడంతా కంపం ఉంటుంది, ఎక్కడ కదలిక ఉంటుందో అక్కడంతా సౌండ్ ఉంటుంది. సృష్టి అనేటువంటిది ఒక కర్మ జరిగేటప్పటికీ ఆ కర్మ నుంచి కూడా ప్రణవము అనే ఒక శబ్దం ప్రారంభమైంది. నిజంగా మీరు చక్కగా సైంటిస్ట్ కూడా దీన్ని బాగా తెలుసు. మన కన్ను కూడాను కొడుతూ ఉంటుంది, కదులుతూ ఉంటుంది. కదులుతూ ఉండినప్పటికీ అక్కడ శబ్దం ఉంది. దాంట్లో మనకు వినిపించడం లేదు, కానీ ఎక్కడ కదలిక ఉందో అక్కడంతా శబ్దం ఉంది. శబ్దము లేని కదలిక ఉండడానికి వీలే లేదు. కనుకనే కదలికే సృష్టి, దాని ప్రతిధ్వనే ప్రణవం. ఆ సృష్టియే జ్యోతి. ఆ ప్రకాశం నుంచినే సర్వము ప్రారంభమవుతుంది. ఒక్క భగవత్ సృష్టి లోపల ఒక్క యంత్రమే ఈ సూర్యుడు. ఇలాంటి సూర్యులు కోట్లకు ఉంటున్నారు. కోట్ల కంటే కూడా ఇంకా చాలా తక్కువే. ఒక మిల్కీ వే అనేటువంటిది చిన్నదిగా కనిపిస్తుంది మనకు. ఆ మిల్కీ వే లోపల కొన్ని బిలియన్ స్టార్స్ ఉన్నాయి. అలాంటి మిల్కీ వేస్ ఎన్నో ఉంటున్నాయి. అందులోపల మనకు కనిపించే సూర్యుడు వేరు చిన్న నక్షత్రం వంటి వాడు. మనకు దగ్గరలో ఉంటున్నాడు అంటే ఎంత దగ్గరలో ఉంటున్నాడు? 10 కోట్ల మైళ్ళ దగ్గరలో ఉంటున్నాడు. 10 కోట్ల మైళ్ళు దగ్గర. నక్షత్రాలు చూస్తామంటే ఎంత దూరం ఉందో చెప్పడానికి వీలుక. కొన్ని నక్షత్రాల యొక్క వెలుతురు ఈనాటికి కూడాను కొన్ని కోట్ల సంవత్సరం అయినప్పటికీ ఆ వెలుతురు ఇంకా భూమి పైన పడ్డం లేదు. ఇంకా 10 బయలుదేరి వస్తూనే ఉంది. కనుక ఈ విధమైనటువంటి ఇంత విశాలమైనటువంటి సృష్టిలో ఇక భగవంతుని యొక్క ప్రకాశం ఎంత గొప్పది వస్తుందండి. ఈ చిన్న నక్షత్రములు ఈ సూర్యుడి అంటే ఇంత ప్రకాశం ఉండాలి. అందుకే భగవద్గీత లోపల కోటి సూర్య కాంతి అన్నారు. అదే ఆత్మతత్వం. సర్వమునే వెలిగించేది అదే. సర్వమును కలిగించేది ఆత్మనే. సర్వమునకు పరమునకు ఆత్మనే. ఈ విధంగా జవాబు చెప్పి సుకేశులకు తృప్తిపరిచాడు. ఇంకా 4 ఉన్నారు శిష్యులు. ఆ 4 లోపల ఇద్దరిదైపోయింది. కనుక ఇంకా 4 కూడాను ముందు మాట్లాడగా

ఇప్పటిదాకా 1993 నవంబర్ మొదటి వారంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు కఠోపనిషత్ మీద ధారావాహికంగా ప్రసాదించిన దివ్యోపన్యాసములలో ఒక దివ్యోపన్యాసం మీరు విన్నారు.

0: సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య బోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: మన యొక్క నేత్రములందు కూడను చెడ్డ దృశ్యమును మనము చూచినప్పుడో, లేక మన యొక్క శత్రువులను చూచినప్పుడో మన యందు ఒక విధమైన ఉద్రేకము బయలుదేరుతుంది. మనకు ప్రియమైన మిత్రులను తల్లిదండ్రులను చూచినప్పుడు మనలో ఆనందము అభివృద్ధి చెందుతుంది. ఈ ఆనందమునకు ఈ ఉద్రేకమునకు కారణము మన దృష్టియే. సమస్త ప్రపంచమునకు మనసే ఆధారము. పంచేంద్రియముల కార్యకలాపములన్నీ మనస్సుపైననే ఆధారపడి జరుగుతాయి. శబ్ద స్పర్శ రూప రసగంధాదులు అన్నీ కూడను మనసునందే ఆవిర్భవించినవి. మన యొక్క భూత భవిష్యత్ వర్తమానములు కూడను మనసునందే ఉద్భవించినవి. బాల్యము, కౌమారము, యవ్వనము, వార్ధక్యములన్నీ కూడను ఈ మనసునందే పుట్టినవి. ఏతావాత సమస్త ప్రపంచమునకు మనసే ఆధారము, మనసే మూలము. మనసే లేకుండినా మనిషే లేడు, మనిషే లేకుండినా ప్రపంచమే లేదు. కనుక ఈ ప్రపంచమంతయూ కూడను మనసుచేత కట్టబడినది.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. బాబా జీవన చరితం దివ్య ప్రేమ భరితం కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నది సాయి ప్రసన్న. మరి ఈనాటి కథలోనికి వెళదామా? స్వామి విద్య యొక్క పరమార్థాన్ని గురించి బోధిస్తూ ఒక సందర్భంలో, మానవునికి సత్ప్రవర్తన దైవభక్తితో కూడిన జీవితం గడపటం నేర్పకుండా కేవలం వృత్తిపరమైన నైపుణ్యం మరియు యుక్తులను మాత్రమే బోధిస్తే అటువంటి విద్య ఆ వ్యక్తికి సమాజానికి కూడా హానికరం అని విద్యాబోధకులను, విద్యారంగంలోని నిపుణులను హెచ్చరించారు. సమకాలీన సమాజాన్ని పట్టిపీడిస్తున్న రుగ్మతలను గురించి స్వామి మాట్లాడుతూ, ఈనాడు మనకు కావలసింది నూతనమైన ఒక సాంఘిక వ్యవస్థ కాని రాజకీయ ఆర్థిక విప్లవం కాని కాదు. సత్శీలవంతులైన స్త్రీ పురుషులు ఈనాడు సమాజానికి అత్యవసరం అని చెప్పారు. ఈనాడు మానవజాతి ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య శీలానికి విపత్తు ఏర్పడటమే. ఇట్ ఈస్ ఎ క్రైసిస్ ఆఫ్ క్యారెక్టర్. ఇంతవరకు కనీ విని ఎరుగని ఈ ఘోర విపత్తు ఆధునిక మానవుని నూతన ప్రపంచం కావాలా లేక అసలు ప్రపంచమే అంతమైపోవాలా అనే సందిగ్ధావస్థలో పడేసింది. ఏమిటి నూతన ప్రపంచం? దీని అర్థమేంటి? నిజం చెప్పాలంటే నూతన ప్రపంచమంటే బాధారహితమైన ప్రపంచం కాదు. మానవుడు తన తోటి మానవులను బాధలకు గురి చేయని హింసారహితమైన లోకం. ఇది అంధకారరహితమైన లోకం కాదు. అజ్ఞానాంధకారమును దూరం చేసి జ్ఞాన ప్రకాశాన్ని ప్రపంచమంతటా నింపగలిగే ఆత్మవిశ్వాసమును పెంపొందించుకున్న మానవులు కల లోకం. ఇది మృత్యురహిత లోకం కాదు. శాశ్వతమైన అమృతతత్వమును సాధించే జ్ఞాన సంపదను పెంపొందించుకున్న లోకం. ఇది ముక్తి కోసం స్వర్గంలోని దైవ సహాయాన్ని అర్థించే లోకం కాదు. దివి నుంచి భూమికి దిగివచ్చిన అవతార పురుషునితో చేయి చేయి కలిపి భువిపై దివిని స్థాపన చేయగల మానవులు గల లోకం. ఈ భూలోక స్వర్గంలో తిండి బట్ట ఆశ్రయం లేనివారు ఒక్కరు కూడా ఉండరు. అవసరంలో ఉన్న ప్రతి ఒక్కరికి వైద్య సహాయం, మందులు అందించబడతాయి. ఈ నూతన ప్రపంచంలో కన్ను తెరిచిన శిశువులెవ్వరికీ చదువుకోవలసిన చోట ద్వారాలు మూయబడి ఉండవు. ప్రతి ఒక్కరికి సరి అయిన విద్యావకాశాలు కల్పించబడతాయి. క్లుప్తంగా చెప్పాలంటే, ప్రతి వ్యక్తి యొక్క మౌలిక అవసరాలు తీర్చడం, ప్రతి వ్యక్తి యొక్క సహజీవన సూత్రాన్ని అలవరుచుకుని అంతరంగంలో శాంతిని, సాటి వారితో, ప్రకృతి మాతతో సామరస్యంతో జీవించే కళను అభ్యసించడం ఈ నూతన ప్రపంచం యొక్క ధ్యేయం. నిజానికి నూతన మానవుడే నూతన ప్రపంచాన్ని నిర్మించగలడు. నూతన విద్య ద్వారానే అట్టి నూతన మానవ ఆవిర్భావం జరుగుతుంది. స్వామి ఇట్టి నూతన విద్యను తమ ఉన్నత విద్యాసంస్థల ద్వారా అప్పటికే ప్రపంచానికి కానుకగా ప్రసాదించారు. ఆత్మవిద్యయే విద్య యొక్క పరమావధి. ద సోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ ద ఎడ్యుకేషన్ ఆఫ్ ద సోల్ అని ఉద్ఘాటించి స్వామివారు ఈ నూతన విద్యా విధానాన్ని రూపొందించారు. ఈ నూతన విద్యా విధానము లౌకిక ఆధ్యాత్మిక విద్యల నవ్య భవ్య సమ్మేళనాత్మకమైనది. ఇది స్వామి నెలకొల్పిన స్కూళ్లు, కాలేజీల్లో బోధింపబడే శ్రీ సత్యసాయి సమగ్ర విద్యా విధానంపై ఆధారపడి ఉంటుంది. స్వామి ప్రవేశపెట్టిన ఈ నూతన విద్యా విధానం లక్ష్య సాధనలో ఆదర్శవంతము, సిద్ధాంతరీత్యా ఆచరణయోగ్యము మరియు దేశకాల పరిస్థితులకు అనుకూలమైన విధానం. మానవుని వ్యక్తిత్వంలో అతి ముఖ్యమైన అంశాలైన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తుల వికాసానికి దోహదం చేసే సమగ్రమైన విద్యను బోధించి స్త్రీ పురుషులను పరిపూర్ణ వ్యక్తులుగా తీర్చిదిద్దడమే ఈ విద్యా విధానం యొక్క ధ్యేయం. ఈ వినూత్నమైన విద్యా విధానానికి పునాదులుగా పేర్కొనదగిన సిద్ధాంతాలను స్వామి విద్యావాహినిలో స్వయంగా పొందుపరిచారు.

స్వామి ప్రప్రథమంగా నెలకొల్పిన ఉన్నత విద్యాసంస్థ 1968వ సంవత్సరంలో అనంతపురంలో స్థాపించబడిన శ్రీ సత్యసాయి మహిళా కళాశాల. రెండవది 1969వ సంవత్సరంలో బృందావనంలో నెలకొల్పబడిన బాలుర కళాశాల. విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి నివసించే ఈ రెసిడెన్షియల్ కళాశాలలో ప్రాచీన గురుకులాలు ఆధునిక పద్ధతులలో పరిసరాలలో తిరిగి ప్రత్యక్షం కావడం మనం చూడొచ్చు. స్వామి నెలకొల్పిన ఈ ఆధునిక గురుకులంలో విద్యాబోధన పూర్తిగా ఉచితంగా జరగాలనే మౌలిక సూత్రము చాలా ఖచ్చితంగా పాటింపబడుతుంది. విద్యారంగంలో కూడా వ్యాపార ధోరణి విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రాథమిక స్థాయి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ వరకు పూర్తిగా ఉచిత విద్య గడపడం ఒక అద్భుతమైన విషయం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ విద్యాసంస్థలు అచిరకాలంలోనే ఉన్నత విద్యారంగంలో శీల నిర్మాణమనే ప్రక్రియలో గొప్ప పేరును పొందాయి. 1979వ సంవత్సరంలో ప్రశాంతి నిలయంలో పురుషుల కళాశాల ప్రారంభించబడింది. ఈ మూడు కళాశాలల్లో ఆంధ్రప్రదేశ్లోని రెండు కళాశాలలు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి, కర్ణాటక రాష్ట్రంలోని బృందావన్ కళాశాల బెంగుళూరు విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్నాయి. ప్రశాంతి నిలయంలో బాలుర కళాశాల నెలకొల్పి సంవత్సరం తిరగకుండానే అక్కడ ఈ మూడు కళాశాలలను కలిపి ఒక స్వయం ప్రతిపత్తి గల విశ్వవిద్యాలయంగా రూపొందించాలని భగవాన్ తన సంకల్పాన్ని వెల్లడించినప్పుడు స్వామికి అత్యంత సన్నిహితులైన అనుయాయులు ఇది సంభవమా అని ఆశ్చర్యచకితులయ్యారు. ఆ రోజుల్లో స్వయం ప్రతిపత్తి గల కళాశాలల సంఖ్య చాలా తక్కువ. 2 దశాబ్దాల క్రితం స్థాపించబడి పీజీ కోర్సులు నిర్వహిస్తున్న కళాశాలలకు కూడా స్వయం ప్రతిపత్తి లభించలేదు. పైగా అప్పట్లో ప్రశాంతి నిలయం మరియు బృందావనంలోని కాలేజీలలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ మాత్రమే నడపబడుతున్నాయి. అలాగే అనంతపురంలోని మహిళా కళాశాలలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుతో పాటు ఒక్క తెలుగు భాషలోనే పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సు ఉంది. అయితే పుట్టపర్తిలో నెలకొల్పబడే విశ్వవిద్యాలయం గురించి స్వామి ప్రస్తావించడం మాత్రం అది మొదటిసారి కాదు. అప్పటికి దాదాపు 30 సంవత్సరాల కిందటే, అంటే 1951వ సంవత్సరం డిసెంబర్ నెలలో స్వామి ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఆ విషయాన్ని కస్తూరి గారు ఈ విధంగా చెప్పారు. బాలబాలికల కొరకు విద్యాసంస్థలను నెలకొల్పే ప్రయత్నంలో బుక్కపట్నంలో హైస్కూల్ను నెలకొల్పటం స్వామి చేపట్టిన మొట్టమొదటి కార్యం. ఆ పాఠశాల కమిటీ అధ్యక్షులు, పోషకులు, వ్యవస్థాపకులు సర్వం స్వామే. ప్రారంభం నుంచి ఆ పాఠశాలను ఎంతో జాగ్రత్తగా పెంచి పోషిస్తూ సర్వతోముఖాభివృద్ధిగాంచేటట్లు విద్యారంగంలోనూ ఇతరత్రా కూడా ఆ జిల్లాలోనే ఆదర్శవంతమైన పాఠశాలగా పేరు తెచ్చుకునేందుకు స్వామి ఎంతో కృషి చేశారు. ఒకసారి ఆ పాఠశాల వార్షికోత్సవ సభలో కస్తూరి గారు కూడా ఉన్నారు. సభకు ఆనాటి ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ మంత్రి శ్రీ కోటిరెడ్డి గారు అధ్యక్షులుగా విచ్చేశారు. భగవాన్ బాబావారు అచ్చువేయించిన ఆహ్వాన పత్రికలో కస్తూరి గారి పేరు కింద పీహెచ్డీ అనే గౌరవ పట్టాను చేర్చారు. అంతేకాకుండా వారి హోదాను ప్రిన్సిపాల్ అని కూడా ఆ పత్రికలో ముద్రించారు. ఆహ్వాన పత్రికలో ఎన్ కస్తూరి ఎంఏ బిఎల్ పీహెచ్డీ ప్రిన్సిపాల్ డిఆర్ఎం కళాశాల దావణగిరే అని ప్రచురితమై ఉండటం చూసి ఒక్కసారి కస్తూరి గారికి కంట నీరు పెల్లుపుకింది. అయితే మెడ్రాసు, మైసూరు విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ డిగ్రీ తీసుకోవాలనే కోరికతో అప్పట్లో వారికి ఇష్టమైన కొన్ని అంశాలపై పరిశోధనా వ్యాసాలు రాసి ఆయన దగ్గర పెట్టుకున్న మాట మాత్రం నిజం. కాని అవన్నీ అసంపూర్ణంగానే మిగిలిపోయాయి. పీహెచ్డీ డిగ్రీ కోసం వారు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఆ కార్డు తీసుకుని స్వామి పాదాలపై పడి, "స్వామి, నేను పీహెచ్డీ చేయలేదు, నాకు ఆ అర్హత లేదు" అని నిజం వెల్లడించారు. స్వామి నవ్వుతూ కస్తూరి గారి వీపు తట్టి, "కాదు, నువ్వు పీహెచ్డీవే" అన్నారు. అక్కడే ఉన్న వారి మిత్రులు శ్రీ కేశవ విఠల్ మధ్యలో అందుకుని, "స్వామి, ఏ విశ్వవిద్యాలయం నుంచి?"
అని అడిగారు. అప్పుడు స్వామి అతని వైపు చూసి, పుట్టపర్తి విశ్వవిద్యాలయం నుంచి అని చెప్పారు. అంటే పుట్టపర్తిలో విశ్వవిద్యాలయాన్ని స్థాపించే సంకల్పం అప్పటికే ఆయన బృహత్ ప్రణాళికలో ఉంది

0: స్వామి జీవితంలోని మరిన్ని విశేషాలతో మళ్లీ కలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంపై మీ సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org రాసి పంపగలరని కోరుతున్నాం. సాయిరాం.
1: స్వామి ఎవరు? నీవెవరు? నీకు స్వామికి మధ్య ఉండే సంబంధం ఎట్లా ఉంటుంది? ఇక్కడ పశ్చిమ దేశాల్లో మాలో చాలామందిమి స్వామి గురించి విన్నవాళ్లు చెప్పినందువల్లే స్వామి గురించి తెలుసుకోవటం మొదలైంది. ఎల్సీ కోవాన్, నా అర్ధాంగి మాగ్డలెన్ ఇలాంటి వారు కొందరు మాత్రం ఒక విలక్షణ మార్గంలో తెలుసుకున్నారు. ఎల్సీ బలమైన అంతఃశక్తి ప్రోద్బలంతో ఒక దివ్య గురువు ఉండాలని, ఆ పరమగురువులు శ్రీ సత్యసాయి బాబావారేనని తన అంతర్దృష్టితో తెలుసుకుంది. మాగ్డలెన్ నడక నేర్చుకునే వయస్సులో వాళ్ల ఇంటి తోటలో మూలగా ప్రత్యేక రూపంలో ఉన్న షిరిడీ సాయిబాబాను దర్శించి దాదా దాదా అంటూ దొగాడుతుంటే వాళ్ల నాన్నకి సందేహం కలిగింది. పోయిన సంవత్సరం మేము ఇండియాలో ఉన్నప్పుడు స్వామి మాగ్డలెన్తో అప్పుడు కనబడ్డ దృశ్యం నిజమేనంటూ ధృవపరిచారు. కాని మాలో ఎక్కువ మంది మాత్రం శ్రీ సత్యసాయిబాబాను గురించి ఎవరో చెప్పగా విన్నవాళ్లమే. మొట్టమొదటి సమాచార కెరటం బాబ్ రేమర్ నుండి కాలిఫోర్నియా వచ్చింది. తర్వాతి కెరటం ఇంద్రాదేవి, ఆమె స్నేహితుల నుంచి వచ్చింది. ఇంద్రాదేవి మద్రాసులో ఆమె స్నేహితుడైన మర్ఫెట్ నుంచి విన్నది. బాబ్ రేమర్ ఇండియాలో ఉన్నప్పుడు మర్ఫెట్ అతని నుంచి తెలుసుకున్నాడు. బాబ్ రేమర్ తన స్నేహితురాలు నుంచి విన్నాడు. తర్వాత ఆమె అతని భార్య అయింది. ఆమె యూరోపియన్ స్నేహితుని ద్వారా వింది. ఈ సమాచారపు గొలుసుకి మొదటి లింకు ఎక్కడుందో ఎవ్వరికీ తెలీదు. చివరికి సాయిబాబా గారిని కలుసుకున్నప్పుడు వారిని గురించి మరికొంత తెలుసుకున్నాం. పశ్చిమ దేశవాసుల బృందంలో స్వామివారు కూడా వారితో పాటుగానే కింద కూర్చుని వాళ్ల ఆధ్యాత్మిక సందేహాలని ఆహ్వానిస్తూ సంతృప్తికరమైన సమాధానాల్ని అందిస్తున్నప్పుడు భగవాన్కు దగ్గరగా కూర్చుని, ఈ సుకుమార ఆకారం చిక్కని గోధుమరంగు శరీరంతో బంగారు జలతారు గోధుమరంగు ఉంగరాల తలకట్టుతో ఆ మధుర మోహన ముఖారవిందాన్ని కథలు కథలుక ఆయన్ని గురించి ఎంతో విన్న మేము, మా సమస్త ఇంద్రియాలు చైతన్య దశలో ఉండగా మేము ఈ అసామాన్య పురుషుణ్ణి మాకు సాధ్యమైనంత పరీక్షగా గమనించేవాళ్లం. మా మనస్సు, బుద్ధి సంపూర్ణంగా జాగృతమై ఉండేవి. ఆలోచనకి, అభిప్రాయానికి అనుగుణంగా ముఖకవళికలు తక్షణం మెరుపువేగంతో మారిపోతుండేవి. అమాయకత్వంతో కూడిన ఆకర్షణ గల ప్రేమ, మధురమైన పసివాడి చిరునవ్వు ఆ మోములో తాండవించేవి. హాస్యంతోనూ, కుశాగ్ర బుద్ధితోనూ ఆ కలువకన్నులు మెరిసిపోతుండేవి. ఆ మాటలు ప్రేమతోనూ, మాధుర్యంతోనూ మాతృమూర్తి స్వరంలా ఉండేది. సంతోషపూర్వకంగా ఆత్మీయుని స్వరంలాగా, ఓ స్నేహితుని స్వరంలాగా ఉండేది. ఒక్కొక్కప్పుడు తీవ్రంగానూ, కఠినంగానూ తండ్రి గొంతులా ఉండేది. వారి శరీరం కూర్చోవటం, లేవటం, కదలటం ఒక ప్రత్యేక అలంకారపూరితంగా, తేలికగా ఓ నది ప్రవహిస్తున్నట్లుండేది. ఆ చేతులు ఎప్పుడూ ఏదో చెబుతున్నట్లుండేవి. ఆ తలలో నుంచి సన్నని సువాసన చుట్టూ గాలిలో ఆవరించేది. మాగ్డలెన్ అది మల్లెపూల వాసననేది. మార్చిలో మేము తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు హోనోలూలులో నేను ఆ సువాసనతోనే మేల్కొన్నాను. 10-12 సెకండ్ల పాటు నన్ను ఆ వాసన అలుముకుంది. భగవాన్ సెంట్లు రాసుకోరు. ఆ విషయం నాకు స్వామివారి సన్నిహిత వర్గాల నుంచి బాగా తెలుసు. అయినా ఆ సువాసన వారు ఎక్కడుంటే అక్కడ గాలిలో వ్యాపించి ఉండేది. వారికి దగ్గరగా కూర్చున్నప్పుడు ఒక అనిర్వచనీయమైన సౌందర్యం, ప్రేమ, కరుణ ఆ గది అంతా నిండి మమ్మల్ని చుట్టుముట్టినట్లనిపించేది. అదంతా శ్రీ సాయిబాబా గారి నుండి వస్తున్నట్లు మాకు స్పష్టమయ్యేది. మా హృదయాల్లోంచి హఠాత్తుగా ఒక అనిర్వచనీయానందం ఉప్పొంగి మనస్సులు శాంతిని పొందగలిగేవి. అంతటితో మా ఆలోచనలన్నీ అంతమయ్యేవి. మా మామూలు ప్రపంచం మాయమై గతంలో కలిసిపోయేది. సుఖ సంతోషాలతో కూడిన శాంతిమయమైన ఈ వర్తమాన స్థితే నిజమనిపించేది. కనుల నుంచి ఆనంద బాష్పాలు జలజలారాలేవి. మాలో కొంతమంది ఏడ్చేవారు కూడా. మాకు ఈ స్థితి మా ఆధ్యాత్మిక ప్రశ్నలకి భగవాన్ సమాధానం చెప్పేటప్పుడు మరీ ఎక్కువగా అనుభూతమయ్యేది. ఆ లోతుల్నించి వచ్చే ఆధ్యాత్మిక విజ్ఞానం యొక్క సత్య ప్రదర్శనానికి తట్టుకోలేని మా మనస్సులు పులకించి పరవశించి మైమరచిపోయేవి. బాహ్యేంద్రియాలకు స్వామి ఒక మానవుడిగా కనిపించినా మాలో ఉన్న సూక్ష్మగ్రహణ శక్తి అంత సులభంగా తృప్తిపడేది కాదు. లోతుల్లోకి దిగి పరిశోధనలకు పూనుకుంటే ఆ ప్రశ్నకు ఇంకా పదును పెట్టినట్లయ్యేది. అసలు స్వామి ఎవరు? ఎవరైనా ఆ నిగూఢ విషయాన్ని ఎట్లా తెలుసుకోగలరు? ఇలాంటి స్థితిలో ఇంద్రియజన్య జ్ఞానం అసమగ్రమని తెలిపోతుంది. అది దృశ్యపటాన్ని మించిపోలేదు. అంటే చూడటం, వినటం, తాకటం వీటి వల్ల కలిగే జ్ఞానాన్ని మించిపోలేదన్నమాట. అలాంటి విషయావలోకనకు నిత్యానిత్య వస్తు వివేకశీల యుక్తమైన బుద్ధి, నిర్లిప్తమైన మనస్సు చాలా వరకు అవసరమవుతాయి. స్వామి ఎవరో అన్వేషించటానికి బుద్ధి రెండు మార్గాలను చూపుతుంది. స్వామి ఒక మహాద్భుత సంభవంగా ఇండియాలో ఆవిర్భవించారు. అందువల్ల ఇండియాలో ఇండియన్లు స్వామిని ఏ దృష్టితో చూస్తున్నారు అనేది మనం తెలుసుకోవటం ముఖ్యం. కస్తూరి గారు అనువదించిన వారి మాటలను మనం జాగ్రత్తగా పరిశోధించినట్టయితే వాటిలో తానెవరో స్వామి ఏమైనా సూచించారేమో మనకి తెలుస్తుంది. ఎవరైనా ఒకరు స్వామి ఎవరు అంటూ ప్రశ్నిస్తూ సంభాషణా ధోరణిలో స్వామి భగవదావతారం అన్న భావానికి ఏమాత్రం వ్యతిరేకత చూపించినా పశ్చిమ దేశస్థులు కూడా తీవ్ర ఘాతానికి గురైనట్లు ఎంతో బాధతో దిగులు చెందుతారు. నిజానికి ఒక్క ప్రశాంతి నిలయంలోని భక్తులే కాకుండా ఇండియాలోని కోటానుకోట్ల భక్తులకు శ్రీ సత్యసాయిబాబా కేవలం ఒక పరిపూర్ణ అవతార పురుషుడు. ఇంకా లోతుకు దిగి శోధిస్తే శాస్త్రాలు, మతగ్రంథాలు శ్రీ సత్యసాయిబాబా అవతార స్వరూపులని రుజువు చేస్తాయి. దానికి తోడు మన వ్యక్తిగత అనుభవం, స్వామివారి వాక్కులు ఈ విషయాన్ని బలపరుస్తాయి. చాలామందికి స్వామికి వారికి సంబంధించిన వ్యక్తిగత అనుభవాలు చదివినా విన్నా ఎంతో అపురూపంగా ఉంటాయి. మామూలుగా జరిగే రోజువారీ సంభవాలకు వాటికి ఎలాంటి పోలిక, పొంతన, సంబంధం ఉండదు. స్వామివారితో చాలా సంవత్సరాల సాన్నిహిత్యం, అంటే ఒకే గదిలో ఉండటం, ఒకే కారులో ప్రయాణించటం లాంటి చనువుతో కూడిన సాన్నిహిత్యం కూడా స్వామివారు కేవలం పరిపూర్ణావతారం అనే భావాన్ని బలహీనపరచడం మాటటుంచి స్వామి సర్వేశ్వరేశ్వరుడు అన్న భావాన్ని రోజు రోజుకి, క్షణక్షణానికి పెంచుతూ ఉండటం గమనించదగిన ఒక గొప్ప విశేషం. హిందూదేశ మత సంబంధమైన చరిత్ర గ్రంథాలలో రాముడు, కృష్ణుడు లాగా స్వామివారిని కూడా ఒక భగవదావతారంగా సూచించబడింది. మనం గ్రహించినా గ్రహించకపోయినా నిజానికి మనమెవరము అనే జిజ్ఞాసకి శ్రీ సత్యసాయిబాబా గారు చెప్పిన వివరణ ఇది. నీవు ఎవరు, నేను ఎవరు అనేదానికి భగవాన్ సమాధానం చెప్పారు. స్వామివారి సమాధానం వారు కృష్ణావతారంలో నాలోని ఒక భాగమే నరుడిలో ప్రవర్తించింది అనేదానికి అనుగుణంగానే ఉంది. దీన్ని కొంతవరకు విచారించి చూద్దాం. శ్రీ సాయిబాబా వారికి నాకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి, అదెలాంటిది? దీనికి స్వామి ఏం సమాధానం చెప్పారంటే, మీరు తెలుసుకోవలసిన విషయాలు రెండున్నాయి. బాబా ఎవరు, నేను ఎవరు? నేను బాబావారి ప్రతిబింబం, బాబావారు నా ప్రతిబింబానికి ఆధారం. మీరు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా, ప్రతిబింబం సరిగ్గా ఉన్నా లేకపోయినా సరే ఇదే సంబంధం, ఇదే అనుబంధం. మీ లక్ష్యం ఎల్లప్పుడూ నేను చెప్పే విషయాలని ఆచరిస్తూ నాకు తృప్తిని కలిగిస్తూ నన్ను సంతోషపెట్టేవిగా ఉండాలి. నేను వచ్చింది మీకు ఆదర్శ బోధగా కొన్ని విధుల్ని నిర్వర్తించటం కోసం, భగవద్గీతలో చెప్పిన కొన్ని వాగ్దానాల్ని నెరవేర్చటం కోసం. ధర్మ సంస్థాపనకు ఎల్లప్పుడూ నన్నే స్మరిస్తూ నాలోనే జీవిస్తూ నాకోసం మాత్రమే బతికే వారి బరువు భారాల్ని మోయటం కోసం. మీరు నన్ను సంతోషింపచేసి నన్ను తృప్తిపరచాలంటే సమస్త జీవులలోనూ నన్ను దర్శిస్తూ నన్ను సేవించి పూజించినట్టే సమస్త ప్రాణక్రోటిని సేవించి తీరాలి. అదే సరి అయిన ఆరాధనా విధానం, అదే నాదరికి మిమ్మల్ని చేర్చే పూజా విధానం కూడా. మీరు నన్ను సంతోషింపచేసి నన్ను తృప్తిపరచాలంటే సమస్త జీవరాశుల్లోనూ నన్ను దర్శిస్తూ నన్ను సేవించి పూజించినట్టే సమస్త ప్రాణకోటిని ప్రేమించి సేవించి తీరాలి. అదే సరి అయిన ఆరాధనా విధానం, అదే మిమ్మల్ని నా దగ్గరికి చేర్చే పూజా విధానం. గడచిన యుగాల్లో భగవంతుని అవతారం అంతర్దృష్టి గల ఏ కొద్దిమంది ఋషీశ్వరులకు మాత్రమే గోచరించేది. కానీ నేడు ఇన్ని మిథ్యా వాదాల మధ్య, ఇన్ని కొట్లాటల మధ్య, ఇంత గొప్ప నమ్మకంతో, ఇంత ప్రేమతో నా ఎదుటకు మిమ్మల్ని తోడ్కొని వచ్చిన అదృష్టం ఎంత గొప్పదో కదా. ఇది బహుజన్మల తపఫలమై ఉండొచ్చు. ఈ అవతారం మీతో ఆడుతూ పాడుతూ, మీతో భాషిస్తూ, మీ సంతోషంలో పాల్గొంటూ, మీ దుఃఖాలని ఓదారుస్తూ, మీ బాధల్ని నివారిస్తూ, మిమ్మల్ని అనేక విధాలా ప్రోత్సాహపరుస్తూ, ఎన్నడూ మిమ్మల్ని వీడని ఎడతెంగడి బంధంగా మీ చివరి లక్ష్యం వరకు మీ వెంట జంటగా ఉంటుంది. ప్రేమను నిజంగా అనుభవించేది నేను అంటే పరమాత్మ యొక్క ప్రతిబింబమైన లోపలి నేను అంటే ఆత్మ. ఇంద్రియాలు నిశ్చేష్టితమైన తక్షణం నేను పూర్ణ తేజంతో ప్రకాశిస్తాను. ఇంద్రియాలు ఎల్లప్పుడూ నీకు ప్రబలమైన విరోధులే. అవి నిజమైన లోని ఆనందం నుంచి నీ మనస్సుని బాహ్యానికి ఈడుస్తాయి. ఈ జ్ఞానం నీకు కలిగిన క్షణం నుంచి, ఆ ఇంద్రియాల నుంచి, వాటిని తృప్తిపరిచే ఆలోచనల నుంచి నీవు విముక్తుడివి అవుతావు. మానవుడి మనస్సు సాధారణంగా ప్రాపంచిక విషయాలతో నిండిపోయి ఉంటుంది. అతని ఆకలి దప్పులు అతని శక్తిని కాలాన్ని అమితంగా కోరుతూ ఉంటాయి. అతని శక్తి సామర్థ్యాలు ఎల్లప్పుడూ అతని వాంఛల్ని కోరికల్ని తీర్చుకునేందుకు పరిమితమైపోతుంటాయి. అతనికి కలలెప్పుడూ సుదూరంగానే ఉండిపోతాయి. వాటిని సాకారం చేసుకునేందుకు అసందర్భపు సాహసాలకు దారితీయిస్తుంటాయి. ఈ ప్రాపంచిక భౌతిక విషయాల సాలిగూటిలో పడి తన్నుకుంటూ పాపపుణ్యాల మాటనే మర్చిపోయిన మనిషి దృష్టిలో సత్యం అనేది కేవలం నిఘంటువులోని ఒక మాటగా మాత్రమే నిలబడిపోతుంది. కరుణ అనే మాట వట్టి అనర్థంగా కనపడుతుంది. వినయం, సహనం, దయ ఇవి కొడిగట్టిన దూరతీరాల్లోని చిరుదీపాల్లా కనపడతాయి. అలాంటి భయంకర అంధకార సమయాల్లో మానవుడికి ఆధారమైంది భగవంతుడి నామం ఒక్కటి మాత్రమే. అదే సముద్ర మధ్యంలో ఈర్ష్యాద్వేషాలతో, ఆతృత భయాలతో పెనవేసుకుని సుడులు తిరుగుతున్న భయంకరమైన తుఫానుల్లో చిక్కుకున్నవాడికి ఒక జీవన నౌక. ఆయన నామాల్లో ఏదో ఒకటి, నీకిష్టమైన నామాన్ని ఎన్నుకుని, ఆయన రూపాల్లో నీకిష్టమైన ఒక రూపాన్ని నిరంతరం మనసులో నిలుపుకుని, ప్రతిదినము తూర్పు తెల్లవారేటప్పుడు ఆ నామాన్నే జపిస్తూ, ఆ రూపాన్నే ధ్యానిస్తూ, నీ ఆత్మీయుడిలా, మార్గదర్శిలా, నీకు సంరక్షకుడిలా రోజంతా పడుకున్నప్పుడు నీతోనే ఉండి నీ వెనుక ముందు నీలోనూ వెలుపల అంతటా నిండి ఉన్న ఆ పరమాత్ముడికి నీ పూజలు చెల్లిస్తూ నియమబద్ధమైన జీవితాన్ని గడిపితే ఆశాభంగం, పొరపాట్లు అనేవి జీవితంలో కలగనే కలగవు. ఇంతవరకు ఇచ్చిన ఉదాహరణలతోనూ, తక్కిన ప్రవచనాలతోనూ భగవాన్ మన ప్రశ్నకి సమాధానాన్ని ఇచ్చే ఉన్నారు. వారి నిజతత్వానికి మనం ప్రతిబింబాలమని, అదే వారికి మనకి ఉన్న అనుబంధమని చెప్తున్నారు. అందువల్ల వారి నిజతత్వమైన సత్య ప్రేమలని మన జీవితాంతం వరకు ప్రతిబింబించటమే మన నిజమైన ధర్మం. అదే మన సహజ ప్రకృతి కూడా. భ్రమ ప్రమాదాలతో కూడిన ఈ దృశ్య ప్రపంచాన్ని నిరాకరించి తుఫాను గాలితో చెదరగొట్టబడిన నీటి బిందువులు చివరికి ఏ రకంగా సముద్రంలో ఐక్యమైపోతాయో, అలాగే మనము భగవాన్లో అంటే పరమాత్మలో ఐక్యమైపోవాలి. ఇందుకు సాధనా విధానాన్ని అంటే అహంభావ నిర్మూలనం, ఐక్యతని సాధించటం, ఈ విషయాన్ని అనేక సమయాల్లో అనేక ప్రసంగాల్లో స్వామివారు సెలవిచ్చే ఉన్నారు. లోపల వెలుపల పైన కింద అంతటా ఆ పరమాత్మని యొక్క నిర్మలమైన ఆనందం నిరంతరం నిండే ఉంది. మనం ఈ క్షణాన్నే అందులో తృప్తి తీరా మునిగి ఆనందాన్ని అనుభవానికి తెచ్చుకోవచ్చు. అట్లా కానినాడు మనకంతా మిగిలేది అశాంతి మాత్రమే. మనం ఈ క్షణాన్నించే మన హృదయాన్ని పూర్తిగా తెరిచి స్వామి తనని గురించి మన గురించి చెప్పినది సరిగ్గా అర్థం చేసుకుని అనంతమైన ఆనందాన్ని ఎందుకు అనుభవించకూడదు? త్వరపడండి, లేవండి, ఈ క్షణం నుంచే స్వామి చెప్పినట్లు చేద్దాం.

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంతకోటి ప్రణామాలు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబావారు మానవాళి హృదయాలలో మానవతా విలువలు వికసింపజేసేందుకు, దైవభక్తిని, దేశభక్తిని, మాతృభక్తిని పరిమళింపజేసేందుకు తమ దివ్యోపన్యాసాలలో అమృత గుళికల్లాంటి చిన్న కథలు చెప్తూ ఉంటారు. ఆ కథలను శ్రీ సత్యసాయి కథాసుధలో ధారావాహికంగా ప్రసారం చేస్తున్నాం.
1: చర్చిల్ హాస్యం విందాం. చర్చిల్ గొప్ప మేధావి, రచయిత, తెలివితేటలు కలవాడు, గొప్ప విద్యావంతుడు, చక్కని ప్రవర్తనాశీలము కలవాడు. జనరల్ నాలెడ్జ్, కామన్ సెన్స్ అత్యవసరమని గుర్తించినవాడు. అతని నిత్య జీవితంలో క్రమశిక్షణను ప్రతి విషయంలోనూ పాటించేవాడు. అతడు గొప్ప వక్త. ఉపన్యాసం ఇవ్వాలనుకుంటే తాను ఒక రూములో ప్రవేశించి నిలువుటద్దం ముందుగా నిల్చుకునేవాడు. ప్రసంగం చేయవలసిన విషయమంతా నిలువుటద్దం ముందు నిల్చుని ప్రసంగం చేసేవాడు. ఈ విధముగా తాను ప్రాక్టీస్ చేసుకుని తన ముఖము ఎట్లా, తన నోరు ఎట్లా, తన యాక్షన్ ఎట్లా అని తాను చూసుకుని తనకు సాటిస్ఫాక్షన్ గా ఉందా అని చూసుకునేవాడు. అనగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో చేసేవాడు. నా ముఖము ప్రసంగ సమయంలో బాగా ప్రసన్నతగా ఉంది, నా యొక్క ఆకారము కూడాను మంచిగా ఉన్నది. ఈ విధముగా తాను తృప్తిపడి తదుపరి పబ్లిక్ ఉపన్యాసంలో ప్రవేశించేవాడు. అంతేకాదు, చర్చిల్ ఇతరులకు మెత్తగా బుద్ధి చెప్పే విధానంలో దిట్ట. ఒకనొక సమయంలో చర్చిల్ పబ్లిక్ ఉపన్యాసం చేస్తున్నాడు. తన స్పీచ్ అయిన తర్వాత కూర్చున్నాడు. అపోజిట్ లీడరు తన స్పీచ్ ప్రారంభించాడు. ఈ అపోజిట్ లీడర్ కొంత ఆరాటము, ఆవేశంతో మాట్లాడటం చేత ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉండింది అతని ఉపన్యాసం. ఆ సమయమున చర్చిల్ కన్నులు మూసుకుని చాలా దీర్ఘంగా యోచిస్తున్నాడు. చాలా కష్టమనిపించింది అతనికి అపోజిట్ లీడర్ స్పీచ్ వినటం. అపోజిట్ లీడర్ చర్చిల్ ను ఒక గంట కనిపెడుతూనే ఉన్నాడు. అతను తన ఉపన్యాసం ముగించే ముందుగా ఈ విధంగా చెప్పాడు, ఇది న్యాయమేనా? ఇంతటి లీడర్ ఉపన్యాసం ఇస్తుంటే చర్చిల్ నిద్రపోతున్నాడు. ఇతను ప్రధానమంత్రిగా ఉండి ఈ విధముగా అగౌరవము చేయవచ్చునా అన్నాడు. చర్చిల్ లేచి చెప్పాడు, అయ్యా, నాకు నిద్ర వచ్చి ఉంటే ఎంతో బాగుండేది. నిద్ర రాకపోవటం చేతనే మీ స్పీచ్ విని అవస్థపడవలసి వచ్చింది. చర్చిల్ హాస్యము అర్థవంతమైనదని, ఇతరులకు మంచి గుణపాఠమునందించేదిగా ఉండేదని గుర్తించాలి.

మీతగ జటాజూట ముని చిరమున మెరయగమారదుడు తంబుర మీత జటాజూట ముని చిరమున మెరయగమారదుడు తంబుర మీత జటాజూట ముని చిరమున మెరయ శిశులంబుతో త్రిప్పుతువరుడు తదిం తదిం తదు తదితకయనుచు శిశులంబుతో త్రిప్పుతువరుడు తదిం తదిం తదు తది

అనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. సత్యం.

అనంతం అనంతం బ్రహ్మ సత్యం జ్ఞానమనంతం.

ఓం శ్రీ సాయిరాం. ప్రియమైన శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం. మానస భజరే భజన శిక్షణా తరగతికి మీకు స్వాగతం. ఈనాటి మన భాగంలో ఒక చక్కని సాయి భజనను నేర్చుకుంటూ అందులోని భావరాగ తాళాలను మనం తెలుసుకోనున్నాం. ఇప్పుడు మనం నేర్చుకోబోయే భజన

0: ఈ భజనలో కేవలం 4 పంక్తులు మాత్రమే ఉన్నాయి. మన కార్యక్రమంలో ముందుగా ఒక్కొక్క పంక్తిలోని ప్రతి పదాన్ని ఎలా ఉచ్చరించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1: గోవిందేతి సదా స్నానం, గోవిందేతి సదా జపం, గోవిందేతి సదా ధ్యానం, సదా గోవింద కీర్తనం.
0: ఈ భజన కళ్యాణి రాగం యొక్క స్వరస్థానాలను కలిగి ఉంది. ఈ రాగంలో వచ్చే స్వరస్థానాలు షడ్జమం, చతుర్శతి రిషభం, అంతర గాంధారం, ప్రతి మధ్యమం, పంచమం, చతుర్శతి దైవతం, కాకలి నిషాదం. ఇదే రాగంలోని మరికొన్ని సాయి భజనలు

ఈ భజన మనందరికీ తెలిసినటువంటి 8 క్రియలు గల ఆదితాళంలో ఉంది. తాళానుగుణంగా ఈ భజనని ఎలా పాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇక ఈ భజన యొక్క రాగ తాళాలను తెలుసుకున్నాక ఇప్పుడు దీనిని పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం. ఇందులో ఇద్దరు గాయకులు ఎటువంటి వాద్య సహకారం లేకుండా నిదానంగా ఈ భజనను పాడి వినిపించటం జరుగుతుంది. మొదటి గాయకుడు పాడినప్పుడు శ్రద్ధగా వింటూ రెండవ గాయకునితో కలిసి అనుసరించినట్లయితే మనం ఈ భజనను నేర్చుకునే ప్రయత్నం చేయవచ్చు.

భజనలో సాహిత్యానికి ప్రాధాన్యత ఉన్నప్పుడు రాగం గురించి అంతగా పట్టించుకోవలసిన అవసరం ఉండదు. ఈ భజనను స్వామి ఎన్నోసార్లు తమ దివ్యోపన్యాసానంతరం గానం చేసేవారు. ఈ భజనను స్వామి 3-4 కాలాలు కూడా పాడేవారు. సదా అంటే ఎల్లప్పుడు, నిరంతరం అని అర్థం. ఈ భజనలో సదా అన్న పదం 4 సార్లు వస్తుంది. మీరాబాయి, తులసీదాస్, భద్రాచల రామదాసు, త్యాగరాజస్వామి వారు నిరంతరము తమ ఆరాధ్యదైవ నామస్మరణతోనే జీవితం గడిపారు. నిరంతర చింతన, నామస్మరణ వల్ల వారు ఒక్క క్షణం కూడా తమ దైవానికి దూరం కాలేదు. ఆ దైవంతోనే వారు మాటలాడేవారు. జాగ్రదవస్థలోనే కాకుండా స్వప్నావస్థలో కూడా ఆ దైవాన్నే దర్శించేవారు. సదా స్నానం, సదా జపం, సదా ధ్యానం, సదా కీర్తనం, ఇదియే వారి దినచర్య. త్యాగరాజస్వామి శ్రీరామునిపై తనకు గల దివ్య ప్రేమను కృతుల రూపంలో గానం చేశారు. వారి కృతులన్నీ శ్రీరామచంద్రునిపై ఆయనకు గల ప్రేమకు ప్రతిరూపాలే. రామ ప్రేమ ఆయన హృదయం నుండి పొంగి పొరలి కృతుల రూపంలో బహిర్గతమైంది. మధ్యాహ్న సమయంలో ఆయనకు కొద్దిగా ఆకలి అనిపించినప్పుడు శ్రీరాముణ్ణి ప్రశ్నించేవారట, స్వామి నీకు ఆకలి అయితే నీవేమి చేస్తావు అని. త్యాగరాజస్వామి సర్వకాల సర్వావస్థలలోనూ శ్రీరామునితోనే ఆ చింతనలోనే కాలం గడుపుతున్నప్పుడు ఆయన దివ్యానందంలో లీనమై ఉండేవారు. ఇక ఆకలి అనేదే ఉండదు. తనకు తన దైవానికి భేదం లేదన్న భావన అది. మరి తనకు ఎప్పుడైనా ఆకలి అనిపించినప్పుడు నా రామునికి కూడా ఆకలి అవుతుందన్న భావనతో స్వామి నీవేమి తింటావు అని ప్రశ్నించేవారట. మన స్వామివారిని మనం నిరంతరం స్మరించాలంటే ఆ త్యాగరాజస్వామి వారంతటి వారం మనం కాదు కదా. అయితే స్వామివారి వేషాధారణ, శిరోజ కిరీటం, కాషాయ వస్త్రాలు, స్వామివారు ఉపయోగించే కార్, వారు దర్శనానికి వచ్చినప్పుడు వెలువడే సుగంధం, వారు ఇష్టంగా ఆరగిస్తారని చెప్పబడే ఆహార పదార్థాలు, వీటన్నింటి ఆధారంగా మనం కూడా స్వామివారితో మానసికంగా సాంగత్యాన్ని అనుభూతి చెందవచ్చు. గోవిందేతి సదా స్నానం అన్నప్పుడు మనం స్నానం చేస్తున్నప్పుడు కూడా స్వామిని స్మరించుకోవచ్చు. మన జీవితాలలో భగవన్నామస్మరణ చేసేంత తీరిక లేనట్లుగా ఎల్లప్పుడూ ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటాము. అయినప్పటికీ మనం చేస్తున్న పనిలోనే స్వామిని స్మరించుకోవడమే సదా జపం. స్వామి ఈ భజన ద్వారా మనకు బోధిస్తున్నారు ఏమని, నీవు దైవాన్ని చేరుకోవడానికి ఎన్నో మార్గాలున్నాయి. జపం, ధ్యానం, కీర్తనం, వీనిలో ఏ మార్గమైనా మీరు అనుసరించవచ్చు అని. కేరళ వాస్తవ్యులు ఇరాడి సోదరులలో ఒకరు లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం ఒక సాధనంగా పారాయణ చేస్తుండేవారట. కొంతకాలం తరువాత ఆ పారాయణ మానివేశారట. ఒక సందర్భంలో స్వామివారు మీరు సహస్రనామం పారాయణ చేస్తారు కదా అని అడిగినప్పుడు, స్వామి ఇప్పుడు చేయడం లేదు, కేవలం భజనలు మాత్రమే చేస్తున్నాము అని ఆయన సమాధానమిచ్చారట. అప్పుడు స్వామి, ప్రతి భజన గాయకుడు భజనలు పాడటంతో పాటు మరిక ఏదైనా ఒక సాధన మార్గాన్ని తప్పకుండా అనుసరించాలి అన్నారట. ఈ భజనలో మొదటి పంక్తి గోవిందేతి సదా స్నానం. మనలో కొందరు అనుకుంటారు, నేను స్నానం చేయకపోయినా పర్వాలేదు, మనస్సు పవిత్రంగా ఉంటే చాలు, స్వామివారు భావాన్ని మాత్రమే చూస్తారు, బాహ్య శౌచం అవసరం లేదు అనుకోవచ్చు. మనం అంత గొప్ప అవధూతలం కాదు. స్నానం చేయకుండా భజనలో వెళ్లి కూర్చుంటే పక్కవారిని ఇబ్బంది పెట్టినట్లే కదా. స్వామివారు మీరు స్నానం చేస్తున్న సమయంలో ఏవేవో కూనిరాగాలు తీసే కంటే గాయత్రీ మంత్రాన్ని స్మరించండి, బాహ్య శుద్ధితో పాటు మీ అంతరంగం కూడా పవిత్రమవుతుంది అన్నారు. పతంజలి యోగ సూత్రాలలో కూడా శౌచానికి ప్రాధాన్యత ఉంది. బాహ్య శౌచంతో పాటు ఆంతరిక శౌచం కూడా అత్యవసరం.
దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతనః. భగవంతుడు మనకు ప్రసాదించిన ఈ దేహం ఒక దేవాలయం వంటిది. మనలోని జీవుడే దేవుడు. ఈ శరీరం కదలాడే ఒక దేవాలయం అంటారు స్వామి. కనుక భగవత్ ప్రసాదమైన ఈ దేహాన్ని శుచిగా ఉంచుకోవలసిన బాధ్యత మనపై ఉంది. కాబట్టి స్నానం కూడా ఆ గోవిందుని కోసమే మనం చేయాలి. ఆ తరువాత జపం, ధ్యానం వంటి సాధనలను చేపట్టాలి. భద్రాచల రామదాసు కలలో నీనామస్మరణ మరువ చక్కని తండ్రి అని ధైర్యంగా చెప్పగలిగేవాడంటే ఎంతటి ఆత్మవిశ్వాసం ఉండి ఉండాలి. కాబట్టి భజన సింగర్స్ ఈ భజన సూచించిన జపం, ధ్యానం, సంకీర్తనం వీటిలో ఏదో ఒక సాధనను చేపట్టాలి. భద్రాచల రామదాసు కాని, త్యాగరాజస్వామి కాని తమ జీవితాలను శ్రీరామచంద్రునికే అంకితం చేశారు. చెరసాలలో ఉన్నప్పటికీ, సిపాయిలు ఎంత హింసిస్తున్నప్పటికీ రామదాసు రామనామ స్మరణ మరువలేదు. సుఖంగా ఉన్న సమయంలోనే కాదు, కష్ట సమయంలో కూడా నామస్మరణ మరువరాదని వీరి జీవితాలు మనకు ప్రబోధిస్తున్నాయి. శివమానస పూజలో కూడా శంకరాచార్యుల వారు ఈ విధంగా అంటారు, నా శరీరమే నీ గృహం, నేను అనుభవించే విషయ భోగాలే నీకు పూజ, నా నిద్రయే నేను అనుభవించే సమాధి, నా ఈ పాదాలు ఎక్కడ సంచరించినా అది నీ ప్రదక్షిణం, నేను ఏ కర్మ ఆచరించినా ఓ పరమశివ అది నీకు ఆరాధనగా భావించు అని ఆదిశంకరాచార్యుల వారు రచించారు. ఆ ఆదిశంకరాచార్యుల వారికి అందిన స్థాయిని మనం అందుకోగలమా? సాధారణంగా మనం కష్టం వచ్చినప్పుడు మాత్రమే భగవంతుణ్ణి స్మరిస్తాము. అన్ని సక్రమంగా ఉన్న సమయంలో, సుఖంగా ఉన్నప్పుడు భగవంతునిపై మనస్సు అంతగా కేంద్రీకరించము. కాని సర్వత్రా హరిచింతనం చేయగలగాలి అంటే క్రమక్రమంగా నిత్య సాధనతో ముందుకు వెళ్ళాలి. భగవంతుని అనుగ్రహం పొందటానికి సాధకుడు ఎప్పుడూ పరితపించాలి. శ్రీరామకృష్ణ పరమహంస ఒకరోజు సాయంకాలం కాగానే కాళీమాతను తలచుకొని, తల్లి, మరొక రోజు గడిచిపోయింది, ఇంకా నాకు నీ దర్శనం ప్రాప్తించలేదు అని విలపించేవారట. శరీరానికి నిప్పు అంటుకున్నప్పుడు దాన్ని ఆర్పివేయడానికి, తనను తాను రక్షించుకోవడానికి మానవుడు ఎంత పరితపిస్తాడో, దైవదర్శనం కోసం కూడా మనిషి అంతగా పరితపించాలి. ఎప్పుడు ఏ పరిస్థితి మనకు ప్రాప్తిస్తుందో, ఎప్పుడు మృత్యువు కబలిస్తుందో మనకు తెలియదు. కనుక సదా జపం, సదా ధ్యానం అత్యవసరం. మామూలు ఫోటోగ్రాఫర్ అయితే రెడీ అని చెప్తాడు, కాని డివైన్ ఫోటోగ్రాఫర్ రెడీ చెప్పడు. ఎప్పుడు క్లిక్ చేస్తాడో తెలియదు. కనుక సదా సంసిద్ధంగా ఉండాలి. భగవంతుడు తన అనుగ్రహాన్ని మనపై వర్షించడానికి ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంటాడు. మనం కూడా ఆ అనుగ్రహాన్ని అందుకోవడానికి సంసిద్ధులం కావాలి. ఒక సందర్భంలో ఒక భక్తుడు రమణ మహర్షుల వారి వద్దకు వెళ్లి, స్వామి, నేను పూజ, జపం, ధ్యానం వంటి సాధనలెన్నో చేస్తున్నాను, మీరు చెప్పే ఆత్మతత్వ విచారణ నాకు అస్సలు అర్థం కావడం లేదు, నేను ఎంత సాధన చేసినా ఏది అనుభవంలోనికి తెచ్చుకోలేకపోతున్నాను, అంటే నామీద గురువు యొక్క అనుగ్రహం లేనట్లేనా అని ప్రశ్నించాడు. అందుకు రమణుల వారు, గురువు యొక్క అనుగ్రహం అనేది సూర్యకాంతి వంటిది, అది ప్రపంచమంతటా ఒకే విధంగా ప్రసరిస్తుంది, నీవు ఆ కాంతికి అడ్డుగా నిలవకూడదు, ఆ సూర్యకాంతిని ప్రసరించనీయాలి అన్నారట. మనం స్నానం చేసేటప్పుడు గోవిందుని స్మరించుకోవాలి, జపంలోనూ ధ్యానంలోనూ గోవిందుని తలచుకోవాలి, అప్పుడే సంకీర్తనలో ఆ గోవిందునిపై మనస్సు లగ్నమవుతుంది. ఇప్పుడు మరొక్కసారి ఈ భజనను పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం.

ఇక ఈనాటి మన కార్యక్రమంలో చివరిగా ఈ భజన యొక్క సమగ్రమైన రూపాన్ని పొందటానికి స్వామివారు సాయికులవన్ సభామండపంలో పాడిన ఈ పూర్తి భజనను వింటూ అనుసరిస్తూ ఆనందిద్దాం.

ఇక ఈనాటి మన కార్యక్రమంలో చివరిగా ఈ భజనయోగ్యమైన రూపాన్ని పొందటానికి స్వామివారు సాయికులవన్ సభామండపంలో పాడిన పూర్తి

శ్రోతలందరూ చక్కగా గోవిందేతి సదాస్నానం అన్న ఈనాటి మన భజనను నేర్చుకున్నారు కదూ. ఇంతటితో మానస భజరే భజన శిక్షణ తరగతి సంపూర్ణం. వచ్చేవారం మరో చక్కని సాయి భజనను మనం నేర్చుకుందాం. జై సాయిరాం.

ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ స్వాగతం. 2018 ఆగస్టు 4-5 తేదీలలో రేడియో సాయి తెలుగు ప్రసార విభాగం తమ 7వ వార్షికోత్సవం జరుపుకుంది. 2 రోజుల ఈ వేడుకలలో భాగంగా ఏబీసీ ఆఫ్ లైఫ్ అనే అంశంపై మొదటిరోజు పిల్లల చేత అందించబడిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల యొక్క పునఃప్రసారాలలో 2వ భాగాన్ని ఇప్పుడు మీకు అందిస్తున్నాం.

0: ప్రేమ స్వరూపులారా,
1: వాట్ యువర్ వర్డ్, వాట్ యువర్ యాక్షన్, వాట్ యువర్ థాట్, వాట్ యువర్ క్యారెక్టర్, వాట్ యువర్ హార్ట్.
2: సత్య, నువ్విందాక స్వామి బాల్యం గురించి చెప్తే నాకు మరొక విషయం గుర్తుకొచ్చింది. మానవ రూపంలో మన మధ్యకు వచ్చిన భగవాన్ మనం ఎలా ఉండాలో స్వయంగా ఆచరించి చూపించారు. రామాయణంలో రాముడు కూడా కష్ట నష్టాలకు కుంగిపోకుండా వాటిని సంతోషంగా స్వీకరించి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. చెడ్డవారితో చెలిమి ఎంత హాని కలిగిస్తుందో మందర కథ వల్ల తెలుసుకోవచ్చు. రామాయణ కాలం నాటి ప్రజల జీవితాలకు అద్దం పట్టే నాటిక ఇప్పుడు విందాం.
3: నాటిక పేరేమిటో ఎవరు వేస్తున్నారో కూడా చెప్పు.
2: నాటిక పేరు ముచ్చటగా మూడు సూత్రాలు. ఈ నాటికని మేడ్చల్ జిల్లా బాల్ వికాస్ పిల్లలు సమర్పిస్తున్నారు.

0: సాయిరాం సాయిరాం, మీరింకా రాలేదని ఎదురు చూస్తున్నాను. ఈ రోజు ఎందుకు ఆలస్యమైంది?
1: ఆలస్యం అంటే అవును, ఆలస్యమైంది.
0: ఆలస్యం ఎందుకైందంటే ఆలస్యం ఎందుకైందో చెప్పకుండా అవును ఆలస్యమైంది అంటే సమాధానం అవుతుందా? ఎప్పుడు బాల్వికాస్ క్లాస్ నుంచి నవ్వుతూ స్వామి నేర్పిన లీలలను చెప్పుకుంటూ హుషారుగా వచ్చే మీరు ఇలా డల్ గా వస్తున్నారేమిటి?
2: డల్ గానా? డల్లేం లేదే.
0: ఇదే తాతకు దగ్గులు నేర్పడం అంటే. వెనకటికి ఒకడు దారిన పోయేవాడిని తిమ్మన్నా తిమ్మన్నా అని పిలిచాడట. దానికి ఆ దారిన పోయేవాడు, నా పేరు నీకెలా తెలుసు అని అడిగితే, నీ మొహం చూస్తే తెలియటంలా అన్నాడట. అలా ఉంది మీ వ్యవహారం.
3: ఇప్పుడు ఆ కథ ఎందుకు చెప్తున్నారు తాతయ్య?
0: ఎందుకో చెప్పనా? మీరు డల్గా ఉన్న సంగతి మీ మొహమే చెబుతుంటే, డల్గా ఏమీ లేమే అని బుకాయిస్తుంటేను దానికి తగ్గట్టు ఇవాళ బాల్వికాస్ క్లాస్ నుంచి ఇంత లేటుగా కూడా వచ్చారు అంటే మీరు ఏదో ప్రాబ్లం లో పడ్డారనిపిస్తోంది.
1: అబ్బా, నువ్వు చాలా మేధావి తాతయ్య. పెద్ద పెద్ద చదువులు చదవకపోయినా మనుషుల్ని మాత్రం ఇట్టే చదివేస్తావు.
0: తల పండిన వాడిని ఆ మాత్రం కనపెట్టడం కూడా గొప్పేనా? అది సరే, కాని నన్ను మాటల్లో పెట్టి మీరు డల్గా ఎందుకున్నారో మాత్రం చెప్పటం లేదు.
2: రే రమణ, సంతోష్, చరణ్, మన ప్రాబ్లం నీ తాతయ్య చెప్తే ఏమైనా సొల్యూషన్ చెప్తాడేమో.
0: అమ్మయ్యా, ఇప్పటికి మీకు ప్రాబ్లం ఉందని ఒప్పుకున్నారు, సరే అసలు ప్రాబ్లం ఏమిటో చెప్పండి.
2: ఏం లేదు తాతయ్య, మా బాల వికాస్ టీచర్ ఏబీసీ గురించి వివరిస్తూ ఉదాహరణలతో సహా నిరూపించాలన్నారు.
0: ఏబీసీ అంటే
1: ఆల్వేస్ బి చీర్స్ అంటే ఎప్పుడూ చిరునవ్వులు చిందిస్తూ ఉండు అని.
0: ఇంతేనా?
2: కాదు తాతయ్య, ఇంకా రెండున్నాయి. రెండోది ఆల్వేస్ బి కేర్ఫుల్ అంటే ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండు అని.
3: మూడోది అవాయిడ్ బ్యాడ్ కంపెనీ అంటే చెడ్డ వారి స్నేహం చెయ్యకు అని.
1: ఈ మూడు విషయాలను ఉదాహరణలతో సహా వివరించాలి. ఎలాగా అని బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నా.
0: పిచ్చి సన్నాసుల్లారా, ఇంత చిన్న విషయానికి బుర్రలు బద్దలు కొట్టుకుంటారా? రామాయణం చదివారా?
2: చదవటం అంటే గట్టిగా చదవలేదు గాని చిత్ర కథలలో చదివి కథ మాత్రం తెలుసుకున్నాం.
0: ఇంకే మీ సమస్యలకు పరిష్కారం దొరికినట్లే.
3: నిజంగానే తాతయ్య?
0: నిజంగానేనర్రా. మొదటి ప్రశ్నకైతే స్వామి చెప్పిన చిన్న కథ ఆటలలో ఐకమత్యం సరిగ్గా సరిపోతుంది.
1: ఆటలలో ఐకమత్యమా? పేరే చాలా బాగుంది, చెప్పు తాతయ్య.
0: చెప్తాను, కాస్త నాటకీయంగా చెబుతాను. మీరు చక్కగా పాత్రలలోకి పరకాయ ప్రవేశం చెయ్యాలి, ఊహలతో అల్లుకుపోవాలి.
2: తప్పకుండా.
0: అది త్రేతాయుగము, అయోధ్య నగరంలోని రాజమందిర ప్రాంగణాన ఉన్న ఉద్యానవనం. ఆ ఉద్యానవనంలో దశరథ మహారాజు భార్యలైన కౌసల్య, సుమిత్ర, కైకేయి పరివారంతో సేదదీరుతున్నారు. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు ఒకింత దూరంలో తమ విలు విద్య నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఉన్నట్లుండి కౌసల్యాదేవి ఉద్వేగానికి లోనైంది.
4: అక్క కౌసల్యాదేవి, ఏమిటి మీరు ఉన్నట్లుండి ఉద్వేగానికి లోనవుతున్నారు? కళ్ళ నుండి ఆ అశ్రుధారలేమిటి?
5: అవి అశ్రువులు కావు సుమిత్ర, ఆనంద బాష్పాలు.
4: ఆనంద బాష్పాల? అంతటి ఆనందానికి కారణం తెలుసుకోవచ్చా అక్క?
5: చెబుతాను. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అలా అన్యోన్యంగా మెలుగుతూ విలు విద్యలో ఆరితేరిన వారి వలె గురి తప్పకుండా బాణాలు ప్రయోగిస్తుంటే నా భావాలు ఒక్కసారిగా గతానికి మరలాయి. మన ముగ్గురి వివాహాలు జరిగిన తీరు, వివాహానంతరం మన ముగ్గురిలో ఏ ఒక్కరికి సంతానం కలగకపోవటంతో మనందరం పరితాపం చెందటం,
4: అవన్నీ ఓ పీడకల లాంటి సంఘటనలు. వాటిని తలుచుకుని
5: సోదరి కైగా, నీవన్నట్లు అదంతా ఓ పీడకలే. దుఃఖం వెనుకనే ఆనందం దాగి ఉంటుందన్నట్లు తదనంతరం జరిగిన పరిణామాలన్నీ ఆనందదాయకాలేగా. పుత్రకామేష్టి యాగఫలంగా పుట్టిన రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు ఎదుగుతూ విద్యాబుద్ధుల్లోనూ రాజవంశీయులు నేర్చుకోవలసిన అస్త్రశస్త్ర పరిజ్ఞానంలోనూ ఆరితేరుచున్నారు. ఇందకటి నుంచి గమనించుచున్నాను, లక్ష్యమును ఛేదించుటలో ఎవరికి వారే సాటిగా నైపుణ్యమును ప్రదర్శిస్తున్నారు.
6: అదేమిటి? తమ్ముల్ని వదిలి రామచంద్రుడికి వచ్చేయుచున్నాడు.
4: రానాయనా రామచంద్ర, ఏమి నాయనా, తమ్ములను వదిలి ఇటు వచ్చావు, మా వద్ద సేదదీరాలని వచ్చావా?
7: కాదు మాత, లక్ష్య ఛేదనలో విఫలనైనాను. ఓడిన వారు రంగం నుంచి నిష్క్రమించడం సమంజసం కదా, కాసేపు మీతో గడుపుదామని వచ్చాను.
5: ఏమిటి, లక్ష్య ఛేదనలో నీవు విఫలుడవైనావా? నేను నమ్మను.
8: లిస్స పలికితివి కౌసల్యా మాత, అస్త్ర ప్రయోగంలో నేను కాస్త వెనకంజలో ఉన్నాను. అది గమనించిన అన్న రామచంద్రుడు నన్ను ప్రోత్సహించే ఉద్దేశంతో కాబోలు లక్ష్యాన్ని సరిగ్గా ఛేదించకుండా రంగం నుండి నిష్క్రమించాడు. ఆ విషయము అన్నయ్యను చూస్తేనే తెలుస్తోంది. నిజంగా ఓడిపోతే విచారంగా ఉంటాడు గాని చిరునవ్వులు చిందిస్తూ ఉంటాడా?
7: ఆ ఆలోచన సరి అయినది కాదు భరత. పోటీలో పాల్గొన్నప్పుడు ఎవరో ఒకరు ఓడిపోవడం సహజం కదా, అటువంటి దానికి బాధపడ్డం ఎందుకు? మరింత పట్టుదలతో సాధన కొనసాగించాలి. పైగా ప్రతి విషయానికి బాధపడ్డం మొదలు పెడితే మనిషి కృంగిపోతాడు, ఎప్పటికీ విజయాన్ని సాధించలేడు.
6: గుండెల్లో బాధగా ఉన్నా పైకి మాత్రం చిరునవ్వులు చిందిస్తూ ఉండాలంటావారామా?
7: అది మరీ ప్రమాదకరం సుమిత్రామాగా. గెలుపు ఓటములను సమభావముతో స్వీకరించే తత్వాన్ని అలవాటు చేసుకున్నప్పుడు గుండెల్లో బాధ ఉండదు, మొహముపై చిరునవ్వు చెదరదు, చెదరని చిరునవ్వు ఈర్ష్యా ద్వేషాలను దరిచేరనీయదు. అది సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి ఆలంబన అవుతుంది.
5: ఎంత చక్కని భావాలు నాయనా నీవి! పైకి మామూలు వాక్కులుగా అనిపించవచ్చు గాని ఎంతో అంతరార్థం దాగి ఉంది. ఇంత పిన్న వయసులోనే ఆధ్యాత్మికతను రంగరించి అవగతం చేసుకున్న అనుభవశాలి వలె మాట్లాడావు, చాలా ఆనందంగా ఉంది. ఆ అందరూ చాలా అలిసిపోయారు, పదండి రాజసౌధానికి వెళ్దాం.
0: విన్నారుగా చెదరని చిరునవ్వు గురించి రాముడి అంతరంగం?
1: చాలా బాగుంది కాని తాతయ్య, కావాలని భరతుణ్ణి గెలిపించటానికి రాముడు ఓడిపోయినప్పుడు చిరునవ్వు ఎందుకు చెదురుతుంది?
0: ఆరిపిడుగా, మంచి పాయింటే పట్టావు. అయితే మరో సంఘటన చెప్తాను. లోకక్షేమం గురించి విశ్వామిత్ర మహర్షి యాగం తలపెట్టాడు. లోకక్షేమం రాక్షసులకు గిట్టదు కదా, వాళ్ళు ఎలాగైనా యాగాన్ని భగ్నం చెయ్యటానికి సాయశక్తులు ప్రయత్నించసాగారు.
2: అప్పుడు విశ్వామిత్రుడు యాగ సంరక్షణ కోసం రామలక్ష్మణులను తన వెంట పంపమని దశరథ మహారాజును అడిగాడు.
0: దశరథుడు వెంటనే అంగీకరించాడా?
2: లేదు, రామలక్ష్మణులు చిన్నపిల్లలని పంపడానికి కాస్త వెనకాడాడు. కానీ ఇది విశ్వామిత్రుడితో వ్యవహారం కదా, ఏం చెప్పాలో అర్థం కాక రాముడిని తనంతరంగ మందిరానికి పిలిపించాడు దశరథుడు.
7: పితృదేవులకు ప్రణామములు. వేగిరం రమ్మని వర్తమానం పంపారు?
9: అవును నాయనా, విశ్వామిత్ర మహర్షుల వారు విచ్చేశారు.
7: వర్తమానం తెలిస్తే వచ్చి ప్రణామాలు అర్పించేవాడిని కదా నాన్నగారు. ఇంతకీ వారి రాకలోని విశేషం
9: చెబుతాను. విశ్వామిత్ర మహర్షి లోకక్షేమం గురించి తన పెట్టిన యాగాన్ని రాక్షసులు భగ్నం చేయ ప్రయత్నిస్తున్నారట. యాగ పరిరక్షణ కోసం నిన్ను లక్ష్మణుని పంపమని అడగటానికి విచ్చేశారు. ముక్కు పచ్చలారని మిమ్మల్ని రాక్షస కృత్యాలను అరికట్టడానికి ఎలా పంపటమా అన్న సందిగ్ధంలో పడ్డాను.
7: ఇందులో సందిగ్ధ పడవలసిన అవసరమేముందని నాన్నగారు? తాము నిర్వహించిన యాగఫలముగా జన్మించిన వారము మేము నలుగురు అన్నదమ్ములము. యాగ ప్రసాదులమైన మేము యాగ పరిరక్షణకు ఉపయోగపడడం అదృష్టమే కదా నాన్నగారు.
9: బియ్యానికైనా కయ్యానికైనా సమవుజ్జి ఉండాలి నాయనా.
7: నాన్నగారు, రంగంలోకి దిగితే కదా సమవుజ్జీలమో అధికులమో తేట తెల్లమయ్యేది. క్షత్రియ ధర్మం విజయమో వీర స్వర్గమోనే కదా నాన్నగారు.
9: ధర్మశాస్త్రాన్ని రాసివాడవలసినట్లు ఎంత స్పష్టంగా వివరించావు నాయన. నీ మొహములో కనిపిస్తున్న ముఖవుని ధైర్యం, చెదరని చిరునవ్వు నా సంశయాలను పటాపంచలు చేస్తున్నాయి. నా రాముడు యాగ పరిరక్షణ చేసి దిగ్విజయంగా తిరిగి వస్తాడన్న విశ్వాసం కలుగుతోంది. నిన్ను లక్ష్మణుడిని విశ్వామిత్ర మహర్షి వెంట పంపుతాను.
7: చాలా సంతోషం నాన్నగారు. తమ ఆశీర్వాద ఫలంతోనూ, విలక్షణ వ్యక్తిత్వం కలిగిన విశ్వామిత్ర మహర్షి అండదండలతోనూ కార్యం దిగ్విజయం కాగలదని ఆశిద్దాం.

0: విశ్వామిత్ర మహర్షుల వారికి ధన్యవాదములు.
1: ఎందుకు నాయనల్లారా అంత వినమ్రతతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు?
0: ఆకలి దప్పులను దరిచేరని అని బల అతిబల అనే మంత్రాలను బోధించడంతో పాటు తమ అస్త్ర సంపదనంతా మాకు ప్రసాదించారు కదా మహర్షి.
1: నా యాగాన్ని సంరక్షించగల సమర్థులు మీరనే నమ్మకంతో తీసుకువచ్చినప్పుడు దానికి తగిన శక్తియుక్తులను మీకు ప్రసాదించకపోతే ఎలా? భవిష్యత్తులో జరగబోయే పరిణామాలకు ఇవన్నీ ఉపయుక్తంగా ఉంటాయి. రండి, యాగస్థలికి చేరుకుందాం.

0: శ్రీరామ విఘటాటహాసాలు చేస్తూ యాగాన్ని భగ్నం చేయడానికి ప్రయత్నిస్తున్న ఆ రాక్షసి తాటకి దానిని ఒక్క వేటితో మట్టుబెట్టు.
1: చిత్తం మహర్షి,
0: ఎవరా యోధుడు నా హాహాకారాలకు కించిత్తైనా భయపడకుండా చెదరని చిరునవ్వుతో అస్త్రాన్ని సంధిస్తున్నాడు. నా శక్తికి మించిన అస్త్రాన్ని ప్రయోగించినట్లున్నాడు. అతి వేగంగా సమీపిస్తోంది. నా మరణం తథ్యమనిపిస్తోంది. అబ్బా మారీచా, నేను మరణించబోతున్నాను. వీరిపై నీవు పగ తీర్చుకో, పగ తీర్చుకో, పగ తీర్చుకో.
2: రామలక్ష్మణుల్లారా, మారీచుడు అతివేగంగా వస్తున్నాడు. గోడకు కొట్టిన బంతి అంతే వేగంతో వెడితిరిగినట్లు మారీచుడి శరీరాన్ని దరిదాపుల్లో కనిపించినంత దూరానికి పంపే అస్త్ర ప్రయోగం చేయి.
1: ఆజ్ఞ మహర్షి.

0: అభినందనలు శ్రీరామ. మారీచుడి శరీరాన్ని కొన్ని వేల యోజనాల దూరానికి తిప్పి పంపావు. అదిగో సుబాహుడు వస్తున్నాడు, వాడికి మారీచుడి గదే పట్టించు.
1: ఆజ్ఞ మహర్షి.
0: అభినందనలు శ్రీరామ, నీ అసమాన ప్రతిభకు అభినందనలు. ఎటువంటి భయంకర పరిస్థితుల్లోనైనా చెదరని నీ చిరునవ్వు నీకు చక్కగా అమరిన ఆభరణంలా అనిపిస్తున్నది.
2: రమణ, ఈ ఘట్టాలను విన్న తర్వాత నీ అనుమానము తీరిందా?
3: అంతటి భయంకర రాక్షసులను ఎదుర్కోటానికి వెళ్లేటప్పుడు అదే చిరునవ్వు, రాక్షసులను ఎదుర్కొనేటప్పుడు అదే చిరునవ్వు, ఇంకా అనుమానం ఎక్కడ తాతయ్యా?
2: చాలా సంతోషం. ఎల్లప్పుడూ చిరునవ్వు చదరు నీకు పూర్తయింది కదా, ఇప్పుడు దేని గురించి చర్చించుకుందాం?
4: అవాయిడ్ బ్యాడ్ కంపెనీ, అంటే చెడు సహవాసాలు చేయవద్దు అని.
2: ఇంకో విధంగా చెప్పుకోవాలంటే దుష్టులకు దూరంగా ఉండు అని. అలా ఎందుకంటారు?
4: 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారు గనుక, చెడ్డవారు మంచివారు కాకపోవచ్చు గాని మంచివారు చెడుగా అయ్యే అవకాశం ఎక్కువ గనుక.
2: చాలా బాగా చెప్పావు. దీనికి సంబంధించిన వృత్తాంతం ఏదైనా గుర్తుకు వస్తున్నదా? ఏమిటి, ముగ్గురు ఒక్కసారిగా చెయ్యెత్తారు, మీకేంతో చిందో చెప్పండి.
4: కైక వృత్తాంతం, కైక మందరల మైత్రి, నా ఉద్దేశము అదే.
2: అయితే ఆ వృత్తాంతానికి సంబంధించిన విషయాలు తెలుసుకుందాం. దశరథ మహారాజు శ్రీరాముడికి పట్టాభిషేకం చెయ్యాలని సంకల్పించి దానికి తగ్గట్టుగా అయోధ్యా నగరాన్ని మిరుమిట్లు గొలిపే విధంగా అలంకరించమని ఆజ్ఞాపించాడు. అద్భుతంగా అలంకరణలు ఆరంభమైనాయి. మందర, ఈ అలంకరణలు రామ పట్టాభిషేకానికని తెలుసుకుని ఉగ్రురాలైంది.
5: కైకేయి, కైకేయి,
6: ఇక్కడున్నావా? నీపై కుట్ర జరుగుతుంటే నువ్విక్కడ హంసతులికా తల్పం మీద పడుకుని నీ అందానికి మురిసిపోతున్నావా?
5: మందరా, ఎప్పుడు సుడిగాలిలా వస్తూ ఏవేవో కొత్త కొత్త వార్తలు మోసుకొస్తూ ఉంటావు. ఇవాటి వార్తా విశేషమేమిటే?
6: వార్తా విశేషమా? నా నోటితో చెప్పను, నీ కళ్లకు తిలకింపజేస్తాను. కాస్త నీ సయ్యా మందిరాన్ని వదిలి మేడ మీద నుండి వీక్షించు.
5: వద్దన్నా వినవుగా, సరే పద. ఏమిటే మందరా ఆ అలంకరణ? నగరమంతా పతాకాలతో తోరణాలతో అలంకరించటం చూస్తుంటే ఉత్సవ సంరంభాన్ని తలపింపజేస్తున్నది. ఏమిటే మందరా, ఏమిటి విశేషం?
6: నీకో వార్త చెబుతాను, అవాకై అలజడపడి మూర్ఛపోకూడదు.
5: నువ్వెప్పుడూ ఇంతే, ఏ విషయాన్ని సూటిగా చెప్పవు కదా.
6: సూటిగా చెప్పనన్న అపకీర్తి నాకెందుకు? వార్త చెబుతున్నాను, గుండె దిటవు చేసుకో.
5: హల్లల్లాడకుండా గుప్పెట్లో పెట్టుకున్నాను గాని విషయం చెప్పు.
6: హాస్యం కాదు చెబుతున్నాను, జాగ్రత్తగా విను. రేపు శ్రీరాముడికి పట్టాభిషేకంట.
5: ఆహా, ఎంత శుభవార్త తెచ్చావే! ఆ అపరిమిత ఆనందానికి నిజంగా నా గుండె లయతప్పుతోంది. ఇంత మంచి వార్త తెచ్చినందుకు ముందుగా ఈ హారాన్ని బహుమానంగా అందుకో. పట్టాభిషేకం అయిన తరువాత మరింత ఘనమైన బహుమానమిస్తాను.
6: తరువాత ఇవ్వడానికి ఏమన్నా మిగిలితే కదా.
5: అదేమిటే అలా మాట్లాడుతున్నావు?
6: రామ పట్టాభిషేకం అయితే రాజమాత ఎవరు? కౌసల్యే కదా. అప్పుడు నీ స్థానమేమిటి? కొంచెం నిశితంగా ఆలోచించు. నువ్వు సౌందర్య రాశివని, నీ అపూర్వ సౌందర్యానికి దశరథ మహారాజు నీకు పాదాక్రాంతుడని, నీ మాట జవదాటడని అనుకుంటున్నావు కదా.
5: అనుకోవటమేమిటి, అది జగమెరిగిన సత్యం.
6: ఆ అహంభావమే నీ కొంప ముంచబోతున్నది. నీ మాటలే నిజమైతే, నిజంగా దశరథ మహారాజు నీకు పాదాక్రాంతుడైతే, రామ పట్టాభిషేకం వార్త ఇంత మటుకు నీకు ఎందుకు చెప్పలేదు?
1: చెప్పలేదు కానీ.
6: కానీ ఏముంది, నీకు చెప్పలేదు. పట్టణమంతా సంబరాలు చేసుకుంటుంటే రాజసౌధంలో ఉంటున్న నీకు మాత్రం సమాచారం లేదు. అది రాజు దగ్గర నీ స్థానం. ఈ కుట్ర చాలా కాలం నుండి జరుగుతుందన్నడానికి మరో సంఘటన చెప్పనా?
1: చెప్పవే.
6: నీ తమ్ముడు యదాజిత్తు భరతుడిని తమ రాజ్యానికి తీసుకెళ్తాననగానే మహారాజు ఎందుకు అంగీకరించాడో తెలుసా?
1: ఏమో, నా బుర్రకేం తట్టటం లేదు.
6: రామ పట్టాభిషేకానికి నువ్వు కాని భరతుడు కాని అడ్డు చెప్పకుండా.
1: ఇందులో అడ్డు చెప్పటానికేముంది? రాముడు అందరిలో పెద్దవాడు, అన్ని రకాల అర్హతలున్నవాడు.
6: అర్హత పన్నాగాలం ముందు అర్హతలు హుష్కాకి అయిపోవాలి.
1: పన్నాగమేమిటి?
6: చెబుతాను. పూర్వం దేవతలకు రాక్షసులకు యుద్ధం జరిగింది. దేవేంద్రుని కోరికపై దశరథ మహారాజు యుద్ధానికి వెళుతూ నిన్ను కూడా వెంట తీసుకెళ్లాడు. యుద్ధం చేస్తున్న సమయంలో దశరథ మహారాజు అనారోగ్యం పాలైతే చాకచక్యంతో యుద్ధరంగం నుండి తప్పించి ఆయన ప్రాణాలను కాపాడావు. రాజు నీ ధైర్య సాహసాలకు మెచ్చుకుని 2 వరాలిస్తాను, కోరుకోమన్నాడు.
1: అవును, ఇప్పుడేం వద్దు, అవసరమైనప్పుడు కోరుకుంటానన్నాను.
6: అది ఆ వరాలను ఇప్పుడు కోరుకో, నీ స్థానం పదిలపరుచుకో.
1: ఏం కోరాలి?
6: ఇంకా నీ బుర్రకి తట్టలేదా? భరతుడికి పట్టాభిషేకం, రాముడికి 14 ఏళ్ల వనవాసం.
1: రాముడికి వనవాసమా? ఆ మాట పలకటానికి సైతం నా మనస్సు అంగీకరించదు.
6: కైక, మంచికి కూడా హద్దుంటుంది. నీ ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంటే మీనమేషాలు లెక్క పెడతావేమిటి? తనకు మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరమని ఎరగవా? మనసు చిక్కబట్టుకొని అడిగి తీరాలి.
1: నువ్వు ఇంతగా చెప్తున్నావు గనుక అడుగుతాను, కాని దశరథ మహారాజు ఒప్పుకుంటారంటావా?
6: 100కి 100 పాళ్లు ఒప్పుకోరు, కాని నీ తెలివితేటలతో ఒప్పించాలి.
1: అంతా అయోమయంగా ఉంది, ఎలా అడగాలో కూడా నువ్వే చెప్పవే.
6: ఇందులో అడగడం తరువాయి భాగంలో ఉంటుంది, ముందంతా నిరసన ప్రదర్శనే. వెంటనే కోపగృహానికి వెళ్ళు, నగలన్నీ తీసివేసి నేలపై చెల్లా చెదురుగా పడేయి. నీ కోపాన్ని ప్రదర్శించడానికి నేలపై పడుకో. రాజు వచ్చి ఆ వాతావరణం చూసి నీ 2 కోరికలు తీరుస్తాననే వరకు ఏమీ మాట్లాడవద్దు. మౌనాన్ని మించిన నిరసన ప్రదర్శన ఏదీ లేదు.
1: ఎంత తెలివైన దానవే! రాజులను రాజ్యాలను పల్టీలు కొట్టించగల దానవు. మనం పన్నబోయే పన్నాగానికి అంకురార్పణ చేస్తాను.
6: కోరికలు తీరే వరకు ఏమాత్రం బెట్టు సడలకూడదు.
1: చూస్తావుగా నా జాణతనం.

0: రోజూ మందిరంలో ప్రవేశించగానే ఎదురొచ్చి స్వాగతం పలికే కైక ఎక్కడా కనపడదే. ఉపగృహంలో ఉన్నదా? ఆ, ఇక్కడే ఉన్నది. ఇక్కడి వాతావరణమంతా చాలా భయానకంగా ఉంది. ఈమె కోపానికి కారణమేమిటో మెల్లిగా ఈమెనే అనునయించి విషయం రాబడతాను. ప్రేయసి, పట్టుపానుపై కాకుండా ఈ కటిక నేలపై పడుకున్నావేనా? నీ మౌనానికి కారణమేమి? నిన్ను చూస్తుంటే నాకు ఆవేదన కలుగుతోంది. నీ శోకానికి కారణం చెబితే కదా పరిష్కారం చూపగలిగేది. నా ప్రియసఖివి, నీ అభిష్టమేమిటో చెప్పు, నెరవేరుస్తాను.
1: మీరు ఈ మాటల నిశ్చిద్ధశుద్ధితో అంటున్నానని చేతిలో చేయి వేసి చెప్పండి.
0: ప్రియసఖి, ఎన్నడూ లేనిది బాలా, నాపై ఇంత అపనమ్మకంగా మాట్లాడుతున్నావేమిటి? నీ నమ్మకం కోసం మళ్లీ చేతిలో చేయి వేసి చెప్తున్నాను. నీ అభిష్టానుసారం నడుచుకుంటాను.
1: పూర్వం దేవదానవ యుద్ధ సమయంలో నా అసమాన ప్రతిభకు మెచ్చి రెండు వరాలిస్తానన్న మాట గుర్తున్నదా?
0: పూర్తిగా గుర్తున్నది. ఆ వరాలు తర్వాత కోరుకుంటానన్నావు.
1: ఇప్పుడు ఆ రెండు వరాలు కోరుకోదలుచుకున్నాను.
0: కోరుకో
1: అన్నమాట తప్పరుగా.
0: చేతిలో చెయ్యి వేసి చెప్పానుగా.
1: అయితే వినండి, మొదటిది భరతుడికి రాజ్యపట్టాభిషేకం చేయాలి.
0: హాస్యాలాడవద్దు దేవి.
1: నా బిడ్డకి రాజ్యపట్టాభిషేకం చేయమనటం హాస్యాలాడటమా?
0: సంప్రదాయ విరుద్ధంగా మాట్లాడుతుంటేనో?
1: సాంప్రదాయాలు మనం ఏర్పరచుకున్నవేగా, మార్చుకోవటం కూడా మన చేతిలో పనే. నా బిడ్డ భరతుడికి పట్టాభిషేకం చేయండి.
0: ఇంకా నయ్యం, నన్ను అడవులకు వెళ్లాలన్నావు కాదు.
1: ప్రియ సఖిని, అంత మాట అంటానా? మీకు మారుగా శ్రీరాముణ్ణి 14 ఏళ్ల వనవాసానికి పంపండి.
0: కైక, దయ ఉంచి ఈ సంభాషణ ఇక్కడితో ఆపు.
1: ఆపటమేమిటి? ఈ రెండే నేను మీ నుండి కోరుతున్న వరాలు.
0: నా పంచ ప్రాణాలు రాముడని తెలుసు కూడా రాముడిని వనవాసానికి పంపమంటావా? నీకిచ్చిన వరం కోసం భరతుడికి పట్టాభిషేకం చేస్తాను గాని రాముడిని అడవులకు పంపమన్న మాట విరమించుకో. రాముడి వల్ల నీకు కాని భరతుడికి కాని ఎటువంటి ఆపద రాకుండా నేను చూసుకుంటాను.
1: ఒకళ్ళు చూసుకునేదేమిటి? నాకు ఎవరి దయా దాక్షిణ్యాలు అక్కర్లేదు. భరతుడు సంపూర్ణాధికారి కావాలి. రాముడు ఈ దర్దాపుల్లో కూడా ఉండరాదు.
0: అదేమిటి కైకి అలా మాట్లాడుతున్నావు? ఎన్నోసార్లు రాముడి గుణగణాలను నా దగ్గర పొగిడావు. కౌశల్యను నిన్ను ఒకే రీతిగా చూస్తున్నాడని, నీకు కూడా సేవలు చేస్తున్నాడని, సుగుణాభి రాముడని వేణోల కొనియాడావే. ఈరోజు ఇలా పూర్తిగా భిన్నంగా మాట్లాడుతున్నావు కైక. నిజం చెప్పు, ఇది నీ ఆలోచన కాదు. ఎవరో ఇదంతా నీకు నూరిపోశారు, అవునా?
1: అవును. అమాయకంగా బ్రతుకుతున్న నాకు మందర కన్విప్పు చేసింది. నా వెనుక ఎటువంటి కుతంత్రాలు జరుగుతున్నాయో, మీ హృదయంలో నా స్థానమేమిటో విడమర్చి చెప్పింది.
0: దుర్జన సాంగత్యం ప్రభావం గురించి చెప్పిన మాటలు ఒక్కసారి గుర్తు తెచ్చుకో.
1: ఏమిటో ఆ నీతి వాక్యాలు?
0: దోష చింతనమన దోషియోచితం, అందుకనే దుష్టులకు దూరంగా ఉండమన్నారు.
1: నా ఉన్నతిని, మా పుత్రుడి ఉన్నతిని కోరిన మంధరను మీరు దోషి దుష్టురాలు అంటూ మాట్లాడుతున్నారు. నిజంగా నా శ్రేయోభిలాషి ఎవరన్నా ఉన్నారంటే అది మందర ఒక్కతే.
0: ఇంత మూర్ఖపు ఆలోచనలు చేస్తున్న నిన్ను ఆ దేవుడు కూడా రక్షించలేడు. ఎన్ని జన్మల పాప ఫలమో ఈనాడు నన్ను నిస్సహాయుడినిగా అసమర్థునిగా చేయిచ్చున్నది. కైక, మరొక్కసారి ఆలోచించు. ఈ విషయం బయటకు పొక్కక ముందే నీ ఆలోచన మార్చుకో. భరతుడిని మేనమావ వద్ద నుంచి పిలిపించి పట్టాభిషేకం చేస్తాను.
1: నేను కోరిన వరాలు రెండు మీరు నెరవేర్చడంలో విఫలులైతే నేను ఇంత విషం తీసుకుని మరణించడం తథ్యం. కైక మరణాన్నే కోరుకుంటారో రాముడి అరణ్యవాసానికి అంగీకరిస్తారో మీరే నిర్ణయించుకోండి.
0: ఈమెకిచ్చిన వరాలు నెరవేర్చట కన్నా అన్య మార్గం లేదు. ఎవరక్కడా? రామా, ఈ దుర్వార్తన నా నోటితో నీకు ఎలా చెప్పేది? దేవుడి దయ తెలిసి నీ రాకముందే నాకు మరణం సంభవిస్తే ఎంత బాగుండును. ఈ దీనుడికి, ఈ పాత్మాత్ముడికి అంతటి అదృష్టం కూడానా?
2: నాన్నగారు తక్షణం రమ్మని కబురు చేశారు. నాన్నగారు అలా మౌనంగా ఉండిపోయారు. ఏదో అనారోగ్యంతో బాధపడుచున్నట్లు తోస్తున్నది. కొంతసేపు నా ఒడిలో సేద తీరండి.
0: నాయనా రామచంద్ర, నా అనాలోచిత జైలకు నన్ను క్షమించు.
2: నాన్నగారు అలా మాట్లాడకండి, మీ ప్రతి చర్య మా ఉన్నతికే.
0: కాదు నాయనా కాదు, కైకేకిచ్చిన వరం నీ పాలిడి శాపంగా మారింది.
2: నాన్నగారు మీరు ఆవేదనలో ఉన్నారు, కైకేయి మాత, కౌసల్య మాత, సుమిత్రా మాత ముగ్గురూ నా క్షేమం కోరేవారే. మీరు శాపంగా భావిస్తున్నది నా పాలిట వరమేమో ఎలా నిర్ణయించగలం?
0: నిన్ను 14 ఏళ్ల అరణ్యవాసానికి పంపమనటం వరమేలా అవుతుంది నాయనా?
2: నేను 14 ఏళ్ల పాటు వనవాసానికి వెళ్లటం కైకేయి మాత అభిష్టమైతే అలాగే వెళ్తాను.
0: రామా, కైకేయికు వరం ఇచ్చిన పాపానికి నిన్ను నీ అరణ్యవాసాన్ని అంగీకరించక తప్పటం లేదు. నువ్వు నన్ను ఎదిరించి చంపి రాజ్యాన్ని వశం చేసుకుని హాయిగా రాజ్యమేలుకు.
2: నాన్నగారు ఈ చిన్న విషయానికి ఎందుకింత ఆవేదన చెందుతున్నారు? నేను అరణ్యానికి వెళ్లటం వల్ల ఆడితప్పని వారన్న మీ కీర్తి ప్రతిష్టలు మరింత ఇనుమడిస్తాయి. నా సోదరుడు భరతునికి పట్టాభిషేకం జరగటం వల్ల కైకేయి మాతకి ఎంతో ఆనందం చేకూరుతుంది. వీటన్నింటి ముందు నేను వనవాసానికి వెళ్లటం చాలా చిన్న విషయం కదా నాన్నగారు.
0: ఈ దీనుడి మీద ఎంత కరుణ చూపుతున్నావు! నువ్వు సామాన్యుడివి కాదు. ముక్కవు అని ధైర్యంతో, చెక్కు చెదరని చిరునవ్వుతో నువ్వు ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొనటం చూస్తుంటే నువ్వు సర్వగుణాభిరాముడవర్ని ఎరుక కలుగుతోంది. ఇంతటి ఉత్తమ గుణాలతో విరాజులతో నిన్ను దూరం చేసుకోవటం కన్నా ఈ తండ్రికి దౌర్భాగ్యమేమున్నది, దౌర్భాగ్యమేమున్నది.
2: తండ్రి ఊరడిల్లండి, నేనిక్కడ ఉన్న కొలది మీ ఆవేదన అధికమవుతుంది. సెలవు నాన్నగారు.
0: రామా, రామా, నిన్ను విడిచి నేను బ్రతకలేను. నీ మనస్సు మార్చుకో. అయ్యో, రాముడు వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయాడు.

0: వినటం ఎంతటి విపరీత పరిణామాలకు దారితీస్తుందో.
1: చరిత్ర గతినే మార్చేసింది.
2: దేవుడైన రాముడే అరణ్యాలకు వెళ్లాల్సి వచ్చింది.
3: మీ మనస్సులను తల్లడింప చేస్తున్నట్లుందే ఈ సంఘటన.
0: తల్లడిలదా తాతయ్యా, ఎప్పుడో ఇచ్చిన వరాన్ని అడ్డుపెట్టుకుని పట్టాభిషేకం ముందు అరణ్యానికి పంపుతూ ఉంటే మనసులు విలవిలలాడవా?
3: బాగా స్పందిస్తున్నారు. దుష్టులకు దూరంగా ఉండండి అన్న దానికి ఈ సంఘటన అద్దం పడుతుంటే నాకు రాముడి ఉన్నత వ్యక్తిత్వం గోచరమవుతోంది. ఆ సంఘటన విన్న అందరూ తల్లడిల్లుతున్నారు గాని రాముడు మాత్రం ముక్కవోని ధైర్యంతో చదరని చిరునవ్వుతో అరణ్యవాసానికి పయనమై వెళ్లటం ఆయన ఉత్తమ వ్యక్తిత్వానికి నిదర్శనగా నిలుస్తుంది.
1: అవును తాతయ్య, చాలా చక్కగా విశ్లేషించావు. అయితే ఇప్పుడు మనం 3వ పాయింట్, ఎల్లప్పుడూ జాగరూకతతో మెలుగు అనే విషయానికి వద్దామా?
3: తప్పకుండా. సీతారామ లక్ష్మణుడు అరణ్యవాసంలో పంచవటిలో ఉన్నప్పుడు జరిగిన సంఘటన ఇది.

0: నాథా నాథా, అటు చూడండి, బంగారు వెన్నెలేడి, వెండి చుక్కలతో, రత్నాల కొమ్ములతో, నీలరత్నాల వంటి కళ్లతో, మణులతో చెక్కబడిన గోళ్లతో, ముత్యాల వంటి కాళ్లతో ఎంత ఆకర్షణీయంగా ఉన్నదో. నాథా నాథా, ఆ లేడిని ఎలాగైనా పట్టుకురండి, మన ఆశ్రమంలో ఉంచుకుని చక్కగా పోషించుకుందాం.
1: జానకి, ఈ దండకారణ్యంలో రాక్షసులు మాయా ప్రదర్శనలో ఆరితేరిన వారు. ఇది నిశ్చయంగా మాయా జింకే. ఎక్కడైనా ఇటువంటి జింక ఉనికిని ఎరుగుదుమా?
0: ప్రియ సఖ, ఎప్పుడూ కని విని ఎరుగనిది కనుకనే నేను ఆ జింకను కోరుతున్నాను. అది మాయా జింక అయితే ఆ మాయను ఛేదించగలవారు మీరొక్కరే. అది నిజమైన జింక అయితే ప్రపంచం మొత్తం మీద అపురూపమైన ఈ ప్రాణి మనస్వంతమవుతుంది. ప్రాణేశ్వర, నా కోసం ఈ చిన్న ప్రయత్నం చేయరా?
1: సుందరి, నీవు కోరిన విధంగా ఆ జింక అసలు రంగు తేలుస్తాను. లక్ష్మణ, అనుక్షణం అప్రమత్తుడివై సీతాదేవిని రక్షిస్తూ ఉండు.
2: తప్పకుండా, నా ప్రాణాలు అడ్డైనా రక్షిస్తాను.
1: మహావీర్,

0: మహావీర హా లక్ష్మణ నన్ను కాపాడు.
1: లక్ష్మణ, అది నా ప్రాణనాథుని ఆర్తనాదం వలే ఉన్నది.
2: భయపడవలదు మాత, అది రాక్షస మాయ. వారు ఎన్ని రూపాలనైనా ధరించగలరు, ఎన్ని గొంతులనైనా అనుకరించగలరు. పైగా అన్నగారి ధీరత్వమును మీరెరుగుదురు. అతి బలాఢులను సైతము హవలీలకు హతమార్చిన పరాక్రమవంతులు.
1: కాని అన్ని వేళల బలపరాక్రమాలు మనకు అనుకూలంగా ఉంటాయనుకోవడం అవివేకం. ఆర్తనాదము వినిపించిన వైపు వెళ్లి పరీక్షించిరమ్ము.
2: తమ రక్షణ కోసం అన్నగారు నన్ను నియమించినారు. వారి ఆజ్ఞను మీరు నేను వెళ్లలేను.
1: ఆజ్ఞను అడ్డుపెట్టుకుని ఆపదలో ఉన్న వారి రక్షణ కోసం వెళ్లనటం నేరం.
2: మాత, మీరు నేరమని తలచండి, ఘోరమని భావించండి. మిమ్ము వదిలి నేను వెళ్లజాలను.
1: నన్ను వదిలి వెళ్లవా. నీ మాటలలో నా నాదిని ఎలాగైనా కాపాడాలన్న భావం కాకుండా అన్యభావం గోచరమవుతోంది. నీ ముఖం చూడాలంటేనే అసహ్యం వేస్తోంది. తక్షణం ఇక్కడ నుంచి వెళ్ళు. నీవు నా పతిదేవునితో కలిసి వచ్చినప్పుడే నీ ముఖం చూపించు. ముందు వెళ్లి అన్నగారిని రక్షించు. వెళ్ళు.
2: ఇది బలీయమైనది. ఇది ఏ పరిణామాలకు దారి తీయనన్నదు. వెళుతాను. వదిన గారి ఆజ్ఞ ప్రకారం వెళుతాను. వనదేవతలారా, సీతామాతకు మీరే రక్ష.
1: ఎట్లున్నారు నా ప్రాణనాథులు? ఎట్లున్నారు నా ప్రాణనాథునికి? ఎట్టి అపాయము కలగకుండుగాక.
3: హర హర మహాదేవ శంభో శంకర.
1: ఎవరి మునివర్యుడు కాషాయాంబరధారి అయి దండక మండలాలు చేబూ నివిచ్చేయుచున్నాడు? నా పతిదేవుని క్షేమానికై పరితపిస్తున్న నన్ను ఆశీర్వదించవిచ్చేయుచున్నట్లు తోచుచున్నది.
3: ఏమిటి కాంతామణి అలా పరికించి చూస్తున్నావు? అతిథిని మునిశ్రేష్ఠుడను కుటీరంలోకి ఆహ్వానించి సేదదీచ్చవా?
1: క్షమించండి స్వామి, పతిదేవులు
3: లేరని తెలిసే వచ్చాను.
1: మునివర్య, మీ మాటలలో అంతరార్థం?
3: అంతరార్థం ఎందుకు? అసలర్థాన్నే చెబుతాను. నీ అసమాన సౌందర్యానికి ముగ్ధుడనే వచ్చినవాడను.
1: తాపసులు తమకిది తగునా?
3: పస ఎరిగిన తాపసుని గనుకే ఈ ముచ్చటలు.
1: నేనెవరినో ఎరిగే మాట్లాడుతున్నావా?
3: నీ వారలెవరైతేనేం, ప్రస్తుతం నారచీరలు కట్టుకుని అరణ్యవాసం చేస్తున్నావు. నీ అందం అడవి కాచిన వెన్నెల కారాదని నిన్ను చేపట్టి అత్యంత శోభతో సకల భోగాలతో విరాజిల్లే లంకానగరానికి తోడుకొని పోవటానికి వచ్చిన రావణాబ్రహ్మను నన్ను చూస్తేనే సమస్త దేవతాగణం భీతిల్లుతారు. నన్ను మించిన పరాక్రమవంతుడు లేడు.
1: అంత పరాక్రమశాలి అయితే నా పతిదేవులు ఉన్నప్పుడు వచ్చి ఉండాల్సింది. దొడ్డిదారిన వచ్చి ఈ ప్రగల్భాలెందుకు?
3: ఈ సుందరాంగితో వ్యర్థ ప్రసంగాలెందుకు? ఈమెకు లంకానగర సౌందర్యాన్ని నా వైభవాన్ని చూపిస్తే అవలీలగా నన్ను మోహిస్తుంది. ఆ రాముడికి ఈ సీత అడుగుజాడలు సైతం తెలియకుండా ఈ సుందరాంగి నిల్చున్న భూభాగాన్ని పెకిలించి ఆకాశ మార్గాన లంకకు చేరుస్తాను.
1: రక్షించు, రక్షించు ప్రాణనాథ, రక్షించు.

0: అన్నగారు క్షేమమే కదా.
1: లక్ష్మణ, ఏమిటా ప్రశ్న? పంచవటిని వదిలి ఇటువచ్చావేమి?
0: నువ్వు ఆపదలు చిక్కుకున్నట్లు ఆర్తనాదం వినిపిస్తేను.
1: నాకు ఆపద ఏమిటి, ఆర్తనాదం ఏమిటి? అటువంటివి రాక్షస మాయా అని గ్రహించలేకపోయావా?
0: నేను గ్రహించాను గాని వదినగారు ఆందోళన చెంది నీ ప్రాణరక్షణకై నన్ను పంపారు.
1: ఎంత పనిచేసింది సీత, నా ప్రాణ సఖికి రక్షణ ఎవరు?
0: తన రక్షణ తాను చూసుకునగలనన్నారు వదినగారు.
1: ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలనే ముఖ్యమైన విషయాన్ని విస్మరించి ఎంత తప్పు చేశారు. ఇది ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో. వెంటనే మనం అత్యంత వేగంగా పంచవటికి చేరుకోవాలి. పద ఏమిటిది? ఈ పంచవటి ప్రాంతమంతా భీకరంగా ఉంది. జరగరానిదే జరిగిన సూచనలు కనిపిస్తున్నాయి. ఇదేమిటి? భూభాగాన్ని పెకిలించినట్లు ఈ అగాధమేమిటి? రాక్షసుల అకృత్యానికి నా సీత బలి కాలేదు కదా.
0: శ్రీరామ, అలసత్వానికి ఇంతటి మూల్యం చెల్లించాల్సి వస్తుంది అనుకోలేదు. దీనికంతకి కారణం నేనే. నీ ఆజ్ఞకు కట్టుబడి ఉంటే ఇంత దారుణం జరిగి ఉండేది కాదు.
1: తప్పప్పులను లెక్క పెట్టే సమయం కాదిది. సీత అన్వేషణకై కార్యోన్ముఖలం కావాలి. పద సీత, సీతా.

0: తాతయ్య, లక్ష్మణ్ అన్నట్లు అజాగ్రత్తకు ఎంతటి మూల్యం చెల్లించవలసి వచ్చిందో కదా.
1: అవును, రామాయణ భాగవతాదులు నీతి స్ఫోరకాలు. ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ సన్మార్గవర్తనులుగా తీర్చిదిద్దటమే వాటి ధ్యేయం. ఇప్పుడు ఈ ABC అనే అంశానికి ఎంత చక్కటి ఉదాహరణలు ఈ రామాయణంలో దొరికినాయో చూడండి. ఇంతటి చక్కటి ముచ్చటైన 3 సూత్రాలను విశ్లేషించుకుని సదవకాశాన్ని కలిగించిన బాలవికాసిని, ఆ ఉద్యమాన్ని మనకు ప్రసాదించిన భగవాన్ బాబా వారికి జయజయలు చెప్పుకుందాం. సర్వదేవతాతీత స్వరూప భగవాన్ బాబా వారికి జై.
2: శ్రోతలు, ఇంతవరకు మేడ్చల్ జిల్లా బాలవికాస్ పిల్లలు సమర్పించిన ముచ్చటగా 3 సూత్రాలు నాటిక విన్నారు. ఇందులో పాల్గొన్న బాలలు జి నిత్య, టివి రమాసాయి, జి సాయి ప్రణతి, ఆర్ శ్రీవల్లి, జి సాయి ప్రహర్ష, వై సాయి ప్రసాద్, ఎం గౌరీ శ్రీవాణి, ఎం సుచిశ్రీ వంశిక, ఎం ప్రేమశ్రీ దీక్షిక, దేవీ తన్మయి, బి సాయి సూర్య, జే యోగసాయి, ఇ లక్ష్మణ్, శ్రవణ్ కుమార్, జి శ్రీ వైష్ణవి, దివ్య, గౌతమ్.
3: ఇంతవరకు మీరు 2018 ఆగస్టు 4-5 తేదీలలో రేడియో సాయి తెలుగు ప్రసార విభాగం 7వ వార్షికోత్సవం సందర్భంగా మొదటి రోజు ABC ఆఫ్ లైఫ్ అనే అంశంపై పిల్లల చేత అందించబడిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల యొక్క పునఃప్రసారాలలో 2వ భాగాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన అభిప్రాయాలు, సలహాలు listener@radiosai.org రాసి పంపగలరు. సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 2013 ప్రశాంతి నిలయంలో జరిగిన దసరా ఉత్సవాల్లో భాగంగా ప్రశాంతి విద్వన్ మహాసభలో డాక్టర్ డిఎన్ దీక్షిత్ గారు అందించిన ప్రసంగం 2వ భాగం ఇప్పుడు మీరు వింటారు.
4: సరస్వతీదేవి అనుగ్రహం వలనే మనలో మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ వక్తృత్వం కవిత్వం ఇవన్నీ అబ్బుతున్నాయి. ఇంతమంది ప్రియతమమైన విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు. స్వామి యొక్క కలల దీపాలు వీరందరూ కూడా స్వచ్ఛమైనటువంటి తెలితెలి వస్త్రాలతో ప్రకాశిస్తూ సరస్వతి ముద్దుబిడ్డలులాగా భవిష్యత్తులో భగవాన్ శ్రీ సత్యసాయి యొక్క శాంతి సందేశ దూతలుగా ప్రకాశిస్తున్నటువంటి మీ అందరిలోనూ అటువంటి వాగమృతములు చిలికించి ఈ ప్రపంచాన్ని చకచ్చకితం చేయగలదని నేను ఎంతో ఆశిస్తున్నాను. అది తథ్యం తథ్యం సత్యం సత్యం భగవాన్ శ్రీ సత్య మహాస్వామినాం అనుగ్రహేణ సందేహ నాస్తి తత్ర. ఎందుకంటే పలికించేవాడు స్వామి, పలికేది స్వామి, మన లోపల ఉండేటువంటి వాక్కు స్వామి, కంఠము నుండి వెలువడే వాక్కు, సహస్రారం నుండి ప్రారంభమైన ఆ వాక్కు అలా వివిధ రూపాలలో ప్రకాశిస్తుంది కాబట్టి

పలుకు పలుకులోను ప్రతి వ్యక్తిని పలకరించగలిగినటువంటి శక్తి ఆ ప్రేమ సత్యసాయి స్వరూపంలోనే ఉంది. అందుకే ప్రతి వ్యక్తి కూడా ఆ పలుకరింపులోనే పులకరించిపోయి స్వామిని దర్శించుకున్నారు కాబట్టి తనని తాను మరచిపోయి తనలో స్వామిని దర్శించుకునగలిగారు. అదే ఇందాక నేను అన్నాను, భోగశ్చ మోక్షశ్చ కరస్థయేవా. ఒట్టి భోగమే కాదు, ఒట్టి కవిత్వమే కాదు, మోక్ష బుద్ధి కూడా. ప్రతి వ్యక్తిలోనూ స్వామిని పరమాత్మను దర్శించగలిగిన శక్తి కూడా సాయి సరస్వతి అనుగ్రహం వలనే కలిగింది. అది జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. ఈ మూడు శక్తుల ఆరాధనే శరన్ నవరాత్రాలలో మనం చేసే మహాకాళి ఆరాధన, మహాలక్ష్మి ఆరాధన, మహాసరస్వతి ఆరాధన. అందరినీ ఎందుకు తెల్లటి వస్త్రాలు ధరించమన్నారు స్వామి అంటే అది సరస్వతీ స్వరూపం కాబట్టి. మనం సరస్వతీదేవిని ఈ రోజున మనం ఆరాధించేటప్పుడు ఒక్క కోరిక కోరుతున్నాం. అందరూ చక్కగా ఇందాక ఋగ్వేద ప్రార్థనలో చేశారు, ఓం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామ విత్రియవతు. అది మన ప్రార్థన. సరస్వతి సరస్, సరతీతి సరస్ అంటే ప్రవహించేది, ప్రవహించే తత్వం సరస్వతీ మాతకు ఉంది. వాక్కు ప్రవహిస్తూ ఉంటుంది మన శరీరంలో, భావం ప్రవహిస్తూ ఉంటుంది. అందుకే సరస్వతీ తత్వం ప్రవహించే తత్వం. అది వేగంగా ప్రవహిస్తుంది, వాజేభిర్ వాజినీవతి, ప్రవాహ స్వరూపమైనటువంటిది. అయితే ఈ వాక్కు, ఈ సరస్వతీ అనుగ్రహం ఏమి చెయ్యాలి మానవుణ్ణి? ధీనామ విత్రియవతూ, మన బుద్ధులన్నింటినీ కూడా సరి అయిన మార్గంలో ప్రచోదన చెయ్యాలి, ప్రేరేపించాలి. ఆ ప్రేరణ శక్తియే మన శరీరము గతమైనటువంటి, మన శరీరము లోపల ఉన్నటువంటి ప్రచోదక శక్తి, ప్రేరణాశక్తి సరస్వతి. ఆ సరస్వతి స్వచ్ఛంగా ఉండటం కోసమే సరస్వతీ మాతను మనం తెల్లనిదిగా మనం ఆరాధిస్తాం. సరస్వతీ స్తోత్రాలు ఏవి తీసినా మీరు చూడండి, సరస్వతీదేవిని స్వచ్ఛమైన వస్త్రధారిణిగా భావిస్తాం. యా కుందెందు తుషారహార ధవళ యా శుభ్ర వస్త్రాన్విత. ఆమె ఎంత స్వచ్ఛమైంది అంటే కుంద మల్లపువ్వులాగా, చంద్రుడిలాగా, మంచు ముక్కలాగా తెల్లగా స్వచ్ఛంగా ఉంటుంది అని. అందుకే నా కనుల ముందు విద్యార్థులందరూ, ఈ చిన్నారులందరూ తెల్లని వస్త్రాలతో కళకళలాడుతూ సరస్వతి ముద్దుబిడ్డలుగా ఉండాలి అని స్వామి సంకల్పించారు. కాబట్టి ఎక్కడా లేదు కాని ఇదిగో ప్రశాంతి నిలయంలో స్వామివారి యొక్క విద్యార్థులకు చక్కటి వస్త్రధారణ కల్పించబడింది. ఇదే సరస్వతి యొక్క స్వరూపం. ఎందుకు నిస్వచ్ఛమైన భావం కావాలి? స్వామి యొక్క స్వరూపమే అది.

స్వామి యొక్క మందహాసమే సరస్వతీ స్వరూపం. ఎంత అద్భుతమైన స్వరూపం. ఆ చిరునవ్వు కోసము అలా ప్రపంచమంతా కూడా కదలి వచ్చింది ఇదిగో ఈ ప్రశాంతి నిలయానికి. కాబట్టి సరస్వతీ స్వరూపం తెల్లగా ఉండటానికి స్వచ్ఛమైనటువంటి భావం కావాలి. ఆమె చేతిలో వీణ, యా వీణా వరదండ మండితకరా. వీణ అది మన బుద్ధికి ప్రతీక. ఆమె చేతిలో ఉన్నటువంటి వీణా తంత్రులు మీటుతూ ఉంటుంది. ప్రతి వ్యక్తిలోనూ ఉన్నటువంటి ఆలోచనల అనేటువంటి వీణా తంత్రుల్ని ఆమె మీటి సరియైన మార్గంలో పెట్టేదే సరస్వతీ తత్వం. అందుకే ధీనామ విత్రియవతు, మా బుద్ధుల్ని నువ్వు రక్షించుగాక. అంతేకాదు గాయత్రి మంత్రాన్ని జపిస్తున్నాం, ధియో యో నః ప్రచోదయాత్, మా బుద్ధుల్ని ప్రచోదయాత్, ప్రేరేపించదవుగాక. ఎటువైపు ప్రేరేపించాలి? మంచి మార్గము వైపు ప్రేరేపించాలి. ఏమిటా మంచి మార్గం? మనకు భగవంతుడిచ్చినటువంటి ఈ ఆయుష్ని మంచి కర్మల కోసం వినియోగించాలి. వ్యశేమ దేవహితం యదాయుః, ఇందాకే చదివారు మీరు. దేవహితం, దేవతల చేత కల్పించబడినటువంటి ఈ ఆయుష్ను వ్యశేమ నువ్వు ఖర్చు పెట్టాలి, వినియోగించాలి. ఎలా? భద్రం, సమస్తమైనటువంటి జాతికి కూడా భద్రం శ్రేయస్సును కలిగించేటట్టుగా నువ్వు ప్రవర్తించాలి. అది ఈ ఇంద్రియముల ద్వారా నువ్వు మంచి పనులు చెయ్యాలి. అదే ప్రేరణ. ఆ ప్రేరణను ఇచ్చేటువంటిది అమ్మవారు. కాబట్టి వీణావరదండ మండితకరా, మన శరీరంలో ఉన్నటువంటి సమస్త నాడీ తంత్రుల్ని మీటి అందు మంచి భావాలను ప్రేరేపించి అటువంటి మంచి భావాలతో మన నడవడిక అద్భుతమైనదిగా, పరోపకార బద్ధమైనదిగా, సేవా దృక్పథంతో తోటి జనుల్ని ఆదుకునేటట్టుగా చేయగలిగినటువంటి ప్రేమైక తత్వ ప్రచోదన శక్తి సాయి సరస్వతీ తత్వం. కాబట్టి ఇక్కడి సేవా దళాలు ఈ ప్రపంచానికి, ఈ ప్రకృతికి ఎన్ని వైపరీత్యాలు వచ్చినా అక్కడ తెల్లని కీర్తి పతాకాలుగా, సేవా పతాకాలుగా రెపరెపలాడుతూ మేమున్నాము. సాయి హాయి ఎక్కడ ఉంటే, సాయి ఎక్కడ మాకు హాయి అనిపించి అక్కడ సేవల్ని పంపించినటువంటి సరస్వతీ తత్వం ఒక గొప్ప ప్రచోదన శక్తి ఇక్కడి నుంచే ప్రారంభమయ్యింది. అదే సరస్వతీ తత్వం. అంతేకాదు ఇంకా అద్భుతమైనటువంటిది నిశ్శేష జాడ్యాపహ. ఈ మనిషి లోపల దాగి ఉన్నటువంటి జడత్వాన్ని పూర్తిగా తుడిచిపెట్టగలిగినటువంటి శక్తి సరస్వతీదేవికి ఉంది. ఒక జడత్వ స్థితిలో ఉన్న మానవుణ్ణి చైతన్యం వైపు నడిపించగలిగినటువంటి శక్తి జ్ఞానానికి ఉంది. ఆ జ్ఞానము ఎప్పుడూ కూడా స్వార్థ పరత్వంతో ఉండకూడదు. త్యాగే నైకే నమృతత్వ మానసుః, త్యాగ బుద్ధితో ఉండాలి. అందుకే మనకి ఉన్నదంతా కూడా భగవదర్పణం చెయ్యాలి, మనకి ఉన్నదానిలో తోటివాడికి సహకరించాలి అన్నటువంటి ఒక సేవా దృక్పథాన్ని, ఒక ప్రేమ సిద్ధాంతాన్ని నిలబెట్టగలిగినటువంటి తత్వం సరస్వతీ తత్వం. దానిని ప్రచారం చేయటం కోసమే సరస్వతీ తత్వానికి మన మహర్షులు నాలుగు భుజములను సరస్వతీదేవికి వర్ణించారు. చతుర్భుజి ఆమె. ఏమిటి నాలుగు భుజాలు? ఆ నాలుగు భుజాలు ఇక్కడ ఉన్నాయి. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ. అదే సమస్తమైనటువంటి జ్ఞానానికి ఈ నాలుగు కూడా నాలుగు భుజముల వంటివి. సరస్వతీదేవి నాలుగు భుజములే సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ. ఎక్కడైతే విద్యకు సార్థకత కలుగుతుంది అన్నారో ఆ సార్థకత కలిగేది నాలుగింటి వల్లనే. సత్యమంటే ఏమిటి? సత్యమంటే ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం కాదు. లోకానికి శ్రేయస్సు కలిగించేది ఏది ఉంటుందో అది సత్యం. మహాభారతంలో ఒక చిన్న కథ ఉంది. ఒక ఋషి, ఒక ముని తపస్సు చేసుకుంటున్నాడు ఆశ్రమంలో. కొంతమంది బందిపోటు దొంగలు అక్కడికి వచ్చారు, కొంతమంది బాటసారుల్ని తరుముకుంటూ వచ్చారు. బాటసారులందరూ కూడా ఆ ఆశ్రమంలోకి వెళ్లారు, దాక్కున్నారు. దొంగలు వచ్చి ఆ మునిని అడిగారు, మీ ఆశ్రమంలోకి కొంతమంది బాటసారులు వచ్చారు, ఎక్కడున్నారు అని. ఆ బాటసారుల శరీరాలపైన ఆభరణాలు చాలా ఉన్నాయి,
బందిపోటు దొంగలు ఆ ఆభరణాలను దోచుకోవటానికి వచ్చారు. ఆ ముని ఒక్క క్షణం ఆలోచించాడు. బాటసారులందరూ నా దగ్గర ఉన్నారు అని చెప్పి సత్యం చెబితే దొంగలు వాళ్లని ఏం చేస్తారో, పోనీ నా దగ్గర లేరు అని చెప్పి బందిపోటు దొంగలు అక్కడికి వచ్చారు. కొంతమంది బాటసారుల్ని తరుముకుంటూ వచ్చారు. బాటసారులందరూ కూడా ఆ ఆశ్రమంలోకి వెళ్లారు, దాక్కున్నారు.

చెప్తే దొంగలు వాళ్లని ఏం చేస్తారు? పోనీ నా దగ్గర లేరు అని చెప్పి అసత్యం చెబితే నాకు అసత్య దోషం వస్తుంది. కాబట్టి నేను అసత్యం చెప్పి వీళ్లను రక్షించనా, సత్యము చెప్పటం ద్వారా నాకేదో పుణ్యం వచ్చి పడుతుంది దాన్ని పొందనా అనుకున్నాడు. చివరికి తటపటాయించి చాలాసేపు ఆలోచించి వాళ్ల కర్మానికి వాళ్ళని వదిలేస్తే పోతుంది, నాకెందుకు, నేను ఉన్నది ఉన్నట్టు చెబితే నాకు కలిగే పుణ్యం నాకు కలుగుతుంది కదా అనుకున్నాడు. ఇదిగో ఇక్కడే ఉన్నారు అన్నాడు. వెంటనే వాళ్లని బందిపోడు దొంగలు హింసించి చంపి వాళ్ల దగ్గర నగలన్నీ దోచుకుపోయారు. ఆ ముని చాలా కాలం తర్వాత మరణించిన తర్వాత యమదూతలు లాక్కెళుతూ ఉంటే అడిగాడు, ఏమయ్యా నేను చక్కగా ఎంతో పుణ్యకార్యాలు చేశాను, తపస్సు చేశాను, ఏమిటి నన్ను తీసుకెళ్తున్నారు నరకానికని. పిచ్చివాడా, నువ్వు పుణ్యం చేశాననుకున్నావు కాని దానివల్ల చాలా మంది ప్రాణాలు పోయినాయి, కాబట్టి సత్యం అంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటం మాత్రమే కాదు, సత్యం శ్రేయః తద్ధీ అని, అంటే శ్రేయస్సు కలిగింపజేసేది సత్యం అని గాని ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడి ప్రాణాలు తీయటం హాని కలిగించటం కాదు. కాబట్టి సత్యం యొక్క తత్వం ఏమిటి అంటే సమస్త జనుల యొక్క హితమును కలిగించటం. సమస్త జనుల హితమును కలిగించేటువంటి ఎన్నో కార్యక్రమాలు ఇదిగో ఇక్కడి నుంచి జరిగినాయి. నీరు లేక ఎడారిగా మారినటువంటి ప్రాంతానికి గంగను పొంగిలింపజేసి సాయి గంగాధరులైనటువంటి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారిది సత్యమార్గం కాదా? సకల జన శ్రేయస్కరం కాదా? శ్రేయస్సు హితము అంటే పది మందికి ఉపయోగపడేటట్టుగా భోగములను మళ్లించటం, సంపదలను మళ్లించటం అని నేర్పినటువంటి బోధ ఇక్కడిది. అది సరస్వతీ తత్వంలో ఒక భుజం సత్యం. ధర్మం రెండవది. ధర్మకాంక్ష కలిగినప్పుడు ఖచ్చితంగా లోకంలో సమున్నతమైనటువంటి స్థితి కలుగుతుంది. ఉచ్చైర్ గతిర్ జగతి సిద్ధ్యతి ధర్మతశ్చేత్. ఎక్కడైతే ఉన్నతమైనటువంటి గతి ఉందో, ఉన్నతమైన స్థితి ఉందో, అది ధర్మము యొక్క కారణంగానే జరుగుతుంది. ధర్మము అంటే ఎవడి యొక్క కర్తవ్యాలు వాడు నిర్వర్తించాలి, ధారణాత్ ధర్మ. ఎక్కడైతే ఎవడైతే ధర్మము ఆచరిస్తాడో అక్కడే ఖచ్చితంగా పరమాత్మ కూడా అందుతాడు. అటువంటి అద్భుతమైనటువంటి ధర్మ మార్గం ఇక్కడి నుంచే నేర్పబడింది. ప్రేమ మార్గం ఇక్కడి నుంచే నేర్పబడింది సమస్త ప్రపంచానికి. ఎందుకంటే స్వామియే ఒకసారి తన బోధలలో, నేను అందరినీ పరమాత్మ స్వరూపులారానంటున్నాను, ఇది మిమ్మల్ని అందరినీ సంతోష పెట్టడానికి, మిమ్మల్ని అందరినీ పొగడటానికి కానే కాదు, మీలో మీరు మిమ్మల్ని దర్శించుకునేటప్పుడు వ్యక్తిగా మిమ్మల్ని మీరు పరాయి వాణ్ణి చూస్తున్నారు, దేహ బుద్ధితో చూస్తున్నారు, అంతేకాని మీరు అందరిలోనూ ఆత్మతత్వాన్ని దర్శించలేకపోతున్నారు. నేను మాత్రం అలా కాదు, ప్రతి వ్యక్తిలోనూ వీడు పూర్వజన్మలో ఎటువంటి వాడు, ఏ సమస్యతో నా దగ్గరకు వచ్చాడు, వీడికి నేను ఏమి ఇవ్వాలి, ఇతనిని ఏ విధంగా నేను సంస్కరించాలి, ఇతని జీవితాన్ని ఏ విధంగా నా వైపు అడుగులు వేసేటట్టుగా మలచాలి అని నేను ఒక్క క్షణంలోనే ఆలోచిస్తాను. నాది ప్రతి వ్యక్తిలోనూ ఆత్మశక్తి, ప్రతి వ్యక్తిలోనూ ఆత్మదృష్టి, మీది మాత్రం వైయక్తిక దృష్టి. అందుకే నేను మిమ్మల్ని అందరినీ పరమాత్మ స్వరూపులారా అంటున్నాను, ఇదే నా ప్రేమతత్వం అని బోధించినటువంటి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి సరస్వతీ తత్వంలో ప్రేమతత్వం నాలుగవది, నాలుగవ భుజం. వీటన్నింటి వల్ల సమస్తమైనటువంటి శాంతి కలుగుతుంది. అందుకే నిత్య శాంతిదాయి సత్యసాయి. సరస్వతీ తత్వంలో స్వచ్ఛమైనటువంటి అద్భుతమైనటువంటి ఆ సరస్వతీ తత్వంలో భావజాలాన్ని పది మందికి పంచిపెట్టడం కోసమే మనమందరము కృత నిశ్చయులమై బద్ధ కంకణులమై ముందుకు సాగినప్పుడే సత్యసాయి తత్వం సరస్వతీ తత్వంగా మనము ఈ రోజున చేసేటువంటి ఈ ఆరాధనకు సార్థకత చేకూరుతుంది. స్వచ్ఛమైన ఆ తత్వాన్ని దర్శించటం కోసమే పోతన మహాకవి పలికినట్టుగా ఆ సరస్వతీదేవిని

భక్తిగా స్వామివారిని దేవతలందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. అలాగే చూస్తున్నాడు స్వామివారు. ఏ విధంగా ఉందయ్యా వారి ప్రార్థనా విధానం? స్వామి మహానుభవ శ్రీమత్ పయోనిధి నికేతన చక్రపాణే భోగేంద్ర భోగమణి రాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య

విధంగా దేవతలందరూ ప్రార్థిస్తూ ఉండగా తన ఊరువులపై కూర్చోబెట్టుకున్నాడు ప్రహ్లాదుని స్వామివారు. తన దక్షిణాస్తాన్ని ప్రహ్లాదుని శిరస్సుపై ఉంచి, నిన్ను కన్న నీ తల్లిదండ్రులక జన్మం ధన్యమునాయనా ప్రహ్లాద అని ఆశీర్వదించాడు స్వామివారు. తర్వాత ఈ నృసింహ స్వామివారి యొక్క ఆవిర్భావం విన్న వారికి వైకుంఠంలో సాన్నిధ్యం లభిస్తుంది, నరక బాధలు తొలగిపోతాయి. నీవు అనేక సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించి అనేక యజ్ఞయాగాదులు చేసి తర్వాత నా సన్నిధికి చేరుకుంటావని అనుగ్రహించి ప్రహ్లాదుని రాజ్యాభిషక్తిని చేసి స్వామివారు లక్ష్మీదేవితో కలిసి అహోబిలం చేరుకుని లక్ష్మీ నృసింహ స్వామివారిగా నెలకొని ఈనాటికి పూజలు అందుకుంటున్నారు. అక్కడున్నటువంటి వారందరూ కూడా ఈ విధంగా స్వామివారికి మంగళ ఆరతులు ఇస్తున్నారు.

ఇంతవరకు శ్రోతలు తెలుగువారి సంప్రదాయ కళారూపమైన హరికథ ద్వారా భక్త ప్రహ్లాదుని చరిత్రను విన్నారు. కథకులు తిరుపతి వాస్తవ్యులు, స్వామి భక్తులు శ్రీరాము భాగవతార్. వాద్య సహకారం కీబోర్డ్పై శ్రీ ఆర్ కళ్యాణ్ కుమార్, తబలాపై శ్రీ బి మంజునాథ్. ఈ కార్యక్రమం తిరుపతి రేడియో సాయి స్టూడియో సమర్పణ.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 2018 నవంబర్ 19వ తేదీ మహిళా దినోత్సవ సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారంలోని 3వ భాగం డాక్టర్ అనుపమ గారితో ఇంటర్వ్యూ పునఃప్రసారాన్ని ఇప్పుడు మీరు వింటారు.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం.
1: స్వామి చెప్పినట్టుగా బాధ్యతాయుతమైన గవర్నమెంట్ పదవుల్లో సైతం రాణించి స్వామికి మంచి పేరును తీసుకువచ్చి అటు ఉద్యోగరీత్యా ఇటు కుటుంబపరంగా తమ భూమికలను సక్రమంగా నిర్వర్తిస్తున్న స్వామి పూర్వ విద్యార్థిని డాక్టర్ అనుపమ గారితో ఇప్పుడు మనం సంభాషించి స్ఫూర్తిని పొందుదాం.
0: శ్రీమతి అనుపమ గారు 1982-84 సంవత్సరాలలో స్వామివారి అనంతపురం కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుకున్నారు. ఆ తరువాత వారు హోమియోపతి మెడిసిన్ అంటే బీహెచ్ఎంఎస్ చేసి 12 సంవత్సరాలు డాక్టర్ కింద ప్రాక్టీస్ చేశారు. అదే సమయంలో ఎస్వీ యూనివర్సిటీ నుంచి ఎంఎస్సీ సైకాలజీ కూడా చేశారు. ఆ తరువాత ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో క్వాలిఫై అయి డిప్యూటీ తహసీల్దార్ కింద పదవీ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం వారు అనంతపురం మండలం కలెక్టర్ ఆఫీస్లో తహసీల్దార్గా పనిచేస్తున్నారు. మరి ఈరోజు మన శ్రోతలందరితో మాట్లాడటం కోసం డాక్టర్ అనుపమ గారు మన మధ్య ఉన్నారు. వారికి సాయిరాంతో స్వాగతం పలుకుదాం. సాయిరామమ్మా.
2: సాయిరాం
0: అమ్మా, మన శ్రోతలందరికీ మీ పరిచయాన్ని కొద్దిగా వినిపిస్తారా?
2: నా పేరు డాక్టర్ ఎం అనుపమ అండి. నేను పుట్టిండేది నంద్యాల, నా బర్త్ ప్లేస్ నంద్యాల. మా తల్లిదండ్రులు మా పుట్టినిల్లు కడప జిల్లా కాజీపేట మండలం కొమ్మలూరు గ్రామం. మా తల్లిదండ్రుల పేర్లు రామసుబ్బరాజు గారు, సరోజినీదేవి గారు. వాళ్ళకి 4 సంతానంలో నేను 2వ సంతానం అండి. నాకు ఒక అక్క, 2 తమ్ముళ్ళు ఉన్నారు. మా పెద్ద తమ్ముడు ముక్తేశ్వరం అనిల్ కుమార్ స్వామి స్కూల్లోనే ప్రైమరీ స్కూల్ ఫస్ట్ ఎస్టాబ్లిష్ అయినప్పటి నుంచి 3rd క్లాస్ నుంచి ప్లస్ 2 వరకు ఇక్కడే చదివాడండి. అబ్బాయి ప్రస్తుతం హైదరాబాద్ లో వర్క్ చేస్తున్నాడు. మా చిన్న తమ్ముడికి స్వామి అక్షరాభ్యాసం చేశారు. మా తల్లిదండ్రులు కూడా స్వామివారి భక్తులు, డివోటీస్. నాకు 1989లో వివాహమైంది. వివాహానికి కూడా స్వామి, మా పెద్ద తమ్ముడు వెళ్లి స్వామికి పెళ్లి పత్రిక ఇవ్వగానే పెళ్లి పత్రికని బ్లెస్ చేసి స్వామి నాకు పెళ్లికి ప్రసాదము, ఆశీర్వాదము, అలాగే విభూతి కూడా పంపించడం జరిగింది. మా వారు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, జలవనరుల శాఖలో పనిచేస్తారండి. రీసెంట్ గా 30 సెప్టెంబర్ పదవీ విరమణ కూడా చేశారు. ఇది నాకు 3 అమ్మాయిలండి. 3 అమ్మాయిల్లో మా పెద్ద అమ్మాయి రీసెంట్ గా ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో డీఎస్పీగా సెలెక్ట్ అయింది. ప్రస్తుతం ట్రైనింగ్ లో ఉంది అనంతపురంలోనే పీటీసీ పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో. 2వ అమ్మాయి గ్రూప్ 2లో ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 2లో డిప్యూటీ తహసీల్దార్ గా సెలెక్ట్ అయింది. తను కూడా ఇప్పుడు ట్రైనింగ్ లో ఉంది అనంతపురం జిల్లాలోనే. 6 నెలలు పూర్తయిపోయింది, ఇంకా 6 నెలలు ట్రైనింగ్ జరుగుతోంది. ఇంకా చివరి అమ్మాయి మాస్టర్స్ ఇన్ ఫ్యాషన్ మేనేజ్మెంట్ ఇన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ కేరళలో చదువుతోందండి. కన్నూర్ కేరళలో చదువుతోంది. ఇది బ్రీఫ్ గా.
0: బాగుందమ్మా, ఎంతో విద్యావంతుల కుటుంబం మీది. అందరూ చాలా బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నారు, మీరు, మీ వారు, మీ పిల్లలు అందరూ కూడా. మరి ఇప్పుడు మనందరికీ చాలా సుపరిచితమైన ప్రశ్న, కానీ ఎంతమందిని అడిగినా కూడా సమాధానం మటుకు చాలా డిఫరెంట్ గా ఉంటుంది, ఎప్పుడు రిపీట్ అవ్వదు. అలాంటి ఒక ప్రశ్నను అడుగుతాను మిమ్మల్ని. స్వామి గురించి అసలు మీరు ఎప్పుడు ఎలా తెలుసుకున్నారు? స్వామి మీ జీవితంలోకి ఏ విధంగా, ఎవరి ద్వారా ఎలా ప్రవేశించారు? వారితో మీ పరిచయం ఇవన్నీ చెప్తారా?
2: తప్పకుండా అండి. మా అమ్మమ్మ గారు స్వామి భక్తురాలు. మా అమ్మమ్మ గారికి స్వామి గారు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. స్వామివారు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు అలాగే స్వామి మా అమ్మమ్మకు ఒక ఫోటో కూడా ఇచ్చారు అప్పట్లో. ఆ ఫోటో కూడా మా అమ్మమ్మ మా అమ్మకి ఇచ్చింది. మా ఇంట్లో ఇప్పటికీ కూడా ఆ ఫోటో ఉంది, స్వామి ఇచ్చిన ఫోటో మా అమ్మమ్మకి.
0: మీ అమ్మమ్మ గారు అసలు స్వామివారి గురించి వినడం, ఆయన దగ్గరికి రావడం, ఇది ఎలా జరిగిందమ్మా? మీకేమైనా గుర్తుందా?
2: గుర్తుందండి. మా అమ్మమ్మ ఎప్పుడు మాకు చెప్తూ ఉండేది, మా తాతగారు తహసీల్దార్ అట, ఆయన రిటైర్ అయ్యారు. నేను చూశాను, మా తాతగారిని చూశాను, రిటైర్డ్ తహసీల్దార్. ఆయన బతుకున్నప్పుడే అమ్మమ్మ చెప్పేది అనమాట, మా తాతగారి లాస్ట్ చివరి తమ్ముడు, ఆయన చెన్నైలో ఎంబీబీఎస్ చదువుతుండేవారట. చదువుతూ ఆయన మధ్యలో ఒకరోజు ఒక లెటర్ రాసేసి, నేను నా జీవితం యొక్క ఇది వేరే ఉంది, గోల్ వేరే ఉంది, లక్ష్యం వేరే, ఇది కాదు కాబట్టి మీరు నా గురించి ఎవరు వెతకకండి, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి లెటర్ పెట్టేసి ఆయన వెళ్ళిపోయారంట. తర్వాత వీళ్ళు చాలా కూడా ఆయన కోసం వెతకడం జరిగింది. ఆయన ఎక్కడ కూడా వీళ్లకు దొరకలేదు, కనిపించలేదు. తర్వాత అదే క్రమంలో మా అమ్మమ్మ స్వామివారిని అడగాలని చెప్పేసి, మా మరిది ఎక్కడున్నారు అని చెప్పేసి అడగాలని వచ్చారు. స్వామిని అడిగితే స్వామి ఆయన ఉన్నారు, హిమాలయాల్లో ఉన్నారు, ఆయన ఇంకా మీరు వదిలేయండి, ఆయన గురించి ఆలోచించకండి, ఉన్నారు, బాగున్నారు, హిమాలయాల్లోనే ఉండిపోయారు ఆయన, అక్కడ ఉన్నారు అని చెప్పి స్వామి మా అమ్మమ్మ గారికి చెప్పడం జరిగింది. మా అమ్మమ్మ మాకు షేర్ చేసేది ఎప్పుడు ఈ విషయం గురించి. తను అంతకు ముందు ఎప్పుడైనా ఋషికేశ్ అక్కడ కూడా వెళ్లి వెతికారంట, ఏమన్నా అక్కడ ఉన్నారేమో అని కూడా, కానీ వీళ్ళకైతే కనిపించలేదు. కానీ స్వామి చెప్పిన తర్వాత వాళ్ళు వెతకడం ఆపేశారు. ఆ తర్వాత ఇంకా మా అమ్మ నాన్న కూడా స్వామి డివోటీస్. మేము విజయవాడలో మా నాన్న వృత్తిరీతి అక్కడ వర్క్ చేసేటప్పుడు మేము విజయవాడలో స్వామి వారి సమితి ఉండేది, సమితికి ప్రతి గురువారం కూడా మేము రెగ్యులర్ గా వెళ్లేవాళ్ళము. సత్యసాయి సేవా సమితికి ప్రతి గురువారం భజనలకి ప్రోగ్రామ్స్ వాళ్ళు ఏమైనా ఆర్గనైజ్ చేస్తే సేవా ప్రోగ్రాంలకు కూడా అని వెళ్లేవాళ్ళము. నేను బాలవికా స్టూడెంట్ కూడా, విజయవాడలో ఉన్నప్పుడే నేను బాలవికా స్టూడెంట్ గా కూడా చాలా నేర్చుకోవడం జరిగింది. స్వామివారి అంటే యొక్క వాల్యూస్ గురించి కానీ, తర్వాత ఈ నీతి కథలు అన్ని కూడా మాకు బాగా చెప్పేవాళ్ళు. తర్వాత భగవద్గీత శ్లోకాలు, భజగోవింద శ్లోకాలు ఇవన్నీ కూడా చాలా నేర్పించారు మాకు బాల వికాస్ లో. భజన్స్ కానీ ఆ చిన్న వయసులోనే మాకు ఆ టెండర్ ఏజ్ లో మనకు ఏదైతే మనకు చెప్తారో మన మనసులో ముద్రించిపోతుంది. అది ఎన్ని సంవత్సరాలైనా ఆ జ్ఞాపకాలు అలాగే ఉంటాయి. అప్పట్లో మా బాల వికాస్ టీచర్ మాకు నిజంగా, నాకు ఈ రోజు మీతో చెప్తుంటే నాకు గుర్తొస్తుంది, నా కళ్ళలో ఇలా కనిపిస్తుంది అది. మా బాల వికాస్ టీచర్ ప్రేమ బుద్ధితో మనసెక్క, నాకు తెలియదు స్వామికి చాలా ఇష్టమైన పాట అది, స్వామి పాడుతుంటారని కూడా నాకు తెలియదు అప్పుడు. ఇంకా నేను అప్పుడు స్వామిని కూడా చూడలేదు. ఆమె ఆ పాట పాడుతూ కళ్ళలో నీళ్లు కార్చి ఏడ్చేసేది. సో అంత ఇన్వాల్వ్ అయి పాడుతుంటే మాకు కూడా, మాకు ఏడ్పొచ్చేది మాకు తెలియకుండానే. మాకు కూడా ఆమె ఏడుస్తుంటే మేము ఏడ్చుతూ ఆ భజన చేసేవాళ్ళము, అంటే మేము కూడా ఇన్వాల్వ్ అయిపోయేవాళ్ళము ఆ భజనలో, అంత ఇన్వాల్వ్ అయి మేము భజన చేసేవాళ్ళము. నిజంగా ఆమె పేరు సీతామహాలక్ష్మి అండి. ఎక్కడుందో ఆవిడకి నా ధన్యవాదాలు. ఒకవేళ ఈ ప్రోగ్రాం వింటుంటే ఆవిడకి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఆమె నేర్పిన విద్య అయితే మేము ఇప్పటి వరకు కూడా మర్చిపోలేదు, ఆచరిస్తున్నాము, ఆచరణలో కూడా పెడుతున్నాము. మనసులో హత్తుకుపోయేలా మాకు ఆమె చెప్పడం జరిగింది
0: కదండి. అంత గురితో గురువులు నేర్పిస్తే అది అలాగే మన మనసుల్లో ముద్రించుకుంటుంది.
2: అవును, తప్పకుండా. అలాగే స్వామి వారిది ఫస్ట్, నేను మొదటగా స్వామిని చూసినది ఎప్పుడు అంటే, విజయవాడ సేవా సమితి, సత్యసాయి సేవా సమితి వాళ్ళు ఒక బస్సు వేయడం జరిగింది పుట్టపర్తికి. అప్పుడు నేను మా మేనత్తతో కలిసి పుట్టపర్తికి ఫస్ట్ టైం వచ్చాను. రావడమే అక్కడ ఇప్పుడు సౌత్ ఇండియన్ క్యాంటీన్ ఉంది కదా, ఆ క్యాంటీన్ దగ్గర బస్సు ఆపారు. మేమంతా అట్లే బస్సు దిగేసి వచ్చేప్పుడు దర్శనం జరుగుతోందన్నమాట. మేము ఇంకా దీనికి కూడా వెళ్లకుండా డైరెక్ట్ గా స్వామి దర్శనానికి వచ్చేసాము. వచ్చి స్వామిని చూశాను. ఆ స్వామిని చూసినప్పుడు కలిగే గగుర్పాటు అంటారో, ఆనందం అంటారో, పారవస్యం అంటారో నాకు తెలియదు. కానీ ఆ చిన్న వయసులో నేను ఒక ఉద్వేగానికైతే లోనయ్యాను స్వామిని చూడగానే. అప్పుడు అంటే స్వామిని చూడకుండానే భక్తిలో పడిపోయాను. స్వామిని చూసిన తర్వాత ఇంకా ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యాను. స్వామి చెప్పిన సిద్ధాంతాలు కానీ, స్వామి చెప్పిన సేవ అయితే, ప్రేమ అయితే, యూనివర్సల్ లవ్ అంటారు కదా, ప్రేమతత్వము, స్వామిదంతా కూడా ప్రేమతత్వము. అలాగే స్వామి చెప్పిన సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని వీలైనంత, నా పరిధిలో ఉన్నంత వరకు, నాకు చేతనైనంత వరకు నేను స్వామి యొక్క సిద్ధాంతాలని ఆచరణలో పెట్టేదానికే ప్రయత్నిస్తాను. అప్పుడు ఫస్ట్ సారి స్వామిని చూశాను. తర్వాత మాకు మా నాన్నగారికి 79లో అనంతపురం జిల్లాకి ట్రాన్స్ఫర్ అయింది ఉద్యోగరీత్యా. ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చిన తర్వాత మేము పుట్టపర్తికి రావడం, చాలా ఫ్రీక్వెంట్ గా పుట్టపర్తిని విజిట్ చేయడం, మెయిన్ గా పెద్ద పెద్ద ఫంక్షన్లకి. ముఖ్యంగా విజయవాడలో ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పాలండి. అప్పట్లో ఉప్పెన అనేది ఒకటి వచ్చింది. మేము విజయవాడలో ఉన్నప్పుడు చాలా పెద్ద తుఫాన్ అనమాట, ఉప్పెన దివిసీమ అంతా కూడా కొట్టుకుపోయింది అనమాట. అంత చాలా పెద్ద ఇది జరిగింది, ట్రాజెడీ. అప్పుడు మా నాన్నగారు పుట్టపర్తిలో ఉన్నారు, పుట్టపర్తికి వచ్చారు మా నాన్న విజయవాడ నుంచి. నేను నేను వచ్చేసి స్కూల్ తరపున ఎక్స్కర్షన్కి వెళ్ళాను ఇటు విశాఖపట్నం సైడ్. మా స్కూల్ తరపున వెళ్ళిపోయాం మేము. ఇంట్లో మా నాన్న, మా మా అమ్మ మా అక్క ఒక అక్క తమ్ముళ్ళు ఉన్నారు. ఆ టైంలో ఈవెన్ అక్కడ మేమున్న ఏరియాలో విజయవాడలో కూడా చాలా మంది వీళ్ళని కొట్టుకుని పై పైకప్పులు పోవడము అట్లా చేస్తే మా ఇంట్లో ఉండే దాంట్లో కొద్దిగా స్ట్రాంగ్ గానే ఉండింది. అప్పుడు బడగిల్ అయినా కూడా రెంటెడ్ హౌస్ అయినా మా అమ్మ వీలైనంత మందిని అకామిడేట్ చేసింది రూమ్ లో. చాలా మంది చిన్న పిల్లల్ని ఎత్తుకొని వచ్చి వాళ్ళ ఇల్లు పడిపోయి వాళ్ళంతా చలికి వణుకుతుంటే, అంటే ఇవన్నీ కూడా స్వామి నేర్పిన సేవాభావం తప్పన వేరే ఏమీ లేదు. సో వాళ్ళ అంతమందికి కూడా మేము షెల్టర్ కల్పించాము 2 డేస్ మా ఇంట్లో. ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత సత్యసాయి సేవ ఆర్గనైజేషన్స్ కూడా చాలా పనిచేస్తాయి. దివసీమలో ఉప్పెన టైంలో చాలా సేవలు అందించారు. దాంట్లో మేము కూడా మాకు చేతనైనంత సేవలు కూడా మేము చేశాము. ఒక 1 మంత్ అన్ని స్కూల్స్ కూడా హాలిడేస్ ప్రకటించారు. మా స్కూల్ కూడా పడిపోయింది అనమాట అప్పుడు విజయవాడలో.
0: అప్పుడు బహుశా స్వామి ఇక్కడ నుంచి చాలా మందిని
2: పంపించారు. చాలా మెటీరియల్స్ కూడా సప్లై చేశారు అందరికి కూడా. చాలా అక్కడ ఎవరికి ఏం అవసరమో అన్ని తెలుసుకుని అన్ని ఇక్కడ నుంచి ఎన్ని వెహికల్స్ లో వచ్చేవన్నమాట విజయవాడకి. అది నిజంగా నేను నా జీవితంలో మర్చిపోలేని సంఘటన. ఆ తర్వాత విజయవాడ నుంచి మేము అనంతపురంకి ట్రాన్స్ఫర్ అవడం జరిగింది. మేము అనంతపురంకి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత చాలా సార్లు అన్ని మేజర్ ఫెస్టివల్స్ ఏవైతే పండుగలు ఉన్నాయో ఆ పండుగలకంతా కూడా మేము పుట్టపర్తికి వచ్చేవాళ్ళం అనమాట.
0: ఇది 79లో మీ నాన్నగారికి అనంతపురం ట్రాన్స్ఫర్ అయిందని చెప్పారమ్మా. అప్పటి నుంచి కూడా మీరు కొద్దిగా ఫ్రీక్వెంట్ గా పుట్టపర్తి రావడానికి అవకాశం దొరికింది. మరి అప్పట్లో పుట్టపర్తి ఎలా ఉండేది, ప్రశాంతి నిలయం ఎలా ఉండేది, వాతావరణం ఎలా ఉండేది, ఆ అనుభవాలు ఆ గుర్తున్నవి ఏమైనా చెప్తారా?
2: అసలు ఆ అనుభవాలు తలుచుకుంటేనే ఎంతో ఆనందంగా అనిపిస్తుంది నాకు. పుట్టపర్తిలో ఆ రోజుల్లో అంటే ఇప్పుడు చాలా అంటే భక్తులు కూడా పెరిగిపోయారు కాబట్టి వాళ్లకు మనం సౌకర్యాలు కల్పించాలి కాబట్టి ఇప్పుడు చాలా కూడా మనం కట్టడాలు వచ్చాయి, కొత్త కట్టడాలు చాలా వచ్చాయి. అప్పట్లో ఇంత అంటే భక్తులు నివసించేదానికి ఉండేదానికి ఇక్కడ వాళ్లకు అకామిడేషన్స్ అన్ని ఉన్నా కూడా అన్ని ఫిలప్ అయిపోయి జనాలు ఇంకా అంత ఎక్కువ మంది వచ్చేవాళ్ళు అనమాట. వాళ్లకు ఎక్కడంటే అక్కడే అనమాట. ఇప్పుడు పూర్ణచంద్ర ఆడిటోరియం ఉంది కదా, పూర్ణచంద్ర ఆడిటోరియం కి మందిరానికి మధ్యలో గ్యాప్ చాలా ఉండేది అప్పుడు. ఆ గ్యాప్ లో కూడా చాలా మంది కిందనే ఇసుకలోనే నేల మీదనే అప్పుడు ఇంకా ఈవెన్ ఇవి కూడా నాకు తెలిసి సిమెంట్ నాకైతే నా గుర్తులో అయితే సిమెంట్ కాంక్రీట్స్ అప్పుడు ఇంకా లేవు. ఆ స్వామి కూడా ఇసుక మీద నడిచేవాళ్ళు, ఇసుకే ఉండేది. మేము కూడా గణేష్ గుడి ఉంది కదా మనకు గేట్ దగ్గర, ఆ గణేష్ గుడి ముందర ఒక పెద్ద చెట్టు ఉండేది. ఆ చెట్టు కిందనే జస్ట్ బెడ్షీట్ పర్చేసి మా లగేజ్ అక్కడ పెట్టేసి దానిపైన ఒక బెడ్షీట్ కప్పేసి మేము దర్శనానికి వెళ్ళి వచ్చేవాళ్ళం. అంటే ఇప్పుడు కూడా ఎవరికి కూడా అంత మంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో వచ్చినా కూడా ఎవరికి కూడా నాది ఈ వస్తువు పోయింది అనేది మేము వినలేదన్నమాట. అంత సెక్యూర్డ్ ఫీలింగ్, భద్రతా భావం ఉండేది అందరికి కూడా. భక్తులు కూడా ఒకళ్ళనొకళ్ళు కలిస్తే కూడా మీరు ఎక్కడి నుంచి వచ్చారండి, మీకు స్వామి ఎప్పటి నుంచి తెలుసండి, ఎలా అంటే స్వామి గురించిన మాటలే తప్ప వేరే మాటలు మాట్లాడుకోవడం నేను వినలేదు. అంటే అంత కోఆపరేషన్ ఉండేది. అంటే ఎవరికి ఏదైనా కావాలన్నా వీళ్ళు వాళ్ళకి సహాయం చేయడం, మా దగ్గర ఇది లేదు అంటే ఏదో తీసుకోండి మీరు వాడుకోండి అని ఇవ్వటం. సో ఇదంతా నిజంగా నాకు అద్భుతమైన మెమరీస్. ఇప్పుడు మన సర్వధర్మ స్థూపం ఉంది కదా, అక్కడ చుట్టూ ఇది ఉండేది అనమాట, లాన్ ఉండేది, గడ్డి అంతా ఉండి బాగుండేది. మేమంతా చిన్నపిల్లలం అప్పుడు బాగా ఆడుకునే వాళ్ళం అనమాట. ఈ దర్శనం అయిన తర్వాత బాగా టైం దొరికేది. సౌత్ ఇండియన్ క్యాంటీన్ ఉంది మనకు, బాగా సబ్సిడీ రేట్లో ఫుడ్, మంచి రుచికరమైన ఆహార పదార్థాలు వండేవాళ్ళు. చాలా బాగుండేది అక్కడ తినటము, ఆడుకోవడము. పొద్దున్నే తెల్లవారుజామునే మేము 3 గంటలకు లేచి స్వామి అక్కడ మందిరంలో ఉండేవాళ్ళు. ఫస్ట్ పాత మందిరంలో నివసించేవాళ్ళు. స్వామి ఉన్నప్పుడు ఆ మందిరానికి పొద్దున్నే 3 గంటలకే లేచి మేము ప్రదక్షిణలు చేసేవాళ్ళము. తర్వాత ఓంకారము, సుప్రభాతము, తర్వాత భజన, దర్శనం, అన్ని ఏది మిస్ చేసేవాళ్ళం కాదు. అంత ఇష్టం. ఇంకా చిత్రావతి నదిలో అయితే ఎంత బాగా వెళ్లి ఆడుకునేవాళ్ళం అంటే మధ్యలో టైం దొరికి చాలా బాగుండేది. ఆ రోజులు గుర్తు చేసుకుంటే మనసుకు అది ఏదో తెలియని హాయ్.
0: అప్పట్లో ఏమైనా పండుగలకి వచ్చేవారా అమ్మా మీరు? ప్రశాంతిలో ఏమైనా పండుగలు చేసుకున్న సందర్భం ఉందా?
2: అంటే దసరా పండక్కి మేము బాగా వచ్చేవాళ్ళము. దసరా పండక్కి దసరా నవరాత్రులు ప్రారంభం నుంచి మేము ఇక్కడే ఉండేవాళ్ళము. దసరా పూర్తయ్యే వరకు ఆ 10 రోజులు కూడా ఇక్కడ మేము స్వయంగా మేము అవన్నీ కూడా స్వామి హోమం మొదలు పెట్టేటప్పుడు మేము ఫస్ట్ టైం అనమాట చూడడము. అగ్గిపెట్ట లేకుండా చెక్కుముక్కిరాళ్లతో అగ్గి రాజేసేవాళ్ళు హోమానికి. అసలు అగ్గిపెట్ట వాడేవాళ్ళు కాదు. ఆ హోమము ఆ 10 రోజులు కూడా వేదాలు చదవడము, అందరూ వాళ్ళు అందరూ కూడా బ్రాహ్మణులందరూ కూడా చాలా చక్కగా మడి కట్టుకుని యజ్ఞయాగాదాలు నిర్వహించడం, ఆ హోమం చాలా బాగా జరిగేది. చివరి రోజు పూర్ణాహుతి రోజు అయితే స్వామివారు ఇలా ఇలా చేత్తో అంటూ ఉంటే నవరత్నాలన్నీ కూడా ఆ హోమంలోకి వేసేవాళ్ళు పొద్దున్నే. అయిన తర్వాత పూర్ణాహుతి చేసేవాళ్ళు. పూర్ణాహుతి చేసిన తర్వాత కలసం నీళ్లు తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చి ఆ గరికతో స్వామి దర్భ అంటారు, దర్భతో అందరి మీద అనమాట. పూర్ణచంద్ర ఆడిటోరియంలో కూర్చొని ఉంటారు కొంతమంది. బయట స్థలం సరిపోక పూర్ణచంద్ర ఆడిటోరియంలో బయట కూడా కూర్చునేవాళ్ళు, బయటకి చాలా మంది కూర్చునేవాళ్ళు. స్వామి వాళ్ళను కూడా వాళ్లపైన కూడా స్వామి స్వయంగా నీళ్లు చల్లేవాళ్ళు.
0: అక్కడ దాకా వెళ్లి
2: బయటకు కూడా ఎంతమంది ఉంటే అక్కడ కూడా వెళ్లి ఎవరు కూడా మా పైన పడలేదు అనేది నేను వినలేదు. నీళ్లు మాకు పడలేదు, స్వామి చల్లిన నీళ్లు అనేది నేను వినలేదు ఎవరినోట. అది అది స్వామి లీల అంతే. అయిన తర్వాత ఆ రోజు సాయంకాలం నేను చాలా దసరా పండుగలు నేను అటెండ్ అయ్యాను నా అంటే చిన్నప్పుడు. అప్పుడు ప్రతి రోజు కూడా దసరా పూర్ణాహుతి పొద్దున అయిపోతే సాయంకాలానికంతా ఖచ్చితంగా పుట్టపర్తిలో వర్షం పడేదండి. ఖచ్చితంగా వర్షం
0: సంవత్సరం
2: ప్రతి దసరా రోజు సాయంత్రం వర్షం పడేది. ఆ రోజు సాయంత్రం స్వామి పాటలు భజన పాటలు వీళ్ళు జానకి గారు అది సుశీల గారు లీలా గారు వచ్చేవారు, వాళ్ళు పాటలు బాగుండేటివి చాలా బాగా. అంటే ఏదో ఒక ప్రోగ్రామ్ అయితే ఉంటుంది ఈవినింగ్, స్వామి స్పీచ్ ఉంటుంది ఈవినింగ్. ఆ స్వామి స్పీచ్ కోసం మేము చాలా ఎదురు చూసేవాళ్ళం, ఏం చెప్తారా ఏం చెప్తారు. స్వామి ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తారు బర్త్డే రోజు. ఆ ప్రాజెక్ట్ నెక్స్ట్ బర్త్డే కంప్లీట్ అయిపోతుంది, కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేసేవాళ్ళు. సో అట్లా మేము నిజంగా ఆశ్చర్యపోయేవాళ్ళము. ఈవెన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా మేము అనుకోలేదు, అసలు స్వామి అంత పెద్ద హాస్పిటల్ విత్ ఇన్ ఏ ఇయర్ అనేది అది భగవంతుడికే సాధ్యం, మానవ మాత్రలకే సాధ్యం కాదు. అలా ఒక్కొక్క బర్త్డేకి మేము ఎదురు చూసేవాళ్ళం అనమాట.
0: సో ఎప్పుడు ఏదో ఒక మంచి పనిలో ఎంగేజ్ అయ్యి ఉండండి అని స్వామి చేసి చూపించారు ముందు నుంచి కూడా.
2: అట్లాగే స్వామి వారిది డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్, తాగునీటి ప్రాజెక్ట్ అనంతపురం జిల్లాకు అదొక పెద్ద వరం అండి. నేను ఇప్పుడు ఒక తహసీల్దార్ గా నేను ఎన్నో పల్లెలు తిరిగినప్పుడు చాలా మంది కూడా అమ్మా సాయిబాబా వాటర్ అయితే బాగొస్తుంది, ఈ నీళ్లు సరిగా రావు వేరేవి, ఆ బోర్లు పనిచేయవు, ఇలా కంప్లైంట్ చెప్తూ ఉంటారనమాట. సాయిబాబా నీళ్లు ఇప్పటికి కూడా ప్రతి పల్లెలో అనంతపురం జిల్లాలో ప్రజలు తలుచుకుంటుంటారు. సాయిబాబా నీళ్లు సాయిబాబా నీళ్లు అంటారు దానికి. సత్యసాయి వాటర్ ప్రాజెక్ట్ ని వాళ్ళు సాయిబాబా నీళ్లు అనేస్తారు.
0: బాగుందమ్మా, చాలా బాగుంది. మరి ఇన్ని సంవత్సరాల నుంచి మీరు పుట్టపర్తి వస్తున్నారు, చిన్నతనం నుంచి కూడా స్వామి దగ్గర స్వామిని చూస్తూ పుట్టపర్తిలో ఆడుకుంటూ చక్కగా స్వామితో కలిసి పెరిగిన అనుభవం మీది. స్వామితో ఎప్పుడైనా పర్సనల్ గా మాట్లాడడం కానీ వారితో ఇంటరాక్షన్ జరగడం కానీ చిన్న చిన్న సందర్భాలు సన్నివేశాలు అలాంటివి ఏమైనా జరిగాయా?
2: ఉన్నాయండి, చెప్తాను. అంటే ఇది చిన్నదే, నవ్వు వస్తుంది నాకు ఇప్పుడు తలుచుకుంటే అప్పుడు అలా ఎలా అడిగానా అని. స్వామి దర్శనానికి వచ్చారు, అది సమ్మర్ హాలిడేస్, నేను మా పేరెంట్స్ తో కలిసి వచ్చాము పుట్టపర్తికి. మా అమ్మ నేను మా పిన్నమ్మ వాళ్ళు అంతా ఉన్నాం, దర్శనానికి కూర్చొని ఉన్నాము. స్వామి వచ్చారు, అందరికి చిన్నపిల్లలందరికీ చాక్లెట్ ప్యాకెట్స్ ఇస్తూ ఉన్నారన్నమాట. స్వామి మా నాకు ఇంకా కొద్దిగా ఆసైడే ఉన్నారు, వేరే వాళ్ళకి ఇస్తున్నారు, నేను స్వామి అని గట్టిగా పిలవడం జరిగింది. స్వామి దగ్గరకు వచ్చి ఏమి అన్నారు, అనగానే నాకు ఏం అడగాలో అర్థం కాలేదు. అప్పట్లో రాష్ట్ర భాష మాధ్యమిక ఇట్లా పరీక్షలు ఉండేటివి, హిందీ పరీక్షలు. సో నేను అప్పుడే జస్ట్ రాష్ట్ర భాష పరీక్షలు రాసి వచ్చానన్నమాట అనంతపురంలో. వచ్చి, స్వామి నేను రాష్ట్ర భాష పరీక్ష పాస్ అవుతానా అని అడిగాను. స్వామి నవ్వి నాకు ఒక చాక్లెట్ ప్యాకెట్ ఇచ్చేసి జర టైరోజీ అన్నారు. అంటే నేను అది హిందీ భాష కదా, హిందీ లాంగ్వేజ్ లో ఎగ్జామ్ రాసా కదా, అది పాస్ అవుతానా అని అడిగితే జర టైరోజీ అని చెప్పి హిందీలో సమాధానం చెప్పి. నేను ఆ సంఘటన మర్చిపోలేను నా జీవితంలో. ఎప్పుడు నేను ఫస్ట్ స్వామితో మాట్లాడిన మాట అది. ఆ తర్వాత మన జానకరామయ్య గారి రెండవ కూతురైన వరజ వాళ్ళ పెళ్లికి వెళ్లాను. మ్యారేజ్ కి నేను మా పేరెంట్స్ తో కలిసి వెళ్లినప్పుడు మా పేరెంట్స్ కొద్దిగా చైర్స్ లో దూరంగా కూర్చున్నారు. నేను స్వామి వారి సింహాసనం దగ్గర కూర్చున్నాను అనమాట, కాళ్ళ దగ్గర. ఇంకా అప్పటికి స్వామి రాలేదు, నేను కూర్చొని ఉన్నాను. స్వామి వచ్చారు. రాగానే ఏం బంగారు, అమ్మ వాళ్ళు రాలేదా అన్నారు. వచ్చారు స్వామి, దూరంగా కూర్చున్నారు, అక్కడ కూర్చున్నారు, చైర్లలో కూర్చున్నారు. అంటే సరే సరే అన్నారు. స్వామి పాద నమస్కారం కావాలి అంటే సరే. ఇంకా స్వామిని జస్ట్ అడిగాను, ఇంకా కాళ్ళు పట్టుకుని కూర్చునేస్తాను అనమాట, వదలలేదు పాదాలు. స్వామి ఏమో మధ్యలో పిల్లలంతా కూర్చున్నారు, అంటే నేను అప్పటికి హోమియోపతి థర్డ్ ఇయర్ చదువుతుంటే, స్వామి పిల్లలందరూ ఇక్కడ కూర్చున్నారు, వీళ్ళందరికీ ఐస్ క్రీములు తెచ్చియండి అని సుబ్రహ్మణ్యం అనే వ్యక్తికి చెప్పారనమాట. సుబ్రహ్మణ్యం పిల్లలందరికీ ఐస్ క్రీమ్, నాకు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం, అది చాలా ఇష్టము, ఐస్ క్రీమ్ తెచ్చిచ్చారు. కానీ అంత ఇష్టమైన ఐస్ క్రీమ్ కూడా నేను పక్కకు పెట్టేసి స్వామి పాదాలు మాత్రం వదలలేదు, స్వామి పాదాలు పట్టుకునే కూర్చున్నాను అనమాట. తర్వాత స్వామి కొద్దిసేపు చూశారు. చూసిన తర్వాత బంగారు ఐస్ క్రీమ్ తిన్నావా అన్నారు. అంటే లేదు స్వామి, ఇంకా తినలేదు. అంటే అయ్యో కరిగిపోతుంది తిను అన్నారు. అంటే నేను ఐస్ క్రీమ్ ఇట్లా పట్టుకొని, అప్పటికే కరిగిపోయింది అనమాట, వాటర్ అయిపోయింది, అది ఇంకా తినేదేం లేదు, తాగేదే ఇలా ఇంకా స్వామి కాళ్ళు వదిలేసి తాగాలి. ఒక చేయి అది ఇట్లా కింద పెట్టేశాను కదా, ఇంకా స్వామి పాదాలు వదిలి నేను ఐస్ క్రీమ్ ఇట్లా తాగేసి ఇట్లా చూసే లోపల స్వామి లేరు, వెళ్ళిపోయారు. అంటే అది తప్పించుకోవడానికేమో కాళ్ళు వదిలితే గాని నేను లేయలేను, అంటే నన్ను వదులు అని చెప్పలేరు కదా, నన్ను డైవర్ట్ చేసేసి వెళ్ళిపోయారు. ఇది నేను స్వామితో ఒకసారి మాట్లాడిండే సందర్భం. తర్వాత మేము ఇంటర్మీడియట్ చదివేటప్పుడు సత్యసాయి కాలేజీలోనే చాలా అంటే ఫంక్షన్లకి పండగలకి అంతా వచ్చేవాళ్ళము మేము పుట్టపర్తికి మా కాలేజ్ తరఫున బస్సులో. వచ్చినప్పుడు కొన్ని స్వామి చాలా ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగింది మాకు. మాకు ధ్యాన మందిరం, ఇప్పుడు భజన మందిరం ఉంది కదా, ఆ భజన మందిరం లోపల ప్రేయర్ హాల్ అంటాం మనం ఇప్పుడు, ఆ ప్రేయర్ హాల్లో మనకు మాకు స్వామి ఈవినింగ్ 4 నుంచి మాకు ఇంటర్వ్యూ ఇచ్చేవాళ్ళు. మేము ఎప్పుడు వెళ్ళినా కూడా మా టైమింగ్ ఎక్కువ టైమింగ్ 4 లేకపోతే మధ్యాహ్నం 2 గంటలు అట్లా ఆ టైంలో స్వామి మాకు ఇంటర్వ్యూ ఇచ్చేవాళ్ళు. ఆ ఇంటర్వ్యూలో కూడా స్వామి ముఖ్యంగా స్త్రీలు ఎందుకు చదువుకోవాలి దీనిపైన స్ట్రెస్ చేసి చెప్పేవాళ్ళు. ఎందుకు చదువుకోవాలి అంటే పిల్లల్ని రేపొద్దున బాగా పెంచాలి, వాళ్ళకి మంచి విద్యాబుద్ధులు చెప్పించాలి, తర్వాత స్త్రీలు ఎలా నడుచుకోవాలో చెప్పేవాళ్ళు ఎక్కువగా. అమ్మాయిలు గట్టిగా మాట్లాడకూడదు, దానివల్ల వచ్చే అనర్థాలేంటి, గట్టిగా నవ్వకూడదు, గట్టిగా నడవకూడదు, శబ్దం వచ్చేలాగా ధనాధన అని నడవకూడదు. హాస్టల్లో మీరు ఎలుకలు మాదిరి రూములు తిరుగుతారు. అంటే యాక్చువల్గా అయితే సత్యసాయి హాస్టల్లో మాకు రూమ్ కి లోపలికి వెళ్ళడానికి లేదు, ఏమన్నా కూడా మేము రూమ్ బయటే మాట్లాడాలి. అది కూడా ఎక్కువ వరణాసులో కూడా నిలబడి ఎక్కువ మాట్లాడకూడదు. సో వీలైనంత అది కూడా రెస్ట్రిక్టెడ్ టైం, ఈవినింగ్ 5 to 6 ఆ టైంలో మాట్లాడుకోవచ్చు వరండాల్లో. ఆ టైంలో కూడా మేము రూమ్ దగ్గరికి వెళ్ళినా కూడా బయట నుంచినే మాట్లాడాలి, రూమ్ లోకి వెళ్ళడానికి లేదు. ఆ రూల్ ఉండేది అనమాట. స్వామి అది చెప్పేవాళ్ళు, ఇంత చెప్పినా మీరు రూములు ఎలుకలు తిరిగినట్లు తిరుగుతూనే ఉంటారు, ఎప్పుడు చూసినా మీరంతా పోతలో అనే ఒక్కొక్కసారి అంతే ప్రేమగా బంగారులు అని కూడా అనేవారు. మాకు ఎంత అంటే కొంతసేపులో మాకు అన్ని చెప్పేవాళ్ళు, నీతి కథలు చెప్పేవాళ్ళు, సీత గురించి, ద్రౌపది గురించి, సావిత్రి గురించి అంతా వాళ్ళ యొక్క కథలు చెప్పి వాళ్ళు. ఎందుకు అంటే ద్రౌపది గురించి ఎక్కువ నేను నాకు బాగా హత్తుకుపోయేది. ఆమె కేవలం గట్టిగా నవ్వడం వల్లనే ఆమెకు అంత అవమానం జరిగింది. ఆ టైంలో ఆమె నవ్వకుండా ఉండింటే తనకు ఆ సంఘటన జరిగేది కాదు. కాబట్టి ఆ ఎగ్జాంపుల్ గా చెప్పి మాకు చెప్పేవాళ్ళు, గట్టిగా నవ్వకూడదు, గట్టిగా మాట్లాడకూడదు, ఇటువంటివన్నీ కూడా స్వామి చాలా చక్కగా చాలా నీతి కథలు చెప్పేవాళ్ళు మాకు. అలాగే స్వామి సందేశాలు కూడా చాలా బాగా మనసులోకి నాటుకుపోయే విధంగా మాకు చెప్పేవాళ్ళు. ఆయన చెప్పే పద్ధతి అంతా మాకు మనసులో హత్తుకుపోయేది. కాబట్టి స్త్రీలు ఎందుకు చదువుకోవాలి అనే దానిపైన చాలా బాగా చక్కగా మాకు వివరించి చాలా ఇంటర్వ్యూలు తీసుకున్నాము. దానికి నేను స్వామి యొక్క అనుగ్రహం దొరికినందుకు నేను చాలా అదృష్టవంతురాలుగా భావిస్తాను నేను నన్ను నేను.
0: స్వామి ఏం చెప్పేవారమ్మా, స్త్రీలు ఎందుకు చదువుకోవాలి అంటే స్వామి దానికి ఎలాంటి కారణాలు ఇచ్చారు?
2: ఎలాంటి కారణాలంటే స్వామి ముఖ్యంగా పిల్లల్ని బ్రోటప్ ఎలా మనం ఎలా పెంచాలి, వాళ్ళకి ఎలా చిన్నప్పటి నుంచి మనకు మనము వాళ్లలో ఎలా వాళ్లలో మానవతా విలువలు ఎలా పెంపొందించాలి, వాళ్ళని ఎలా తీర్చిదిద్దాలి, దీనికి స్త్రీకి విద్య అవసరం. ఆ విద్య యొక్క ప్రాముఖ్యత దానికే. కాబట్టి మీరు ఇక్కడ నా దగ్గర ఏమైతే నేర్చుకుని వెళ్తున్నారో దాన్ని మీరు బయట ఇంప్లిమెంట్ చేయండి, అంటే ఆచరణలోకి తేండి అని స్వామి చెప్పేవాళ్ళు అనమాట. ప్రతిదీ కూడా ఇక్కడ వినడం ఒకటే కాదు, ఆచరించాలి. ఆ సందేశాలు మాత్రం మాకు చాలా చక్కగా చెప్పేవాళ్ళు స్వామి, అది మర్చిపోలేను. వినాయక చవితి పండగ నాకు ఒకటి గుర్తుందండి, మీకు దీని గురించి చెప్పాలి తప్పకుండా. శ్రోతలకు కూడా వింటే బాగా, అంటే ఇది సిల్లిగానే ఉంటుంది కానీ బట్ మాకైతే అది ఒక పెద్ద బ్లెస్సింగ్ స్వామిది. మేము ఒకసారి సత్యసాయి కాలేజ్ తరఫున వినాయక చవితి పండగకి వచ్చాము. మాకు అప్పట్లో, ఇప్పుడు శాంతి భవన్ ఉంది కదండి, శాంతి భవన్ దగ్గర డార్మెటరీ ఉండేది సత్యసాయి స్టూడెంట్స్ కి, అనంతపుర క్యాంపస్ వాళ్ళకి. ఆ డార్మెటరీలో మహా అంటే 4 to 5 వాష్రూమ్స్ ఉండేటివి. సో నైట్ నుంచి స్నానం చేసినా కూడా పొద్దునే పండగ, తెల్లవారితే పండగ, అప్పుడు దర్శనాలు. ఇప్పుడు మాత్రం 8:15 కాదండి, అప్పుడు 7:30 అంతా స్వామి వచ్చేసేవాళ్ళు. సో మేము బై 6:45 మేము అక్కడ ఉండాలి ప్రశాంత నిలయంలో స్వామి దర్శన దీంట్లో ఎన్క్లేవ్ లో ఉండాల్సి ఉంటుంది. కానీ మేము అప్పటికీ చూస్తే ఇంకా ఒక 15 to 16 మెంబర్స్ స్నానాలు చేయకుండా మిగిలిపోయాం. టైం ఏమో అయిపోయింది దర్శనానికి, ఇంకా అలాగే వెళ్ళిపోవాల్సి వచ్చింది. డ్రెస్ ఒకటి మార్చుకుని వెళ్ళిపోయాము, అందరము దర్శనానికి వెళ్ళిపోయాము. వెళ్ళి కూర్చున్నాము, స్వామి అలా బయటకు వచ్చారు. ఫస్ట్ లేడీస్ సైడే, మేము అనంతపుర క్యాంపస్ వాళ్ళు ఎక్కడ కూర్చుంటారో అక్కడికి వచ్చారు. వచ్చి ఈరోజు వినాయక చవితి, కొన్ని ఎలుకలు స్నానం చేయకుండా వచ్చినాయి, ఆ ఎలుకలకి స్వామి స్నానం చేయించాలి మరి ఇప్పుడు అని ఇలా ఆకాశంలోకి చూసారు. అప్పటికే సన్ రైస్ వచ్చాయి, సూర్యోదయం అయింది. కానీ స్వామి ఇలా పైకి చూడగానే మబ్బులు కమ్మేశాయి. మబ్బులు కమ్మేసి స్వామి మా దగ్గర మాట్లాడి ఏం చేయాలి ఇప్పుడు, స్వామి స్నానం చేయించాలి ఆ ఎలకలకి అనేసి ఇలా ఆకాశంలో చూడగానే మబ్బులు వచ్చేసి స్వామి అక్కడి నుంచి అలా ముందరికి వెళ్ళిపోతుండే, మమ్మల్ని క్రాస్ చేసి వెళ్ళిపోగానే ఆ వర్షం కొద్దిగా డ్రిజిలింగ్, చిన్న చిల్లు చిరుజల్లులు అంటారు కదా, చిరుజల్లులు పడ్డాయి. కొద్దిసేపే మళ్ళా స్వామి మమ్మల్ని దాటి వెళ్లిపోగానే మళ్ళీ సూర్యకిరణాలు యథావిధంగా వచ్చేసాయి అన్నమాట. మబ్బులు తొలగిపోయి సూర్యకిరణాలు వచ్చేసాయి. అంటే నేను దాన్ని ఒక అదృష్టంగా భావిస్తాను. ఇది చిన్న ఇదే గానీ తమాషా అనిపిస్తుంది కానీ ఇది నాకు అంటే స్వామి స్వయంగా మాకు సంప్రోక్షణ చేశారు అని అనిపించింది నాకు. వినాయక చవితి పండగ
0: సంబంధించినంత మటుకు, మనకి సంబంధించినంత మటుకు స్వామితో కలిసి జరిగిన ఏ చిన్న విషయం కూడా చిన్న విషయం కాదమ్మా,
2: అది చిన్న విషయం.
0: మనకి జీవితంలో మన ఆస్తిపాస్తులే స్వామి.
2: అంతే అంతే,
0: చాలా బాగుందమ్మా మీరు చెప్తుంటే. ఐ కెన్ నేనే అక్కడ ఉన్నట్టు ఫీల్ అవుతా నేను. చాలా బాగుంది. మరి 1989లో మీ వివాహం జరిగింది, అది కూడా స్వామి యొక్క ఆశీస్సులు లభించాయి. మీ తమ్ముడు ద్వారా స్వామి మీకు ఆశీర్వచనాలు పంపించారని చెప్పారు, చాలా సంతోషం. పెళ్ళైన తర్వాత జీవితం ఎలా సాగుతూ వస్తుంది? మీ భర్త కూడా స్వామికి భక్తులా? వారు స్వామితో ఏ రకంగా కనెక్ట్ అవుతారు? ఆ తర్వాత మీ జీవితంలో వచ్చిన మార్పులేంటి?
2: పెళ్ళైన తర్వాత మా ఆయన బాబా గురించి తెలుసు, బాబా స్వామి వారి గురించి తెలుసు. వాళ్ళు పుట్టపర్తిలో తెలిసిన వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళు ముందు వచ్చి వెళ్లేవాళ్ళంట. కానీ ఆయనైతే ఆచరణలో స్వామి యొక్క సిద్ధాంతాలని పాటించేవాళ్ళు, ఆచరణలో అయితే స్వామి సిద్ధాంతాలనే ఫాలో అయ్యేవాళ్ళు జీవితంలో. నాకెప్పుడు కూడా నువ్వు స్వామి డివోటీనా, ఆయన పూజించకు పూజలు చేయకు అని ఎప్పుడు రెస్ట్రిక్షన్స్ చెప్పలేదు. ఆయన ఎప్పుడు కూడా నాకు బాగా స్వేచ్ఛనిచ్చారు ప్రతి విషయంలోనూ, స్వామి విషయమనే కాదు ఏ విషయమైనా కూడా నాకు స్వేచ్ఛనిచ్చారు. ఉద్యోగం చేయాలన్నా వద్దన్నా ప్రతి విషయంలోనూ కూడా నాకే ఆ డెసిషన్ మేకింగ్ అనేది వదిలేశారు. కాబట్టి ఎప్పుడు కూడా వెళ్ళొద్దు అనైతే నాకైతే చెప్పలేదు. ఆయన కూడా స్వామి అంటే ఆయన దేవుడితో సమానమే అనే చెప్పేవాళ్ళు. ఎందుకంటే విద్య వైద్యం అన్ని కూడా ఉచితంగా ఇస్తున్నారు. తర్వాత స్వామి ఎవరిని కూడా నా దగ్గరికి రాండి అని ఎవరికి లెటర్లు రాయట్లేదు, ఎవరిని పిలవట్లేదు. వాళ్ళంతకు వాళ్ళు స్వచ్ఛందంగా ఇంతమంది జనం స్వామి దగ్గరికి వస్తున్నారు అంటే నిజంగా ఏదో పవర్ అయితే ఉంది. అది మాత్రం ఆయన ఎప్పుడు కూడా నాతో చెప్పేవాడు, షేర్ చేసుకునేవాడు. మనం ఒక రాజకీయ పార్టీ మీటింగ్ చూసినట్టయితే వాళ్ళంతా బస్సుల్లో దాండలో తీసుకొని వస్తారు, కానీ ఇక్కడ స్వామి ఎవరిని కూడా మీరు నన్ను చూడడానికి రండి అని ఎవరికి చెప్పరు. మనంతకు మనం ప్రేమతో
0: డిస్కోర్స్ లో కూడా స్వామి ఎన్నోసార్లు చెప్పారు కదమ్మా, ఎవరికి ఇన్విటేషన్స్ పంపిస్తున్నామో
2: అదే,
0: ఇది ఒక డివైన్ మ్యాగ్నెట్,
2: అంతే
0: ఈ ప్రేమ కోసం వస్తున్నారు. మీరు కూడా అదే చెప్తున్నారు.
2: మా ఆయన కూడా అదే ఎప్పుడు అదే అనేవాడు అనమాట. ఎందుకంటే ఇంతమందికి విద్య వైద్యం నీరు అన్ని అందించడం అనేది ఒక సామాన్య విషయం కాదు, అది ఒక భగవంతుడికే సాధ్యం అనేవాళ్ళు. అసలు రీసెంట్ గా మా ఆయనది ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. మా ఆయనకి కిడ్నీలో స్టోన్స్ వచ్చినప్పుడు ఇక్కడ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లోనే అడ్మిట్ చేశాము. నిజంగా నేను ఫస్ట్ టైం దగ్గర నుంచి చూశాను హాస్పిటల్ ని, బయట నుంచి వినడమే తప్ప చూడడం అనేది ఫస్ట్ టైం. అసలు పూరెస్ట్ ఆఫ్ ద పూర్ గాని ఎవరైనా గానీ అక్కడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఇది, అంటే వాళ్ళు బీదవాళ్ల గొప్పవాళ్ల వేరే ఈ దేశస్తుల ఈ దేశస్తుల అనేది అక్కడ తారతమ్యం అనేది చూడరు. చూడకుండా అసలు ఆ ఫెసిలిటీస్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రతి ఒక్కటి కూడా, టయానికి ఫుడ్ అయితేనేమి, మనకు ఆహారం, ఆ పేషెంట్ కి ఆ రోగికి ఏం అవసరమైతే ఆ ఆహారము ఎంత అవసరమో అంత, ప్రతిదీ కూడా ఎంత బాగా కేర్ తీసుకుంటారంటే మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు ఒక పైసా కూడా ఖర్చు లేదు. అంత ట్రీట్మెంట్ కూడా మందులతో సహా ఒక పైసా కూడా తీసుకోకుండా నిస్వార్థ సేవ చేస్తున్నారు అంటే అదే దీంట్లోనే అది జరుగుతోంది హాస్పిటల్. అది కేవలం ఆ భగవంతుడి సంకల్పమే, అది మనం మానవ మాత్రలం నిమిత్త మాత్రలం అంతే, అన్ని కర్త కర్మ క్రియా స్వామి.
0: కరెక్టేనమ్మా. ఇంకా ఆ తర్వాత జీవితం ఎలా సాగుతూ వస్తుంది?
2: ఆ తర్వాత నాకు మ్యారేజ్ అయ్యేది ఫైనల్ ఇయర్ లో అయింది. ఫైనల్ ఇయర్ లో అయిన తర్వాత, అంటే మ్యారేజ్ అయిన తర్వాత మా తమ్ముడు ఇక్కడే ఇంకా ట్వెల్త్ క్లాస్ చదువుతుండేవాడు స్వామి కాలేజీలోనే. ఒకసారి నేను మా ఆయన వచ్చామన్నమాట, పుట్టపర్తికి వచ్చాము. ఆ తర్వాత కూడా ఒకటి రెండు సార్లు ఎక్కువ, అంటే నాకు చాలా గ్యాప్ వచ్చింది మ్యారేజ్ అయిన తర్వాత. ప్రతి విజిట్స్ చాలా చాలా తగ్గిపోయాయి, కానీ ఒక సంకల్పం అయితే మనసులో ఉండేదండి. ఏదో ఒక సంవత్సరం అంతా కూడా ఉగాది నుంచి మళ్ళీ ఉగాదికి మానవ మాత్రలం నిమిత్త మాత్రలం అంతే, అన్ని కర్త కర్మ క్రియా స్వామి.
0: కరెక్టేనమ్మా. ఇంకా ఆ తర్వాత జీవితం ఎలా సాగుతూ?
2: ఆ తర్వాత నాకు మ్యారేజ్ అయ్యేది ఫైనల్ ఇయర్ లో అయింది. ఫైనల్ ఇయర్ లో తర్వాత, అంటే మ్యారేజ్ అయిన తర్వాత మా తమ్ముడు ఇక్కడే ఇంకా ట్వెల్త్ క్లాస్ చదువుతుండేవాడు కాలేజీలోనే. ఒకసారి నేను మా ఆయన వచ్చామన్నమాట, పుట్టపర్తికి వచ్చాము.

0: ఏదో ఒక సంవత్సరం అంతా కూడా ఉగాది నుంచి మళ్ళీ ఉగాదికి ఫెస్టివల్స్ అన్ని నేను పుట్టపర్తిలోనే ఉండి సెలబ్రేట్ చేసుకోవాలనే కోరిక ఒకటి ఇంటర్నల్ గా ఉండేది నాకు. అయితే ఆ తర్వాత నాకు పిల్లలు పుట్టడం, నా పెద్దమ్మాయి పుట్టినప్పుడు సిజేరియన్ అయ్యి పల్మనరీ ఎంబాలిజం అనే ఇది వచ్చిందనమాట. అది ఆ పల్మనరీ ఎంబాలిజం అనేది వస్తే, జబ్బు వస్తే 99% బతకరు. సో నేను బతికాను బికాస్ ఆఫ్ స్వామీస్ గ్రేస్ అంతే. స్వామి నాకు స్వప్న దర్శనంలో కనిపించి నాకు ఇప్పటికి ఒక 9 సర్జరీస్ అయ్యాయి, అబ్డామినల్ సర్జరీస్. నాకు ప్రతి అబ్డామినల్ సర్జరీకి ముందు రోజు రాత్రి స్వామి స్వప్న దర్శనం ఇచ్చి, నీకేం కాదు బంగారు, నేనున్నాను, నేను చూసుకుంటాను, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పేవాళ్ళు. అది ఎగ్జాజరేషన్ కాదు కానీ ఇది వాస్తవం. 9 ఆపరేషన్లు అయితే 9 నుంచి 10 దగ్గర అయితే ప్రతి ఆపరేషన్ కూడా స్వామి ఈ రోజు నేను జీవించి ఉన్నాను అంటే అది స్వామి దయ. నేను ఇందాక ఒక కోరిక చెప్పాను మీకు, 1 ఇయర్
1: ఉగాది
0: వినాయక చవితి నుంచి ఉగాది వరకు, అంటే మనకు ఫెస్టివల్ స్టార్ట్ అయ్యేది మనకు వరలక్ష్మి వ్రతం, తర్వాత వినాయక చవితి నుంచి ఉగాది వరకు. సో నేను డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం వచ్చాక మేము అనంతపురంలో మేము రిపోర్ట్ చేయాలి కలెక్టర్ ఆఫీస్ లో. మాకు 1 ఇయర్ ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ లో భాగంగా 4 నెలలు ఏదైనా మండలంలో ట్రైనింగ్ వేస్తారు, అంటే తహసీల్దార్గా, గ్రామ రెవెన్యూ అధికారిగా, ఆర్ఐగా, రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా అన్ని ట్రైనింగ్ అవ్వాలని చెప్పి వేస్తారనమాట. అట్లా నాకు పోస్టింగ్ కొత్త చెరువు ఇచ్చారు. సో నేను పుట్టపర్తిలో ఉన్నానమాట. అది కరెక్ట్ గా ఇప్పుడు కృష్ణాష్టమి స్టార్టింగ్, అప్పుడు కృష్ణాష్టమి స్టార్టింగ్ అంటే శ్రావణ మాసం నుంచి ఉగాది వరకు నేను ఇక్కడే ఉన్నాను. అన్ని నా కోరిక నెరవేరింది అప్పుడు. అన్ని పండుగలు నేను ప్రతి ఒక్కటి కూడా పుట్టపర్తిలోనే ఉండి ప్రశాంత నిలయంలో సెలబ్రేషన్స్ కట్టడ్డాయని.
1: బాగుందమ్మా, మనం మనం ఏదైనా అనుకుంటే బహుశా మనం మర్చిపోతామేమో, కానీ
0: స్వామి మర్చిపోరు,
1: స్వామి ఎప్పుడు మర్చిపోరు.

0: మరి ఇంత చదువుకున్నారు మీరు, హోమియోపతిక్ డాక్టర్, తర్వాత ఎంఎస్సీ సైకాలజీ చేశారు, ఆ తర్వాత మీరు ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ లో క్వాలిఫై అయ్యారు గ్రూప్ టూ కి. ఇదంతా చేసిన మీరు కెరీర్ ని ఎక్కడ స్టార్ట్ చేశారు, ఎప్పుడు ఎలా స్టార్ట్ చేశారు?
1: నాకు మ్యారేజ్ అయింది 89 లో అండి. 89 లో మ్యారేజ్ అయిన తర్వాత నాకు ముగ్గురు అమ్మాయిలు, హర్షిత, సన్హిత, సుష్మిత. సో ఈ ముగ్గురు అమ్మాయిలు పుట్టిన తర్వాత నా ఇదేంటంటే, పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ ముగ్గురు స్కూల్ గోయింగ్ ఏజ్ వచ్చే వరకు, స్కూల్ కు పోయే వయసు వచ్చే వరకు కూడా నేను నా కెరీర్ స్టార్ట్ చేయకూడదు అని నేను నిర్ణయించుకున్నాను. ఎందుకంటే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్, అందుకని నేను అది ఒక ఇదిగా పెట్టుకున్నాను. ఎందుకంటే స్వామి సందేశం అది, మీరు చదువుకునేదే పిల్లల్ని బాగా విద్యాబుద్ధులు నేర్పించడానికి, వాళ్లకు బాగా శ్రద్ధ తీసుకుని వాళ్ళకి అన్ని చెప్పాలి అనేది. ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అనేది చాలా ముఖ్యం మా జీవితంలో పిల్లలకి మాత్రం. ఆ టైంలో మాత్రం మనం పిల్లలకు దగ్గరగా ఉండి వాళ్ళ కేర్ తీసుకోవాలి. అందుకనే నేను వాళ్ళ ముగ్గురు కూడా స్కూల్ అంటే లాస్ట్ చివరి అమ్మాయికి స్కూల్కి వెళ్లే వయసు వచ్చేదాకా నేను నా కెరీర్ నేను స్టార్ట్ చేయలేదు. 97 లో నేను నా కెరీర్ స్టార్ట్ చేశాను. 97 లో నేను అనంతపురం మున్సిపాలిటీలో మొబైల్ క్లినిక్ మెడికల్ ఆఫీసర్ గా జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యి ఒక 3.5 ఇయర్స్ వర్క్ చేశాను నేను హానరీ మెడికల్ ఆఫీసర్. అది పర్మనెంట్ ఉద్యోగం అయితే కాదు. అయితే నేను ఆ టైమింగ్స్ కూడా ఎలా పెట్టుకున్నానంటే, పిల్లలు స్కూల్కి వెళ్లి స్కూల్ నుంచి వచ్చే లోపల, పిల్లలు స్కూల్కి వెళ్లిన తర్వాత నేను ఉద్యోగానికి వెళ్ళాలి, పిల్లలు స్కూల్ నుంచి వచ్చే లోపల నేను ఉద్యోగం నుంచి వచ్చేసేయాలి. సో ఇలా ఉండేటట్టే నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకంటే అప్పుడు కూడా ఇప్పుడు నేను డాక్టర్ కావాలంటే క్లినిక్ పెట్టుకోవచ్చు. ఎంతో మంది హోమియోపతి డాక్టర్లు క్లినిక్లు పెట్టుకుని బాగా మంచి పేరు తెచ్చుకున్నారు. కానీ నేనేంటంటే, నా కాన్సెప్ట్ ఏంటంటే, నేను క్లినిక్ పెట్టుకున్నాను అనుకోండి, పిల్లల్ని ఎవరు చూసుకుంటారు పొద్దున? అది ముఖ్యంగా సాయంత్రం పూట క్లినిక్ అనేది 5:30 స్టార్ట్ చేస్తే రాత్రి 9 అవుతుందో 9:30 అవుతుందో తెలియదు. ఆ టైంలో మనం పిల్లలు స్కూల్ నుంచి వచ్చి ఉంటారు, వాళ్ళకి ఏమైనా కేర్ తీసుకోవాలి, తర్వాత వాళ్ళు ఏమైనా వాళ్ళ ఫీలింగ్స్ ఎస్పెషల్ వాళ్ళకి ఎక్స్ప్రెషన్ చేసుకునే అవకాశం ఇవ్వాలి. వాళ్ళు పొద్దునంతా స్కూల్లో ఉంటారు, ఫ్రెండ్స్ తో గడుపుతారు, టీచర్స్ తో గడుపుతారు, సాయంకాలం అయ్యేటప్పటికి తల్లిదండ్రులతో గడపాలి. ఎస్పెషల్లీ మా ఆయన బిజీగా ఉండేవాళ్ళు అప్పుడు, చాలా బిజీ ఆయన, ఎప్పుడు వచ్చేవాళ్ళు కానీ బట్ పిల్లలతో స్పెండ్ చేసేవాళ్ళు టైం సండేస్ అట్లా. కానీ నేను ఎక్కువగా వాళ్ళని బాగా శ్రద్ధ తీసుకునేదాన్ని. ఆ తర్వాత మా ఆయన కూడా కేర్ తీసుకునే సందర్భాలు ఉన్నాయి, కానీ ఫస్ట్ లో అయితే నేనే ఎక్కువగా వాళ్ళని చూసుకోవడం, వాళ్ళ చదువు విషయాలు కానీ ప్రతిదీ కూడా వాళ్ళతో ఎంత ఎక్కువగా మనం మాట్లాడితే వాళ్ళు కూడా వాళ్ళ ఫీలింగ్స్ ని అంత ఫ్రీగా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకోగలుగుతారు. ఈ కాలంలో అది ల్యాకింగ్ ఉంది, పిల్లలు ఎక్స్ప్రెస్ చేసుకోలేకపోతున్నారు వాళ్ళ ఫీలింగ్స్ ని బయట, అంటే తల్లిదండ్రుల దగ్గర ఎంత చనువు ఇచ్చినా కూడా అది ఎప్పుడు వస్తుంది అంటే మనం కూడా ఫ్రెండ్లీగా ఉంటేనే వస్తుంది. ఫ్రెండ్లీగా ఉండేటప్పుడు ఫ్రెండ్లీగా ఉండాలి, ఏ విషయంలో మనం వాళ్ళతో భయం పెట్టుకోవాలో భయం పెట్టుకోవాలి. సో రెండు కూడా బ్యాలెన్స్ చేస్తుందని, అంటే అతి ప్రేమ లేదు, అతి భయము లేదు, రెండు అంటే అంత చనువు ఉండేది అంత భయము ఉండేది, రెండు బ్యాలెన్స్ చేసేదాన్ని పిల్లలతో. మెయిన్ గా వాళ్ళు అంతా కూడా వాళ్ళ స్కూలింగ్ అంతా కూడా అనంతపురంలోనే జరిగింది. ముగ్గురు అమ్మాయిలు కూడా అనంతపురంలోనే వాళ్ళ విద్యాభ్యాసం అంతా కూడా కొనసాగించారు.
0: ఆనరీ మెడికల్ ఆఫీసర్ మొబైల్ క్లినిక్స్ కి మీరు అనంతపురం మండలంలో ఇలా ఈ ప్రొఫైల్లో వర్క్ చేశారు కదమ్మా, అసలు దాని గురించి కొద్దిగా చెప్తారా? అంటే మీరు ఎటువంటి పని చేసేవారు, మీ వర్క్ లో ఏవేమి ఇన్వాల్వ్ అయి ఉండేవి, ఎక్కడికి వెళ్లేవారు, ఇలాంటివి అంటే మన శ్రోతల్లో చాలా మందికి ఆ ఫీల్డ్ గురించి తెలిసి ఉండకపోవచ్చు అందుకోసం.
1: ఓకే అండి, నేను ఈ మొబైల్ క్లినిక్ మెడికల్ ఆఫీసర్ గా పనిచేసేటప్పుడు అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్, అంటే అప్పటికి ఒక కార్పొరేషన్ కాలేదు, అది మున్సిపాలిటీని, ఈ గ్రేడ్ 2 మున్సిపాలిటీగా ఉండింది. అనంతపురం మున్సిపాలిటీలో స్లమ్ ఏరియాస్ ఉండేటివి, ఒక 12-14 స్లమ్స్ కవర్ చేసేదాన్ని నేను. ప్రతిరోజు ఉదయం ఒక స్లమ్ ఏరియా, ఈవినింగ్ ఒక స్లమ్ ఏరియాకి వెళ్లేవాళ్ళము. అక్కడ కమ్యూనిటీ హాల్స్ ఉండేటివి. నాకు స్టాఫ్ వచ్చేసి ఒక ఫార్మసిస్ట్, ఒక నర్సు, ఒక అటెండర్ ఉండేవాళ్ళు. సో మేమంతా మెడిసిన్స్ ఇచ్చేవాళ్ళు. మాకు మున్సిపాలిటీ వాళ్లే, హెల్త్ డిపార్ట్మెంట్ వింగ్ ఒకటి ఉంటుంది, మున్సిపల్ హెల్త్ వింగ్ ఒకటి ఉంటుంది, వాళ్ళు మాకు మెడిసిన్స్ ప్రొవైడ్ చేసేవాళ్ళు. ఆ మెడిసిన్స్ తీసుకుని మేము స్లమ్ ఏరియా, పొద్దునే ఒక స్లమ్ ఏరియా, ఈవినింగ్ ఒక స్లమ్ ఏరియా కవర్ చేసేవాళ్ళు. చేసేవాళ్ళం. అంటే మండే ఈ పర్టికులర్ స్లమ్ ఏరియా పొద్దునే ఏదిపోతే మళ్ళా మండే అదే స్లమ్ ఏరియాకే వెళ్తామన్నమాట. ఒక ఫిక్స్డ్ షెడ్యూల్ ఉండేది. సో వాళ్ళకి అందరికి ప్రజలకు తెలుసు అనమాట, సోమవారం అయితే మొబైల్ క్లినిక్ మన ఏరియాకు వస్తుంది, సో డాక్టర్ గారు వస్తారు, మందులు ఇస్తారు, కాబట్టి అందరు కాచుకుని ఉండేవాళ్ళు. మేము ఆ టయానికి, నాకంటే ముందు ఇంకొక డాక్టర్ వర్క్ చేశారు, తర్వాత నేను తనకు గవర్నమెంట్ జాబ్ పర్మనెంట్ జాబ్ వస్తే తను వదిలి వెళ్ళిపోతే నేను ఆ పోస్ట్ లో నేను వర్క్ చేశాను. నాకు చాలా సంతృప్తినిచ్చింది ఆ ఉద్యోగం, ఎందుకంటే పిల్లలు కూడా స్కూల్ పోయిన తర్వాత నేను ఉద్యోగానికి వచ్చేదాన్ని. అటు పిల్లల్ని నెగ్లెక్ట్ చేయలేదు, అలా కెరీర్ లైఫ్ కూడా నేను నెగ్లెక్ట్ చేయలేదు. అంటే ఇంత చదువుకున్నాను, గమనం ఎందుకు ఉండడం, ప్రజలకు సేవ చేసినట్లు ఉంటుంది, అలాగే మనకు అంత ఇంత జీతం కూడా ఇస్తారు వాళ్ళు. సో కాబట్టి ఈ స్లమ్ ఏరియాస్ లో వెళ్ళినప్పుడు వాళ్ళలో అంటే ఎక్కువ రెగ్యులర్ గా పిల్లలు ముసలి వాళ్ళు ఇండ్ల దగ్గర ఎక్కువ వాళ్లే ఉండేవాళ్ళు, మిగతా వాళ్ళంత పనులకు వెళ్ళిపోయేవారు మేము వెళ్లే టయానికి. సో ఈ హౌస్ వైఫ్స్ ఉంటారు కొంతమంది, వాళ్లకు చిన్న చిన్న ఎయిల్మెంట్స్ ఏమైనా ఉంటే మేము ప్రైమరీ కేర్ ఇచ్చేవాళ్ళము. ఇంకేమైనా క్రానిక్ డిసీజెస్ పెద్దవాళ్ళలో ముసలి వాళ్ళలో ఏమైనా క్రానిక్ డిసీజెస్ ఉంటే అవి చూసి డయాగ్నోస్ చేసి మేము రెఫర్ చేసేవాళ్ళం, గవర్నమెంట్ హాస్పిటల్కి రెఫర్ చేస్తూ మళ్ళీ అక్కడ డాక్టర్తో కూడా నేను ఫాలో అప్ చేసేదాన్ని. ఇట్లా ఫలాన్ వాళ్ళని పంపిస్తున్నాము, మీరు చూడండి, వాళ్ళది ఏమైనా ఉంటే చెప్పండి, నేను వాళ్ళకి చెప్తాను, ఎడ్యుకేట్ చేస్తాను, అవేర్నెస్ కల్పిస్తాను వాళ్ళకి. హెల్త్ అండ్ హైజీన్ పైన బాగా అవేర్నెస్ చెప్పేదాన్ని, సీజనల్ డిసీజెస్ పైన దీనిపైన అంతా కూడా వాళ్ళకి అవగాహన కల్పించేదాన్ని. తర్వాత ఈ మున్సిపాలిటీలో వర్క్ చేసేటప్పుడే మెడికల్ ఆఫీసర్గా మేము ఐ క్యాంప్స్, అప్పటి మున్సిపల్ చైర్పర్సన్ అయిన ప్రభాకర్ చౌదరి గారు చాలా ఐ క్యాంప్స్ కండక్ట్ చేశారు. ఐ క్యాంప్స్ కంతా కూడా పూర్ ఓల్డ్ పీపుల్ వస్తారు, పూర్ ఓల్డ్ పీపులే వస్తారు. అన్ని ఐ క్యాంప్స్ కూడా బాగా సక్సెస్ అయ్యాయి, ఏదో ఒక చిన్న మైనర్ ఒకటి రెండు తప్ప. ఐ క్యాంప్స్ లో ఒకసారి 200 మంది, 250 మంది, 150 మంది, అట్లా అబో 100 ఉంటుంది, 150 అబో మెంబర్స్ ఉంటారు. వాళ్ళందరికీ సర్జరీ చేసి స్పెక్స్ ఫ్రీగా ఇస్తారనమాట. స్పెక్స్ ఫ్రీగా అంత మందికి కూడా పోస్ట్ ఆపరేటివ్ కేర్ నేను ఒకదాన్ని చూసుకునేదాన్ని. అందరికి డ్రాప్స్ వేయడము, అంత ముసలి వాళ్లే పాపం, వాళ్ళకి డ్రాప్స్ వేయడము, వాళ్ళకి యాంటీబయాటిక్స్ అందరికి తీసుకో, అంటే వాళ్ళకి ఇచ్చేసి ఉంటారు మందులు, వాళ్ళ అటెండెంట్స్ ఉంటారు పక్కన, వాళ్ళు మందులు వేసారా లేదా అని ఎంక్వైరీ చేయడం, అందరినీ వెళ్లి పలకరించేదాన్ని. 150 మంది ఉంటే 150 మంది, 200 మంది ఉంటే 200 మందిని, అందరినీ వెళ్లి నేను పర్సనల్ కేర్ తీసుకునేదాన్ని. డే అండ్ నైట్ వీలైతే అక్కడే ఉండేదాన్ని, ఈ లేట్ నైట్ ఇంటికి వెళ్లేదాన్ని. నాకు చాలా సంతృప్తినిచ్చింది ఈ ఉద్యోగం అయితే స్లమ్ ఏరియాస్ లో. ఆ తర్వాత కూడా నేను ఎప్పుడన్నా షాపింగ్కి వెళ్ళినప్పుడు కూడా ఎక్కడన్నా వెళ్తే మార్కెట్కి వెళ్తాను, కూరగాయల మార్కెట్ కి అట్లా వెళ్తే ఆడంతా వీళ్ళు నా పేషెంట్లు ఉంటారు, మాట్లాడిచ్చేవాళ్ళు అనమాట. చాలా ఆనందం అనిపించేది, ఒక తృప్తినిచ్చేది.
0: అమ్మ, మిమ్మల్ని ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. మీరు మొదలు పెట్టినప్పటి నుంచి దాదాపు 3.5 సంవత్సరాలు స్లమ్ ఏరియాస్ లో మీరు మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేశారు, అంటే 1997 నుంచి 2000 దాకా అని చెప్పారు. వాళ్లలో ఎటువంటి మార్పుల్ని మీరు అబ్జర్వ్ చేశారు?
1: చాలా మటుకు వాళ్ళు వినేవాళ్ళు. ఫస్ట్ లో అయితే కొద్దిగా ఏదైనా కూడా మార్పు అనేది నిదానంగా వస్తుంది, ఆల్ ఆఫ్ ఏ సడన్ రాదు. ఫస్ట్ లో ఒక్కొక్కసారి మందులు తీసుకోవడానికి కూడా నిరాకరించేవాళ్ళు, అంటే ఈ మందులు తీసుకుంటే ఏమవుతుందో, ఏవో మాత్రలు ఇస్తారో, నొప్పులు 2 రోజులకు తగ్గుతాయి, మళ్ళా వారమంతా నొప్పులు ఉంటాయి, మాకు అందుకే వారానికి సరిపడా ఇయమ్మా అని అడిగేవాళ్ళు అనమాట. అయితే వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి చెప్పేదాన్ని, ఇచ్చేదానికి నాకేం అభ్యంతరం లేదు, అయితే నొప్పి మాత్రలు ఎక్కువ వేసుకోకూడదు, కిడ్నీ ప్రాబ్లం వస్తుంది కాబట్టి నొప్పులు మాత్రలు ఎక్కువ మింగకూడదు అనేది కూడా ఒక సందేశం ఇచ్చేదాన్ని వాళ్ళకి. ఎస్పెషల్లీ అక్కడ ఈ అనంతపురం జిల్లాలో మనకి ఫ్లోరోసిస్ వ్యాధి ఎక్కువ, సో కీళ్ళ నొప్పులు ఎక్కువ ఉంటాయి ఈ జిల్లా ప్రజలకి. కాబట్టి వాళ్ళకి నేను చెప్పేదాన్ని, ఎక్కువ పెయిన్ కిల్లర్స్ వేసుకోకూడదు, నొప్పి మాత్రలు వేసుకోకూడదు, కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి, అలా చెప్పేదాన్ని. తర్వాత ఫస్ట్ లో కొద్దిగా మామూలుగానే తీసుకునేవాళ్ళు, రాను రాను రాను రాను అట్లా 3 ఏళ్ళు అక్కడే వర్క్ చేశాను కదా, బాగా ఒక బాండింగ్ ఏర్పడింది వాళ్లతో. అంటే నన్ను వాళ్లలో ఒకలుగా వాళ్ళు రిసీవ్ చేసుకునేవాళ్ళు, బాగా బాగుండేది.
0: స్వామి చెప్పిన మార్గాన్ని అనుసరించిన, లేదు వారు చెప్పిన విలువల్ని మనం పాటించిన, ఎదుటి వాళ్ళలో ఇటువంటి ప్రతిస్పందనే వస్తుందేమో అనిపిస్తుంది.
1: అవునండి, తప్పకుండా, అదేమో నిజమే, మీరు చెప్పిన దాంతో నేను ఏకీభవిస్తున్నాను.
0: మరి ఇటువంటి సమయంలో, ఈ 3.5 ఏళ్ల కాలంలో మీకు ఎప్పుడైనా కొద్దిగా కష్టతరమైన సందర్భాలు ఎదురైన పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? అంటే అవసరానికి సరిపోయేటంత వనరులు గాని సదుపాయాలు గాని ఉంటాయా వాళ్ళకి, లేదు అటువంటివి లేని సందర్భంలో మీరు వాటిని ఎలా ఫేస్ చేసేవారు?
1: అంటే ఇక్కడ ఇది వచ్చేసి చారిటీ హాస్పిటల్ అండి. ఇది మెయిన్ గా మున్సిపాలిటీలో చైర్పర్సన్ గారు ఆయన ఓన్ గా వెహికల్ కొని పెట్టారనమాట ఇది మొబైల్ క్లినిక్. మెడిసిన్స్ మాత్రం మున్సిపాలిటీ హెల్త్ వింగ్ లో ఒకటి అర్బన్ పోర్ కి ఒకటి వింగ్ ఉండేది, దాంట్లో రిసోర్సెస్ నుంచి మెడిసిన్స్ తెప్పించేవాళ్ళు. ఆ మెడిసిన్స్ మేము వీళ్ళకి పేషెంట్లకి ఇచ్చేవాళ్ళము. మీరు ఇందాక అడిగారు ఎటువంటివన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా అని, ఆ ప్రాబ్లం విషయానికి వస్తే ఒకసారి మందులు ఎప్పుడు తెప్పించే వాళ్లతో కాకుండా వేరే వాళ్ల దగ్గర నుంచి తెప్పించడం జరిగింది. నేను ఆ వీక్ మామూలుగా వెళ్ళినట్లే అన్ని ఏరియాస్ కి వెళ్లాను, మందులు ఇచ్చాను. అయితే కాఫ్ సిరప్ ముందు బాటిల్స్ వచ్చేటివి, ఆసారి ఏమైందంటే ఒక క్యాన్ లో వచ్చింది కాఫ్ సిరప్. ఆ క్యాన్ లో నుంచి మనం వాళ్ళకి వేసి ఇస్తాము. వాళ్ళ దగ్గర హైజీన్ బాటిల్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. మనం వేసిచ్చినప్పుడు ఆ బాటిల్ ఎంత శుభ్రంగా ఉందనేది మనకు తెలియదు, వాళ్ళేమో శుభ్రంగా ఉందనే చెప్తారు, కానీ దానివల్ల సెకండరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తర్వాత నెక్స్ట్ మళ్ళా ఆ వారం అయ్యి ఆ వారం అంతా మందులు వాళ్ళు కొత్తగా ఏదైతే ఏజెన్సీ నుంచి తెప్పించారో డిఫరెంట్ కంపెనీ మందులు అవి నేను ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వీక్ మళ్ళా నేను వెళ్ళినప్పుడు ఉద్యోగంలో భాగంగా అక్కడ అందరూ ప్రతి స్లమ్ లోనూ కంప్లైంట్సే, మేడం ముందు ఇచ్చే మందులు చాలా, అంటే వాళ్లకు ఇల్లిటరేట్స్ నిరక్షరాస్తులంతా కూడా వాళ్ళంతా ఏదో ఎర్ర మందులు తెల్ల మందులు అలా లాంగ్వేజ్ లోనే మాట్లాడేవాళ్ళు. సో ముందు మీరు ఇచ్చే ఎర్ర మాత్రలే బాగా పనిచేస్తున్నా మేడం, ఈ మాత్రలేవో ఇచ్చినారు బాగలేవు, మా కడుపులో మంట అవుతోంది, వామిటింగ్స్ అవుతున్నాయి. సో ఇలా అంతా ప్రతి స్లమ్లో ఒకళ్ళంటే ఓకే, ఆ వీక్ అంతా అన్ని స్లమ్ ఏరియాస్ లో కూడాను ఈ కంప్లైంట్స్ నాకు రిసీవ్ చేసుకున్నాను. నేను వెంటనే వెళ్ళి అక్కడ చైర్పర్సన్ గారితో మాట్లాడడం జరిగింది, ఇటువంటి మందులు ఇస్తే నేను ఉద్యోగమైన మానేస్తా కానీ సర్వీస్ మాత్రం చేయనండి, కాంప్రమైజ్ అయ్యే ప్రశ్న లేదు అని. అంటే అప్పుడు వెంటనే మళ్ళా ఒక పెద్ద వేరే ఇంకొక డాక్టర్ సీనియర్ డాక్టర్ ని ఎంక్వైరీ చేసి ఆ మందులు ఆయన ఎంక్వైరీ కమిటీ కూడా ఇవి సబ్ స్టాండర్డ్ డ్రగ్స్ అని చెప్పి చెప్పడం జరిగింది మెడిసిన్స్. వెంటనే ఆ మందులన్నీ కూడా వెనక్కి ఇచ్చేసి మళ్ళీ వేరే మందులు తప్పించడం జరిగింది. సో ఇది నేను ఎదుర్కొన్న సంఘటన ఈ పీరియడ్ లో. ఎస్పెషల్లీ
0: ఎటువంటి పరిస్థితిలో అయినా కూడా మన వర్క్ క్వాలిటీ కానీ ఎదుటి వాళ్ళకి అందించే సేవల విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ ఉండకూడదు అనే ప్రిన్సిపల్ తో పనిచేయడం అనమాట. బాగుందమ్మా. ఆ తర్వాత మరి నెక్స్ట్ స్టెప్ మీ కెరియర్ లో, నెక్స్ట్ ఎక్కడికి వెళ్లారు, ఏం చేశారు? డాక్టర్ గానే మీరు ఇంకా ఎన్ని సంవత్సరాలు పనిచేశారు?
1: నేను తర్వాత అపోలో హాస్పిటల్ అనంతపురం అపోలో హాస్పిటల్లో 2000 నుంచి 2003 వరకు పనిచేశాను. అప్పట్లో అపోలో పేరుండేది, ఇప్పుడు ఆ హాస్పిటల్ పేరు మార్చారు ఆశా హాస్పిటల్ అని. ఇది ఇప్పుడు నేను ఫస్ట్ పనిచేసింది కంప్లీట్ గా చారిటీ వర్క్, నెక్స్ట్ పనిచేసింది కార్పొరేట్ హాస్పిటల్. అంటే ఇది కంప్లీట్లీ డిఫరెంట్, అంటే ఆ సెటప్ కి ఈ సెటప్ కి 180 degrees ఇది ఉందన్నమాట.
0: అంటే ఇప్పటిదాకా మీరు సర్వీస్ వింగ్ లో చేశారు,
1: సర్వీస్ వింగ్ లో.
0: కార్పొరేట్ హాస్పిటల్ అంటే కొంచెం దానిలో కమర్షియల్ ఆస్పెక్ట్
1: ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. ఆ కమర్షియల్ ఆస్పెక్ట్ లో కూడా సర్వీస్ చేశాను. అక్కడ కూడా అపోలో హాస్పిటల్లో నేను వర్క్ చేసేటప్పుడు ఎంఎస్సీ సైకాలజీ కంప్లీట్ చేశాను అనమాట అప్పటికి. సో ఈ డిప్రెషన్ కేసెస్ ఎక్కువ, అంటే మన జిల్లాలో కొద్దిగా డిప్రెషన్ అండ్ కొన్ని టెండెన్సీస్ ఎక్కువ ఉన్నాయి. అటువంటి వారికి ఎస్పెషల్లీ ఈ మనం రోగిని ఆ రోగి అనే కాకుండా మాకు హోమియోపతి ఫిలాసఫీలోనే ఉంది, హెల్త్ అనేది అలోపతిలో ఎట్లా అంటే వాళ్ళు ప్యాలియేటివ్ కేర్, మనకు దగ్గుంది పడసం ఉంది అప్పటికి దాన్ని సప్రెస్ చేస్తారు, వేరే హోమియోపతిలో ఏంటంటే కంప్లీట్ క్యూర్ అంటారు, అంటే పూర్తిగా అది మనలో నుంచి వెళ్ళిపోతేనే అది కంప్లీట్ క్యూర్, సప్రెసెంట్స్ ఇవ్వరు.
0: సింప్టమ్ ని కాకుండా దాని
1: రూట్ కాజ్ ని ట్రీట్ చేస్తాం, మా ఫిలాసఫీ సపరేట్ ఉంది. సో హోమియోపతి ఫిలాసఫీ సైకాలజీ రెండు జోడిస్తూ నేను ట్రీట్ చేసేదాన్ని. అక్కడ ఉండే డాక్టర్ కూడా నాకు హోమియోపతి ఛాన్సెస్ బాగా ఇచ్చేవాళ్ళు. అంటే కొన్ని క్రానిక్ కేసెస్ ని ట్రీట్ చేయడానికి ఆయన బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు, ఆ ఎండి గారు సోమయాజులు, డాక్టర్ సోమయాజులు గారు అని ఆయన నాకు బాగా ఎంకరేజ్ చేసి ఈ హోమియో మెడిసిన్స్ తో కూడా కొన్ని క్రానిక్ కేసులు ఏవైతే అలోపతి మందులతో తగ్గావో అటువంటి మొండి జబ్బుల్ని హోమియోపతి మందులతో కూడా ఆయన నాతో ఇప్పించి తగ్గించారు చాలా బాగా. అలాగే కౌన్సిలింగ్ ఇచ్చేదాన్ని బాగా పేషెంట్స్ కి. అదే టైంలోనే నేను అక్కడ అపోలోలో వర్క్ చేసేటప్పుడే కొన్ని నర్సింగ్ కాలేజీలకి, తర్వాత ఫిజియోథెరపీ కాలేజ్ లో కూడా నేను సైకాలజీ టీచ్ చేశాను, అనాటమీ టీచ్ చేశాను. ఈ నారాయణ కాలేజ్ దానికి కూడా గ్రూప్ కౌన్సిలింగ్ ఇచ్చేదాన్ని పిల్లలకి, యూత్ కి. సో దాని రిజల్ట్స్ బాగా చూశాను. అపోలో హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా నేను ఐసీయూలోకి వెళ్ళినా, రోగిని రోగిగా చూడకుండా వాళ్ళని ఒక హ్యూమన్ టచ్ యాంగిల్ లో, అంటే ఒక డిఫరెంట్ దృక్కోణంలో చూసేదాన్ని వాళ్ళని. అంటే వాళ్ళని ఆప్యాయంగా పలకరించడం, వాళ్ళకి కావాల్సింది అదే, పేషెంట్లకు కావాల్సింది డాక్టర్లు ఎక్కువసేపు మాట్లాడితే వాళ్ళ రోగ సోగం తగ్గిపోతుంది మందులతో కన్నా కూడా.
0: మనసు ఆనందంగా ఉంటే శరీరం ఆరోగ్యంగా
1: ఉంటుంది. కరెక్ట్ కరెక్ట్ గా చెప్పారు. వాళ్లతో ప్రేమగా ఆప్యాయంగా పలకరిస్తే వాళ్లలో సగం జబ్బు నయమైపోతుంది. అది నేను బాగా గమనించాను. సో కార్పొరేట్ సెక్టర్ లో కూడా బానే చేశానండి. అక్కడ కూడా ఆ సేవాభావం అనే స్వామి సూక్తులు ఏవైతే ఉన్నాయో, లవ్ ఆల్ సర్వ్ ఆల్, అది ఎక్కడ కూడా వీడలేదు త్రూ అవుట్ మై కెరీర్.
0: స్వామి దగ్గర చదువుకున్న మీరు స్వామి చెప్పిన గైడ్ లైన్స్ ని ప్రతి స్టేజ్ లో
1: ఫాలో అవుతున్నారు.
0: ఎంత ఏ మాత్రం వీలుంటే, ఒకవేళ వీలు లేకపోతే వీలు కల్పించుకుని,
1: అది కెరీర్ లైఫ్ కావచ్చు, ఫ్యామిలీ లైఫ్ కావచ్చు, సోషల్ లైఫ్ కావచ్చు, ఏ విధంగా అయినా కూడా.
0: మరి అపోలో తర్వాత ఏం జరిగిందండి?
1: అపోలో తర్వాత నేను బతలపల్లిలో ఆర్డిటీ హాస్పిటల్ ఒకటి ఉందండి, అందులో ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ వింగ్ లో నేను మెడికల్ ఆఫీసర్ గా జాయిన్ అయ్యాను. జూనియర్ డాక్టర్ గాని జాయిన్ అయ్యాను. అక్కడ జాయిన్ అయ్యి అక్కడ 2 ఇయర్స్ చేశానండి, 2005 నుంచి ఆగస్ట్ నుంచి 2007 ఆగస్ట్ వరకు. అంటే ఈ మధ్యలో ఏమైందంటే అపోలోలో నేను ఉద్యోగం వదిలేసి 2003 ఎండింగ్ లో వదిలేశాను, 2004 బిగినింగ్ అనుకోండి. 2004 అంతా కూడా నేను గ్రూప్స్ ప్రిపేర్ అయ్యాను. సో నేను గ్రూప్ 1 గ్రూప్ 2 రెండు రాశాను. గ్రూప్ 1 కూడా మెయిన్స్ రాసి ఇంటర్వ్యూ దాకా వెళ్లాను, అది ఉద్యోగం రాలేదు. తర్వాత గ్రూప్ 2 నేను డిప్యూటీ తహసీల్దార్ గా సెలెక్ట్ అయ్యాను. ఇంకా సెలెక్ట్ అయిన తర్వాత ఇంకా అంటే అప్పటికి ఇంకా ఎగ్జామ్స్ రాశాను అంతే. ఆర్డిటీ బతలపల్లి హాస్పిటల్ జాయిన్ అయిపోయాను. అక్కడ రిజల్ట్ వచ్చేటప్పటికి 2007 అయింది. సో ఆ 2 ఇయర్స్ నేను బతలపల్లి ఆర్డిటీ హాస్పిటల్లో పనిచేశాను. ఆ గైనకాలజీ వింగ్ లో 2 ఇయర్స్ చేశాను. అయితే అక్కడ నేను జీవితాన్ని, నిరక్షరాస్యతని, తర్వాత ఈ మూఢనమ్మకాలని ఇవన్నీ కూడా చాలా దగ్గరగా చూశాను.
0: ఎటువంటి క్రౌడ్ వచ్చేవారండి అక్కడ పేషెంట్స్ కింద?
1: అంతా కూడా చాలా బీదవారు, కడు బీదవారు వచ్చేవాళ్ళు. అక్కడ కూడా ఉద్యోగం చాలా తృప్తినిచ్చింది. ఎస్పెషల్లీ స్వామి బర్త్డేస్ అప్పుడు నేను చాలా బాధపడేదాన్ని. అయ్యో స్వామి ఇంత దగ్గర ఉన్న పుట్టపర్తకి బతలపల్లిలో నాకు లీవ్ దొరక, అంటే లీవ్ ఇచ్చేవాళ్ళు కాదు అక్కడ, అప్పుడు ఎక్కువ బాధపడేదాన్ని, ఎందుకు స్వామి రానియట్లేదు పుట్టపర్తకి. నన్ను స్వామి అనుగ్రహం ఉంటేనే మనం పుట్టపర్తలోకి అడుగు పెట్టగలం, అది మాత్రం నేను తెలుసుకున్నాను. అది సో స్వామి అనుగ్రహం లేకుండా అది శివనాజ్ఞలు ఏందే చీమైనా కుట్టదు అంటారు కదా. సో అది మాటకి నిజం. కానీ నాకు ఆశ్చర్యమయ్యేది, పుట్టపర్తి నుంచి కేసెస్ అన్ని రెఫర్ అయ్యేటివి నాకు, సత్యసాయి జనరల్ హాస్పిటల్ నుంచి డెలివరీ కేసెస్ స్వామి బర్త్డే రోజు కంప్లీట్ గా నేనే చేసేదాన్ని. రెఫర్ అయ్యేటివి బతలపల్లికి, రెఫర్ అయ్యేటివి ఆర్డిటీ హాస్పిటల్ కి. నేను దాన్ని ఒక ప్రివిలేజ్ గా భావించేదాన్ని, స్వామి నాతో ఈ సేవ చేయిస్తున్నారు అనే ఫీల్ అయ్యే నేను చేసేదాన్ని. సేవే ముఖ్యము, నన్ను చూడడం కాదు ముఖ్యం అనే భావన నాకు అక్కడ కలిగేది.
0: స్వామి అయితే చెప్తారు
1: అంతే,
0: మనిషి మానవ సేవ,
1: మానవ సేవ, మాధవ సేవ.
0: మరి ఈ ఆర్డిటీ హాస్పిటల్ అన్నారు, అక్కడ వచ్చిన పేషెంట్స్ తో గాని వారికి మీరు వైద్యపరంగా గాని లేదు వ్యక్తిగతంగా గాని ఎటువంటి సేవని అందించగలిగారు అక్కడ ఉన్న 2 సంవత్సరాలలో?
1: అక్కడ వైద్యపరంగా చూస్తే చాలా మంది, అంటే అవగాహన లేమండి, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఎంతో మంది శ్రోతలు వింటుంటారు, కానీ నేను ఈ ఎవరైతే టార్గెట్ పీపుల్ ఉన్నారో బీదవాళ్ళు, వాళ్ళు వినకపోవచ్చు, కాకపోతే వాళ్ళని గైడ్ చేస్తారు, శ్రోతలు వినేవాళ్ళు గైడ్ చేస్తారు కాబట్టి నేను కొన్ని చెప్తాను. ముఖ్యంగా నేను అక్కడ బాగా చూసింది ఏంటంటే, అమ్మాయిలు, అప్పటికే ఇద్దరు అమ్మాయిలు ఉంటారు, మూడో కొంతమంది అయితే ఏడ్చేవాళ్ళు నా దగ్గర పేషెంట్లు, మేడం నాకు ఈసారి కానీ మగపిల్లడు పుట్టకపోతే నా భర్త నన్ను వదిలేస్తాడు, నా ఫ్యామిలీ లైఫ్ దెబ్బతింటుంది, నాకు ముందుగా స్కాన్ చేసి చెప్పాలి. అది యాక్ట్ ఉంది, మనం అట్లా చెప్పకూడదు, పిఎన్డిటి యాక్ట్ అని ఒకటి ఉంది. సో దాని ప్రకారంగా మనం సెక్స్ డిటర్మినేషన్ అనేది చెప్పడానికి లేదు, కానీ వాళ్ళకి అవగాహన లేమి. సెక్స్ డిటర్మినేషన్ అనేది మగవాళ్లలో ఉంటుంది అనేది వాళ్ళకి ఎవరికి తెలియదు. నేను వాళ్ళకి చెప్పేదాన్నమాట, మీ భర్త పది పెళ్లిళ్ళు చేసుకున్నా కూడా ఆడపిల్లలే పుడతారు, నీతోనే కాదు ఇంకెవరిని పెళ్లి చేసుకున్నా కూడా ఆడపిల్లలే పుడతారు, అది మీ భర్తకు చెప్పు నీకు తెలీదు అని అంటే వాళ్ళకి నిజంగా ఆశ్చర్యపోయేవాళ్ళు, నమ్ముతారో లేదో గానీ చాలా ఆశ్చర్యపోయేవాళ్ళు, నిజమా మేడం అనేవాళ్ళు. అది ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. ఇంకొకటి వచ్చేసి అప్పట్లో న్యూట్రిషన్ ఫుడ్ లేక, వాళ్ళకి న్యూట్రిషియస్ ఫుడ్ లేక చాలా అనిమియాస్తో లాస్ట్ టైంలో కాన్పుకి వచ్చేవాళ్ళు అనమాట. ఇంకా ఎక్కడ చెకప్లు ఉండవు, ఏముండవు. అప్పుడు అడిగితే వాళ్ళని ఒక క్వశ్చన్, ఏమ్మా ఒక్క చెకప్ కన్నా రావచ్చు కదా, రక్త పరీక్షలు చేయించుకోవచ్చు కదా అని అంటే, మేడం చెకప్ కి రావాలంటే మా భర్త పర్మిషన్ అన్నా కావాలా, అత్తగారు పర్మిషన్ అన్నా కావాలా, వాళ్ళు పంపించి మేము ఎట్లొస్తాం మేడం అనేవాళ్ళు. నాకు యాజ్ ఎ ఉమెన్, నేను ఒక స్త్రీగా నేను చాలా బాధపడేదాన్ని. అంటే స్త్రీ ఆమె శరీరం పై గురించి ఆమె నిర్ణయం తీసుకోవాలన్నా కూడా ఒకళ్ళు ఆదేశిస్తేనే వెళ్ళాలి అనేది అది నాకు చాలా బాధ అనిపించేది. అయితే ఇప్పుడు, అప్పట్లో అయితే లేవు కానీ ఇప్పుడు చాలా స్కీమ్స్ ప్రభుత్వం పథకాలు చాలా ప్రవేశపెట్టింది. యాంటీనేటల్ కేర్ గానీ, అంటే గర్భవతులుగా ఉన్నప్పుడు గానీ, తర్వాత పాలిచ్చే తల్లులు గాని, తర్వాత చిన్న పిల్లలు అంటే 1 నుంచి 3 సంవత్సరాల లోపు వయసున్న పిల్లలకు బాలామృతం అని, అమృతహస్తం అని, ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రభుత్వ పథకాలు ఉన్నాయి. అలాగే హాస్పిటల్స్ లో డెలివరీస్ చేసుకుంటే, కాన్పు చేసుకుంటే వాళ్లకు ప్రభుత్వం కొద్దిగా ఇన్సెంటివ్స్ కూడా ఇస్తోంది. 3,000 రూపాయలు ఇస్తారు, జననీ సురక్ష అని కొన్ని పథకాలు ఉన్నాయి.
0: సో మీరు చెప్పిన విషయాలని బట్టి మన శ్రోతలు ఇటువంటి ఫెసిలిటీస్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ సెక్షన్స్ కి మన గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తోంది అనే విషయాన్ని తెలుసుకుని మనం కూడా మన చుట్టూతో ఉన్న వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ అందించగలిగినా చాలు కదండి.
1: అవునండి,
0: వారికి తెలియని విషయాల్ని మనం తెలియచెప్పి ఈ ఇన్ని సదుపాయాలు ఉన్నాయి అనే విషయం వాళ్ళకి.
1: ఇప్పుడు యాంటీనేటల్ చెకప్ కి కూడా గవర్నమెంట్ 3 యాంటీనేటల్ చెకప్స్ కి డబ్బులు ఇస్తుంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి కూడా. తర్వాత డెలివరీకి కూడా డబ్బులు ఇస్తుంది, డెలివరీ అది ఎవరైనా కావచ్చు, మేల్ ఆర్ ఫిమేల్. ఒకవేళ అమ్మాయి పుడితే కూడా ఇప్పుడు దండిగా స్కీమ్స్ ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్కీమ్స్ కూడా ఉన్నాయి, వాళ్లకు డబ్బులు డిపాజిట్ చేయడము. ఒకప్పుడు
0: విని మన శ్రోతలు, మనందరం కూడా మన చుట్టూతో ఉన్న వారికి కొద్దిగా అయినా మనం ఉపయోగపడతాం అని.
1: నేననేది సమాజంలో ఎవరు తక్కువ కాదండి, అందరికీ ఈక్వల్ రైట్స్ ఉన్నాయి, హక్కులు ఉన్నాయి అందరికీ, అదే విధంగా బాధ్యతలు కూడా ఉన్నాయి. చాలా మంది హక్కుల గురించి పోరాడతారు గానీ బాధ్యతల గురించి ఎవరు పోరాడరు.
0: చాలా బాగుంది. మరి డాక్టర్ నుంచి తహసీల్దార్ గా ఈ మధ్యలో జర్నీ ఎలా సాగింది?
1: నేను చెప్పాను కదండి, ఆర్డిటీలో చేరకముందు, బత్తలపల్లి ఆర్డిటీ హాస్పిటల్లో చేరకముందే పరీక్షలు రాశాను, 2005లో 2004లో కూడా రాశాను. ఆ రాసిండే ఎగ్జామ్స్ ఫలితాలన్నీ 2007లో రావడం జరిగింది. 2 ఏళ్ల కాలంలో నేను సేవలు అందించాను. ఆ తర్వాత ఫలితాలు వచ్చాయి, నేను డిప్యూటీ తహసీల్దార్ గా ఎంపిక కాబడ్డాను. 1 సంవత్సరం ట్రైనింగ్, ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో భాగంగానే పుట్టపర్తిలో కొత్త చెరువు మండల్ ఆఫీస్ లో ట్రైనింగ్ అయ్యాను 4 మంత్స్. స్వామి కూడా నేను బస్సులో కొత్త చెరువుకు, ఇక్కడ పుట్టపర్తి బస్ స్టాండ్ నుంచి కొత్త చెరువుకు వెళ్లేదాన్ని, బస్సులో వెళ్లేదాన్ని. ఎన్నిసార్లు అప్పుడు స్వామి హాస్పిటల్కి వెళ్లేవాళ్ళు, కరెక్ట్ గా నేను బయలుదేరటానికి అన్ని ఇలా ట్రాఫిక్ ఆపుంటారనమాట, స్వామి వస్తున్నారు అని. నాకు అంటే పొద్దునే పుట్ట దర్శనం చేసుకోవడానికి టైం అయ్యేది కాదు, ఈవినింగ్ టైమే నేను దర్శనం చేసుకునేదాన్ని. సో మార్నింగ్ దర్శనం నాకు అయ్యే టైం సరిపోయేది కాదు, కానీ స్వామిని మార్నింగ్ ప్రతిరోజు, అంటే ప్రతిరోజు కాకపోయినా 2 డేస్ 3 డేస్ 1 అన్న ఒకసారి చూసేదాన్ని, అది చాలా హ్యాపీగా అనిపించేది నాకు. ఆ తర్వాత డిప్యూటీ తహసీల్దార్ గా జాయిన్ అయిన తర్వాత 1 ఇయర్ ట్రైనింగ్ తర్వాత నా ఫస్ట్ పోస్టింగ్ అనంతపురం మండలం అండి. అనంతపురం మండలంలో డిప్యూటీ తహసీల్దార్, ఫస్ట్ ఉమెన్ డిప్యూటీ తహసీల్దార్ నేనే అనంతపురం మండలానికి. అంటే ఫిర్యాదుల విభాగానికి నేను నోడల్ ఆఫీసర్, అలాగే ఈ ఆఫీస్ ఇంప్లిమెంటేషన్ కూడా జిల్లాలో నేనే చూస్తాను. కమాండ్ కంట్రోల్ సెంటర్, డిస్ట్రిక్ట్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా నేనే ఇన్ఛార్జ్.
0: చాలా బాగుందమ్మా, ఫస్ట్ ఉమెన్ డిప్యూటీ తహసీల్దార్ అనంతపురం.
1: అనంతపురం
0: చాలా బాగుంది. మరి ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న అమ్మా, మీ పిల్లలు కూడా గ్రూప్ 1 గ్రూప్ 2 లో సెలెక్ట్ అయ్యారు అని చెప్పారు. మీరే కాదు మీ పిల్లల్ని కూడా మీరు గవర్నమెంట్ సర్వీసెస్ లో జాయిన్ అవడానికి ఇన్స్పైర్ చేశారు. మరి అంటే నేను ఒక జనరల్ ఒపీనియన్ చెప్తున్నాను మీకు, గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించడమే కష్టం అంటే అది చేయడం ఇంకా కష్టం అనే అభిప్రాయం మనందరికీ ఉంది. అలాగే ఇంకొక దురభిప్రాయం అనుకుందాం పోని, ఉన్నది ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగం
1: కాదు జనరల్ పర్సెప్షన్,
0: గవర్నమెంట్ ఉద్యోగుల ద్వారా పని చేయించుకోవడం ఇంకా కష్టం అనే ఒక ఇట్స్ అ జనరల్ నోషన్ అనమాట, మనందరికీ జనరల్ గా ఉంది అది. అలాగే గవర్నమెంట్ ఉద్యోగాల్లో సిన్సియర్ గా నిజాయితీతో పనిచేసే వాళ్ళకి, నిక్కచ్చిగా ఉండే వాళ్ళకి ఒక పెద్ద ఛాలెంజ్ అది అక్కడ పనిచేయడం అనే ఆలోచన కూడా మనందరికీ ఉంది. వీటిలో ఎంత మాత్రం నిజం ఉంది, ఎక్కడ మేము కరెక్ట్ చేసుకోవాలి?
1: అంటే మీరు చెప్పిన దాంట్లో కొద్దిగా నేను కూడా ఏకీభవిస్తాను. మీరు చెప్పారు జనరల్ గా చాలా మందికి ఒక దురభిప్రాయం అయితే ఉంది, గవర్నమెంట్ సర్వెంట్స్ అంటే ఎవరికి అందుబాటులో ఉండరు, అవినీతి ఎక్కువ, మన ఆఫీసుల చుట్టూ 10 సార్లు తిరిగితే గానీ మన పనులు కావు, ఈ అపోహలు ఎక్కువ ఉన్నాయి అందరికీ కూడా. దీన్ని నేను మీతో ఏకీభవిస్తాను. కాకపోతే కొంతమంది నిజాయితీగా పనిచేసే అధికారులు కూడా చాలా మంది ఉన్నారు, కానీ ఆఫీస్ కు వెళ్లకుండానే వెళ్తే ఎన్నిసార్లు తెప్పించుకుంటారో అని కూడా చాలా మంది, దాని దగ్గర కూడా దగ్గరకు వెళ్తే కదా దాని ఇది తెలిసేది మనకి, అట్లా కూడా భయంతోనే ముందే బ్రోకర్స్ ని అప్రోచ్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. చాలా మంది చదువుకున్న వాళ్ళనే నేను చూశాను. నేను డిప్యూటీ తహసీల్దార్ గా విధులు నిర్వర్తిస్తున్నప్పుడు తహసీల్దార్ కార్యాలయంలో బాగా చదువుకున్న వాళ్ళు కూడా 10 రూపాయలు ఇచ్చి అర్జీ రాయించుకుని వస్తారు. వాళ్ల భావాన్ని వాళ్ళు పేపర్ మీద రాయడానికి కూడా భయపడతారు. ఎందుకు మరి, వాళ్ళకి చదువచ్చు సాఫ్ట్వేర్ ఇంజనీర్లో లేకపోతే ఇంకేదో ఉద్యోగం చేసే వాళ్లే ఉంటారు, బాగా చదివిన వాళ్లే ఉంటారు, కానీ 10 రూపాయలు ఇచ్చి అర్జీ రాయించుకుంటారు. అంత అవసరం ఏమి వాళ్లకు? వాళ్ళ సమస్య ఏంటో వాళ్ళు ఒక పేపర్ తీసుకుని తెల్ల పేపర్ మీద అక్షర రూపంలో పెట్టడమే కదా. నేను ఎంతో మందికి ఈ విషయంలో చాలా మందికి చెప్పాను. నేను అంటే ఆఫీసులో వీళ్లే ముందే భయపెట్టిచ్చేస్తారనమాట బ్రోకర్లు. పెద్ద ఆఫీసర్ ని కలవడానికి భయం అయ్యి అక్కడ పోక ఒక అతని దగ్గరకు వస్తే అతను ఇంకొకరిని ఏమన్నా గైడ్ చేయడం, ఇటల్లో ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఇట్లా చెప్తాడు, అట్లా మిస్లీడ్ చేస్తారు. అటువంటివి మనం తెలుసుకోవాలి, మనం మిస్లీడ్ కాకూడదు. ధైర్యంగా వెళ్లి అధికారం ఏమి ఇది కాదు కదండి, వెళ్లి నీ సమస్య చెప్తే ఏం సమస్య అతని చేతనైతే చేస్తాడు, లేకపోతే ఈ కారణాల వల్ల నేను చేయలేను అంటారు. ముందుగానే వీళ్ళు అది ఒక భూతద్దంలో చూసేసి అక్కడికి వెళ్తే ఎవరేమంటారు ఏం చెప్తారు, మనమే అవినీతిని ప్రోత్సహిస్తున్నాం. చెప్పాలంటే ప్రజలే భయపడే అవినీతిని ప్రోత్సహిస్తున్నారు. తర్వాత నేను డిప్యూటీ తహసీల్దార్ గా విధులు నిర్వహించేటప్పుడు చాలా ఉన్నాయి సర్వీసెస్, ఇప్పుడు అన్ని కూడా ఆన్లైన్ చేసేసారు, ఆఫీస్ చుట్టూ కూడా తిరిగే అవసరం లేదు. నాకు తెలిసి చాలా మందికి ఈ అవగాహన లేదండి, పిటిషన్ ఇచ్చేదానికి కూడా ఆఫీసర్ దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. అన్ని కూడా పబ్లిక్ డొమైన్ చేశారు, సిటిజన్ లాగిన్స్, ట్రాన్స్పరెన్సీ కూడా బాగా పెరిగింది. ముందు మాదిరి కాదు ఇప్పుడు, ఇప్పుడు ప్రతి విషయంలోనూ కూడా ఇప్పుడు రియల్ టైమ్ గవర్నెన్స్ అనే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో ప్రతి ఒక్కటి, ఈవెన్ ఇక్కడ విశాఖపట్నం విజయవాడ సిటీస్ తీసుకున్నట్టయితే ఎన్ని స్ట్రీట్ లైట్స్ వెలుగుతున్నాయి, ఎక్కడెక్కడ స్ట్రీట్ లైట్స్ పనిచేయట్లేదో కూడా తెలిసిపోతుంది మనకి ఈవినింగ్ 6 o'clock దాంట్లో చూసినట్లయితే. సో ఇంత టెక్నాలజీ డెవలప్ అయింది, ఇంత ట్రాన్స్పరెన్సీ వచ్చింది, ఇంకా కూడా జనాల్లో చాలా అపోహలు మీరు చెప్పినట్లు అపోహలు ఉన్నాయి కాబట్టి ఆ అపోహలు చాలా మంది తొలగించుకుంటే, ఈ శ్రోతలు విన్న వాళ్ళు తగ్గించుకుంటే, అపోహలు తొలగించుకుంటే మంచిది అని నేను కోరుకుంటున్నాను.
0: కానీ నాకు ఇంకొక డౌట్, ప్రభుత్వంలో పనిచేసేవారు నీతి నిజాయితీగా పనిచేయాలి అని నిర్ణయించుకున్న వారికి అది ఈజీగానే ఉంటుందా, లేదు దానిలో ఏమైనా డిఫికల్టీస్ ఫేస్ చేయాల్సిన సందర్భాలు ఉంటాయా, అది ఎంత మటుకు సాధ్యమవుతోంది?
1: ఇది మన దృక్కోణం బట్టి ఉంటుందండి, మనం ఆలోచించే కోణం బట్టి ఉంటుంది. నీతి నిజాయితీగా పనిచేయాలంటే చేయొచ్చండి, కొన్ని కష్టాలు వస్తాయి తప్పదు, మనం ధైర్యంగా ఎదుర్కొని యుక్తిగా, స్వామి చెప్పారు కదా శక్తి యుక్తి భక్తి ఈ మూడు. సో యుక్తిగా మనము వాళ్ళకి ఉన్న విషయం తెలియజేస్తే, నాకు 2011లో ప్రమోషన్ వచ్చిందండి తహసీల్దార్ గా, నేను నా ఫస్ట్ పోస్టింగ్ కళ్యాణ దుర్గం తహసీల్దార్ గా చేశాను. అక్కడ కూడా నేనే ఫస్ట్ ఉమెన్ తహసీల్దార్ కళ్యాణ దుర్గంలో కూడా. అది రెవెన్యూ మినిస్టర్ కాన్స్టిట్యూన్సీ. అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి పనిచేసేది కూడా. మీరు అన్నారే ఇందాక నీతి నిజాయితీగా పనిచేసే వాళ్ళకి చాలా ఒత్తిళ్లు వస్తాయి, ఎట్లా ఎదుర్కొన్నారు అనేది. నేను ఒక ఇష్యూ చెప్తాను మీకు, ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక బోర్ ఇష్యూ ఉన్నింది. ఒక గ్రామంలో ఒక బోర్ వేశారు. అది ఇల్లు అంటే మా పర్మిషన్ లేకుండానే వేసుకున్నారు రాత్రికి రాత్రి. మరుసటి రోజే పక్కన పొలం ఆడొచ్చి మాకు రైతు వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు, ఇట్లా రాత్రికి రాత్రి పర్మిషన్ లేకుండా బోర్ వేశారు మేడం, సీజ్ చేయండి, మా పొలం పక్కనే ఉంది, మాకు ఇబ్బంది అవుతుంది. సరే క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్ళాము. వెళ్ళి అక్కడ చూసి ఇన్స్పెక్షన్ చేసి ఇది చూస్తే అది వాగులో వేశారు, వంకలు వేశారు బోర్. అది అతను పక్కన పొలం అతని భూమి కాదు, ఇతని భూమి కాదు, గవర్నమెంట్ స్థలంలో వేశారనమాట, వంకలు వేశారు. సరే అది తప్పే, పర్మిషన్ లేకుండా ప్రభుత్వ భూమిలో వీళ్ళు బోర్ వేయడం అనేది తప్పు. సరే అని చెప్పేసి అది సీజ్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళు వెంటనే మంత్రి గారి దగ్గరకు వెళ్లారు. మంత్రి గారి దగ్గరికి వెళ్లి, మేడం ఇట్లా సీజ్ చేసేసారు, మాకు చాలా ఇబ్బంది అవుతుంది, పంట పట్టాలా, నీళ్లు లేవు మాకు, ఆ బోరే మాకు ఆధారం, మీరు మేడంకి చెప్పి అది ఓపెన్ చేపించండి అని అన్నారు. అంటే మంత్రి గారు నన్ను పిలిచి అడిగారు, ఏంటి పరిస్థితి ఏంటమ్మా అని. అంటే నేను చెప్పాను, సార్ నేను వెళ్ళి ఇన్స్పెక్ట్ చేశాను, చేస్తే అది ఇద్దరు పొలంలోనూ పడలేదు బోరు, వంకలో వేశారు, కానీ రూల్ ప్రకారంగా వంకలో బోర్ వేయడం అనేది తప్పు విరుద్ధం కాబట్టి నేను అది సీజ్ చేసేసాను సార్, కాబట్టి దీంట్లో నేనేమీ హెల్ప్ చేయలేను వాళ్ళకి అని అన్నాను. ఆయన కూడా వాళ్ళని కన్విన్స్ చేశాడు. సరే వాళ్ళు అది ఆ హీట్ పైన వాళ్ళు వాళ్ళు గొడవలు ఒక 1 వీక్ 10 డేస్ అలా సాగాయి. ఆ తర్వాత మళ్ళా ఒకసారి ఆ గ్రామానికి వేరే పని మీద వెళ్లాను. వెళ్లినప్పుడు వీళ్ళు కూడా వచ్చారు, మేడం మా బోర్ సీజ్ చేశారు, మాకు ఇబ్బందిగా అవుతుంది మేడం, మీరు ఏదైనా ఇది చేయండి అంటే, నేను చెప్పాను మీరు ఇట్లా కొట్లాడుకుంటే ఇద్దరికి ఇబ్బంది అవుతుంది, మళ్ళా ఇద్దరిని పిలిపించి కాంప్రమైజ్ చేయడం జరిగింది, ఇద్దరు గమనం ఉంటే ఆ బోర్ నీళ్లు వాడుకోవచ్చు కదా, మీతో పాటు ఇంకో చుట్టుపక్కల ఒక 4 కూడా బతకచ్చు ఆ నీళ్లతో, మీరు ఎందుకు ఇలా గొడవలు సృష్టించుకుంటారు, సామరస్యంగా వెళ్తే అన్ని బాగుంటాయి కదా అని అంటే అప్పుడు వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. అంటే ఇట్లా ఒత్తిళ్లు వచ్చినప్పుడు మనం ఆ హీట్ పైన ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాలి, ఎక్కడ మనం డామినేట్ చేయాలో అక్కడ డామినేట్ చేయాలి. అట్లాగే ఇంకొకటి సంఘటన చెప్తాను. కళ్యాణ దుర్గంలో నేను తహసీల్దార్గా పనిచేసినప్పుడు ఒక కౌలు రైతు గుండెపోటుతో మరణించాడు. నేను ఒక 2-3 రోజుల తర్వాత విలేజ్ కి వెళ్లాను కుటుంబ పరిస్థితి తెలుసుకుందామని. సో వెళ్తే ఆమె యంగ్ విడో, చిన్న వయసు పాపము, ఒక అమ్మాయి 5వ తరగతి చదువుతోంది, ఇంకొక అబ్బాయి జస్ట్ 1 ఇయర్ 1½ ఇయర్ ఉంది, ఇల్లు మాత్రం ఉందంతే, ఇంకా పొలం ఏమీ లేదు. కౌలు రైతు అతను, వేరే వాళ్ళ భూమి కౌలుకు తీసుకుని చేస్తున్నాడు అంతే. ఇతను సడన్ గా చనిపోయాడు హార్ట్ అటాక్ తో. ఇంకా నాకు అనిపించింది నేను ఈ ఫ్యామిలీకి ఏదో ఒకటి చేయాలి, పర్మనెంట్ అసెట్ అనేది ఉంటే తనకు ముందరికి పిల్లల్ని చూసుకోవడానికి కానీ బతకడానికి కానీ ఒక భరోసా ఇచ్చినట్లు అవుతుంది అని చెప్పేసి అప్పుడు భూ పంపిణీ కార్యక్రమం జరుగుతా ఉండింది ఆ గ్రామంలో. ఆల్రెడీ మేము ఒక ఎలిజిబుల్ బెనిఫిషరీ లిస్ట్ కూడా రెడీ చేశాం. ఆల్రెడీ చేస్తే కూడా అందులో ఒక రైతుని కన్విన్స్ చేసి, నీకు ఇన్ని ఎకరాల్లో ఇది ఇంత ఇంత ఇచ్చి ఇంత ఆమెకి ఇస్తాను అని చెప్పి ఆమెకి 4 ఎకరాల భూమి నేను ఇచ్చాను. నాకు అది ఇప్పటికీ కూడా తలుచుకుంటే నాకు చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది. అంటే మనకు భగవంతుడు కల్పించిన ఒక అవకాశం.
0: అవునమ్మా, సేవ చేసుకోవాలి అనే ఆలోచన ఉండాలి కానీ దానికి తగిన అవకాశాలని అలాగే దానికి కావాల్సిన సదుపాయాలని కూడా స్వామి అమర్చి పెడతారు. మనం కొద్దిగా కళ్ళు తెరిచి చూడాలి ఎదురుకుండా మన సమాజంలో ఏం జరుగుతుంది. చాలా బాగుందమ్మా. డాక్టర్ గా మీరు ఇన్ని సేవలు అందిస్తూ వస్తున్నారు ఇప్పటిదాకా, సడన్ గా మీరు ఆ ఫీల్డ్ నుంచి షిఫ్ట్ అయ్యి ప్రభుత్వోద్యోగంలోకి రావడానికి ఏమైనా కారణం ఉందా?
1: మంచి క్వశ్చన్ అడిగారు. ఇది నేను చాలా మందికి ఒక మెసేజ్ మాత్రమే చెప్దాం అనుకున్నాను. నా దృక్పథం ఏంటంటే, మనము అదే ఒక ప్రభుత్వ రంగ సంస్థలలోనో ప్రైవేట్ ఉద్యోగము అంటే, నేను అట్లానే ప్రైవేట్ ఉద్యోగస్తుల్ని వాళ్ళు తక్కువ చూపు చూడట్లేదండి. కాకపోతే నేనేంటంటే, అందులో మనం జాబ్ చేస్తే జీతం వస్తుంది కానీ మనం ఏదైనా సేవ చేయాలనుకుంటే మాత్రము మన డబ్బులు ఖర్చు పెట్టే సేవ చేయాలి, మనం సంపాదించిన సొమ్ములో కొద్దిగా పక్కకు పెట్టి సేవ చేయాలి. కానీ ప్రభుత్వ ఉద్యోగంలో ఏంటంటే మనం ప్రజలకు సేవ చేస్తాం, ప్రభుత్వం దానికి మనకు జీతం ఇస్తుంది. సేవ చేస్తాము, జీతం తీసుకుంటాం, పెయిడ్ సర్వీస్. కాబట్టి నేను నా దృక్పథం ఇది. అందుకే నేను కూడా మా పిల్లల్ని, వాళ్ళు మా పెద్దమ్మాయికి టీసీఎస్ లో క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి ఉద్యోగం వచ్చింది. కానీ నేను ఒకటే చెప్పాను, నువ్వు టీసీఎస్ లో మాక్సిమం సంపాదించవచ్చు, సంపాదించేది పెద్ద ఇది కాదు, డబ్బులు సంపాదన ఏం ఉండకూడదు, మనం సేవ చేయాలి. బతికిన దానికి సమాజానికి మనం ఏం చేసాం, ఈ సమాజంలో ఉన్నదానికి మనం సమాజానికి ఏమిచ్చాం, సమాజం సేవ చేయాలి. కాబట్టి అది చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ మైండ్ లో అదే వేశాను నేను. వాళ్ళు సివిల్ సర్వీసెస్ కి ప్రిపేర్ అయ్యారు, వాళ్ళ ముగ్గురు కూడా పుట్టపడతలో ఒక సంవత్సరం పాటు ఇక్కడే ఉండి ప్రిపేర్ అయ్యారండి, అది గర్వంగా చెప్పుకోగలను నేను. అయిన తర్వాత వాళ్ళకి వరుసగా ఉద్యోగాలు రావడం జరిగింది, ముగ్గురు కూడా సెటిల్ అయ్యారు బాగా. రెండో అమ్మాయికి డిప్యూటీ తహసీల్దార్గా, తర్వాత పెద్ద అమ్మాయికి డిఎస్పీగా, సన్హితకి డిప్యూటీ తహసీల్దార్గా, సుష్మితకు నిఫ్ట్ లో కేరళలో మాస్టర్స్ చేస్తోంది తన ఫ్యాషన్ మేనేజ్మెంట్ లో. సో అందరినీ కూడా స్వామి ఆశీర్వాదం అనుగ్రహమే అంతే.
0: చాలా బాగుందమ్మా, మీరు మీ జీవితంలో ఒక్కొక్క స్థాయి నుంచి ఎలా ఏ విధంగా స్వామి యొక్క విలువల్ని, స్వామి మీకు నేర్పించిన జీవితానికి సంబంధించిన విలువల్ని ఎలా పాటిస్తూ వస్తున్నారు అనేది చక్కగా వివరించి చెప్పారు.
1: నేను గాని మా పిల్లలు గాని ఈరోజు గవర్నమెంట్ సర్వీస్ లోకి రావడానికి వెనకల మా వారు కృషి ఎంతో ఉంది చాలా. అసలు ఆయన మాకు ఇచ్చిన మోటివేషన్ గాని సపోర్ట్ గాని, అంటే మీరు అన్నారు కదా గవర్నమెంట్ ఉద్యోగంలో ఎన్నో ఒత్తిళ్లు వస్తాయి అని, నేను నాకు అట్లా ఒకటి రెండు సంఘటనలు ఇంకా ఎక్కువ ఉన్నాయి, కానీ ప్రతి అటువంటి క్రైసిస్ సిచ్యువేషన్ లో మా ఆయన మాకు వెన్నంటే ఉండి ప్రతి విషయంలో కూడా, అది కూడా స్వామివారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటాను మంచి భర్తనిచ్చినందుకు కూడా. ఎందుకంటే మా పిల్లల్ని గాని నన్ను గాని ఆయన చదివించాడు అంటే ఆయన గొప్పతనమే అది.
0: చివరిగా ఒక ప్రశ్న, ఏ దేశానికైనా వెన్నెముక యువత అంటారు, మరి ఈ రోజు మన దేశంలో ప్రపంచంలో చూసుకున్నా కూడా 20 ఏళ్ల ముందు చూస్తే అప్పటికి ఇప్పటికి చాలా తేడా వచ్చింది మన సమాజంలో ప్రపంచంలో. ఈ రోజు యువతకి ఉన్న డిస్ట్రాక్షన్స్ కానీ టెంప్టేషన్స్ కానీ బహుశా 2 దశాబ్దాల క్రితం మనకి లేవు. మరి ఇటువంటి కాలంలో ఇటువంటి సమయంలో బ్రతుకుతున్న వారు టెంప్టేషన్స్ కి లొంగిపోవడం అనేది కొద్దిగా మనం సర్వసాధారణంగా చూస్తున్నాం ఈ రోజుల్లో. ఎస్పెషల్లీ మన దేశంలో చూసుకుంటే కొద్దిగా మన యువత మీద వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉందేమో అని, అలా అని వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్స్ తప్పు అని నేను చెప్పడం లేదు, వారి కల్చర్ అది, మన దేశకాల మన పరిస్థితుల్ని బట్టి ఇది మన సంస్కృతి, మనం దాన్ని ఫాలో అయితే మన జీవితం సరైన మార్గంలో నడుస్తుంది.
1: సాంప్రదాయాలు అనేటివి ఇప్పుడు చాలా చాలా చాలా చాలా చాలా మనము అది చాలా తగ్గిపోయాయి. అది నాకు పుట్టపర్తికి వస్తే నాకు చాలా సంతోషం అవుతుంది. ఇక్కడ కట్టు బొట్టు అన్ని చూస్తే చాలా సంతోషం.
0: స్వామి మనకి నేర్పించింది అది
1: అదే కదా.
0: మరి ఇటువంటి పరిస్థితిలో అంటే మనం వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్స్ ని మనం గనక ఆదర్శంగా తీసుకుంటే మనం కూడా ఒక న్యూటన్ అవ్వచ్చు, ఒక అబ్రహాం లింకన్ అవ్వచ్చు. స్వామి వారి గురించి ఎన్నో సార్లు ఎంతో గొప్పగా చెప్పారు. అలా కాకుండా మనం ఏం చేస్తున్నామంటే కొద్దిగా ఏది ఈజీయో అది ఆ మార్గాన్ని తీసుకోవడానికి
1: ప్రయత్నిస్తున్నాం.
0: ఇలాంటి పరిస్థితిలో యువతకి మీరు ఇచ్చే సజెషన్, సలహా అనుకుందాం, అదేమిటి? అటువంటి యువతని తయారు చేయడానికి తల్లిదండ్రులుగా ఈ రోజు పిల్లల్ని మనం ఏ విధంగా పెంచుకోవాలి, తల్లిదండ్రులకి మీరు ఇచ్చే సూచన ఏమిటి?
1: చాలా మంచి ప్రశ్న అడిగారండి. ముఖ్యంగా ఇప్పుడు జనరేషన్ చూస్తే, మీరు చెప్పిన జనరేషన్ ఏదైతే ఉందో, తల్లిదండ్రులు పిల్లల పట్ల బాధ్యతలు తీసుకోవట్లేదండి. వాళ్ళు వాళ్ల పనుల్లో బిజీ అయిపోతున్నారు, వాళ్ళు ఎవరితో తిరుగుతున్నారు, ఏం పనులు చేస్తున్నారు, అంటే అసలు స్కూల్కి వెళ్తున్నారా లేదా, కాలేజెస్కి వెళ్తున్నారా లేదా, కాలేజ్ పేరు చెప్పి ఎక్కడైనా బయట తిరుగుతున్నాడా, ఇవన్నీ మనకు తెలియట్లేదు, పట్టించుకోవట్లేదు. తెలియట్లేదు కాదు, పట్టించుకునే టైం తల్లిదండ్రుల దగ్గర లేదు ఈ కాలంలో. ముఖ్యంగా నా సూచన ఏంటంటే, తల్లిదండ్రులు ఉద్యోగం చేయవద్దు అని నేను చెప్పట్లేదు. ఆడవారు ఉద్యోగం చేయొచ్చు, చేస్తూ కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి అంటారు ఫ్యామిలీ లైఫ్ ని కూడా. ఎందుకంటే ఒక్కసారి మొక్క ఇవ్వంగనేది మానే ఇవ్వంగునా అంటారు. చిన్నతనంలోనే మనకు వాల్యూస్ వాళ్ళకి మనం నేర్పించినట్లయితే వాళ్ళు పెద్దయ్యాక వాటిని అలాగే మెయింటైన్ చేస్తారు. ఇంకొకటి ఉంది, మీరు యువత అనేది మీరు పెద్ద శక్తి అంటే పేరెంట్స్ అనే వాళ్ళు ఎట్లా ఉండాలి అంటే ఫ్రెండ్లీగా ఉండాలి, వాళ్లకు ఎక్కువ సమయం కేటాయించి వాళ్ల భావాలు మనము వినగలగాలి, మనం పేషెంట్ హియరింగ్ ఇవ్వాలి వాళ్ళకి. అంతా మనం ఓపిక్గా వాళ్ల మాటలు విన్నట్లయితే వాళ్ళు పెడదోవ పట్టే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఇప్పుడు కాలం చూస్తున్నాను, చాలా మంది పిల్లలు ఏడిస్తే చాలు పేరెంట్స్, వాళ్ళకి సెల్ ఫోన్ ట్యాబ్ కంప్యూటర్ ఏదో ఒకటి ఆన్ చేసి ఇచ్చేస్తే ఏడుపు తగ్గించేస్తారు, మనల్ని సతాయించరు, మన పని మనం చేసుకోవచ్చు అంటే డిస్టర్బ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని వాళ్లే వాటికి అడిక్ట్ చేస్తున్నారు. ఇది నేను శ్రోతలు గాని తల్లిదండ్రులు గాని ఇది ఒక విన్నపం అండి, ఇట్స్ రిక్వెస్ట్ అంతే. మీరు మీ పిల్లలకి దయచేసి చిన్నప్పటి నుంచి కూడా సెల్ ఫోన్లు గాని ట్యాబ్లు గాని కంప్యూటర్లు గాని అలవాటు చేయకండి, వీలైనంత వాటికి దూరంగా ఉంచండి. ఎందుకంటే దాంట్లో నుంచి వచ్చే రేడియేషన్ చిన్నతనం నుంచే తగిలితే అది మైండ్ కి చాలా ప్రభావం అవుతుంది. అలాగే యువత గురించి వచ్చినట్లయితే, యువత మీరు అంటున్నారు ఇప్పుడు మనం ఒకవేళ బాగా పెంచినా కూడా అడొలసెంట్ ఏజ్ అనేది ఒకటి ఉంటుందండి, అంటే 10th class తర్వాత డిగ్రీకి జాయిన్ అయ్యే వరకు మధ్యలో ఉంటుంది ఇంటర్మీడియట్ ఏజ్. ఆ ఏజ్ ని మనం అంటే అట్లా పూర్తిగా కిడ్ కాదు అట్లా అడల్ట్ కాదు, సో ఇట్స్ ఏ మంకీ మైండ్ అంటారు దాన్ని, అంటే వాళ్ళకి ఎక్కువ ఇన్స్టెబిలిటీ ఉంటుంది, అంటే సరైన నిర్ణయాలు తీసుకోలేరు ఆ టైంలో వాళ్ళు. సో అప్పుడు మనం చాలా కాషియస్ గా ఉండాలి. అది ఆ ఏజ్ ని గనక మనం హ్యాండిల్ చేయగలిగితే ప్రాపర్ గా యువత అద్భుతమైన శక్తిగా తప్పకుండా తయారవుతారు. ఇది నేను అంటే ప్రాక్టికల్ గా నేను కూడా మా పిల్లల పెంపకంలో నేను చూశాను. పిల్లల ఎదుట ఏ విషయాలు డిస్కస్ చేయొచ్చు, ఏ విషయాలు డిస్కస్ చేయరాదు, తర్వాత వాళ్లకు ఎక్కువ మన దగ్గర చెప్పుకునే స్కోప్ ఇవ్వాలి అంటాను, ఎక్స్ప్రెస్ చేసుకునే అవకాశం ఇవ్వాలి. మనం అవకాశమే ఇవ్వకపోతే ఇంకెవరి దగ్గర వాళ్ళ ఫీలింగ్స్ ని షేర్ చేసుకుంటారు, అందుకే ఈ మధ్యలో ప్రేమ వివాహాలు అవన్నీ కూడా ఎక్కువ ఉన్నాయి. మనం ఎక్కువ పట్టించుకోకపోతే వాళ్ళు వాళ్ళని పట్టించుకునే వాళ్ళ దగ్గరికి వాళ్ళు వెళ్ళిపోతారు. కాబట్టి తర్వాత ఈ సోషల్ మీడియా ఉంది, నేను ఒకటి కోట్ చెప్తానండి, ఫేమస్ ముందు సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ గారు అని ఉన్నారు మన ఏపీ స్టేట్ ఆయన. ఆయన ఎప్పుడు చెప్తుంటారు, ఆయన నేను మోటివేషనల్ స్పీచెస్ చాలా విన్నాను, ఈ ఫేస్బుక్ అనేది మీరు వాడద్దండి అని చెప్తాడు. చాలా మంది మీరు ఫేస్బుక్ లకు అడిక్ట్ అయిన వాళ్ళు ఎంతసేపు లైక్స్, వెంటనే ఫోటోలు షేర్ చేయడం, ఎన్ని లైక్స్ వచ్చాయి, ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు అని చెప్పేసి ఫేస్బుక్ లో అని చెప్పుకుంటారు గర్వంగా. మీరు ఒక్కసారి నాకు ఒక 10,000 or 20,000 కావాలి, లేకపోతే అర్ధరాత్రిలో నాకు ఏదో అవసరం వచ్చింది టరా అంటే ఎంతమంది పలుకుతారో చూడండి అని అంటారు. ఆ రియల్ ఫ్రెండ్స్ అనేవాళ్ళు అక్కడ తెలిసిపోతారు.
0: అదే చెప్తారు కదా, 200 మంది ఫ్రెండ్ లిస్ట్ లో ఉండడం కాదు, నీకు రాత్రి 2 గంటలకి అవసరమైతే ఎవరు వాళ్లే నిజమైన స్నేహితులు అని చెప్తారు.
1: ఫేస్బుక్ కాకుండా నీ జీవితాన్ని ఒక బుక్ గా మలుచుకో అంటారు ఆయన. సో కాబట్టి నేను నా సిన్సియర్ రిక్వెస్ట్, యూత్ కూడా వింటుంటారు, శ్రోతలు ఉంటారు రేడియో సాయి శ్రోతలు నాకు తెలిసి, మీరు దయచేసి ఈ ఫేస్బుక్ సోషల్ మీడియాస్ కి దూరంగా ఉండండి. కాబట్టి కొద్దిగా వాట్సాప్ కూడా మీరు కాషియస్ గా ఉండమని చెప్తున్నా. మా అమ్మాయి మన చెప్తోంది, తను ఇప్పుడు డిఎస్పీ ట్రైనింగ్ లో ఉంది, సైబర్ క్రైమ్ గురించి చెప్తుంటే నాకు నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది. సో వీటికి దూరంగా ఉండి మానవతా విలువలతో కూడిన జీవితాన్ని మనం అలవర్చుకున్నట్లయితే స్వామి సందేశం ఏదైతే ఉందో, లవ్ ఆల్ సర్వ్ ఆల్, ప్రేమతత్వం, సో ఆ ప్రేమతత్వంతో సేవాభావంతో ముందుకెళ్తే యువత కూడా ఎన్నో విజయాలు సాధించి మన భారతదేశానికి వెన్నెముకగా నిలబడతారని నేను, ఆ స్వామి కూడా వాళ్ళకి ఆ శక్తినివ్వాలని రేడియో సాయి మూలకంగా స్వామిని ప్రార్థిస్తున్నాను.
0: చాలా థ్యాంక్స్ అమ్మా. జీవితంలో ఎలాంటి భూమికనైనా ఎంత చక్కగా పోషించవచ్చు, అలాగే స్వామి మనకి నేర్పిన విలువలను ప్రతి అడుగులో ఎలా పాటించవచ్చు అనే విషయాలని చక్కగా వివరించారు మీరు. మీ అనుభవాల్ని మన శ్రోతలందరితో పంచుకుంటున్నందుకు, రేడియో సాయి తరఫున వింటున్న వారందరి తరఫున మీకు మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామమ్మా. సాయిరాం.
1: సాయిరాం, నాకు కూడా చాలా ఆనందంగా ఉంది, నాకు స్వామి ఈ అవకాశాన్ని కల్పించినందుకు స్వామికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ స్వామి. సాయిరాం.
0: సాయిరాం.
2: మంచి గుణం ధ్యానం చేసుకోవాలి, మంచి గుణం కొనుక్కోవాలి. అది పవిత్రమైనటువంటి జీవితం యొక్క గమ్యము. కనుక ఈనాటి స్త్రీల యొక్క పవిత్రమైనటువంటి దినమునందు స్త్రీలు మార్పు చేత ఎంతైనా కూడా పురుషులు కూడా మారుతారు. స్త్రీలు సరైన మార్గాన్ని అవలంబించాలి, అప్పుడే పురుషులు కూడా సరైన మార్గంలో ప్రవేశిస్తారు. ఎందుకంటే స్త్రీ నాయకత్వాన్ని వహించినటువంటిది, అర్ధ అంగము లోపల భాగంతో కూడినటువంటి ఆమె మంచి భావాలుంటే తిరిగి భర్తను కూడా మంచి భావాలుగా నేడు కాకపోయినా రేపటికైనా మార్చుకోవచ్చు. కనుక స్త్రీలందరి కూడా మంచి గుణములు, ప్రేమ గుణము, దయాగుణము, త్యాగ గుణములు మనం పెంచుకోవాలి. ఈ త్యాగం కంటే అమృతత్వమైనటువంటి మరొకటి లేదు. ప్రాచీన చరిత్రలంతా మీరు చదవండి, చూస్తాం ఆ స్త్రీలు ఎంత శాంతాన్ని వహించారు, ఎంత దయను పెంచుకున్నారు, ఎంత పవిత్రమైన హృదయాలతో జీవిస్తూ వచ్చారు. కనుకనే ఆనాటి నుంచి నేటి వరకు పేర్లు వారి పేరు ముందుగా వస్తున్నారు. కనుక ఈనాటి కూడా మీరు స్త్రీల యొక్క పేరును ముందంజ వేసే రీతిగా మీరు ప్రవర్తించి దేశానికి నాయకత్వాన్ని వహించి సరైన ఆదర్శాన్ని అందించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.

ఇంతవరకు వీరు 2018 నవంబర్ 19వ తేదీ మహిళా దినోత్సవ సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారంలోని 3వ భాగం డాక్టర్ అనుపమా గారితో ఇంటర్వ్యూ పునఃప్రసారాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి జీవితమే నాటకరంగం కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు మీరు వినబోయే నాటకం ద్రౌపది. మరి ఇక నాటకంలోకి వెళ్దామా?

0: ఆహా ఆహా, నా కల ఫలించుచున్నది. ఎంతో కాలము నుండి ఈ శుభగడియల కొరకు వేచియుంటిని. యజ్ఞప్రసాదమగు మదీయ పుత్రిక ద్రౌపది స్వయంవరానికి దిగంతముల నుండి రాజాధిరాజులు శస్త్రాస్త్ర ప్రావీణ్యులు ఎందరెందరూ వేయించేసినారు. పాండవ మధ్యముడు విజయుడూ వచ్చును. అతను మత్స్యయంత్రమును ఛేదించును, కన్యను చేపట్టును.
1: ప్రభు, ఒకవేళ విజయుడు స్వయంవరానికి రాకపోతే?
2: దేవి, ఏమిటి అపశకునపు మాటలు?
1: క్షమించండి ప్రభు, అపశకునం కాదు. పాండవులు లక్క ఇంటిలో నిద్రిస్తుండగా కౌరవులు ఆ ఇంటికి నిప్పు పెట్టి వారిని హతమార్చారని అంతా చెప్పుకుంటున్నారు.
0: లేదు దేవి, నా మనసు దానికి అంగీకరించుటలేదు. విదురులు భీష్మాచారుల వంటి మహామహుల ఆశీర్వాదములుండగా ఏ విపత్తు వారికి సంభవించదని మా నమ్మకం. అన్నిటికీ మించి వారు దైవాంశ సంభూతులు, దైవభక్తులు. అట్టి గుణవంతులకు పాండుపుత్రులకు ఏ విపత్తు వాటిల్లదు. అదిగో పుత్రిక ద్రౌపది.
3: మాతాపితరులకు వందనాలు.
4: కళ్యాణమస్తు.
3: తండ్రి, పాండవ మధ్యమునకై మీరు నాకు జన్మనిచ్చితిరి. కాని వారు
1: నీ అంతరంగ మందలి ఆవేదన తపన నేనెరుగుదునమ్మా.
0: లేదు దేవి, నా మనసు దానికి అంగీకరించుటలేదు. విదురులు భీష్మాచారుల వంటి మహామహుల ఆశీర్వాదములుండగా ఏ విపత్తు వారికి సంభవించదని మా నమ్మకము.

నీ అంతరంగ మందలి ఆవేదన తపన నేనెరుగుదునమ్మా. రేపటి స్వయంవరం భగవంతుని సంకల్పం. పాండవులు తప్పక వస్తారు. వారు ధర్మస్థాపనకై పుట్టిన మహావీరులమ్మా. వారికి ఏ హాని జరగదు. ఎటుచూచినను నా మనసుకు శుభసూచకములే గోచరించుచున్నవి. రేపు దైవలీల మీరే దర్శించవచ్చు.

0: అమ్మా, ఈరోజు పెండ్లి ఇంటి నుండి ఓ దివ్యఫలాన్ని తెచ్చామమ్మా.
1: కుమారులారా, తెచ్చిన ఆ దివ్యఫలాన్ని కూడా ఐదుగురు సమానంగా పంచుకుని భుజించండి. అయ్యో, నేనెంత ఘోరం చేశాను అమ్మా. నిన్ను చూడకుండానే భిక్ష అనుకుని సమానంగా పంచుకుని భుజించమన్నాను. ఎంత నేరం చేశాను. అయ్యో, ఇప్పుడెలాగో, దీనికి పరిష్కారం లేదా?
2: అమ్మా, మీ నోట వచ్చిన మాట మాకు దైవశాసనంతో సమానం. ఏనాడు మీ మాట జవదాటి ఎరుగు. మీ నోటి వెంట వచ్చిన ఆ మాట దేవుని సందేశంగా భావిస్తాం.
1: అదెలా సాధ్యం నాయనా? ఐదుగురు సోదరులు ఒక్క వనితను వివాహమాడుట ధర్మమా? ఒక రాజుకు బహుభార్యలుండవచ్చునుగాని ఒక్క స్త్రీకి పెక్కుమంది భర్తలుండుట పాడియా?
3: అత్తా, నమస్కారం. ద్రుపద మహారాజుతో వియ్యమందుకున్నావు. రాజ్యసభలో నీ కుమారుల శౌర్య పరాక్రమాలను కళ్లారా చూశాను. పంచభూతాల రౌద్రం వారి శౌర్యమందు కనపడింది. బావ ధర్మరాజు పలికినది సత్యం.

మాతృముట్టి నోటి నుండి వెలువడిన పదము వేదముతో సమానము కదా. దానిని పాటించుట తనయుల ధర్మం. పైగా మీ ధర్మజుడు

0: అట్టి అత్తగారింట అడుగు పెడుతున్నావమ్మా. ఈ లోకాన్ని ధర్మబద్ధంగా నడపటానికి కావలసిన ధర్మం, శక్తి, నేర్పు, సహనం, మంచితనం అనే పంచమూలకాలకు ప్రామాణికమైన ఐదుగురు భర్తలు ఇప్పుడు నీకున్నారు. నీ చేతికి ఉన్న ఐదు వేళ్లను కలిపి ఒక్క పిడికిలిగా బిగించి ఎలా అన్యాయాన్ని ఎదిరిస్తావో, అలాగే నీ భర్తలకు సమయోచితమైన స్ఫూర్తినిస్తూ ధర్మపత్నివై స్త్రీజాతికి వన్నె తెచ్చి నారీ శిరోమణివై వర్ధిల్లు తల్లి.
1: అంతా నీ ఆశీర్వాదం అన్నా.
0: జయోస్తు.

0: గెలుచుకో ధర్మజ.
1: ఆగండి, మీ అసూయ మాత్సర్యాలు ఇంకా అంతరించలేదా? చేసిన మోసాలు గెలుచుకున్న ఐశ్వర్యాలు చాలవా?
2: ఎండ కన్నీరుగని రాకుమారి, పరులను నొప్పించని ఉదారశీలి, మాట జవదాటి ఇరుగని మహాపతివ్రత పాండవ పత్నిని పణంగా పట్టడమా? అభిమాన బతిక ఇట్టి దుస్థితి.
0: ఒక్కసారి ఆలోచించు ధర్మజ, ఇది మీ అదృష్టానికి అంతిమ పరీక్ష. దేశదిమ్మరులైన మీరు పాంచాలి కరగ్రహముతో ప్రభువులైనారు.
3: ఆ విధంగానే వక్రించిన మీ భాగ్యరేఖ ఆమె అదృష్టముతో చక్కబడవచ్చు. ఓడిన రాజ్యము, పోయిన స్వేచ్ఛ తిరిగి సంపాదించనూ వచ్చు. ధర్మజ, ఆలస్యం చేయకు. ఇవిగో సారెలు.
4: చెప్పు పందెం.
3: ఒకటి ఒకటి. గెలుపు మాదే.
0: పాంచాలి ఇక మా దాసి, ప్రతిగామి. వెళ్ళు, ఆ పాంచాలిని మా పాదదాసి అని చెప్పి మా సముఖానికి తీసుకురా. ఏమి సందేహమా? వెళ్ళు.
5: అమ్మా అమ్మా, పాండవులతో పాటు పాంచాలి కూడా మన దాసైందమ్మా. ఏమన్నా నార్మల్?
6: ఏమిటి విధి వైపరీత్యం? ఈ ధరణి చక్రంలో నిజసతిని పణంగా వడ్డే పతులున్నారా? పణంగా వడ్డడానికి ధర్మజునికి వేరే సంపదే లేకపోయిందా?
7: క్షమించు తల్లి, ధర్మజుల వారు తమ రాజ్యాన్ని, తమతో పాటు తమ సోదరులను, మిమ్ములను వడ్డి ఓడిపోయినారమ్మా.
6: ప్రాతిగామి, ముందు ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకొనిరా. నా స్వామి తన్నోడి నన్నోడేనా, నన్నోడి తన్నోడేనా? నేను ధర్మ విజితనా అధర్మ విజితనా? సభను అడిగి సమాధానం తెలుసుకొనిరా.
7: ప్రభు, తాను ధర్మ విజితయో అధర్మ విజితయో మహాసభ నిర్ణయము తెలుసుకొనిరమ్మని ద్రౌపదీదేవి ఆజ్ఞ ప్రభు.
0: సమాధానము తెలుపవలెనా అసమర్థుడా? ఇదేనా నీవు రాజాజ్ఞ నెరవేర్చుట? సోదరా దుశ్శాసన
8: అన్నా,
0: వీడు వట్టి పిరికి పంద, ఈ దాసులను చూసి భయపడుతున్నాడు. నీవు వెళ్లి తన ప్రశ్నకు ధర్మరాజే సభలో సమాధానము తెలుపగలడని చెప్పి తీసుకొనిరా.
8: పాంచాలి దురహంకారి, కౌరవ సార్వభౌముని ఆజ్ఞా తిరస్కారమా? నీవు ఇప్పుడు పాండవ పట్ట మహిషివి కావు, కౌరవుల దాసివి. సభకు మర్యాదగా నడు.
6: దుశ్శాసన! ఏమిటి అన్యాయం? నా ప్రశ్నకు సమాధానం లేదా? నేను ధర్మ విజితనా లేక?
8: ఆపునే అధిక ప్రసంగం. ఆ ప్రశ్న రారాజు సముఖంలో నీ మగలనే అడుగు.
6: ఆగు, ఆగు గాంధారి నందన.
8: అన్నా,
6: ధర్మ నిలయమైన ఈ కురుసభలో కర్మిష్ఠులున్నారు, విద్వాంసులున్నారు, గురుదేవులున్నారు, ఇంద్ర సమ తేజస్సులైన పితామహులు, పితృపాదులు ఉన్నారు. నిస్సహాయురాలైన ఆడది ఈ అన్యాయానికి బలి కావలసిందేనా? వీరాధివీరులైన పాండురాజు కోడలు, ధర్మపరాయణులైన పాండవుల పట్టమహిషిని కొలువునకి ఈడ్చి తెస్తుంటే మౌనం వహిస్తారా? ఈ పతివ్రతను రక్షించేవారే లేరా? దుర్మదాంధుల అత్యాచారాన్ని ఆపలేరా? అధర్మమని మందలించలేరా? మీ అందరి సమక్షంలో జరిగిన ఈ జూదంలో నేను ధర్మబద్ధంగా ఓడిపోయానో లేదో మీరే నిర్ణయించండి. ధృతరాష్ట్ర మహారాజా, విదుర మహాశయ, కురుకుల పితామహ, నాకు న్యాయం ప్రసాదించండి. నా భర్త నన్నోడి తన్నోడెనా, తన్నోడి నన్నోడెనా? నేను ధర్మ విజితనా అధర్మ విజితనా? మీరు కూడా మౌనం వహిస్తారా పితామహ?
9: అమ్మా సౌభాగ్యశాలి, నీకు తెలియనిది ఏమున్నదమ్మా? ఈ ధర్మ సూత్రం వివరించటం అంత సామాన్యం కాదు. ధర్మపరుడైన పాండవాగ్రజుడు ఎన్నడూ ధర్మాన్ని అతిక్రమించడు కదా. నేనెలా ధర్మ నిర్ణయం చేయగలను తల్లి? నీ ప్రశ్నకు సమాధానం చెప్పగల సమర్థుడు ఆ ధర్మనందరుడు అక్కడే.
10: మాట్లాడనే చేయండి ధర్మ నిర్ణయం, చెప్పండి సమాధానం. మహారాజు అయిన నీవు నీ రాజ్య సర్వస్వము జూదంలో పణంగా ఉడ్డి ఓడిపోవడం ధర్మం కావచ్చు. అన్నమాట జవదాటని అనుజలమైన మమ్ము ఒడ్డి ఓడిపోవడము ధర్మం కావచ్చు. కాని అభిమానవంతురాలిని, ఆగర్భ శ్రీమంతురాలిని నమ్మి కొలిచే ఇల్లాలిని ఒడ్డి ఓడిపోవడం ధర్మం కాదు, క్షంతవ్యము కాదు. తెలిసి తెలిసి వ్యసనామోహంతో అర్ధాంగికి అన్యాయం తలపెట్టిన ఆ ధార్మికుని చేతులు నరికినా పాపం లేదు.
11: అన్నా, ఏమిటి ఆవేశం? నలుగురిలో అన్నగారిని తోలనాడి ధర్మాన్ని భంగం చేయకు.
10: ధర్మం
11: అన్నగారి కంటే ధర్మవేత్తవా? క్షత్రియ ధర్మం పాటించి జూదం సాగించారు, వంచితులయ్యారు.
10: ధర్మమట ధర్మం.
11: అన్నా, అన్నగారి అధర్మవర్తులైతే ఈ లోకం తలక్రిందులు కాదా?
12: అవును పాంచాలి, నీవు నిజంగా ధర్మ విజితవే.
13: కాదు, ఆమె ధర్మ విజిత కాదు. ముందే జూదంలో ఓడిపోయిన ధర్మరాజుకు అన్నదమ్ములందరికీ సమానధనమైన ద్రౌపదిని ఓడే అధికారం లేదు. ద్రౌపది ధర్మ విజిత కాదు.
10: వికర్ణ, ఆపు నీ అధిక ప్రసంగం. పాంచాలి ప్రశ్న ఆలకించిన వారందరికన్నా నీవు ధర్మజ్ఞుడవా సర్వజ్ఞుడవా? ధర్మసూక్ష్మములో అర్భకుడవైన నీకు అంత సులభంగా అర్థం కాదు. ద్రౌపది ధర్మరాజు సొత్తు, అతనొడ్డిన సర్వస్వములో ఆమె కూడా ఉంది. కావున ఆమె ధర్మ విజితయే.
13: అయితే కులసతిని పతివ్రతను బలాత్కారంగా నిండు కొలువులోకి ఈర్పించి నిలబెట్టడం కూడా ధర్మమేనా?
10: పతివ్రత? పాంచాలిని పతివ్రతగా శ్లాఘించడమే నీ అజ్ఞానానికి తత్కారణం వికర్ణ.
0: దుశ్శాసన, ఆ బంధకిని ఈడ్చుకురా.
10: రావే బంధకి. దుర్మదాంత దుశ్శాసన,
14: గురువృద్ధుల్ గురువృద్ధ బంధవులనే కూచుచుండల్ మదోద్ధురుడై ద్రౌపది నిట్లు చేసిన కలు దుశ్శాసను లోక భీకర లీలం వాధించి తద్విపుల వక్ష శైల రక్ష

0: ఈ ప్రతిజ్ఞ చెల్లించకపోతే నేను పితృపితామహుల గతి తప్పేవాడి అవుతాను. పంచాలి, ఈ దుష్ట దుశ్యాసన వేళలో తిగిన నీ కురులు అతని రక్తధారలతో తడిపి నేను ముడివేస్తాను.
1: అసందర్భ ప్రలాపీ.

0: అమ్మా, మన్నించు తల్లి, ఆ పాపానికి తగిన పరిహారం చెల్లిస్తా. నీకేం కావాలో కోరుకో తల్లి.
1: భారత నారికి భర్త సౌభాగ్యం కన్నా మరేం కావాలి? ధర్మపరుడైన పాండవాగ్రుజుని దాస్య విముక్తిని చేయండి మహారాజా.
0: అలాగే తల్లి, మరో వరం కోరుకో.
1: ప్రభు, నా పతులు భీమార్జున నకుల సహదేవులను కూడా దాస్య విముక్తులను చెయ్యండి.
0: సంతోషంగా ఇచ్చానమ్మా, మరో వరం కోరుకో.
1: మహారాజా, క్షత్రియ స్త్రీకి రెండు వరాల కన్నా అడిగే అధికారం లేదు కదా.
0: తల్లి, నీవింత ధర్మపురురాలు కనుకని పాండుకుమారులు విజయలేవర్ధిల్లుచున్నారు. నీ భర్తలు జూదంలో ఓడిపోయిన రాజ్యం సర్వస్వాన్ని తిరిగిచ్చేస్తున్నానమ్మా.
2: ఆడదాని కన్నీటితో ఆర్జించిన రాజ్యమొక రాజ్యమా, ఈ మగలదొక పౌరుషమా? చిచి.
3: ధర్మజ, నీ పరువు తరగకుండా, రక్తపాతము లేకుండా నీ రాజ్యమే కాదు కౌరవ సామ్రాజ్యమంతా నీ కైవసమయ్యే ఉపాయము చెబుతాను. ఒకటే పందెం, ఒక్కటే విసులు, అంచెలంచెలు కాకుండా అఖిల సామ్రాజ్యము ఒక్కటే పందెం.
2: అందుకు మేము సిద్ధమే.
4: కోరుకు నిలువలేని పిరికి పందలు.
3: ధర్మజ, ఏమంటావు?
5: విధి బలీయము. అలాగే.
3: ధర్మజ, కోరుకో. ఎన్ని?
5: నాలుగు.

0: మహాముని దూర్వాసులకు ప్రణామములు. మీ ఆగమనం మాకు మహా ఆశీర్వాదం.
1: ధర్మజ, అరణ్యమందున నివాసముండి మీ సోదరులను ఒకసారి చూచిపోదామని వచ్చి ఉంటివి.
0: మీ వంటి మహనీయులకు ఆతిథ్యమిచ్చుట మా జన్మల తపస్ఫలం మహాత్మ. మీకు ఏ విధముగా సహాయపడదమో వివరించుడు.
1: 10,000 శిష్య బృందముతో ఇచ్చటనే ఈ పూటకు కొస చేయుటకు నిశ్చయించుకుంటిమి. దూర ప్రయాణము సలిపి వారు అలిసినారు. వారికి సంతృప్తిగా భోజనము ఏర్పరిచిన మాకు అంతియే చాలు.
0: మీకు మీ శిష్యులకు భోజనమందించడం మహాభాగ్యం. తగిన ఏర్పాట్లు తక్షణము చేతుము.
1: మేము మా శిష్య బృందము స్నానాదులకై నదికి వెళ్లి వచ్చేదము. అంతలో ఏర్పాటు చేసిన సంతసింతు.
0: తప్పక మునీంద్ర.
2: అగ్రజ, అరణ్యమందుండెడి మనము ఇంత పరివారమునకు ఏ విధముగా భోజనము అందింపగలము? మనలను దుర్వాసుల శాపమున గురిచేయ తలంచి ఆ దుష్ట దుర్యోధనుడే వీరినిక్కడికి పంపి ఉండవచ్చు.
3: భీమసేన, చింత ఎలా? మనకు సూర్యభగవానుడు ప్రసాదించిన అక్షయ పాత్ర, ఎంతమందికైనను ఆహారము అందించును. దేవి పాంచాలి, మన అక్షయ పాత్రను ప్రార్థించి భోజనము సిద్ధము చేయుము.
4: స్వామి, అక్షయ పాత్ర మనము భుజించి శుభ్రపరచబడిన తరువాత మరల ఆహారం అందివ్వదని సూర్యభగవానుని వరం. మన మధ్యాహ్న భోజనము ముగిసినదన్న భావంతో పాత్రను శుభ్రపరిచి ఉంటిని. ఇప్పుడు ఆహారము దాని నుండి లభించుట సాధ్యము కాదు కదా?
0: కృష్ణ, ఏమిటి పరీక్ష? ఇంత జనమునకు ఆహారం అందించుట ఎలా సాధ్యమిప్పుడు? మహామునులు ఏమి ఆగ్రహింతురో, ఏమి శపింతురో?
3: ఎందుకు మనకే ఈ బాధలు, ఈ భయాలు? ఒక కష్టము తర్వాత మరొకటి నీడల వలె వెంటాడుతున్నవి. ధర్మమును నమ్మినందుక ఈ పరీక్షలు. వాసుదేవా, మమ్ము రక్షింపుము.

0: കൃഷ്ണ കൃഷ്ണ.
1: അന്ന മമ്മ കാപ്പാടുമോ?
2: കാപ്പാടുട അടുച്ചുമു. నాకు ఆకలిగా ఉన్నది, కొంచెము భోజనం పెట్టుము సోదరి.
1: అన్నా, ఎందుకీ పరిహాసము? మా వద్ద ఆహారం లేదని నీవెరుగవా?
2: అక్షయ పాత్ర ఉండనే ఉన్నది కదా.
1: ఉన్నది నిజమే, కాని అది శుభ్రపరిచి ఉంటుంది.
2: ఏది, ఒకసారి తీసుకునిరా. అరే, ఈ అన్నము మెతుకొక్కటి ఉన్నది కదా, ఇది నాకు చాలు.
1: అన్నం మెతుక? అసంభవం. ఎంతో జాగ్రత్తగా శుభ్రము గావించి తిని. కృష్ణ, ఇదేదో నీ మాయ.
2: నా మాయ కాదు సోదరి, ఇది నీ భక్తి. భీమసేన, దూర్వాసుల వారి బృందమును తోడ్కొని రమ్ము.
3: ఎంతటి దయామయుడవు, నీవుండగా మాకిక భయమేల కృష్ణ. ఇప్పుడే తీసుకుని వస్తాను.
4: కృష్ణ, ద్వారక ఎందు అంతా కుశలమేనా?
1: అన్నయ్యా, రుక్మిణి సత్యభామల్ని తీసుకురాకపోయావా?
2: వస్తున్నదమ్మా, రేపు ఉదయం నుంచి నీకు పని పెట్టబోతున్నది. నీ వదిన సత్యభామాదేవి గారు. ఏం బావా భీమసేన?
3: కృష్ణ కృష్ణ, అది ఏమి విచిత్రమో తెలియదు, కాని నేను వెళ్ళు సమయమునకు దూర్వాసునితో సహా వారి సమస్త శిష్య బృందము భుక్తాయాసముతో నది ఒడ్డున పొర్లుచుండిరి.
4: భుక్తాయాసమా? పాపం ఆకలితోనున్న మహాత్మునకు తినకుండానే భుక్తాయాసమేలా?
3: రమ్మని ఎంత ప్రార్థించినను వారు వినలేదు. చివరకు శ్రీకృష్ణుని రమ్మని పిలిచారన్నను రాలేదు సరికదా. ఇప్పుడు ఈ అకాల భుక్తాయాసమునకు కారణము తెలిసి వచ్చినది అంటూ పరుగు పరుగున పారిపోయింది.
1: హా వాసుదేవా, ఇది నీ లీలా వినోదమే కదా.
2: నా లీల కాదు సోదరి, ఇది నీ భక్తి మహాత్మ్యం. హృదయాంతరాల నుండి వెలువడిన నీ ప్రార్థన రూపొందించిన ఓ అపురూప ఘట్టమిది. నీ భక్తి శూన్యం నుండి 10,000 చీరల్నైనా సృష్టించుకుంటుంది. 10,000 మందికి ఒక్క మెతుకుతోనైనా భుక్తాయాసం తీర్చగలుగుతుంది. సోదరి, సత్యభామ వ్రతదీక్షలో ఉన్న కారణాన రేపు సత్రాజిత్తుతో వస్తుంది.

0: ద్రౌపది,
1: నేను నీలాగే నా భర్త కృష్ణుని నా చెప్పు చేతలలో ఉంచుకోవాలని ఆశ. కాని నాకది సాధ్యం కావటంలేదే. 5 వీరాధివీరుల్ని భర్తలుగా పొంది వారిని నీ ఇష్టానికి అనుకూలంగా నీ మాట జవదాట నీయకుండా చేసుకున్నావే, అందులో రహస్యమేమిటో కాస్త నాకు చెప్పవమ్మా.

0: ఇక ముగిశాయా వదినామరదళ్ల రహస్యాలు?
1: నేను రహస్యము పెట్టినా మీ సోదరి నుండి మీకు సత్యము సర్వము తెలియదా ఏమి?
0: సత్య, ద్రౌపది సంతోష రహస్యము తెలిపేదనా?

0: మాధవ, మిత్రకార్యం సాధించటానికి సమయం వచ్చింది. నీ మూలంగానే ఆ కుబుద్ధి అయిన దుర్యోధనుడితో పోరు లేకుండా మా రాజ్యం మేము అనుభవించే మార్గం ఏర్పడాలి. నువ్వు ఏం చెబితే అది అక్షరాలు ఆచరించడానికి మేము ఎప్పుడూ సన్నద్ధులమే. మేము వాళ్లు లాభపడేలాగా సర్ది చెప్పు.
1: బావా ధర్మజ, నీవు కోరినట్టే కౌరవ సభలో నీ మాటలు తెలియచెప్పి నీవు కోరిన సంధి సూచనలు చేస్తాను. దీనికి దుర్యోధనుడు ఒప్పుకోలేక పరుషంగా మాట్లాడితే, ఆ తండ్రిగాని అతన్ని వారింపకుండా ఉంటే మీరు పడ్డ కష్టాలు చెప్పి సభలోని వారందరూ వారిని గ్రహించేలా చేస్తాను. నా శక్తి వంచన లేకుండా నీవు కోరిన సంధి ప్రయత్నం చేస్తాను బావా.
2: మాధవ,
1: భీమసేన,
2: నువ్వు ఆ ధృతరాష్ట్రుని కళ్ళు తెరిపించే పని చెయ్యి. ఆ దుర్యోధనుడు నీ మాటలు ఎలాగూ వినడు. కాని గురువులు రాచవారు నాశనమయ్యే పని ధర్మరాజుతో పాటు మాకు ఇష్టం లేదు. నిజానికతడొక్కడే కులక్షయానికి కారణం అనటం తప్పు కాదు. ఓర్పు ఉన్నంతదాకా ప్రయత్నించు.
1: కీచకాంతగా భీమా, నువ్వేం మాట్లాడుతున్నావయ్యా? యుద్ధం మీద కోరిక లేదా? శత్రునాశనము నీకిష్టం లేదా? భయమంటే తెలియని నీకెవరయ్యా పిరికి మందు నూరిపోశారు?
2: ఈ భీముడిలాంటి ఒట్టి మాటలకు బెదిరిపోడు సుమా. యుద్ధమే వస్తే జయము లభించేదాకా పోరాటమే కదా.
3: ధర్మరాజు భీముడు చెప్పిన మాటల్లోని బాధ గ్రహించు మాధవ. మా శక్తికి ఏ కొదవాలేదు. అక్కడి పెద్దలు నువ్వు చెప్పినట్లు వినక నీ మాట కాదంటారా? నీ రాకను ఆ రారాజు మన్నించకుండా ఎలా ఉంటాడు? నువ్వు తప్పకుండా కార్యం సాధించుకురాగలవు.
4: అంధుడైన ధృతరాష్ట్రుడి కొడుకు ఆ దుశ్శాసనుడు నా కురులను పట్టి లాగుతున్నప్పుడు, ఈ పాండవులు సహితం చూస్తుండగా నన్ను అవమానపరిచినప్పుడు నువ్వుగాక మరెవరు నా గౌరవాన్ని కాపాడగలిగారు కృష్ణ? ఈ ఇరుపక్షాల వారు సమాధానులై వారి వారి రాజ్యాలు పాలించు నియతి కలిగిన ఎడల ఆ రోజు సభాసదుల ముందు దుర్యోధన దుశ్శాసనుల రక్తంతో తడిపిన తర్వాతనే నా ముంగురులు ముడువగలదాననే వారి ప్రతిజ్ఞ నెరవేరు కాలం ఎప్పుడాసన్నం కాగలదు, లేక అసలు నెరవేరకనే పోవునేమో. ఇంత జరిగాక ఈ ధర్మరాజు ఐదుళ్ళిస్తే చాలునంటూ ఆ సంజయుని చేత వర్తమానం పంపుతాడా? ఇది నా మనస్సుకు తృప్తినిస్తుందా? తనంతట తనే ఐదుళ్ళు చాలునంటూ చెప్పడంలోనే ఈయన గారికి తమ్ములంటే ఎంత దయో తెలుస్తూనే ఉంది. తాము మున్నుపడ్డ భంగపాటు, తమ్ములపై ఈ ప్రేమ చాలా బాగుంది కదూ కృష్ణ. రాజ్యభాగం ఇవ్వకపోతే వీరేం వీరులు అనుకోరా? అజ్ఞానాన్ని ఆపాదించరా? అయ్యో, వీరేం క్షత్రియులు కేశవ! యుద్ధం అంటే భయపడుతూ కాస్తైనా పౌరుషం లేకుండా సంధి అనడానికి, వీళ్ళేమైనా బ్రాహ్మణులా? ఏ కీడైనా ఓర్చుకోవడానికి ఓడిపోతానన్న శంకైనా లేకుండా ఆ దుర్యోధనుడు ఇంకా పంతం పెంచుకుంటాడు గాని, కృష్ణ యుద్ధం అంటూ తప్పకపోతే ఈ పాండవులు యుద్ధం చేస్తారా, లేక మళ్లీ అడవుల్లో బ్రతకడానికే పోతారా? నేనిలా అన్నానని అన్యథా భావించకు. మనసులోని బాధని అణుచుకోలేక చాలా సహించాను. ఇప్పుడిలా బయటపడి చెప్పక తప్పడం లేదు కృష్ణ. దెబ్బతిన్న దాన్ని నాకు వివేకం ఉండదు కదా. శ్రీకృష్ణ, నువ్వు నీ సోదరి సుభద్ర కంటే నన్ను ఎక్కువగా చూస్తావు. అలాంటి నన్ను ఈ జుట్టు పట్టి అందరూ చూస్తుండగా సభకు ఈడ్చుకు వచ్చాడా దుశ్శాసనుడు? కులాంగనలిది సహించగలరా చెప్పు, కులాంగనలిది సహించగలరా?

అన్నా కృష్ణ, నీవు సంధి మాటలాడే సందర్భంలో వీటిని గుర్తుంచుకోమని వేడుకుంటున్నాను. ఈ జుట్టు పట్టి ఈడ్చిన వాని చెయ్యి మొదట యుద్ధంలో ముక్కలు ముక్కలై పడేదాకా, అది నేను కళ్ళారా చూసేదాకా నాలో చిచ్చు ఆరిపోదు సుమా. బలవంతుడైన భీముని గద అర్జునుని గాంధీవం దేనికి? ఇంతటి కష్టాలు పడిన ధర్మరాజాదులు ఆ రాజవంతాన్ని కళ్ళారా చూడకపోతే ఈ అగ్ని చల్లారుతుందా?

సోదరి కృష్ణ, నీ కోరిక నెరవేరు కాలం అనతి దూరంలోనే ఉంది సుమా. బావా, మీరందరూ మీ మీ మాటలుగా నాకు చెప్పారు. నా ప్రియ సోదరి ద్రౌపది చెప్పినది వినటం ధర్మం కదా. ఆమె అక్షర సత్యాలు పలికింది. పార్థ, భర్తలు ఆదుకోనప్పుడు సోదరుడో కొడుకో ఆదుకోవాలి కదా, అదే నేనామెకు చెప్పాను. సంధియో సమరమో త్వరలోనే తేలనుంది కదా.

Bocconi! Bocconi! ఇదిగో నీ పరాభవానికి వారు తెలుపుకుంటున్న ప్రాయశ్చిత్తము. నీ శిరోజాలను చేతబూరిన ఆ పాపి దుశ్శాసనుని రుధిరము. కాల భీకర భైరవుడనై హీంకార ధ్వరును లోకములను అల్లాడింప. దుర్మద కిరాతకులైన 99 కురు సోదరులను చంపితివి. తక్కిన దుర్యోధనుని సైతము అంత వందించదనము.

0: ఆనతి ఇవ్వండి అగ్రజ. మహావీరుడైనను అర్ధరాత్రి ఎందు దొంగచాటున ప్రవేశించి పచివారిని చూడక వీరికి ఎట్టి ద్రోహమనర్చని ఉప పాండవులను హతమార్చిన ఈ పాపాత్ముని శిరస్సు ఒక్క వేటున వద్దను కొట్టెదను.
1: వద్దు స్వామి వద్దు. ఓ మాతృహృదయం తనయుల చావుతో ఎంత కలత చెందునో నేనెరుగుదును. అశ్వత్థామ మీ గురుసుతుడు, అంతకన్నను ఒక బ్రాహ్మణోత్తముడు, వీనిని హతమార్చి మీ గురుభార్యను బాధించుట భావ్యము కాదు.

0: జరిగిన దోషమేదో జరిగి ఉన్నది. వీనిని క్షమించి వదిలివేయమని నా ప్రార్థన.
1: కొడుకులను బట్టి చంపెనని కోపము నందదు, బాలఘాతికును విడువు మంచు చెప్పిడిని వెర్రిది ద్రౌపదీ.

0: పిడికిడి పోటు నంశిరము భిన్నము శేషద చూడు డిందయ
1: అన్నా భీమసేన, వీరితో ఈ మాటలు ఎందుకు?

0: నీవన్నట్లు అశ్వత్థామ బ్రాహ్మణుడే, గురుసుతుడే, మరి ధర్మమును విడిచి అబలులైన బాలుకులను ఈ విధంగా హతమార్చుట సరియందువా? నీ హృదయం నీ నిరుగుదును సోదరి, ఎంత భరించావు, ఎంత అనుభవించావు! నీ గుణసంపదను మాతృస్వరూపిణివై ఓ క్రూరుణ్ణి క్షమించమంటున్న నీ క్షమాగుణానికి సరిపడే ఏ వస్తువును ఇవ్వలేక నా హృదయాన నీకు కొంత స్థానమిచ్చుకుంటున్నాను సోదరి.
1: కృష్ణ,

మానవ జీవితానికి కొలికిపోస స్త్రీ. ఆమె లేనిదే ఏమీ లేదు. సామాజిక, రాజకీయ, ఆర్థిక, నైతిక విలువలన్నిటికీ మూలాధారం స్త్రీయేనన్న సత్యాన్ని ద్రౌపది లోకానికి చాటడం కోసమే కురుక్షేత్ర సంగ్రామంలో పాండవుల విజయానికి స్ఫూర్తిదాయకమైన పాత్ర పోషించింది. పాండవులు తమ రాజ్యాన్ని తాము పొంది ప్రజాహితంగా ధర్మపరిపాలన కొనసాగించి తదనంతరం మోక్షాపేక్షతో స్వర్గసుఖాలను చిధించి స్వర్గధామానికి ద్రౌపదీ సమేతంగా పయనమయ్యారు. చివరి మజిలీలో అందరికంటే ముందుగా ద్రౌపది దేహం వీడి మంగళిగా సుమంగళిగా స్వర్గధామం చేరింది. అత్యుత్తమ ధైర్య సాహసాలతో పాటు కరుణ కాఠిన్యాలను సందర్భోచితంగా ప్రదర్శిస్తూ ద్రౌపది లోకానికి చాటడం కోసమే కురుక్షేత్ర సంగ్రామంలో పాండవుల విజయానికి స్ఫూర్తిదాయకమైన పాత్ర పోషించింది. పాండవులు తమ రాజ్యాన్ని తాము

కరుణ కాఠిన్యాలను సందర్భోచితంగా ప్రదర్శిస్తూ సాటిలేని మేటిగా నిలిచింది ద్రౌపది. స్త్రీజాతి గౌరవాన్ని శిఖరాగ్రాన నిలిపిన మహిళా శిరోమణి ద్రౌపది మహాసాధ్వి.

ఇంతవరకు మీరు హైదరాబాద్ శ్రీ సత్యసాయి సేవా సంస్థల సాయి భక్తులు ప్రదర్శించిన నాటకం ద్రౌపది విన్నారు కదా. వచ్చేవారం మరొక చక్కని నాటకంతో మిమ్మల్ని కలుసుకుంటాం. అంతవరకు సెలవు, మరి సాయిరాం.

0: Om Shri Sai Ram. Invoking Bhagwan's divine blessings, a national level capacity building workshop titled Future Ready Next Gen is being organized by the Sri Satya Sai Seva Organizations India on 18th and 19th of September here at Prashanti Nilayam. The morning session in Sai Kulwant Hall will commence at 8 o'clock with Vedam chanting. At 8:40, the inaugural session of this workshop will commence with lighting of the ceremonial lamp, followed by the inaugural address by the All India President, Sri Satya Sai Seva Organizations, Sri Nimish Pandya Garu. The morning session in Sai Kulwant Hall will conclude with bhajans and mangalarti, followed by Bhagwan's Divya Darshan. Tomorrow, we also have the Collaborators Conference 2026, which is being organized by the Sri Satya Sai Vidya Vahini here at Prashanti Nilayam. The evening session in Sai Kulwant Hall will commence at 4:30 with Vedam chanting. At 4:50, the evening program will commence comprising talk by Mrs. Karuna Munshi, Director, Sri Satya Sai Vidya Vahini, Prashanti Nilayam. Launch of Sri Satya Sai Vidya Vahini Inclusive Education Program. An audio-visual presentation of the apps Typing Tutor and Dream Drop. An MOU exchange between Sri Satya Sai Vidya Vahini and Sri Satya Sai Institute of Higher Learning, followed by three distinguished speakers, Mr. T.K. Anil Kumar, IAS, Secretary for the Department of School Education and Literacy, Government of India, Reverend Father Saturnino Almeida from the Father Agnel Institutions, Navi Mumbai, Maharashtra, and Ms. Premalatha Panneer Selvam, Managing Director of Mahatma Group of Schools, Madurai, Tamil Nadu. We will then have a devotional music program titled Ek Tar by Sri Manoj Govindaraj and Sri Aditya Venkatesh. The evening session in Sai Kulwant Hall will conclude with bhajans and mangalarti, followed by Bhagwan's Divya Darshan. Jai Sai Ram.
1: Om Shri Sai Ram. Swamivari Divyanugraha Asalto. జాతీయ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రశాంతి నిలయంలో సెప్టెంబర్ 18 మరియు 19వ తేదీల్లో ఫ్యూచర్ రెడీ నెక్స్ట్ జెన్ పేరిట జాతీయ స్థాయిలో సామర్థ్య పెంపునకై శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సాయి కులవంత్ సభా మండపంలో రేపటి ఉదయం కార్యక్రమం 8 గంటలకు వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 8:40 ఈ శిక్షణా కార్యక్రమం సాంప్రదాయక జ్యోతి ప్రజ్వలంతో ప్రారంభమవుతుంది. తదుపరి అఖిల భారత శ్రీ సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షులు శ్రీ నిమిష్ పాండ్యా గారు ప్రారంభోపన్యాసం గావిస్తారు. రేపటి ఉదయం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. ప్రశాంతి నిలయంలో రేపటి రోజు శ్రీ సత్యసాయి విద్యావాహిని ఆధ్వర్యంలో కొలాబరేటర్స్ కాన్ఫరెన్స్ 2026 జరగనుంది. సాయి కులవంత్ సభా మండపంలో రేపటి సాయంకాలం కార్యక్రమం 4:30 వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 4:50 కాన్ఫరెన్స్ కార్యక్రమాల్లో భాగంగా శ్రీ సత్యసాయి విద్యావాహిని డైరెక్టర్ శ్రీమతి కరుణా మున్షి గారిచే ప్రసంగము, శ్రీ సత్యసాయి విద్యావాహిని ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ కార్యక్రమం ప్రారంభం, టైపింగ్ ట్యూటర్ మరియు డ్రీమ్ డ్రాప్ అనే రెండు యాప్ల గురించి వీడియో ప్రదర్శన, శ్రీ సత్యసాయి విద్యావాహిని మరియు శ్రీ సత్యసాయి ఉన్నత విద్యా సంస్థ మధ్య అవగాహన ఒప్పందం మార్పిడి కార్యక్రమం, తదుపరి భారత ప్రభుత్వ పాఠశాల విద్య మరియు అక్షరాస్యత శాఖ కార్యదర్శి ఐఏఎస్ అధికారి శ్రీ టీకే అనిల్ కుమార్ గారు ప్రసంగిస్తారు. వీరి ప్రసంగానంతరం మహారాష్ట్రలోని నవీ ముంబైలో ఫాదర్ ఎగ్నల్ ఇన్స్టిట్యూషన్స్ చెందిన గౌరవనీయులైన ఫాదర్ సటర్నినో అల్మిదా గారు ప్రసంగిస్తారు. తదుపరి తమిళనాడు రాష్ట్రంలోని మధురైలో ఉన్న మహాత్మా గ్రూప్ ఆఫ్ స్కూల్స్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రేమలత పన్నీర్ సెల్వం గారు ప్రసంగిస్తారు. అనంతరం శ్రీ మనోజ్ గోవిందరాజ్ మరియు శ్రీ ఆదిత్య వెంకటేష్ గారు ఏక్తార్ పేరిట భక్తి సంగీత కార్యక్రమాన్ని సమర్పిస్తారు. రేపటి సాయంకాలం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. జై సాయిరాం.

అనంతం అనంతం బ్రహ్మ సత్యం జ్ఞానమనంతం.

0: ఓం శ్రీ సాయిరాం. శ్రీ సత్యసాయి వాణి శ్రోతలందరికీ స్వాగతం. 1993 నవంబర్ మొదటి వారంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు కఠోపనిషత్ మీద ధారావాహికంగా తమ దివ్యోపన్యాసములను అందజేశారు. ఈనాటి ప్రేమామృతం కార్యక్రమంలో ఆ ఉపన్యాసములలో ఒక ఉపన్యాసాన్ని మీకిప్పుడు అందిస్తున్నాం.
1: లేదను చూంటిమో అత్తి కలదు, ఎది కలదను చూంటిమో అత్తి లేదు. ఉన్నదొక్కటే దైవంబు ఎన్నటికి ఉన్నదొక్కటే దైవంబు ఎన్నటికి లేనిదయ్యను లోకము కాంచలయ్యా. ఏది లేదను చూంటిమో అద్ది కలదు, ఎది కలదను చూంటిమో అది లేదు. ఉన్నదొక్కటే దైవంబు ఎన్నటికి ఉన్నదొక్కటే దైవంబు ఎన్నటికి లేనిదయ్యను లోకంబు లేనిదయ్యను లోకంబు కాంసరయ్య. లేనిదయ్యను లేనిదయ్యను లోకంబు కాంసరయ్య. ప్రతి మానవుడు తెలియని విషయాన్ని తెలుసుకున్నటకు, తెలుసుకున్న విషయాన్ని అనుభవించుటకు, తెలిసి తెలియని విషయాన్ని యోచించుటకు కృషి చేస్తుంటాడు. ఈ దృశ్యకల్పితమైన జగత్తు రెండింటితో కూడినటువంటిది. ప్రతి పదార్థములకు పరార్థము అనేటువంటిది ఒకటిన్నది. ఈ పదార్థము అనేటువంటిది పరమార్థములకు భిన్నమైనటువంటిది కాదు. పదార్థ పరార్థములు రెండు కూడాను అవినాభావ సంబంధములు. ఇవి రెండు కూడాను అన్యోన్య ఆశ్రయములు. పదార్థము లేని పరార్థము అస్తిత్యము లేనటువంటిది. కనుకనే దీనిని ఈనాటి వైజ్ఞానికులు మ్యాటర్ అండ్ ఎనర్జీ అన్నారు. అయితే ఈ పదార్థం అనేటువంటిది పరార్థమును ఏ విధంగా నిరూపిస్తుంది? పరార్థము మూలము, పదార్థము కేవలము దృశ్యకల్పితము. దృశ్యకల్పితమైన పదార్థము స్థూలము, అదృశ్యమైనటువంటి యొక్క పదార్థము సూక్ష్మము. పదార్థము ఆధేయము, పరార్థము ఆధారము. ఆధార ఆధేయముల యొక్క సంబంధమే ఈ జగత్తు. అయితే ఇట్టి దృశ్యకల్పితమైన ఈ జగత్తు నందు ఆధారభూతమైనటువంటి యొక్క పరతత్వాన్ని గుర్తించాలని కొందరు విద్యార్థులు ప్రారంభించారు. భరద్వాజుని కుమారుడైనటువంటి సుకేతుడు, శివి కుమారుడైనటువంటి సత్యకాముడు ఈ స్టూడెంట్స్ కు లీడర్స్ గా నిలిచి పిప్పిలాదకుడు అనేటువంటి మహర్షి దగ్గర వెళ్లినారు. ఈ విద్యార్థులు తమకు తెలియనటువంటి పరతత్వాన్ని, జగత్తుకు ఆధారమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని గుర్తించాలని ప్రశ్నిస్తూ వచ్చారు పిప్పిలాదకుడు. పిప్పిలాదకుడు ఈ స్టూడెంట్స్ యొక్క ఒక ఉత్సాహమును సంతసించి, నాయన దేనికైనా ఒక అధికారం ఉండాలి, డాక్టర్ కావాలంటే ఎంబీబీఎస్ పాస్ కావాలి, ఇంజనీర్ అయి బ్రిడ్జ్ కట్టాలంటే అతను ఇంజనీరింగ్ కావాలి. ఏ చిన్న పని చేసినప్పటికీ ఆ పనికి తగినటువంటి అధికారం ఆ వ్యక్తిలో ఉండాలి. అధికారము లేనటువంటి వ్యక్తి ఏ కార్యమును కూడాను సాధించలేడు. నాయన ఆత్మతత్వం అనేటువంటిది కేవలము ఒక భౌతికమైనటువంటి వస్తువు కాదు. జగత్తుకు మూలాధారమైనటువంటి ఆది, ఆదికి మూలాధారమైనటువంటి యొక్క దివ్యశక్తి, అది ఏ పరతత్వం. అట్టి పరతత్వాన్ని గుర్తించాలంటే తామరత్వాన్ని విసర్జించాలి. తామరత్వాన్ని విసర్జించాలనుకుంటే ప్రకృతి భావముల నుంచి దూరం కావాలి. ప్రకృతి భావముల నుండి దూరం కావాలనుకుంటే దేహభ్రాంతి మానం. కనుక మీరు ఈ విధంగా ప్రశ్నించడానికి మీకు అధికారం లేదు. కొంతకాలం ఆశ్రమంలో ఉండి నా ఆజ్ఞను శిరసా వహించి నా యొక్క సందేశమును చక్కగా శ్రవణము చేసి నా ఉద్దేశములను అర్థం చేసుకుని ఉత్తమమైనటువంటి పరతత్వమును నీవు గుర్తించడానికి ప్రయత్నించు. అందరి పెద్దమామను వేలితో చూపినట్టుగా ఇంద్రియాతీతమైనటువంటి పరతత్వాన్ని నేను ఈ రీతిగా వాక్కులో నుంచి చెప్పాలి. యథో వాచో నివర్తంతే అప్రాప్య మనసాస. మనసుతో యోచించడానికి కానీ వాక్కుతో ఉచ్చరించడానికి కానీ వీలు కానటువంటి పరతత్వాన్ని మీకు బోధించడం అంటే మీకు అర్థం కాదు. కనుక ఒక సంవత్సరమైనా మీరు ఆశ్రమంలో నుంచి సరైనటువంటి సాధనను కలిపి మీ యొక్క చిత్తమును శుద్ధి గావించుకొని నిశ్చలమైనటువంటి భక్తితో నిర్మలమైనటువంటి భావముతో ఆర్జన సాగించండి. ఈ స్టూడెంట్స్ విద్యార్థులు 6 మంది, పిల్లలు వేసేటువంటి ప్రశ్నలు, గురువు చెప్పేటువంటి ఆన్సర్స్, ఈ రెండింటినీ పురస్కరించుకుని దీనికి ప్రశ్నోత్తర వాహిని అనగా ఉపనిషత్తు అని పేరు పెట్టారు. క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఇదియే ఈ ఉపనిషత్తు యొక్క ప్రధానమైనటువంటిది. ఇది కఠోపనిషత్తులో కూడా ఒక భాగమే. కనుక ఒక సంవత్సరము గురువాదులను శిరసావహించి అతని అడుగుజాడలను అనుసరించి సూచ అతని యొక్క ఆజ్ఞను శిరసావహించి కాలమును ఆనందంగా గడుపుతూ వచ్చారు. ఆ స్టూడెంట్స్ ఎలాంటి వాళ్ళు, ఏ విధంగానైనా తన యొక్క సంకల్పమును నెరవేర్చుకోవాలి, దైవానుగ్రహాన్ని పొందాలి, గురువార్జును సరైనటువంటి రీతిలో పాలించాలి, పాటించాలి అని పరమ దీక్షతో ఉంచి చేరినటువంటి వారు. ఇటు మనస్సు కలిసి అయితే ఐసా లేకపోతే పైసా అన్నట్టుగా వారు పోయేటువంటి వారు కాదు. ఆ స్టూడెంట్స్ అంత కఠినమైనటువంటి దీక్షను పొందుతూ వచ్చారు. భరద్వాజుని కుమారుడు ఎలాంటి వాడు, సుకేశుడు చాలా గొప్ప దీక్ష పొందినటువంటి వాడు. ఈ సుకేశుడు అనేటువంటి వాడు సుఖ ఈశుడే. సుఖేశుడు జీవితంలో ఏమి సుఖముంది, ఇందులో సుఖం అనేటువంటిది ఏమి, దేహరీతిగా అనుభవించేదా సుఖము, లేక ఇంద్రియరీతిగా అనుభవించేదా సుఖము, మానసిక రీతిగా అనుభవించేదా సుఖము, కర్మేంద్రియ సంబంధమైనటువంటి ఆ సుఖము కాదు. కాదు, ఆత్మ సుఖమే నిజ సుఖము. ఇదియే నా యొక్క స్వభావము. స్వభావం అనగా ఏమిటి, మానవుని స్వభావము తప్పు చేయటము మొదటి తప్పు. స్వభావము చేసిన తప్పునే తిరిగి చేయకుండా ఉండటం అది తప్పు అన్నాడు సత్యనారాయణ. ఇది తప్పు చేయటం స్వభావం కానే కాదు. ఏమిటి ఆ స్వభావం అంటే, తప్పులు చేయటము, అబద్దాలు ఆడటము, అన్యాయం చేయటము, మరణం అపహరించటము, ఆత్మహత్య చేయటము, ఇవి ఆ మనస స్వభావాలు. స్వభావము స్వ ఆత్మ భావము, ఆత్మభావమే స్వభావం. నేను స్వతంత్రుడిగా జీవించాలి అంటారు. ఏమిటి స్వతంత్రం అంటే, ఇష్టం వచ్చినట్టుగా ప్రపంచమంతా చుట్టటము, లేక ఇష్టమంతా వచ్చినట్టు బజారు చుట్టటము, ఇది కాదు స్వతంత్రము. తంత్రము, దేహం ఒక తంత్రము, మనసు ఒక యంత్రము, శ్వాసం ఒక మంత్రము. ఈ యంత్ర మంత్ర తంత్రముతో కూడినటువంటిది మానవ జీవితము. ఏమిటి ఈ మంత్రము,
2: వాట్ ఇస్ దిస్ మంత్ర?
1: ఇది మంత్రం. ఈ మంత్రం ఎక్కడి నుంచి వస్తుండాలి, దేహం అనేటువంటి యంత్రం నుంచి వస్తుండాలి. దేహమే లేకపోతే ఈ మంత్రమే రాదు. ఈ రెండింటికి తంత్రం ఒకటి ఉంటుండాలి. ఆ తంత్రమే మన హృదయము. ఆ హృదయము నుంచి ఆవిర్భవిస్తుంటుండాలి సోహం మంత్రం. ఆ సోహం అనేటువంటి మంత్రమును ఈ యంత్రము ఆచరించడమే, అనుసరించడమే, అనుష్ఠించడమే, ఇదే స్వాతంత్రం. స్వతంత్రం అంటే ఇష్టానుసారం ప్రవర్తించడం కాదు, అనగా కాన్షియస్. ఇది రైటు అనేటువంటిది నీ యొక్క హృదయానికి చూసినప్పుడు దానిని నీవు అనుసరించాలి. అదే విధంగానే ఈ యొక్క మానవత్వం లోపల ప్రతి దానికి కూడాను మేము అనుభవించాలంటారు. కానీ ఈ శిష్యులు 6 మంది కూడాను మహాదీక్షను కూడినటువంటి వారు. ఎట్టి కష్టములకైనా, నష్టములకైనా, దుఃఖములకైనా, విచారములకైనా, కడపటికి ప్రాణము నిడిచేదానికైనా కానీ సిద్ధంగా ఉన్నారు ఈ 6 మంది విద్యార్థులు. వారి తండ్రులు చూస్తారా అంటే మహా గొప్ప మహర్షులు, భరద్వాజ మహర్షి తెలుసును. ప్రపంచము లోపల అష్టశస్త్ర విద్యలు ఎందుకు కాకుండా వైద్య శాస్త్రం లోపల మహాప్రవీణుడు, శస్త్ర వైద్యుడు అని ఎందుకు పేరు కూడా. పూర్వమంతా కూడా ఆపరేషన్ చేసేటువంటిది ప్రపంచంలో ఎక్కడా లేదు. భరద్వాజ మహర్షి ఒక్కడు మాత్రమే దీనిని కనిపెట్టాడు. అలాంటి భరద్వాజ కుమారుడే సుకేశుడు. శివి అనే మహర్షి యొక్క కుమారుడు సత్యకాముడు. సత్యకాముడు అనగా ఏమిటి? కామనగా కోరిక. దేనిని కోరుతున్నాడు? సత్యాన్ని కోరినవాడు సత్యకాముడు. పేరుకు తగినటువంటి వాడు ఈ యొక్క శిష్యుడు. కనుక నీ పేరుకు తగినట్టుగా మనం ప్రవర్తించాలి. పేరు పెట్టినంత మాత్రమే కాదు ప్రధానము. కనుకనే ఇలాంటి మహా తపస్సంపన్నులైనటువంటి వాడు చిన్న వయసు నుండి దీక్షను పూని సర్వసంగ పరిత్యాగులైపోయి ఇల్లును వదలి ఆశ్రమును చేరి గురువును ఆశ్రయిస్తూ వచ్చారు. నిత్యము వీరి యొక్క కృత్యములు ఏమిటి? బ్రహ్మముహూర్తములో లేవటం, గురువులకు సుప్రభాతము లేపించటము, గురుస్తోత్రములు చెప్పటము, తిరిగి గురువుతో పాటు నదికి వెళ్లి స్నానం ఆచరించటము, అక్కడి నుంచి గురువాజ్ఞ ప్రకారం వారు చెప్పినవన్నీ శ్రవణం చేయటము, శ్రవణం చేసినటువంటి దాన్ని సాయంకాలం తిరిగి దాన్ని అప్పజెప్పటము, ఈ విధంగా ఒక్క క్షణమైన కూడా స్వార్థము అనేటువంటి దానికి మనం ఉంచుకొనక గురువాజ్ఞని తన యొక్క ప్రాణ సమానంగా భావిస్తూ వచ్చారు. కాని ఒక్క సంవత్సరం అన్నాడు. సంవత్సరం అంటే ఏమిటో కూడా మర్చిపోయారు పాపం. ఈనాటి విద్యార్థులు చూస్తామంటే సంవత్సరం చెప్పారు 9 నెలలైంది, 10 నెలలైంది, 11 నెలలైంది, ఒక్కొక్క నెల మాత్రమే ఉంది. దీన్ని లెక్క వేసుకుంటూ వస్తుంటారు మనవాళ్ళు. కానీ కాలమును కూడా మర్చిపోయారు ఈ యొక్క విద్యార్థులు. సంవత్సరం అంటే ఏమిటి? నెలలతో కూడిన సంవత్సరము, వారముతో కూడినది నెల, దినములతో కూడినది వారము, గంటలతో కూడినటువంటిది దినము, నిమిషములతో కూడినటువంటిది గంటలు, సెకండ్లతో కూడినటువంటిది నిమిషము. కాబట్టి ఒక్కొక్క సెకండ్ కూడాను వారు అంత పవిత్రమైనటువంటి శిక్షణ సాధిస్తూ వచ్చారు. ప్రతి సెకండ్ కూడాను నూతనమైనటువంటిది ఆ విధంగా నడుపుకుని వచ్చేటప్పటికీ గురువు చెప్పిన మాటను తప్పించుకునేటువంటి వాడు కాదు. అతను సంవత్సరం పూర్తి అయింది, పిల్లలు ఏమీ ప్రశ్నించలేదు. కానీ అందరికంటే చిన్న పిల్లవాడు కబంధుడు. రామాయణంలోని కబంధుడు కాదు, రామాయణంలోని కబంధుడు మీకు అందరికీ తెలిసిన బాగా చాలా విచిత్రమైనటువంటి వేషధారి. అతని స్వరూపం మహా చాలా విచిత్రము. అతని తల ఇక్కడ మెడపైన లేదు, తల పొట్టపైన ఉంటుండాలి. అనగా దీని అర్థం ఏమిటి? తాను యోచించేటువంటి యోచనలు కానీ, తాను చేసేటువంటి సమస్త పనులు కానీ పొట్ట కోసం చేస్తున్నాడు అనేటువంటిది అర్థం. కానీ ఈ విద్యార్థులు తమ తలను పొట్ట పోషించుకోవటం కోసం కాదు. కబంధుని పిలిచాడు. నాయన, నీకిచ్చిన గడువు పూర్తి అయినది, నీ సోదరుని తీర్చుకుని రామన్నాడు. ఆనందంతో ఉప్పొంగిపోయాడు ఈ కబంధుడు. ఆ 6 మంది సోదరులను తీసుకుని వచ్చాడు. చిన్నవాడినే ప్రశ్నించాడు, ఏమి నీ సందేహం అడగమని చెప్పాడు. గురూజీ, ఈ సృష్టి ఎట్లా జరిగింది? ఈ జీవులను ఎవరు సృష్టించారు? ఈ సృష్టించడంలో ఉండినటువంటి అంతరార్థం ఏమిటి? ఈ జీవులు చేయవలసినటువంటి పని ఏమిటి అని ప్రశ్నించాడు. పిప్పిరావుడు చిరునవ్వు నవ్వుతూ, నాయన, దీనిని సృష్టించినటువంటి వాడు ప్రజాపతి అన్నాడు. వీరు ఎంతో గొప్పగా యోచించుకొని ఉండినారు, ఎంతో గొప్ప ఆర్థర్ వస్తుందని ఆశించుకొని ఉండినారు. కానీ ఇది ప్రజాపతి సృష్టించాలంటే సంవత్సరం కాచుకున్నందుకు ఇది ఆ జవాబు అనుకున్నాను. అప్పుడు చెప్పాడు, నాయన, ఇంత మాత్రంతోనే మీరు యోచించనక్కర్లేదు. ఈ చిన్న వయస్సు, ఈ చంచలత్వానికి సరియనిచ్చి వయస్సు ఇంత చంచలత్వానికి అవకాశం ఇవ్వకూడదు. స్థిరచిత్తులై కూర్చోమన్నాడు. ప్రజాపతి కష్టం కల్పం చేత ఏ గోహం బహుశా, నేను ఒక్కడే అనేకంగా కావాలి అని ఆశించాను. నేను ఒక్కడే కానీ అనేకంగా ఉండాలి, అనేకత్వంలో తిరిగి నేను ఒక్కడే ఉండాలి. నాలో అనేకత్వము, అనేకత్వంలో నేను, ఈ రెండింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి సృష్టికి మూల కారణమన్నాను. ఒకటి లేక మరొకటి కాదు. అయితే ఇక్కడ రెండు నేను సృష్టిస్తానని చెప్పాడు. ఒకటి రయి, ఒకటి సూర్యుడు. అనగా సూర్యుడు చంద్రుడు ఈ సూర్యచంద్రాలను సృష్టించాడు. దీంట్లో ఇంక మీరు సైంటిస్ట్ చాలా మంది పిల్లలకు బాగా తెలుసు. సూర్యుని సృష్టించేటప్పటికీ సూర్యుని యొక్క కిరణములు, దీన్ని సోలార్ సిస్టమ్ అంటారు, ఈ సూర్యకిరణం నుంచి ప్రపంచము సర్వస్వము సృష్టింపబడుతూ వచ్చింది. ఈ సూర్యకిరణములు చంద్రుడి పైన పడేటప్పటికీ చంద్రుని యొక్క స్వరూపం కూడాను చల్లదనంగా కూడాను ఆయన అందించేటువంటి స్థితికి వచ్చింది. ఈ యొక్క దీని వల్ల సస్యశ్యామలమైపోయింది ప్రపంచమంతా. ఈ యొక్క క్రాప్స్ అనగా ఏమి, తిండి పదార్థములంతా పెరుగుతూ వచ్చాయి. ఈ తిండి పదార్థముల చేత మానవత్వం ప్రారంభమైంది. ఈ మానవుడు కొడుకు తిండి వల్లనే ఈ యొక్క మానవత్వాన్ని మనకు ప్రసాదిస్తున్నాడు. కనుక మొట్టమొదటి సృష్టించింది రెండే, రవి చంద్ర. అందువల్లే ఆనాటి శిష్యు రవిచంద్ర బుధనీని రాహుకేతువునీని అని పరమ గురువు అయినటువంటి యొక్క కర్ణాటక దేశంలో ఉండేటువంటి సుధాముడు చెప్పాడు. రవిచంద్రుడు నీవే, రవి పురుషత్వము, నక్లింగత్వము, చంద్రుడు అనగా స్త్రీలింగము, సూర్యుడు అనగా పుంలింగము. కనుకనే ఈ రెండింటి యొక్క చేరిక చేతనే సమస్త సృష్టి ప్రారంభమైంది. ఈ ప్రారంభము లోపల సూర్యుని యొక్క కిరణముల యొక్క దీనితో పంచభూతములు కూడా ప్రారంభమైనాయి. ఈ పంచభూతమును సూర్యుని యొక్క పంచ ప్రాణములు ఇంకా 12 నెలలు ఉంటున్నాయి. ఈ 12 నెలలు కూడాను సూర్యునికు 12 నేత్రములు. అంతే కాదు, సూర్యునికి 7 సంగులు ఉంటున్నాయి. ఈ రంగులే అతని యొక్క రథం. ఇక్కడ 3 ఏకమైపోయినాయి. రంగులు చేరినాయి, పాదములు చేరినాయి, దీనికి తగినటువంటి స్వరూపం ఏర్పడిపోయింది. ఈ సరళ స్వరూపం కూడాను సృష్టికి ఆది కారణమైపోయింది. ఈ పంచభూతముల యొక్క తత్వం లోపల ఎమర్పడమైన ఒకదానికొకటి విరుద్ధంగా మారడానికి తోడుకున్నాయి. ఎందుకోసం ఈ విరుద్ధం ఏర్పడిపోయింది? ఒక్కొక్క భూతములకు ఒక్కొక్క శక్తి మాత్రమే ఉంది. తిరిగి శాసించాడు, ఐకమత్యము అత్యవసరము, ఏకత్వంలోనే సర్వత్వము ఉంటుండాలి. కనుక ఆ సర్వత్వంలోనే దివ్యత్వం ఉంటుండాలి. కనుక మీరందరూ కూడాను నిర్మలమైనటువంటి నిశ్చలమైనటువంటి భావంతో ఉండండి. అదే ప్యూరిటీ. ఆ ప్యూరిటీ వలనే యూనిటీ, ఈ యూనిటీ వలనే డివినిటీ. కనుక మీరు ఏకత్వాన్ని మీరు అనుభవించాలి అని గాలికి వీచే శక్తినిచ్చాడు. ప్రాణుల ఉచ్ఛ్వాస నిశ్వాసం అత్యవసరము, గాలి లేక క్షణమైనా జీవుడు ఉండలేరు. కనుక ఇవన్నీ కూడా ఆకాశ తత్వములే. ఈ యొక్క గాలిని ఇచ్చినప్పటికీ తిరిగి రెండవది అగ్నిని కూడా ప్రవేశపెట్టాడు. ఈ అగ్నిని ఆడపకుండా గాలిని చూసుకోవాలి, ఒకదానిని ఒకటి కాపాడుతూ రావాలి. ఐకమత్యము పంచభూతమును కూడా ప్రపంచాన్ని పోషించాలి. ఈ అగ్ని అనేటువంటిది మన దేహంలో లేకపోతే ప్రాణము ఉండదు, గాలి వెళ్లిపోతుంది. కనుకనే 98.4 అనేటువంటి యొక్క ఈ హీట్ ను ఈ దేహంలో పెట్టాడు. అదే ఫైర్. దాని తరువాత ఇందులో జలమును ప్రవేశపెట్టాడు. ఈ జలమే లేకపోతే ఈ యొక్క కండరములు, నరములు ఇవన్నీ కూడా స్తంభించిపోయి ఎండిపోతాయి. ఇందులో ఉండినటువంటి యొక్క దివ్యత్వం కూడా ఆరిపోతుంది. జలము ప్రాణములకు ఆధారము. మనలో ఉండినటువంటి ప్రాణమంతా కూడా జలము నుంచి వచ్చినటువంటిది. ఎవరైనా మూర్చబడిపోయినప్పుడు నీళ్లు చల్లుతూ ఉంటారు లేక నీళ్లు త్రాపుతూ ఉంటారు. అనగా ఆ ప్రాణము ఆ నీటి ద్వారా లోపల ప్రవేశిస్తుంటారు. ఈ వాటర్ నిచ్చాడు. తదుపరి దేహము, ఇదే మృణ్మయము. ఈ మృణ్మయమనేటువంటి దేహమంతా మట్టిమయమే. ఈ మట్టి ఎక్కడి నుంచి వచ్చింది? సూర్యరశ్మి నుంచి, పంట నుంచి వచ్చినటువంటిది, భూమి నుంచి వచ్చినటువంటిది. మీరు చక్కగా ఆడవారికి తెలుసు, మగవారికి తెలియదు. పుట్టిన బిడ్డను చక్కగా స్నానం చేయించి పౌడరు కొట్టి మంచి పరిశుద్ధంగా చేసి ఉయ్యల్లో ఉంచినప్పుడు ఆ బిడ్డ చేతులు ముడుచుకొని హాయిగా నిద్రిస్తుంటాడు. ఆ బిడ్డ ఏ బయట ప్రదేశానికి పోదు, ఏ మట్టిని ముట్టదు, ఎక్కడ ఆడుకోదు, ఏ యొక్క ధూడిని అతను ఆమె పేద చేరడానికి వీలు కాదు. కానీ ఆ ముడుచుకున్న చేతులు కొంచెం విప్పి చూస్తే అంత మట్టి ఉంటుంది, ఆ సందుల్లో అంత మట్టి ఉంటుంది. అనగా ఏమిటి, దేహం అంతా మట్టిమయమే, అదే మృన్మయమే. అయ్యా ఈ మృన్మయం లోపల చిన్మయం ఉంటుందని నిరూపిస్తూ వచ్చాడు. కానీ ఎంత చెప్పినప్పటికీ పంచభూతములు వదలలేదు. నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప. నేను ఈ తేగిన ఈ దేహంలో లేకపోతే ఏమి ప్రయోజనము, కాబట్టి నేనే దీనికి గొప్ప. వాటరు నేనే ఇందులో లేకపోతే ఈ దేహం అంతా డ్రై అయిపోతుంది, కాబట్టి నేనే గొప్ప. గాలి చెప్తున్నది, ఎందుకు మీరు విచారణిస్తారు, నేనే ఇది లేకపోతే మీరు ఏమాత్రము ఉండలేరు అని చెప్పారు. ఈ విధంగా ఒకదాని అక్కడ ద్వేషములు ప్రారంభమవుతూ వచ్చాయి. గుణములు సృష్టి నుంచి పంచభూతములు, పంచభూతముల నుంచి ఈ పంచ కోశములకు సంబంధించిన ద్వేషములు ప్రారంభమవుతూ వచ్చాయి. ఈ ఐదు గుణము ఒకదానికొకటి భేదము చూస్తూ వచ్చినప్పుడు ఇందులో సుకేశుడు మరొక ప్రశ్న అడిగాడు. అన్నీ దేనికి అది గొప్పగా చెప్తున్నారు కదా, ఇందులో ఏది ప్రధానమైనటువంటిది మీరు సెలవివ్వాలని కోరాడు. నాయన ఏది లేకపోతే ఈ జీవితం లేదు, అదే గొప్పది అన్నాడు. చూచాయి ఒకదాని గురించి చాలా పోట్లాడుతూ వచ్చాయి. ఇందులోపల ప్రాణము లేచి, అయ్యా మీరే చాలా మంది గొప్పవారు, మీరే ఉండండి నేను వెళ్లిపోతాను అని. ఈ యొక్క ప్రాణము దేహాన్ని వదలన అన్ని స్తంభించిపోయినాయి. అప్పుడు ఈ పంచభూతములు ప్రాణాన్ని ప్రార్థించాయి, నీవు లేకపోతే మాకు మేము బ్రతకలేము, మాకు సర్వాధారము నీవే అని ప్రాణమే ప్రధానము అని నిర్ణయించుకున్నారు. ఈ విధంగా ఉండటం చేత తెలకు ఉపనిషత్తు ఇంకొక రకమైన దీని కింద బోధిస్తూ వచ్చింది. ఇక దేవతలకంతా కూడాను ఒక గురువు బృహస్పతి, రాక్షసులకంతా ఒక గురువు విరోచనుడు. ఈ విరోచనుడు అనేటువంటి వాడు ప్రహ్లాదుని గ్రాండ్ సన్, అతను రాక్షసులకంతా గొప్పవాడు. ఇంకా ఇతను బృహస్పతి దేవతలకంతా గొప్పవాడు. ఈ ఇరువురు కురుడను కూడారు, పోయి బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవాలి. ఆనాడు రాక్షసులు కూడాను బ్రహ్మతత్వం తెలుసుకోవాలని ఆశ ఉండేది. ఆనాడు సాక్షాత్ మానవులు కూడాను బ్రహ్మతత్వం అంటే ఏమో తెలుసుకోవడానికి ఇష్టం లేదు. ఇరువురు వెళ్లారు. ఇరువురు వెళ్లేటప్పటికీ గురువు చెప్పాడు, ప్రజాపతి నాయన మీరు ఎందుకోసం వచ్చారు, మేము బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవాలి, బ్రహ్మను చూడాలి అన్నారు. ఓహో బ్రహ్మను చూడాలి, ఇది చాలా సులభమైనటువంటిదే కదా, నీటిలో ప్రతిబింబాన్ని మీరు చూడండి అదే బ్రహ్మ అన్నాడు. అరే అదే అదే నీటిలో ప్రతిబింబాన్ని చూడటమే బ్రహ్మనా, ఎంత సులభమైనటువంటిది అని మంచి డ్రెస్సులు వేసుకున్నారు, చక్కగా అన్ని విధాల అలంకారం చేసుకున్నారు, ఆ నీటిలో పోయితే ప్రతిబింబాన్ని చూచారు. బ్రహ్మను చూచాడు అని తిరిగి వెళ్లాడు. తన రాజ్యం లోపల నీటిలో ఉన్న ప్రతిబింబమే బ్రహ్మ అని సర్వులకు చాటుతూ వచ్చాడు. కానీ దేవతలు అంత అజ్ఞానులు కాదు, వారు నృత్యానికి పరిశీలన కల్పేటువంటి ప్రజ్ఞావంతులు. ఎంత దూరం పోయాడు, తిరిగి బృహస్పతి వారు వెనుకకు వచ్చాడు. ప్రజాపతి ప్రతిబింబమే ఆత్మతత్వం అయితే బింబం ఉండినంత వరకు ప్రతిబింబం కనిపిస్తుంది, బింబము పోతానే ప్రతిబింబం కూడా పోతుంది. బింబము శాశ్వతమైనటువంటిది కాదు ఈ దేహము, కాబట్టి ఇది ఆత్మ శాశ్వతమైనటువంటిది కదా, కాబట్టి ఇది నాకంత తృప్తిగా లేదు అన్నాడు. చెప్పాడు ప్రజాపతి నాయన ఇంకా కొంతకాలము ఆశ్రమంలో తెలుసుకోవచ్చు అన్నాడు. అన్నాడు బ్రహ్మతత్వాన్ని బ్రహ్మస్వరూపాన్ని చూడాలి చూడాలి చూడాలని తపిస్తూ వచ్చాడు. గడిపిన తర్వాత అతని తపోశక్తిని, అతని దీక్షను, అతని శ్రద్ధాభక్తులను చక్కగా చూసి బృహస్పతి రామన్నాడు, చూడు ఆత్మను దర్శించాలనుకుంటే నీవు స్వప్నములో ఉండినటువంటి దానిని నీవు స్వప్న దర్శనం చేసుకో, అప్పుడు నీకు తప్పక ఆత్మదర్శనం అవుతుందన్నాడు. అనుకున్నాడు స్వప్నము ఇది జాగ్రత్త అవస్థలోని ప్రతిబింబమే కదా, స్వప్నమును చూచేంత వరకు మాత్రమే ఇది సత్యంగా ఉంటుంటుంది, స్వప్నం పోతానే ఇది కూడా పోతుంది, కాబట్టి ఆత్మ సత్యమైనటువంటిది కనుక స్వప్న దర్శనం కూడాను ఇది ఆత్మదర్శనం కాదు అని తిరిగి సందేహం కలిగి తిరిగి వచ్చాడు ప్రజాపతి దగ్గరికి. స్వామి ఆత్మ నిత్య సత్యమైనటువంటిది కదా, స్వప్నావస్థ కేవలం తాత్కాలికమైనటువంటిది. ఇది సత్యమైన ఆత్మస్వరూపం ఎట్లవుతుంది? కనుక నాకు ఇది సందేహంగా ఉంటుండాలి. నా సందేహాన్ని తీర్చి నన్ను కేవలం తమ అనుగ్రహానికి పాత్రుడిగా చేయమన్నాడు. ఇంకా కొంతకాలం ముందు ఉన్నాడు. తిరిగి తాను ఆత్మదర్శనం కావాలి, ఆ దీక్షను పూనుకున్నాడు కనుకనే ఏమైనా సరే ఎంతకాలమైనా నేను ఉంటానని ఆశ్రమంలో నిలిచాడు. మరి కొంతకాలం ఉండిన తర్వాత నాయన సుషుప్తిలోని దర్శనమే ఆత్మదర్శనము అన్నాడు. సుషుప్తి, సుషుప్తి గాఢ నిద్ర. గాఢ నిద్రలో ఏమీ ఉండదే, ఇది కేవలం అజ్ఞాన స్థితి కదా. కాబట్టి అజ్ఞానం ఆత్మ ఎత్తవుతుంది. కాబట్టి ఈ యొక్క సూక్ష్మ స్వరూపంలో కానీ ఈ యొక్క గాఢ నిద్రలో కానీ ఉండేటువంటిది ఆత్మ కాదు. జ్ఞానము అజ్ఞానాన్ని దూరం చేయాలి, కానీ అజ్ఞానమే ఆత్మ అనుకుంటే ఇది నేను నమ్మలేకపోతున్నాను. ప్రకాశం జ్ఞానం, ప్రకాశం సుశుక్తి అంధకారం, అంధకారమే అజ్ఞానం. కాబట్టి అజ్ఞానం ఆత్మస్వరూపం కాదు. కనుక స్వామి నన్ను క్షమించి నిజమైనటువంటి విషయం నాకు తెలుసుమని చెప్పని తిరిగి ప్రార్థించాడు. ఈ విధంగా ప్రజాపతి ఎందుకోసం ఈ విధంగా చెప్తూ వచ్చాడు? ఒకే దూరి ఆత్మతత్వం ఎందుకు చెప్పకూడదు? మానవుని యొక్క విచారణ శక్తి ద్వారా దీనిని తనకు తానే తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. నాయన పండరసం కావాలంటే పండను కొను, రసం తీసేటువంటి ఒక ఇది ఉంటుంటుంది, దానిని కొను. ఈ పండగ కోసి పైతొప్పునంతా తీసి పారవేయి, చేసిన తర్వాత లోపల విత్తనాలు కూడా తీసివేయి. ఇవన్నీ చేయలేకపోతే ఎంత కష్టమవుతుంది, అవన్నీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. పంచరసం యొక్క మాధుర్యం కూడా వాళ్ళకి చక్కగా తెలుస్తుంది. అసలు కాకుండా ఏదో బజార్లో పోయి రెక్స్ అనేటువంటి ఒక ఫ్రూట్ జ్యూస్ బాటిల్ అని తీసుకుని వస్తే తాగితే అది ఏమీ అర్థమే కాదు. కనుక నే సాధకులకు ఈ రెడీమేడ్ ఇస్తే వారికి అంత అర్థం కాదు. పర్సనల్ గా మనస్సుతో, బుద్ధితో, ఇంద్రియముతో, యోజనతో వాళ్ళు అన్ని విధాల సాధన చేయాలి. ఈ సాధన సంపత్తిని అందించే నిమిత్తమై, ఈ మేధాశక్తిని అందులో ప్రవేశపెట్టే నిమిత్తమై ఇన్ని రకములుగా బోధిస్తూ వచ్చాడు. ప్రతిబింబము ఆత్మ అన్నాడు. ప్రతిబింబం బింబమే లేనప్పుడు ప్రతిబింబం ఎక్కడొస్తుంది? అది కాదన్నాడు. తిరిగి స్వప్న దృశ్యము ఆత్మ అన్నాడు. స్వప్నమంతా తాత్కాలికమైనటువంటి కాని శాశ్వతమైనటువంటి కాదు, అది కాదన్నాడు. సుషుప్తి, సుషుప్తిలో ఉన్నటువంటి అజ్ఞానమే కాని జ్ఞానం కాదు. కాబట్టి జ్ఞానం పరమాత్మ స్వరూపము, ఇవి మూడు కాదని చెప్పని వాదించాడు. ఏది ఆత్మ అన్నాడు. అప్పుడు చెప్పాడు, జాగ్రత్త, స్వప్న, సుశక్తి ఈ మూడింటిని నీవు మాని స్థిర్యమును ప్రవేశించమన్నాడు. స్థిర్యావన నాలుగవది ఏది అర్థము ఓత్వం. కనుక ఈ తురియావస్థలో నువ్వు ప్రవేశించమన్నాడు. ఈ తురియమనగా ఏమిటి? గుణములకు అతీతమైనటువంటిది, అనగా కామ క్రోధ లోపమోహం నమర్చిములకు అతీతమైనటువంటిది, పంచభూతములకు అతీతమైనటువంటిది, పంచకోశములు అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ, ఈ పంచకోశములకు అతీతమైనటువంటిది. ఈ అన్నింటికినీ అతీతమై ఉండి కూడాను అన్నింటి ఉంటున్నది. చూసారా, ఇది ఇందులో ఉండేటువంటి రహస్యం. అన్నిటికీ అతీతమై ఉండి కానీ అన్నింటిలోనూ ఉంది. అయితే మనకు ఏ విధంగా కనిపిస్తుంటుంది? నేను అప్పుడప్పుడు పిల్లలకు చెప్తుంటున్నాను, ఈవెన్ యూ థింక్ యు ఆర్, ఈవెన్ అదర్ థింక్ యు ఆర్, ఈవెన్ యూ రియలీ ఆర్. దీనిని బయటకు కూడాను ఐఆమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్, సెకండ్ ఐఆమ్ ది సెన్స్, ఐఆమ్ ది సన్ ఆఫ్ గాడ్, మూడోది ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్. ఇది కూడాను ఈ ఖురాన్ దీంట్లో కూడా చెప్తుంది, పర్షియన్ లాంగ్వేజ్ లోపల. ది లైట్ ఈజ్ ఇన్ మీ, ఐ ఆమ్ ది లైట్. ఈ అన్ని తత్వములు ఎందుకు ఈ యొక్క రిజర్వేషన్ యొక్క ఏకత్వం అక్కడ నిరూపిస్తూ వచ్చింది. కనుక నీ అన్నింటి ఎందు ఉండి కూడాను తాను దేనికి ఆ సంబంధం లేకుండా ఉంటుండాలి. కదిలే జలము లోపల చంద్రుడు కూడాను కదిలినట్టుగా కనిపిస్తాడు, కానీ కదలిక నీటిది కాని చంద్రుడిది కాదు. ఉండి తెలియగానే ఉన్నాడు, కదిలేది నీరు. ఈ కదిలే నీతి ఎందు ప్రతిబింబించేటువంటి చంద్రుడు కూడా కదిలినట్టుగా ఉంటున్నాడు. కాబట్టి చంద్రుడు కదులుతున్నాడు. దీవన్ యూ థింక్ యూ ఆర్. మలినమైన జలము లోపల చంద్రుడు మలినంగా కనిపిస్తున్నాడు. అదే దీవన్ అదర్ థింక్ యూఆర్ గుడ్ ఆర్ బ్యాడ్ అనేటువంటి ఇతరులు నిర్ణయిస్తున్నారు. దేన్ని బట్టి? నీ ప్రవర్తనను బట్టి నీవు మంచి చెడ్డ అంటున్నాడు. నీవు సరి అయిన ప్రవర్తన లేకపోతే నీ బ్యాడ్ బాయ్ అంటాడు, సరి అయిన ప్రవర్తన ఉంటే యు ఆర్ గుడ్ అంటాడు. అనేది ఎవరు? నీవు కాదు, అదర్ థింక్ యూ ఆర్. ఇంకా నిశ్చలమైన నిర్మలమైన జలము లోపల సూర్యుడు చక్కగా ప్రతిబింబిస్తూ ఉంటుంటాడు. ఐ థింక్ యూ ఆర్.
2: ఇది ఐ ఆమ్ ఇన్ ది లైట్ ఇన్ ది లైట్ అంటే నీకు స్వతంత్రం లేదు, నేను అతని స్వాధీనంలో ఉన్నాను, పరాధీనుణ్ణి, నేను ఈ దేహంలో ఉన్నాను, కాబట్టి ఐ ఆమ్ ఇన్ ది లైట్, నేను దేహంలో ఉన్నాను, బంధింపబడ్డాను. క్రమక్రమేణ విచారణ తలపి నో ది లైట్ ఈజ్ ఇన్ మీ, నాను ఈ లైట్ ఉండబట్టే నేను చూడగలుగుతున్నాను, నాను ఈ లైట్ ఉండబట్టే నేను వినగలుగుతున్నాను, నాను ఈ లైట్ ఉండబట్టే యోచించగలుగుతున్నాను. కాబట్టి లైట్ బయటది కాదు, లైట్ నాదే, నాలోనే ఉన్నది. ఇది రెండవ స్టెప్ వచ్చేసేస్తుంది. థర్డ్ స్టెప్ ఏంటంటే ఐ ఆమ్ ది లైట్, నాట్ ఇన్ నాట్ అవుట్, ఐ ఆమ్ ది లైట్. ఈ తత్వాన్ని పిప్పిరాజుకులు ఈ 6 మంది శిష్యులకు చక్కగా అర్థమయ్యే రీతిగా విద్యార్థులకు బోధిస్తూ వచ్చారు. మానవ తుర్యావస్థ అంటే ఏమిటి? ఇందులోనే ఆత్మతత్వం ఉంటుందా? నాయన, నీవు దేహరీతిగా అస్థిరమనుకున్నావు, కానీ సత్రరీతిగా మనోకల్పితం లోపల నీవు కూడా అది అసత్యమే అనుకున్నావు, కానీ సుషుప్తిలో అజ్ఞానం అనుకుంటున్నావు. జ్ఞాన అజ్ఞాన స్థితి రెండింటి యొక్క ఏకత్వమే స్వప్నము. స్త్రీమనేటువంటిది కేవలము ఒక అసత్యం కాదది, జ్ఞానాజ్ఞానముల యొక్క చేరిక. జాగ్రత్తలో ఉండేటువంటి ప్రపంచము కనిపిస్తుండాలి, ఇంకా అజ్ఞానంలో ఉండేటువంటి యొక్క దీనిని అనుభవిస్తున్నాము. నీవు గడిపైన పండుకున్నావే కాని ఏదో బొంబాయి దగ్గర బజార్లో చుట్టినట్టుగా నీకు స్వప్నం వచ్చింది, కానీ చుట్టేది ఎవరక్కడ? మైండే, బాడీ కాదు, బాడీ ఇక్కడే ఉంటుంది. బాడీ జాగ్రత్త, మైండ్ స్వప్నం, ఈ రెండింటి యొక్క ఏకత్వమే అజ్ఞానం. సరే, అజ్ఞానము జ్ఞానము అనేటువంటిది ఎట్లా వస్తుంది? నిన్న కూడా చెప్పాను, తెలిసి తగినటువంటి రీతిలో నీవు దాన్ని ప్రయత్నపూర్వకంగా సాధించకపోవటమే ఒక మాయా అజ్ఞానం అంటారు. భగవంతుడే, భగవంతుని ఏమని పిలుచుకుంటారు? కేశవాయనమా, మాధవాయనమా, మాధవుడు. మాధవుడు, మాధవుడు అనగా ఏమిటి? మా భూమి, మా లక్ష్మి, మా మాయా, ధవ హస్బెండ్, మాస్టర్, లీడర్. భూమికి పతి, భూమికి మాస్టర్, లక్ష్మికి పతి, మాయకు యజమాని. కనుక నీ భగవంతుని మాయోపాధి అని కూడా పిలుస్తూ వచ్చారు. ఆయన దేహంగా ధరించాడు భగవంతుడు. కనుక మాధవాదగా ఏమిటి? ఈ విధమైనటువంటి జ్ఞానాజ్ఞానముతో కూడి అజ్ఞానంలోనూ ఉన్నాడు, జ్ఞానంలోనూ ఉన్నాడు. అంటే జ్ఞానాజ్ఞానం రెండు తనలో లేవు. దీనిని సత్యభూతి అయినటువంటి ఆత్మ అన్నాడు. కనుక పరిశుద్ధమైన జలము లోపల పరిశుద్ధంగా కనిపించేటువంటి సూర్యుని యొక్క ప్రతిబింబమే ఇది ఆత్మ అన్నాడు. కానీ బృహస్పతి తృప్తిపడలేదు. స్వామి, నీవు ఏదో పరిశుద్ధమైన జలంలో కనిపించేటువంటిది పరమాత్మగా భావిస్తున్నావు, నాకు బోధిస్తున్నావు, కూడా నాకు సంపూర్ణంగా తృప్తి లేదు. నీటిలో నా ప్రతిబింబాన్ని చూస్తుంటే కదలిక లేదు, అన్ని అంగములు సుస్పష్టంగా కనిపిస్తున్నాయి, కానీ లెఫ్ట్ రైట్ గా కనిపిస్తుంది, రైట్ లెఫ్ట్ గా కనిపిస్తుంది. ఆ నీళ్ళల్లో మనం చూసినప్పుడు మన రైట్ అయి లెఫ్ట్ అయిగా కనిపిస్తా ఉంది, లెఫ్ట్ అయి రైట్ అయిగా కనిపిస్తా ఉంది. కాబట్టి ఇది నేను నమ్మను, ఇది ఆత్మ కాదు. సాక్షాత్ ఆత్మ సాక్షాత్ ఆత్మ, ఇది ప్రతిబింబాత్మ అన్నాడు. అనగా భక్తునికి ఈ విచారణ శక్తితో తన సత్యాన్ని గుర్తించుకోవడానికి తగిన అవకాశాన్ని ఇస్తూ వస్తున్నాడు ప్రజాపతి. అనగా మనం ఇది ఏది ఆత్మ కాదు, అదంతా కేవలం ప్రాకృతమైనటువంటి ఇవన్నీ. అయితే ఇందులో కూడా ఆత్మ ఉంది, ఆత్మకు రూపము లేదు, ఆత్మకు నామము లేదు. అన్ని నియమములు అన్ని పేర్లు దానివే, అన్ని రూపములు తనవే. ప్రత్యేకించి పర్టికులర్గా ఒక్క రూపనామములు లేవు. ఇంక ఏమి స్వామి రూపము? అప్పుడు చెప్పారు, నువ్వు నా ఆజ్ఞను శిరసావహించి ధ్యానంలో కూర్చోమన్నాడు. కూర్చున్నాడు, అది సత్యము కాదు, ఇది సత్యము కాదు, ఇది సత్యము కాదు, ఇది సత్యం ఏంటి, వాట్ ఈస్ ట్రూత్, ఇవన్నీ చెప్పిన వాడు ఎవరు? ఈ నీటి బిందువులో చూడమన్నావు, స్త్రీములో చూడమన్నావు, కేవలం సుశక్తిలో చూడమన్నావు, తురీయములో చూడమన్నావు, ఇవన్నీ బోధించిన వాడెవరు? గురువి, ఇది నీ ప్రజాపతి. ఆ ప్రజాపతే ఆత్మ అని ధ్యానంలో కూర్చున్నాడు. అక్కడ కోటి సూర్య కాంతితో దివ్యమైనటువంటి ఒక జ్యోతి ప్రారంభమైంది, అదే ఆత్మ. సూర్యచంద్రాదులను వెలిగించేది కూడా అదే ఆత్మ. సర్వేంద్రియములను ప్రకటింపజేసేది ఆత్మనే. ఈ ఈహపరములకు ఆనందాన్ని అందించేది ఆత్మనే. కరణములకు ప్రకాశమే. ఈ ప్రకాశము ఎక్కడ ఉంటుందా? అది అజ్ఞానములోనే ఉంటుంది. అది జ్ఞానము అప్పుడు చెప్పారు, అజ్ఞానంలోని ప్రజ్ఞానము, ప్రజ్ఞానంలోని పరంజ్యోతి, పరంజ్యోతి పరమాత్మ స్వరూపము. అజ్ఞానంలోని ప్రజ్ఞానము, ప్రజ్ఞానంలోని పరంజ్యోతి, పరంజ్యోతి పరమాత్మ స్వరూపము. కనుక ఈ అజ్ఞానం లోపలనే ఉంటుంది అది మనకు ప్రజ్ఞానము. ఒకటి భగవంతుని కూడా ప్రశ్నించారు, యమలోకవాసులు, స్వర్గలోకవాసులు, స్వామి మీ పర్మనెంట్ అడ్రస్ ఏమిటి, మీరు స్వర్గలోకంలో ఉంటారా లేక కైలాసంలో ఉంటారా లేక ఇంకే విధమైనటువంటి యొక్క దీంట్లో ఉంటుంటారా, ఎక్కడ ఉంటారు మీరు చెప్పమని చెప్పారు. వైకుంఠం కుంఠితం కాదని వైకుంఠము. కాబట్టి వైకుంఠ వాసులు ఉండడానికి మీకు ఎక్కడ అడ్రస్ వేసేది, ఎక్కడ చూసినా కుంఠితం కానటువంటిది, కాబట్టి వైకుంఠం ఎక్కడ పోతుంది అడ్రస్, కనుక మీరు ఎక్కడ ఉంటారో దీనికి తెలపమని చెప్పారు. నాయన నా పర్మనెంట్ అడ్రస్ నరకము అన్నా. అరే అది భగవంతుడు స్వర్గంలో ఉండకుండా, వైకుంఠంలో ఉండకుండా, కైలాసంలో ఉండకుండా నరకంలో ఉంటున్నాడే, ఏమిటిది ఆశ్చర్యము, తమాషలు చెప్తున్నాడా లేదు సత్యంగా బోధిస్తున్నాడా అని ప్రార్థించారు. వైకుంఠం కాదు అసత్యం కాదు ఇదే సత్యము అన్నాడు. ఎంత సత్యం స్వామి, నీవు నరకంలో ఎందుకు ఉండాల్సి వచ్చింది, పాపం చేసినా నరకంలో ఉండాలి. నాయన ఆ నరకవాసులే నన్ను ఎదుకున్న ఎక్కువగా ప్రార్థిస్తుంటారు కనుక నేను అక్కడే ఉండవలసి వచ్చింది. ఉండేటటువంటి వారు నన్ను తలవనైనా తలవరు, సంతోషంలో ఉండేటటువంటి వారు నన్ను ఎవ్వరూ ఆశించరు, ప్రేమలో ఉండేటటువంటి వారే నన్ను నిరంతరము ఆశిస్తుంటారు. అందువల్ల లోకంలో సంకటం వస్తే వెంకటరమణ అంటారు, ఆ దుఃఖం వచ్చినప్పుడే భగవంతుని ప్రార్థిస్తారు. కనుక నీ నరకమే నా యొక్క నిజస్థానం అన్నాడు. అనగా కష్టపడేటువంటి వారి దగ్గరని దైవ ప్రార్థన హృదయపూర్వకంగా ఉంటాయి. అన్నీ సుఖంగా ఉంటే దైవము కనిపించడు, ఇంకేది కనిపించదు. కలిమి కలిగిన నాడు కైలాసపతి నయన ధిక్కరించి పాటు తిరుగుతుండు. కలిమి కలిగిన నాడు కైలాసపతినైనా ధిక్కరించి పాపి తిరుగుతుంది. తొలగగానే కనిపించు లోకం ఇప్పుడు నేను కనిపిస్తాను ఆయన, అంతవరకు నేను కనిపించను. నాకు గాడ్ రేజే వైకుంఠము, ధనమే స్వర్గము, సుఖమే కైలాసము, నాకు దేవుడే అక్కర్లేదని కనుక కష్టమైనటువంటిది ప్రజలకు అందించడంలో భగవంతుని ప్రీతితో అందించేటువంటివి కానీ దేశంతో ఇచ్చేటువంటివి కాదు. అది కనుక మధ్య మధ్య మనకు కష్టం కలగాలి, అదే సంభవించాలి, అప్పుడే మనకు సరి అయినటువంటి యొక్క విచారణ శక్తి మనలో వస్తుంది. పాండవులు మహా సంతోషమైనటువంటి స్థితి లోపల వారు రాజ్యం లేనటువంటి సమయంలో ఎప్పుడూ కృష్ణుని స్మరించలేదు. కుంతీదేవుడు అదే చెప్పింది, కృష్ణ యుద్ధం అయిన తర్వాత నా కుమారుని పంచ ప్రాణములుగా తిరిగి కాపాడుకుని వచ్చావు, నీకు ఇది నా నమస్కారము అని. 100 మంది పుత్రులుండి కూడా నువ్వు ఎవరూ ఇందులో దక్కలేదు, పుత్రులు నీవు పంచప్రాణములుగా కాపాడినావు, ఇది నా సాష్టాంగ నమస్కారం అని. అత్త నీకేం కావాలి కోరుకో, తప్పుడు నీకు కూడా అభిష్టాన్ని నెరవేరుస్తానండి. నాయన కృష్ణ నేను అడగమన్నావు కనుక నేను అడుగుతున్నాను, నాకెప్పుడు కష్టములే ప్రసాదించమని అనుగా చెప్పింది. నాకు కష్టమనే ప్రసాదించమని చెప్పింది. ఏంటిది కష్టాన్ని కోరుతావా, ఇంతకాలం 12 సంవత్సరాలు 14 సంవత్సరాలు అడవిలో ఉంటుంది ఈ కుమారులు అంతా అవస్థపడ్డావు, వాళ్ళు అవస్థపడుతున్నారని రాత్రి పౌరు నీవు చింతిస్తూ కూర్చున్నావు, ఇంకా కష్టాన్ని ఎందుకు కోరుకుంటుంది. కృష్ణ నేను పాండురాణిగా ఉండినప్పుడు నిన్ను ఒక్క క్షణమైనా స్మరించలేదు, నాకు ఈ కష్టాలన్నీ రావటం చేత క్షణం కూడా కృష్ణ ఆపద్బాంధవ, కృష్ణ ఆపద్బాంధవ అని నిన్ను స్మరిస్తున్నాను. కనుక నిన్ను స్మరించాలంటే నాకు కష్టమే ప్రసాదించండి. కనుక మానవులకు కష్టాలు వస్తుంటాయి, కష్టాలు రావాలని నేను కోరను, సుఖంగానే ఉండాలి, కానీ వచ్చినప్పటికీ మనం ఏమాత్రము భయపడకూడదు, దాన్ని సాధించడానికి తగినటువంటి యొక్క శక్తిని కూడా మనం పెంచుకోవాలి. ఏమిటి ఈ కష్టాలు, అన్ని కదిలిపోయే మేఘాలు, సుఖం ఎంత అస్థిరమో కష్టమో అంత అస్థిరమే, కాబట్టి రెండు కూడా టెంపరీ అవుతుంది, ఎంత త్వరగా పోతుందో అది ఎంత త్వరగా వస్తుంది. పౌర్ణమి పౌర్ణమి పౌర్ణమి ఎంతో ఆనందంగా ఆ మూన్ లైట్ చూసి మూన్ లైట్ డిన్నర్ గుడిలో పెట్టుకుంటారు. కానీ ఆ మూన్ లైట్ ఎన్ని దినములు, ఒక దినమే, తగ్గిపోతూ తగ్గిపోతూ తగ్గిపోతూ తిరిగి అమావాస్య ప్రారంభమవుతుంది. అమావాస్య వచ్చింది చాలా చీకటిగా ఉంది అనుకుంటే రెండవ రోజే మూన్ లైట్ స్టార్ట్ అవుతుంది. అన్నింటినీ కూడా ఒకదానికొచ్చి మార్పు చెందేటువంటివి కానీ స్థిరమైనవి కాదు, అన్నిటికీ స్థిరమైనటువంటిది ఒక ఆత్మతత్వమే. తృప్తిలాలు చెప్పాడు నాయన, ఆత్మతత్వం అనేటువంటిది కేవలము తుర్యావస్థ స్థితి అందు ఒక జ్యోతిర్మయంగా ఉంటుంటాడు. ఈ జ్యోతి గణవంతుడుగా ఉంటుంటుంది. కనుక ఆ ప్రణవతత్వం నుంచి ప్రారంభమవుతుంది ఈ జ్యోతి. ప్రణవతత్వం నుంచి ఎందుకు జ్యోతి ప్రారంభమవుతుంది? చక్కగా గుర్తించాలి. సృష్టి అనేటువంటిది ఒకటి జరిగింది. సృష్టి అనగా ఏంటి? ఒక పని చేయటము. అక్కడ కదలిక జరిగింది. ఎక్కడ కదలిక జరుగుతుందో అక్కడంతా కంపం ఉంటుంది. ఎక్కడ కదలిక ఉంటుందో అక్కడంతా సౌండ్ ఉంటుంది. సృష్టి అనేటువంటిది ఒక కర్మ జరిగేటప్పటికీ ఆ కర్మ నుంచి కూడా ప్రణవము అనే ఒక శబ్దం ప్రారంభమైంది. నిజంగా మీరు చక్కగా సైంటిస్టులు కూడా దీన్ని బాగా తెలుసు. మన కన్ను కూడాను కదులుతూ ఉంటుంది. కదులుతూ ఉండినప్పటికీ అక్కడ శబ్దం ఉంది. దాంట్లో మనకు వినిపించడం లేదు, కానీ ఎక్కడ కదలిక ఉందో అక్కడ శబ్దం ఉంది. శబ్దము లేని కదలిక ఉండడానికి వీలే లేదు. కనుకనే కదలికే సృష్టి, దాని ప్రతిధ్వనే ప్రణవం. ఆ సృష్టియే జ్యోతి. ఆ ప్రకాశం నుంచినే సర్వము ప్రారంభమవుతుంది. ఒక్క భగవత్ సృష్టి లోపల ఒక్క యంత్రమే ఈ సూర్యుడు. ఇలాంటి సూర్యులు కోట్లకు ఉంటున్నారు. కోట్ల కంటే కూడా ఇంకా చాలా తక్కువే. ఒక మిల్కీ వే అనేటువంటిది చిన్నదిగా కనిపిస్తుంది మనకు. ఆ మిల్కీ వే లోపల కొన్ని బిలియన్ స్టార్స్ ఉన్నాయి. అలాంటి మిల్కీ వేస్ ఎన్నో ఉంటున్నాయి. అందులోపల మనకు కనిపించే సూర్యుడు ఏదో చిన్న నక్షత్రం వంటి వాడు. మనకు దగ్గరలో ఉంటున్నాడు అంటే ఎంత దగ్గరలో ఉంటున్నాడు? 10 కోట్ల మైళ్ళ దగ్గరలో ఉంటున్నాడు. 10 కోట్ల మైళ్ళు దగ్గర. నక్షత్రాలు చూస్తామంటే ఎంత దూరం ఉందో చెప్పడానికి వీలు. కొన్ని నక్షత్రాల యొక్క వెలుతురు ఈనాటికి కూడాను కొన్ని కోట్ల సంవత్సరం అయినప్పటికీ ఆ వెలుతురు ఇంకా భూమి పైన పడ్డం లేదు. ఇంకా పది బయలుదేరి వస్తూనే ఉంది. కనుక ఈ విధమైనటువంటి ఇంత విశాలమైనటువంటి దృష్టిలో ఇక భగవంతుని యొక్క ప్రకాశం ఎంత గొప్పది వస్తుందండి. ఈ చిన్న నక్షత్రములు ఈ సూర్యుడి అంటే ఇంత ప్రకాశం ఉండాలి. అందుకే భగవద్గీత లోపల కోటి సూర్య కాంతి అన్నారు. అదే ఆత్మతత్వం. సర్వమునే వెలిగించేది అదే. సర్వమును కలిగించేది ఆత్మనే. పరమునకు పరమునకు ఆత్మనే. ఈ విధంగా జవాబు చెప్పి సుకేశునకు తృప్తిపరిచాడు. ఇంకా 4 ఉన్నారు శిష్యులు. ఆ 4 లోపల ఇద్దరిదైపోయింది. కనుక ఇంకా 4 కూడాను ముందు మాట్లాడగా

ఇప్పటిదాకా 1993 నవంబర్ మొదటి వారంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు కఠోపనిషత్ మీద ధారావాహికంగా ప్రసాదించిన దివ్యోపన్యాసములలో ఒక దివ్యోపన్యాసం మీరు విన్నారు.

0: సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య బోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: మన యొక్క నేత్రములందు కూడను చెడ్డ దృశ్యమును మనము చూచినప్పుడో, లేక మన యొక్క శత్రువులను చూచినప్పుడో మన యందు ఒక విధమైన ఉద్రేకము బయలుదేరుతుంది. మనకు ప్రియమైన మిత్రులను తల్లిదండ్రులను చూచినప్పుడు మనలో ఆనందము అభివృద్ధి చెందుతుంది. ఈ ఆనందమునకు ఈ ఉద్రేకమునకు కారణము మన దృష్టియే. సమస్త ప్రపంచమునకు మనసే ఆధారము. పంచేంద్రియముల కార్యకలాపములన్నీ మనస్సుపైననే ఆధారపడి జరుగుతాయి. శబ్ద స్పర్శ రూప రసగంధాదులు అన్నీ కూడను మనసునందే ఆవిర్భవించినవి. మన యొక్క భూత భవిష్యత్ వర్తమానములు కూడను మనసునందే ఉద్భవించినవి. బాల్యము, కౌమారము, యవ్వనము, వార్ధక్యములన్నీయూ కూడను ఈ మనసునందే పుట్టినవి. ఏతావాత సమస్త ప్రపంచమునకు మనసే ఆధారము, మనసే మూలము. మనసే లేకుండినా మనిషే లేడు, మనిషే లేకుండినా ప్రపంచమే లేదు. కనుక ఈ ప్రపంచమంతయూ కూడను మనసుచేత కట్టబడినది.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. బాబా జీవన చరితం దివ్య ప్రేమ భరితం కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నది సాయి ప్రసన్న. మరి ఈనాటి కథలోనికి వెళదామా? స్వామి విద్య యొక్క పరమార్థాన్ని గురించి బోధిస్తూ ఒక సందర్భంలో, మానవునికి సత్ప్రవర్తన దైవభక్తితో కూడిన జీవితం గడపటం నేర్పకుండా కేవలం వృత్తిపరమైన నైపుణ్యం మరియు యుక్తులను మాత్రమే బోధిస్తే అటువంటి విద్య ఆ వ్యక్తికి సమాజానికి కూడా హానికరం అని విద్యాబోధకులను, విద్యారంగంలోని నిపుణులను హెచ్చరించారు. సమకాలీన సమాజాన్ని పట్టిపీడిస్తున్న రుగ్మతలను గురించి స్వామి మాట్లాడుతూ, ఈనాడు మనకు కావలసింది నూతనమైన ఒక సాంఘిక వ్యవస్థ కాని రాజకీయ ఆర్థిక విప్లవం కాని కాదు. సత్శీలవంతులైన స్త్రీ పురుషులు ఈనాడు సమాజానికి అత్యవసరం అని చెప్పారు. ఈనాడు మానవజాతి ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య శీలానికి విపత్తు ఏర్పడటమే. ఇట్ ఈస్ ఎ క్రైసిస్ ఆఫ్ క్యారెక్టర్. ఇంతవరకు కని విని ఎరుగని ఈ ఘోర విపత్తు ఆధునిక మానవుని నూతన ప్రపంచం కావాలా లేక అసలు ప్రపంచమే అంతమైపోవాలా అనే సందిగ్ధావస్థలో పడేసింది. ఏమిటి నూతన ప్రపంచం? దీని అర్థమేంటి? నిజం చెప్పాలంటే నూతన ప్రపంచమంటే బాధారహితమైన ప్రపంచం కాదు. మానవుడు తన తోటి మానవులను బాధలకు గురి చేయని హింసారహితమైన లోకం. ఇది అంధకారరహితమైన లోకం కాదు. అజ్ఞానాంధకారమును దూరం చేసి జ్ఞాన ప్రకాశాన్ని ప్రపంచమంతటా నింపగలిగే ఆత్మవిశ్వాసమును పెంపొందించుకున్న మానవులు కల లోకం. ఇది మృత్యురహిత లోకం కాదు. శాశ్వతమైన అమృతతత్వమును సాధించే జ్ఞాన సంపదను పెంపొందించుకున్న లోకం. ఇది ముక్తి కోసం స్వర్గంలోని దైవ సహాయాన్ని అర్థించే లోకం కాదు. దివి నుంచి భూమికి దిగివచ్చిన అవతార పురుషునితో చేయి చేయి కలిపి భువిపై దివిని స్థాపన చేయగల మానవులు గల లోకం. ఈ భూలోక స్వర్గంలో తిండి బట్ట ఆశ్రయం లేనివారు ఒక్కరు కూడా ఉండరు. అవసరంలో ఉన్న ప్రతి ఒక్కరికి వైద్య సహాయం, మందులు అందించబడతాయి. ఈ నూతన ప్రపంచంలో కన్ను తెరిచిన శిశువులెవ్వరికీ చదువుకోవలసిన చోట ద్వారాలు మూయబడి ఉండవు. ప్రతి ఒక్కరికీ సరియైన విద్యావకాశాలు కల్పించబడతాయి. క్లుప్తంగా చెప్పాలంటే, ప్రతి వ్యక్తి యొక్క మౌలిక అవసరాలు తీర్చడం, ప్రతి వ్యక్తి యొక్క సహజీవన సూత్రాన్ని అలవరుచుకుని అంతరంగంలో శాంతిని, సాటి వారితో, ప్రకృతి మాతతో సామరస్యంతో జీవించే కళను అభ్యసించడం ఈ నూతన ప్రపంచం యొక్క ధ్యేయం. నిజానికి నూతన మానవుడే నూతన ప్రపంచాన్ని నిర్మించగలడు. నూతన విద్య ద్వారానే అట్టి నూతన మానవ ఆవిర్భావం జరుగుతుంది. స్వామి ఇట్టి నూతన విద్యను తమ ఉన్నత విద్యాసంస్థల ద్వారా అప్పటికే ప్రపంచానికి కానుకగా ప్రసాదించారు. ఆత్మవిద్యయే విద్య యొక్క పరమావధి. ద సోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ ద ఎడ్యుకేషన్ ఆఫ్ ద సోల్ అని ఉద్ఘాటించి స్వామివారు ఈ నూతన విద్యా విధానాన్ని రూపొందించారు. ఈ నూతన విద్యా విధానము లౌకిక ఆధ్యాత్మిక విద్యల నవ్య భవ్య సమ్మేళనాత్మకమైనది. ఇది స్వామి నెలకొల్పిన స్కూళ్లు, కాలేజీల్లో బోధింపబడే శ్రీ సత్యసాయి సమగ్ర విద్యా విధానంపై ఆధారపడి ఉంటుంది. స్వామి ప్రవేశపెట్టిన ఈ నూతన విద్యా విధానం లక్ష్య సాధనలో ఆదర్శవంతము, సిద్ధాంతరీత్యా ఆచరణయోగ్యము మరియు దేశకాల పరిస్థితులకు అనుకూలమైన విధానం. మానవుని వ్యక్తిత్వంలో అతి ముఖ్యమైన అంశాలైన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తుల వికాసానికి దోహదం చేసే సమగ్రమైన విద్యను బోధించి స్త్రీ పురుషులను పరిపూర్ణ వ్యక్తులుగా తీర్చిదిద్దడమే ఈ విద్యా విధానం యొక్క ధ్యేయం. ఈ వినూత్నమైన విద్యా విధానానికి పునాదులుగా పేర్కొనదగిన సిద్ధాంతాలను స్వామి విద్యావాహినిలో స్వయంగా పొందుపరిచారు.

స్వామి ప్రప్రథమంగా నెలకొల్పిన ఉన్నత విద్యాసంస్థ 1968వ సంవత్సరంలో అనంతపురంలో స్థాపించబడిన శ్రీ సత్యసాయి మహిళా కళాశాల. రెండవది 1969వ సంవత్సరంలో బృందావనంలో నెలకొల్పబడిన బాలుర కళాశాల. విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి నివసించే ఈ రెసిడెన్షియల్ కళాశాలలో ప్రాచీన గురుకులాలు ఆధునిక పద్ధతులలో పరిసరాలలో తిరిగి ప్రత్యక్షం కావడం మనం చూడొచ్చు. స్వామి నెలకొల్పిన ఈ ఆధునిక గురుకులంలో విద్యాబోధన పూర్తిగా ఉచితంగా జరగాలనే మౌలిక సూత్రము చాలా ఖచ్చితంగా పాటింపబడుతుంది. విద్యారంగంలో కూడా వ్యాపార ధోరణి విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రాథమిక స్థాయి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ వరకు పూర్తిగా ఉచిత విద్య గడపడం ఒక అద్భుతమైన విషయం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ విద్యాసంస్థలు అచిరకాలంలోనే ఉన్నత విద్యారంగంలో శీల నిర్మాణమనే ప్రక్రియలో గొప్ప పేరును పొందాయి. 1979వ సంవత్సరంలో ప్రశాంతి నిలయంలో పురుషుల కళాశాల ప్రారంభించబడింది. ఈ మూడు కళాశాలల్లో ఆంధ్రప్రదేశ్లోని రెండు కళాశాలలు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి, కర్ణాటక రాష్ట్రంలోని బృందావన్ కళాశాల బెంగుళూరు విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్నాయి. ప్రశాంతి నిలయంలో బాలుర కళాశాల నెలకొల్పి సంవత్సరం తిరగకుండానే అక్కడ ఈ మూడు కళాశాలలను కలిపి ఒక స్వయం ప్రతిపత్తి గల విశ్వవిద్యాలయంగా రూపొందించాలని భగవాన్ తన సంకల్పాన్ని వెల్లడించినప్పుడు స్వామికి అత్యంత సన్నిహితులైన అనుయాయులు ఇది సంభవమా అని ఆశ్చర్యచకితులయ్యారు. ఆ రోజుల్లో స్వయం ప్రతిపత్తి గల కళాశాలల సంఖ్య చాలా తక్కువ. 2 దశాబ్దాల క్రితం స్థాపించబడి పీజీ కోర్సులు నిర్వహిస్తున్న కళాశాలలకు కూడా స్వయం ప్రతిపత్తి లభించలేదు. పైగా అప్పట్లో ప్రశాంతి నిలయం మరియు బృందావనంలోని కాలేజీలలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ మాత్రమే నడపబడుతున్నాయి. అలాగే అనంతపురంలోని మహిళా కళాశాలలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుతో పాటు ఒక్క తెలుగు భాషలోనే పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సు ఉంది. అయితే పుట్టపర్తిలో నెలకొల్పబడే విశ్వవిద్యాలయం గురించి స్వామి ప్రస్తావించడం మాత్రం అది మొదటిసారి కాదు. అప్పటికి దాదాపు 30 సంవత్సరాల కిందటే, అంటే 1951వ సంవత్సరం డిసెంబర్ నెలలో స్వామి ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఆ విషయాన్ని కస్తూరి గారు ఈ విధంగా చెప్పారు. బాలబాలికల కొరకు విద్యాసంస్థలను నెలకొల్పే ప్రయత్నంలో బుక్కపట్నంలో హైస్కూల్ను నెలకొల్పటం స్వామి చేపట్టిన మొట్టమొదటి కార్యం. ఆ పాఠశాల కమిటీ అధ్యక్షులు, పోషకులు, వ్యవస్థాపకులు సర్వం స్వామే. ప్రారంభం నుంచి ఆ పాఠశాలను ఎంతో జాగ్రత్తగా పెంచి పోషిస్తూ సర్వతోముఖాభివృద్ధిగాంచేటట్లు విద్యారంగంలోనూ ఇతరత్రా కూడా ఆ జిల్లాలోనే ఆదర్శవంతమైన పాఠశాలగా పేరు తెచ్చుకునేందుకు స్వామి ఎంతో కృషి చేశారు. ఒకసారి ఆ పాఠశాల వార్షికోత్సవ సభలో కస్తూరి గారు కూడా ఉన్నారు. సభకు ఆనాటి ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ మంత్రి శ్రీ కోటిరెడ్డి గారు అధ్యక్షులుగా విచ్చేశారు. భగవాన్ బాబావారు అచ్చు వేయించిన ఆహ్వాన పత్రికలో కస్తూరి గారి పేరు కింద పీహెచ్డి అనే గౌరవ పట్టాను చేర్చారు. అంతేకాకుండా వారి హోదాను ప్రిన్సిపాల్ అని కూడా ఆ పత్రికలో ముద్రించారు. ఆహ్వాన పత్రికలో ఎన్ కస్తూరి ఎంఏ బిఎల్ పీహెచ్డి ప్రిన్సిపాల్ డిఆర్ఎం కళాశాల దావణగిరే అని ప్రచురితమై ఉండటం చూసి ఒక్కసారి కస్తూరి గారికి కంటనీరు పెల్లుపుకింది. అయితే మెడ్రాసు మైసూరు విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డి డిగ్రీ తీసుకోవాలనే కోరికతో అప్పట్లో వారికి ఇష్టమైన కొన్ని అంశాలపై పరిశోధనా వ్యాసాలు రాసి ఆయన దగ్గర పెట్టుకున్న మాట మాత్రం నిజం. కాని అవన్నీ అసంపూర్ణంగానే మిగిలిపోయాయి. పీహెచ్డి డిగ్రీ కోసం వారు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఆ కార్డు తీసుకుని స్వామి పాదాలపై పడి, "స్వామి, నేను పీహెచ్డి చేయలేదు, నాకు ఆ అర్హత లేదు" అని నిజం వెల్లడించారు. స్వామి నవ్వుతూ కస్తూరి గారి వీపు తట్టి, "కాదు, నువ్వు పీహెచ్డివే" అన్నారు. అక్కడే ఉన్న వారి మిత్రులు శ్రీ కేశవ విఠల్ మధ్యలో అందుకుని, "స్వామి,
ఏ విశ్వవిద్యాలయం నుంచి అని అడిగారు. అప్పుడు స్వామి అతని వైపు చూసి, పుట్టపర్తి విశ్వవిద్యాలయం నుంచి అని చెప్పారు. అంటే పుట్టపర్తిలో విశ్వవిద్యాలయాన్ని స్థాపించే సంకల్పం అప్పటికే ఆయన బృహత్ ప్రణాళికలో ఉంది

స్వామి జీవితంలోని మరిన్ని విశేషాలతో మళ్లీ కలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంపై మీ సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి రాసి పంపగలరని కోరుతున్నాం. సాయిరాం.

స్వామి ఎవరు, నీవెవరు, నీకు స్వామికి మధ్య ఉండే సంబంధం ఎట్లా ఉంటుంది? ఇక్కడ పశ్చిమ దేశాల్లో మాలో చాలామందిమే స్వామి గురించి విన్నవాళ్లు చెప్పినందువల్లే స్వామి గురించి తెలుసుకోవటం మొదలైంది. ఎల్సీ కోవాన్, నా అర్ధాంగి మాగ్డలెన్ ఇలాంటివారు కొందరు మాత్రం ఒక విలక్షణ మార్గంలో తెలుసుకున్నారు. ఎల్సీ బలమైన అంతఃశక్తి ప్రోద్బలంతో ఒక దివ్యగురువు ఉండాలని, ఆ పరమగురువులు శ్రీ సత్యసాయి బాబావారేనని తన అంతర్దృష్టితో తెలుసుకుంది. మాగ్డలెన్ నడక నేర్చుకునే వయస్సులో వాళ్ల ఇంటి తోటలో మూలగా ప్రత్యేక రూపంలో ఉన్న షిరిడీ సాయిబాబాను దర్శించి దాదా దాదా అంటూ దొగాడుతుంటే వాళ్ల నాన్నకి సందేహం కలిగింది. పోయిన సంవత్సరం మేము ఇండియాలో ఉన్నప్పుడు స్వామి మాగ్డలెన్తో అప్పుడు కనబడ్డ దృశ్యం నిజమేనంటూ ధృవపరిచారు. కాని మాలో ఎక్కువ మంది మాత్రం శ్రీ సత్యసాయిబాబాను గురించి ఎవరో చెప్పగా విన్నవాళ్లమే. మొట్టమొదటి సమాచార కెరటం బాబ్ రేమర్ నుండి కాలిఫోర్నియా వచ్చింది. తర్వాతి కెరటం ఇంద్రాదేవి, ఆమె స్నేహితుల నుంచి వచ్చింది. ఇంద్రాదేవి మద్రాసులో ఆమె స్నేహితుడైన మర్ఫెట్ నుంచి విన్నది. బాబ్ రేమర్ ఇండియాలో ఉన్నప్పుడు మర్ఫెట్ అతని నుంచి తెలుసుకున్నాడు. బాబ్ రేమర్ తన స్నేహితురాలి నుంచి విన్నాడు. తర్వాత ఆమె అతని భార్య అయింది. ఆమె యూరోపియన్ స్నేహితుని ద్వారా వింది. ఈ సమాచారపు గొలుసుకి మొదటి లింకు ఎక్కడుందో ఎవ్వరికీ తెలీదు. చివరికి సాయిబాబా గారిని కలుసుకున్నప్పుడు వారిని గురించి మరికొంత తెలుసుకున్నాం. పశ్చిమ దేశవాసుల బృందంలో స్వామివారు కూడా వారితో పాటుగానే కింద కూర్చుని వాళ్ల ఆధ్యాత్మిక సందేహాలని ఆహ్వానిస్తూ సంతృప్తికరమైన సమాధానాల్ని అందిస్తున్నప్పుడు భగవాన్కు దగ్గరగా కూర్చుని, ఈ సుకుమార ఆకారం చిక్కని గోధుమరంగు శరీరంతో బంగారు జలతారు గోధుమరంగు ఉంగరాల తలకట్టుతో ఆ మధుర మోహన ముఖారవిందాన్ని కథలు కథలుక ఆయన్ని గురించి ఎంతో విన్న మేము మా సమస్త ఇంద్రియాలు చైతన్య దశలో ఉండగా మేము ఈ అసామాన్య పురుషుణ్ణి మాకు సాధ్యమైనంత పరీక్షగా గమనించేవాళ్లం. మా మనస్సు బుద్ధి సంపూర్ణంగా జాగృతమై ఉండేవి. ఆలోచనకి అభిప్రాయానికి అనుగుణంగా ముఖకవళికలు తక్షణం మెరుపువేగంతో మారిపోతుండేవి. అమాయకత్వంతో కూడిన ఆకర్షణ గల ప్రేమ, మధురమైన పసివాడి చిరునవ్వు ఆ మోములో తాండవించేవి. హాస్యంతోనూ కుశాగ్ర బుద్ధితోనూ ఆ కలువకన్నులు మెరిసిపోతుండేవి. ఆ మాటలు ప్రేమతోనూ మాధుర్యంతోనూ మాతృమూర్తి స్వరంలా ఉండేది. సంతోషపూర్వకంగా ఆత్మీయుని స్వరంలాగా, ఓ స్నేహితుని స్వరంలాగా ఉండేది. ఒక్కొక్కప్పుడు తీవ్రంగానూ కఠినంగానూ తండ్రి గొంతులా ఉండేది. వారి శరీరం కూర్చోవటం, లేవటం, కదలటం ఒక ప్రత్యేక అలంకారపూరితంగా తేలికగా ఓ నది ప్రవహిస్తున్నట్లుండేది. ఆ చేతులు ఎప్పుడూ ఏదో చెబుతున్నట్లు ఉండేవి. ఆ తలలో నుంచి సన్నని సువాసన చుట్టూ గాలిలో ఆవరించేది. మాగ్డలెన్ అది మల్లెపూల వాసననేది. మార్చిలో మేము తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు హోనోలూలులో నేను ఆ సువాసనతోనే మేల్కొన్నాను. 10-12 సెకండ్ల పాటు నన్ను ఆ వాసన అలుముకుంది. భగవాన్ సెంట్లు రాసుకోరు. ఆ విషయం నాకు స్వామివారి సన్నిహిత వర్గాల నుంచి బాగా తెలుసు. అయినా ఆ సువాసన వారు ఎక్కడుంటే అక్కడ గాలిలో వ్యాపించి ఉండేది. వారికి దగ్గరగా కూర్చున్నప్పుడు ఒక అనిర్వచనీయమైన సౌందర్యం, ప్రేమ, కరుణ ఆ గది అంతా నిండి మమ్మల్ని చుట్టుముట్టినట్లు అనిపించేది. అదంతా శ్రీ సాయిబాబా గారి నుండి వస్తున్నట్లు మాకు స్పష్టమయ్యేది. మా హృదయాల్లోంచి హఠాత్తుగా ఒక అనిర్వచనీయానందం ఉప్పొంగి మనస్సులు శాంతిని పొందగలిగేవి. అంతటితో మా ఆలోచనలన్నీ అంతమయ్యేవి. మా మామూలు ప్రపంచం మాయమై గతంలో కలిసిపోయేది. సుఖ సంతోషాలతో కూడిన శాంతిమయమైన ఈ వర్తమాన స్థితే నిజమనిపించేది.
కనుల నుంచి ఆనంద బాష్పాలు జలజలారాలేవి. మాలో కొంతమంది ఏడ్చేవారు కూడా. మాకు ఈ స్థితి, మా ఆధ్యాత్మిక ప్రశ్నలకి భగవాన్ సమాధానం చెప్పేటప్పుడు మరీ ఎక్కువగా అనుభూతమయ్యేది. ఆ లోతుల నుంచి వచ్చే ఆధ్యాత్మిక విజ్ఞానం యొక్క సత్య ప్రదర్శనానికి తట్టుకోలేని మా మనస్సులు పులకించి పరవశించి మైమరచిపోయేవి. బాహ్యేంద్రియాలకు స్వామి ఒక మానవుడిగా కనిపించినా మాలో ఉన్న సూక్ష్మగ్రహణ శక్తి అంత సులభంగా తృప్తిపడేది కాదు. లోతుల్లోకి దిగి పరిశోధనలకు పూనుకుంటే ఆ ప్రశ్నకు ఇంకా పదును పెట్టినట్లయ్యేది. అసలు స్వామి ఎవరు? ఎవరైనా ఆ నిగూఢ విషయాన్ని ఎట్లా తెలుసుకోగలరు? ఇలాంటి స్థితిలో ఇంద్రియజన్య జ్ఞానం అసమగ్రమని తెలిపోతుంది. అది దృశ్యపటాన్ని మించిపోలేదు. అంటే చూడటం, వినటం, తాకటం వీటి వల్ల కలిగే జ్ఞానాన్ని మించిపోలేదన్నమాట. అలాంటి విషయావలోకనకు నిత్యానిత్య వస్తు వివేకశీల యుక్తమైన బుద్ధి, నిర్లిప్తమైన మనస్సు చాలా వరకు అవసరమవుతాయి. స్వామి ఎవరో అన్వేషించటానికి బుద్ధి రెండు మార్గాలను చూపుతుంది. స్వామి ఒక మహాద్భుత సంభవంగా ఇండియాలో ఆవిర్భవించారు. అందువల్ల ఇండియాలో ఇండియన్లు స్వామిని ఏ దృష్టితో చూస్తున్నారు అనేది మనం తెలుసుకోవటం ముఖ్యం. కస్తూరి గారు అనువదించిన వారి మాటలను మనం జాగ్రత్తగా పరిశోధించినట్టయితే వాటిలో తానెవరో స్వామి ఏమైనా సూచించారేమో మనకి తెలుస్తుంది. ఎవరైనా ఒకరు స్వామి ఎవరు అంటూ ప్రశ్నిస్తూ సంభాషణా ధోరణిలో స్వామి భగవదావతారం అన్న భావానికి ఏమాత్రం వ్యతిరేకత చూపించినా పశ్చిమ దేశస్థులు కూడా తీవ్ర ఘాతానికి గురైనట్లు ఎంతో బాధతో దిగులు చెందుతారు. నిజానికి ఒక్క ప్రశాంతి నిలయంలోని భక్తులే కాకుండా ఇండియాలోని కోటానుకోట్ల భక్తులకు శ్రీ సత్యసాయిబాబా కేవలం ఒక పరిపూర్ణ అవతార పురుషుడు. ఇంకా లోతుకు దిగి శోధిస్తే శాస్త్రాలు, మత గ్రంథాలు శ్రీ సత్యసాయిబాబా అవతార స్వరూపులని రుజువు చేస్తాయి. దానికి తోడు మన వ్యక్తిగత అనుభవం, స్వామివారి వాక్కులు ఈ విషయాన్ని బలపరుస్తాయి. చాలామందికి స్వామికి వారికి సంబంధించిన వ్యక్తిగత అనుభవాలు చదివినా విన్నా ఎంతో అపురూపంగా ఉంటాయి. మామూలుగా జరిగే రోజువారీ సంభవాలకు వాటికి ఎలాంటి పోలిక పొంతన సంబంధం ఉండదు. స్వామివారితో చాలా సంవత్సరాల సాన్నిహిత్యం, అంటే ఒకే గదిలో ఉండటం, ఒకే కారులో ప్రయాణించటం లాంటి చనువుతో కూడిన సాన్నిహిత్యం కూడా స్వామివారు కేవలం పరిపూర్ణావతారం అనే భావాన్ని బలహీనపరచటం మాటటుంచి స్వామి సర్వేశ్వరేశ్వరుడు అన్న భావాన్ని రోజు రోజుకి క్షణక్షణానికి పెంచుతూ ఉండటం గమనించదగిన ఒక గొప్ప విశేషం. హిందూదేశ మత సంబంధమైన చరిత్ర గ్రంథాలలో రాముడు కృష్ణుడు లాగా స్వామివారిని కూడా ఒక భగవదావతారంగా సూచించబడింది. మనం గ్రహించినా గ్రహించకపోయినా నిజానికి మనమెవరము అనే జిజ్ఞాసకి శ్రీ సత్యసాయిబాబా గారు చెప్పిన వివరణ ఇది. నీవు ఎవరు, నేను ఎవరు అనేదానికి భగవాన్ సమాధానం చెప్పారు. స్వామివారి సమాధానం వారు కృష్ణావతారంలో నాలోని ఒక భాగమే నరుడిలో ప్రవర్తించింది అనేదానికి అనుగుణంగానే ఉంది. దీన్ని కొంతవరకు విచారించి చూద్దాం. శ్రీ సాయిబాబా వారికి నాకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి, అదెలాంటిది? దీనికి స్వామి ఏం సమాధానం చెప్పారంటే, మీరు తెలుసుకోవలసిన విషయాలు రెండున్నాయి. బాబా ఎవరు, నేను ఎవరు? నేను బాబావారి ప్రతిబింబం, బాబావారు నా ప్రతిబింబానికి ఆధారం. మీరు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా, ప్రతిబింబం సరిగ్గా ఉన్నా లేకపోయినా సరే ఇదే సంబంధం, ఇదే అనుబంధం. మీ లక్ష్యం ఎల్లప్పుడూ నేను చెప్పే విషయాలని ఆచరిస్తూ నాకు తృప్తిని కలిగిస్తూ నన్ను సంతోషపెట్టేవిగా ఉండాలి. నేను వచ్చింది మీకు ఆదర్శ బోధగా కొన్ని విధుల్ని నిర్వర్తించడం కోసం, భగవద్గీతలో చెప్పిన కొన్ని వాగ్దానాల్ని నెరవేర్చటం కోసం. ధర్మ సంస్థాపనకు ఎల్లప్పుడూ నన్నే స్మరిస్తూ నాలోనే జీవిస్తూ
నాకోసం మాత్రమే బతికే వారి బరువు భారాల్ని మోయటం కోసం. మీరు నన్ను సంతోషింపచేసి నన్ను తృప్తిపరచాలంటే సమస్త జీవులలోనూ నన్ను దర్శిస్తూ నన్ను సేవించి పూజించినట్టే సమస్త ప్రాణక్రోటిని సేవించి తీరాలి. అదే సరి అయిన ఆరాధనా విధానం, అదే నాదరికి మిమ్మల్ని చేర్చే పూజా విధానం కూడా. మీరు నన్ను సంతోషింపచేసి నన్ను తృప్తిపరచాలంటే సమస్త జీవరాశుల్లోనూ నన్ను దర్శిస్తూ నన్ను సేవించి పూజించినట్టే సమస్త ప్రాణకోటిని ప్రేమించి సేవించి తీరాలి. అదే సరి అయిన ఆరాధనా విధానం, అదే మిమ్మల్ని నా దగ్గరికి చేర్చే పూజా విధానం. గడచిన యుగాల్లో భగవంతుని అవతారం అంతర్దృష్టి గల ఏ కొద్దిమంది ఋషీశ్వరులకు మాత్రమే గోచరించేది. కానీ నేడు ఇన్ని మిథ్యా వాదాల మధ్య, ఇన్ని కొట్లాటల మధ్య, ఇంత గొప్ప నమ్మకంతో, ఇంత ప్రేమతో నా ఎదుటకు మిమ్మల్ని తోడ్కొని వచ్చిన అదృష్టం ఎంత గొప్పదో కదా. ఇది బహుజన్మల తపఫలమై ఉండొచ్చు. ఈ అవతారం మీతో ఆడుతూ పాడుతూ, మీతో భాషిస్తూ, మీ సంతోషంలో పాల్గొంటూ, మీ దుఃఖాలని ఓదారుస్తూ, మీ బాధల్ని నివారిస్తూ, మిమ్మల్ని అనేక విధాలా ప్రోత్సాహపరుస్తూ, ఎన్నడూ మిమ్మల్ని వీడని ఎడతెంగడి బంధంగా మీ చివరి లక్ష్యం వరకు మీ వెంట జంటగా ఉంటుంది. ప్రేమను నిజంగా అనుభవించేది నేను అంటే పరమాత్మ యొక్క ప్రతిబింబమైన లోపలి నేను అంటే ఆత్మ. ఇంద్రియాలు నిశ్చేష్టితమైన తక్షణం నేను పూర్ణ తేజంతో ప్రకాశిస్తాను. ఇంద్రియాలు ఎల్లప్పుడూ నీకు ప్రబలమైన విరోధులే. అవి నిజమైన లోని ఆనందం నుంచి నీ మనస్సుని బాహ్యానికి ఈడుస్తాయి. ఈ జ్ఞానం నీకు కలిగిన క్షణం నుంచి, ఆ ఇంద్రియాల నుంచి, వాటిని తృప్తిపరిచే ఆలోచనల నుంచి నీవు విముక్తుడివి అవుతావు. మానవుడి మనస్సు సాధారణంగా ప్రాపంచిక విషయాలతో నిండిపోయి ఉంటుంది. అతని ఆకలి దప్పులు అతని శక్తిని కాలాన్ని అమితంగా కోరుతూ ఉంటాయి. అతని శక్తి సామర్థ్యాలు ఎల్లప్పుడూ అతని వాంఛల్ని కోరికల్ని తీర్చుకునేందుకు పరిమితమైపోతుంటాయి. అతనికి కలలెప్పుడూ సుదూరంగానే ఉండిపోతాయి. వాటిని సాకారం చేసుకునేందుకు అసందర్భపు సాహసాలకు దారితీయిస్తుంటాయి. ఈ ప్రాపంచిక భౌతిక విషయాల సాలిగూటిలో పడి తన్నుకుంటూ పాపపుణ్యాల మాటనే మర్చిపోయిన మనిషి దృష్టిలో సత్యం అనేది కేవలం నిఘంటువులోని ఒక మాటగా మాత్రమే నిలబడిపోతుంది. కరుణ అనే మాట వట్టి అనర్థంగా కనపడుతుంది. వినయం, సహనం, దయ ఇవి కొడిగట్టిన దూరతీరాల్లోని చిరుదీపాల్లా కనపడతాయి. అలాంటి భయంకర అంధకార సమయాల్లో మానవుడికి ఆధారమైంది భగవంతుడి నామం ఒక్కటి మాత్రమే. అదే సముద్ర మధ్యంలో ఈర్ష్యాద్వేషాలతో, ఆతృత భయాలతో పెనవేసుకుని సుడులు తిరుగుతున్న భయంకరమైన తుఫానుల్లో చిక్కుకున్నవాడికి ఒక జీవన నౌక. ఆయన నామాల్లో ఏదో ఒకటి, నీకు ఇష్టమైన నామాన్ని ఎన్నుకుని, ఆయన రూపాల్లో నీకిష్టమైన ఒక రూపాన్ని నిరంతరం మనసులో నిలుపుకుని, ప్రతిదినము తూర్పు తెల్లవారేటప్పుడు ఆ నామాన్నే జపిస్తూ, ఆ రూపాన్నే ధ్యానిస్తూ, నీ ఆత్మీయుడిలా, మార్గదర్శిలా, నీకు సంరక్షకుడిలా రోజంతా పడుకున్నప్పుడు నీతోనే ఉండి, నీ వెనుక ముందు నీలోనూ వెలుపల అంతటా నిండి ఉన్న ఆ పరమాత్ముడికి నీ పూజలు చెల్లిస్తూ నియమబద్ధమైన జీవితాన్ని గడిపితే ఆశాభంగం, పొరపాట్లు అనేవి జీవితంలో కలగనే కలగవు. ఇంతవరకు ఇచ్చిన ఉదాహరణలతోనూ, తక్కిన ప్రవచనాలతోనూ భగవాన్ మన ప్రశ్నకి సమాధానాన్ని ఇచ్చే ఉన్నారు. వారి నిజతత్వానికి మనం ప్రతిబింబాలమని, అదే వారికి మనకి ఉన్న అనుబంధమని చెప్తున్నారు. అందువల్ల వారి నిజతత్వమైన సత్య ప్రేమలని మన జీవితాంతం వరకు ప్రతిబింబించటమే మన నిజమైన ధర్మం. అదే మన సహజ ప్రకృతి కూడా. భ్రమ ప్రమాదాలతో కూడిన ఈ దృశ్య ప్రపంచాన్ని నిరాకరించి తుఫాను గాలితో చెదరగొట్టబడిన నీటి బిందువులు చివరికి ఏ రకంగా సముద్రంలో ఐక్యమైపోతాయో అలాగే మనము భగవాన్లో అంటే పరమాత్మలో ఐక్యమైపోవాలి. ఇందుకు సాధనా విధానాన్ని అంటే అహంభావ నిర్మూలనం, ఐక్యతని సాధించటం, ఈ విషయాన్ని అనేక సమయాల్లో అనేక ప్రసంగాల్లో స్వామివారు సెలవిచ్చే ఉన్నారు. లోపల వెలుపల
పైన కింద అంతటా ఆ పరమాత్ముని యొక్క నిర్మలమైన ఆనందం నిరంతరం నిండే ఉంది. మనం ఈ క్షణాన్నే అందులో తృప్తి తీరా మునిగి ఆనందాన్ని అనుభవానికి తెచ్చుకోవచ్చు. అట్లా కానినాడు మనకంతా మిగిలేది అశాంతి మాత్రమే. మనం ఈ క్షణాన్నించే మన హృదయాన్ని పూర్తిగా తెరిచి స్వామి తనని గురించి మన గురించి చెప్పినది సరిగ్గా అర్థం చేసుకుని ఆ అనంతమైన ఆనందాన్ని ఎందుకు అనుభవించకూడదు? త్వరపడండి, లేవండి, ఈ క్షణం నుంచే స్వామి చెప్పినట్లు చేద్దాం.

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంతకోటి ప్రణామాలు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మానవాళి హృదయాలలో మానవతా విలువలు వికసింపజేసేందుకు, దైవభక్తిని, దేశభక్తిని, మాతృభక్తిని పరిమళింపజేసేందుకు తమ దివ్యోపన్యాసాలలో అమృత గుళికల్లాంటి చిన్న కథలు చెబుతూ ఉంటారు. ఆ కథలను శ్రీ సత్యసాయి కథాసుధలో ధారావాహికంగా ప్రసారం చేస్తున్నాం.
1: చర్చిల్ హాస్యం విందాం. చర్చిల్ గొప్ప మేధావి, రచయిత, తెలివితేటలు కలవాడు, గొప్ప విద్యావంతుడు, చక్కని ప్రవర్తనాశీలము కలవాడు. జనరల్ నాలెడ్జ్, కామన్ సెన్స్ అత్యవసరమని గుర్తించినవాడు. అతని నిత్య జీవితంలో క్రమశిక్షణను ప్రతి విషయంలోనూ పాటించేవాడు. అతడు గొప్ప వక్త. ఉపన్యాసం ఇవ్వాలనుకుంటే తాను ఒక రూములో ప్రవేశించి నిలువుటద్దం ముందుగా నిల్చుకునేవాడు. ప్రసంగం చేయవలసిన విషయమంతా నిలువుటద్దం ముందు నిల్చుని ప్రసంగం చేసేవాడు. ఈ విధముగా తాను ప్రాక్టీస్ చేసుకుని తన ముఖము ఎట్లా, తన నోరు ఎట్లా, తన యాక్షన్ ఎట్లా అని తాను చూసుకుని తనకు సాటిస్ఫాక్షన్ గా ఉందా అని చూసుకునేవాడు. అనగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో చేసేవాడు. నా ముఖము ప్రసంగ సమయంలో బాగా ప్రసన్నతగా ఉంది, నా యొక్క ఆకారము కూడాను మంచిగా ఉన్నది. ఈ విధముగా తాను తృప్తిపడి తదుపరి పబ్లిక్ ఉపన్యాసంలో ప్రవేశించేవాడు. అంతేకాదు, చర్చిల్ ఇతరులకు మెత్తగా బుద్ధి చెప్పే విధానంలో దిట్ట. ఒకనొక సమయంలో చర్చిల్ పబ్లిక్ ఉపన్యాసం చేస్తున్నాడు. తన స్పీచ్ అయిన తర్వాత కూర్చున్నాడు. అపోజిట్ లీడర్ తన స్పీచ్ ప్రారంభించాడు. ఈ అపోజిట్ లీడర్ కొంత ఆరాటము, ఆవేశంతో మాట్లాడటం చేత ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉండింది అతని ఉపన్యాసం. ఆ సమయమున చర్చిల్ కన్నులు మూసుకుని చాలా దీర్ఘంగా యోచిస్తున్నాడు. చాలా కష్టమనిపించింది అతనికి అపోజిట్ లీడర్ స్పీచ్ వినటం. అపోజిట్ లీడర్ చర్చిల్ ను ఒక కంట కనిపెడుతూనే ఉన్నాడు. అతను తన ఉపన్యాసం ముగించే ముందుగా ఈ విధంగా చెప్పాడు, ఇది న్యాయమేనా? ఇంతటి లీడర్ ఉపన్యాసం ఇస్తుంటే చర్చిల్ నిద్రపోతున్నాడు. ఇతను ప్రధానమంత్రిగా ఉండి ఈ విధముగా అగౌరవము చేయవచ్చునా అన్నాడు. చర్చిల్ లేచి చెప్పాడు, అయ్యా, నాకు నిద్ర వచ్చి ఉంటే ఎంతో బాగుండేది. నిద్ర రాకపోవటం చేతనే మీ స్పీచ్ విని అవస్థపడవలసి వచ్చింది. చర్చిల్ హాస్యము అర్థవంతమైనదని, ఇతరులకు మంచి గుణపాఠమునందించేదిగా ఉండేదని గుర్తించాలి.

సాయిరామ్. ప్రియమైన శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరామ్. మానస భజరే భజన శిక్షణా తరగతికి మీకు స్వాగతం. ఈనాటి మన భాగంలో ఒక చక్కని సాయి భజనను నేర్చుకుంటూ అందులోని భావరాగ తాళాలను మనం తెలుసుకోనున్నాం. ఇప్పుడు మనం నేర్చుకోబోయే భజన

0: ఈ భజనలో కేవలం 4 పంక్తులు మాత్రమే ఉన్నాయి. మన కార్యక్రమంలో ముందుగా ఒక్కొక్క పంక్తిలోని ప్రతి పదాన్ని ఎలా ఉచ్చరించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1: గోవిందేతి సదా స్నానం, గోవిందేతి సదా జపం, గోవిందేతి సదా ధ్యానం, సదా గోవింద కీర్తనం.
0: ఈ భజన కళ్యాణి రాగం యొక్క స్వరస్థానాలను కలిగి

0: కీర్తనం.
1: ఈ భజన కళ్యాణి రాగం యొక్క స్వరస్థానాలను కలిగి ఉంది. ఈ రాగంలో వచ్చే స్వరస్థానాలు షడ్జమం, చతుర్శతి రిషభం, అంతర గాంధారం, ప్రతి మధ్యమం, పంచమం, చతుర్శతి దైవతం, కాకలి నిషాదం. ఇదే రాగంలోని మరికొన్ని సాయి భజనలు

ఈ భజన మనందరికీ తెలిసినటువంటి 8 క్రియలు గల ఆదితాళంలో ఉంది. తాళానుగుణంగా ఈ భజనని ఎలా పాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇక ఈ భజన యొక్క రాగ తాళాలను తెలుసుకున్నాక ఇప్పుడు దీనిని పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం. ఇందులో ఇద్దరు గాయకులు ఎటువంటి వాద్య సహకారం లేకుండా నిదానంగా ఈ భజనను పాడి వినిపించటం జరుగుతుంది. మొదటి గాయకుడు పాడినప్పుడు శ్రద్ధగా వింటూ రెండవ గాయకునితో కలిసి అనుసరించినట్లయితే మనం ఈ భజనను నేర్చుకునే ప్రయత్నం చేయవచ్చు.

భజనలో సాహిత్యానికి ప్రాధాన్యత ఉన్నప్పుడు రాగం గురించి అంతగా పట్టించుకోవలసిన అవసరం ఉండదు. ఈ భజనను స్వామి ఎన్నోసార్లు తమ దివ్యోపన్యాసానంతరం గానం చేసేవారు. ఈ భజనను స్వామి 3-4 కాలాలు కూడా పాడేవారు. సదా అంటే ఎల్లప్పుడు, నిరంతరం అని అర్థం. ఈ భజనలో సదా అన్న పదం 4 సార్లు వస్తుంది. మీరాబాయి, తులసీదాస్, భద్రాచల రామదాసు, త్యాగరాజస్వామి వారు నిరంతరము తమ ఆరాధ్యదైవ నామస్మరణతోనే జీవితం గడిపారు. నిరంతర చింతన, నామస్మరణ వల్ల వారు ఒక్క క్షణం కూడా తమ దైవానికి దూరం కాలేదు. ఆ దైవంతోనే వారు మాటలాడేవారు. జాగ్రదవస్థలోనే కాకుండా స్వప్నావస్థలో కూడా ఆ దైవాన్నే దర్శించేవారు. సదా స్నానం, సదా జపం, సదా ధ్యానం, సదా కీర్తనం, ఇదియే వారి దినచర్య. త్యాగరాజస్వామి శ్రీరామునిపై తనకు గల దివ్య ప్రేమను కృతుల రూపంలో గానం చేశారు. వారి కృతులన్నీ శ్రీరామచంద్రునిపై ఆయనకు గల ప్రేమకు ప్రతిరూపాలే. రామ ప్రేమ ఆయన హృదయం నుండి పొంగి పొరలి కృతుల రూపంలో బహిర్గతమైంది. మధ్యాహ్న సమయంలో ఆయనకు కొద్దిగా ఆకలి అనిపించినప్పుడు శ్రీరాముణ్ణి ప్రశ్నించేవారట, స్వామి నీకు ఆకలి అయితే నీవేమి చేస్తావు అని. త్యాగరాజస్వామి సర్వకాల సర్వావస్థలలోనూ శ్రీరామునితోనే ఆ చింతనలోనే కాలం గడుపుతున్నప్పుడు ఆయన దివ్యానందంలో లీనమై ఉండేవారు. ఇక ఆకలి అనేదే ఉండదు. తనకు తన దైవానికి భేదం లేదన్న భావన అది. మరి తనకు ఎప్పుడైనా ఆకలి అనిపించినప్పుడు నా రామునికి కూడా ఆకలి అవుతుందన్న భావనతో స్వామి నీవేమి తింటావు అని ప్రశ్నించేవారట. మన స్వామివారిని మనం నిరంతరం స్మరించాలంటే ఆ త్యాగరాజస్వామి వారంతటి వారం మనం కాదు కదా. అయితే స్వామివారి వేషాధారణ, శిరోజ కిరీటం, కాషాయ వస్త్రాలు, స్వామివారు ఉపయోగించే కార్, వారు దర్శనానికి వచ్చినప్పుడు వెలువడే సుగంధం, వారు ఇష్టంగా ఆరగిస్తారని చెప్పబడే ఆహార పదార్థాలు, వీటన్నింటి ఆధారంగా మనం కూడా స్వామివారితో మానసికంగా సాంగత్యాన్ని అనుభూతి చెందవచ్చు. గోవిందేతి సదా స్నానం అన్నప్పుడు మనం స్నానం చేస్తున్నప్పుడు కూడా స్వామిని స్మరించుకోవచ్చు. మన జీవితాలలో భగవన్నామస్మరణ చేసేంత తీరిక లేనట్లుగా ఎల్లప్పుడూ ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటాము. అయినప్పటికీ మనం చేస్తున్న పనిలోనే స్వామిని స్మరించుకోవడమే సదా జపం. స్వామి ఈ భజన ద్వారా మనకు బోధిస్తున్నారు ఏమని, నీవు దైవాన్ని చేరుకోవడానికి ఎన్నో మార్గాలున్నాయి. జపం, ధ్యానం, కీర్తనం, వీనిలో ఏ మార్గమైనా మీరు అనుసరించవచ్చు అని. కేరళ వాస్తవ్యులు ఇరాడి సోదరులలో ఒకరు లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం ఒక సాధనంగా పారాయణ చేస్తుండేవారట. కొంతకాలం తరువాత ఆ పారాయణ మానివేశారట. ఒక సందర్భంలో స్వామివారు మీరు సహస్రనామం పారాయణ చేస్తారు కదా అని అడిగినప్పుడు, స్వామి ఇప్పుడు చేయడం లేదు, కేవలం భజనలు మాత్రమే చేస్తున్నాము అని ఆయన సమాధానమిచ్చారట. అప్పుడు స్వామి, ప్రతి భజన గాయకుడు భజనలు పాడటంతో పాటు మరిక ఏదైనా ఒక సాధన మార్గాన్ని తప్పకుండా అనుసరించాలి అన్నారట. ఈ భజనలో మొదటి పంక్తి గోవిందేతి సదా స్నానం. మనలో కొందరు అనుకుంటారు, నేను స్నానం చేయకపోయినా పర్వాలేదు, మనస్సు పవిత్రంగా ఉంటే చాలు, స్వామివారు భావాన్ని మాత్రమే చూస్తారు, బాహ్య శౌచం అవసరం లేదు అనుకోవచ్చు. మనం అంత గొప్ప అవధూతలం కాదు. స్నానం చేయకుండా భజనలో వెళ్లి కూర్చుంటే పక్కవారిని ఇబ్బంది పెట్టినట్లే కదా. స్వామివారు మీరు స్నానం చేస్తున్న సమయంలో ఏవేవో కూనిరాగాలు తీసే కంటే గాయత్రీ మంత్రాన్ని స్మరించండి, బాహ్య శుద్ధితో పాటు మీ అంతరంగం కూడా పవిత్రమవుతుంది అన్నారు. పతంజలి యోగ సూత్రాలలో కూడా శౌచానికి ప్రాధాన్యత ఉంది. బాహ్య శౌచంతో పాటు ఆంతరిక శౌచం కూడా అత్యవసరం.
దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతనః. భగవంతుడు మనకు ప్రసాదించిన ఈ దేహం ఒక దేవాలయం వంటిది. మనలోని జీవుడే దేవుడు. ఈ శరీరం కదలాడే ఒక దేవాలయం అంటారు స్వామి. కనుక భగవత్ ప్రసాదమైన ఈ దేహాన్ని శుచిగా ఉంచుకోవలసిన బాధ్యత మనపై ఉంది. కాబట్టి స్నానం కూడా ఆ గోవిందుని కోసమే మనం చేయాలి. ఆ తరువాత జపం, ధ్యానం వంటి సాధనలను చేపట్టాలి. భద్రాచల రామదాసు కలలో నీనామస్మరణ మరువ చక్కని తండ్రి అని ధైర్యంగా చెప్పగలిగేవాడంటే ఎంతటి ఆత్మవిశ్వాసం ఉండి ఉండాలి. కాబట్టి భజన సింగర్స్ ఈ భజన సూచించిన జపం, ధ్యానం, సంకీర్తనం వీటిలో ఏదో ఒక సాధనను చేపట్టాలి. భద్రాచల రామదాసు కాని, త్యాగరాజస్వామి కాని తమ జీవితాలను శ్రీరామచంద్రునికే అంకితం చేశారు. చెరసాలలో ఉన్నప్పటికీ, సిపాయిలు ఎంత హింసిస్తున్నప్పటికీ రామదాసు రామనామ స్మరణ మరువలేదు. సుఖంగా ఉన్న సమయంలోనే కాదు, కష్ట సమయంలో కూడా నామస్మరణ మరువరాదని వీరి జీవితాలు మనకు ప్రబోధిస్తున్నాయి. శివమానస పూజలో కూడా శంకరాచార్యుల వారు ఈ విధంగా అంటారు, నా శరీరమే నీ గృహం, నేను అనుభవించే విషయ భోగాలే నీకు పూజ, నా నిద్రయే నేను అనుభవించే సమాధి, నా ఈ పాదాలు ఎక్కడ సంచరించినా అది నీ ప్రదక్షిణం, నేను ఏ కర్మ ఆచరించినా ఓ పరమశివ అది నీకు ఆరాధనగా భావించు అని ఆదిశంకరాచార్యుల వారు రచించారు. ఆ ఆదిశంకరాచార్యుల వారికి అందిన స్థాయిని మనం అందుకోగలమా? సాధారణంగా మనం కష్టం వచ్చినప్పుడు మాత్రమే భగవంతుణ్ణి స్మరిస్తాము. అన్ని సక్రమంగా ఉన్న సమయంలో, సుఖంగా ఉన్నప్పుడు భగవంతునిపై మనస్సు అంతగా కేంద్రీకరించము. కాని సర్వత్రా హరిచింతనం చేయగలగాలి అంటే క్రమక్రమంగా నిత్య సాధనతో ముందుకు వెళ్ళాలి. భగవంతుని అనుగ్రహం పొందటానికి సాధకుడు ఎప్పుడూ పరితపించాలి. శ్రీరామకృష్ణ పరమహంస ఒకరోజు సాయంకాలం కాగానే కాళీమాతను తలచుకొని, తల్లి, మరొక రోజు గడిచిపోయింది, ఇంకా నాకు నీ దర్శనం ప్రాప్తించలేదు అని విలపించేవారట. శరీరానికి నిప్పు అంటుకున్నప్పుడు దాన్ని ఆర్పివేయడానికి, తనను తాను రక్షించుకోవడానికి మానవుడు ఎంత పరితపిస్తాడో, దైవదర్శనం కోసం కూడా మనిషి అంతగా పరితపించాలి. ఎప్పుడు ఏ పరిస్థితి మనకు ప్రాప్తిస్తుందో, ఎప్పుడు మృత్యువు కబలిస్తుందో మనకు తెలియదు. కనుక సదా జపం, సదా ధ్యానం అత్యవసరం. మామూలు ఫోటోగ్రాఫర్ అయితే రెడీ అని చెప్తాడు, కాని డివైన్ ఫోటోగ్రాఫర్ రెడీ చెప్పడు. ఎప్పుడు క్లిక్ చేస్తాడో తెలియదు. కనుక సదా సంసిద్ధంగా ఉండాలి. భగవంతుడు తన అనుగ్రహాన్ని మనపై వర్షించడానికి ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంటాడు. మనం కూడా ఆ అనుగ్రహాన్ని అందుకోవడానికి సంసిద్ధులం కావాలి. ఒక సందర్భంలో ఒక భక్తుడు రమణ మహర్షుల వారి వద్దకు వెళ్లి, స్వామి, నేను పూజ, జపం, ధ్యానం వంటి సాధనలెన్నో చేస్తున్నాను, మీరు చెప్పే ఆత్మతత్వ విచారణ నాకు అస్సలు అర్థం కావడం లేదు, నేను ఎంత సాధన చేసినా ఏది అనుభవంలోనికి తెచ్చుకోలేకపోతున్నాను, అంటే నామీద గురువు యొక్క అనుగ్రహం లేనట్లేనా అని ప్రశ్నించాడు. అందుకు రమణుల వారు, గురువు యొక్క అనుగ్రహం అనేది సూర్యకాంతి వంటిది, అది ప్రపంచమంతటా ఒకే విధంగా ప్రసరిస్తుంది, నీవు ఆ కాంతికి అడ్డుగా నిలవకూడదు, ఆ సూర్యకాంతిని ప్రసరించనీయాలి అన్నారట. మనం స్నానం చేసేటప్పుడు గోవిందుని స్మరించుకోవాలి, జపంలోనూ ధ్యానంలోనూ గోవిందుని తలచుకోవాలి. అప్పుడే సంకీర్తనలో ఆ గోవిందునిపై మనస్సు లగ్నమవుతుంది. ఇప్పుడు మరొక్కసారి ఈ భజనను పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం.

ఇక ఈనాటి మన కార్యక్రమంలో చివరిగా ఈ భజన యొక్క సమగ్రమైన రూపాన్ని పొందటానికి స్వామివారు సాయికులవన్ సభామండపంలో పాడిన ఈ పూర్తి భజనను వింటూ అనుసరిస్తూ ఆనందిద్దాం.

శ్రోతలందరూ చక్కగా గోవిందేతి సదాస్నానం అన్న ఈనాటి మన భజనను నేర్చుకున్నారు కదూ. ఇంతటితో మానస భజరే భజన శిక్షణా తరగతి సంపూర్ణం. వచ్చేవారం మరో చక్కని సాయి భజనను మనం నేర్చుకుందాం. జై సాయిరాం.

ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ స్వాగతం. 2018 ఆగస్టు 4-5 తేదీలలో రేడియో సాయి తెలుగు ప్రసార విభాగం తమ 7వ వార్షికోత్సవం జరుపుకుంది. 2 రోజుల ఈ వేడుకలలో భాగంగా ఏబీసీ ఆఫ్ లైఫ్ అనే అంశంపై మొదటిరోజు పిల్లల చేత అందించబడిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల యొక్క పునఃప్రసారాలలో 2వ భాగాన్ని ఇప్పుడు మీకు అందిస్తున్నాం.

0: ప్రేమ స్వరూపులారా,
1: వాట్ యువర్ వర్డ్, వాట్ యువర్ యాక్షన్, వాట్ యువర్ థాట్, వాట్ యువర్ క్యారెక్టర్, వాట్ యువర్ హార్ట్.
2: సత్య, నువ్విందాక స్వామి బాల్యం గురించి చెప్తే నాకు మరొక విషయం గుర్తుకొచ్చింది. మానవ రూపంలో మన మధ్యకు వచ్చిన భగవాన్ మనం ఎలా ఉండాలో స్వయంగా ఆచరించి చూపించారు. రామాయణంలో రాముడు కూడా కష్ట నష్టాలకు కుంగిపోకుండా వాటిని సంతోషంగా స్వీకరించి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. చెడ్డవారితో చెలిమి ఎంత హాని కలిగిస్తుందో మందర కథ వల్ల తెలుసుకోవచ్చు. రామాయణ కాలం నాటి ప్రజల జీవితాలకు అద్దం పట్టే నాటిక ఇప్పుడు విందాం.
3: నాటిక పేరేమిటో ఎవరు వేస్తున్నారో కూడా చెప్పు.
2: నాటిక పేరు ముచ్చటగా మూడు సూత్రాలు. ఈ నాటికని మేడ్చల్ జిల్లా బాల్ వికాస్ పిల్లలు సమర్పిస్తున్నారు.

0: సాయిరాం సాయిరాం, మీరింకా రాలేదని ఎదురు చూస్తున్నాను. ఈ రోజు ఎందుకు ఆలస్యమైంది?
1: ఆలస్యం అంటే అవును ఆలస్యమైంది.
0: ఆలస్యం ఎందుకైందంటే ఆలస్యం ఎందుకైందో చెప్పకుండా అవును ఆలస్యమైంది అంటే సమాధానం అవుతుందా? ఎప్పుడు బాలవికాస్ క్లాస్ నుంచి నవ్వుతూ స్వామి నేర్పిన లీలలను చెప్పుకుంటూ హుషారుగా వచ్చే మీరు ఇలా డల్గా వస్తున్నారేమిటి?
2: డల్గానా? డల్లేం లేదే.
0: ఇదే తాతకు దగ్గులు నేర్పడం అంటే. వెనకటికి ఒకడు దారిన పోయేవాడిని తిమ్మన్నా తిమ్మన్నా అని పిలిచాడట. దానికి ఆ దారిన పోయేవాడు, నా పేరు నీకెలా తెలుసు అని అడిగితే, ఈ మొహం చూస్తే తెలియటంలా అన్నాడట. అలా ఉంది మీ వ్యవహారం.
3: ఇప్పుడు ఆ కథ ఎందుకు చెప్తున్నావు తాతయ్య?
0: ఎందుకో చెప్పనా? మీరు డల్గా ఉన్న సంగతి మీ మొహమే చెబుతుంటే, డల్గా ఏమీ లేమే అని బుకాయిస్తుంటేను దానికి తగ్గట్టు ఇవాళ బాల్వికాస్ క్లాస్ నుంచి ఇంత లేటుగా కూడా వచ్చారు. అంటే మీరు ఏదో ప్రాబ్లం లో పడ్డారనిపిస్తోంది.
1: అబ్బా, నువ్వు చాలా మేధావి తాతయ్యా. పెద్ద పెద్ద చదువులు చదవకపోయినా మనుషుల్ని మాత్రం ఇట్టే చదివేస్తావు.
0: తల పండిన వాడిని ఆ మాత్రం కనపెట్టడం కూడా గొప్పేనా? అది సరే, కాని నన్ను మాటల్లో పెట్టి మీరు డల్గా ఎందుకున్నారో మాత్రం చెప్పటం లేదు.
2: రే రమణ, సంతోష్, చరణ్, మన ప్రాబ్లం నీ తాతయ్యకి చెప్తే ఏమైనా సొల్యూషన్ చెప్తాడేమో.
0: అమ్మయ్యా, ఇప్పటికి మీకు ప్రాబ్లం ఉందని ఒప్పుకున్నారు. సరే, అసలు ప్రాబ్లం ఏమిటో చెప్పండి.
4: ఏం లేదు తాతయ్య, మా బాల వికాస్ టీచర్ ఏబీసీ గురించి వివరిస్తూ ఉదాహరణలతో సహా నిరూపించాలన్నారు.
0: ఏబీసీ అంటే?
1: ఆల్వేస్ బి చీర్ఫుల్ అంటే ఎప్పుడూ చిరునవ్వులు చిందిస్తూ ఉండు అని.
0: ఇంతేనా
2: తాతయ్య? ఇంకా రెండున్నాయి. రెండోది ఆల్వేస్ బి కేర్ఫుల్ అంటే ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండు అని.
3: మూడోది అవాయిడ్ బ్యాడ్ కంపెనీ అంటే చెడ్డ వారి స్నేహం చెయ్యకు అని.
1: ఈ మూడు విషయాలను ఉదాహరణలతో సహా వివరించాలి. ఎలాగా అని బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నాం.
0: పిచ్చి సన్నాసుల్లారా, ఇంత చిన్న విషయానికి బుర్రలు బద్దలు కొట్టుకుంటారా? రామాయణం చదివారా?
2: చదవటం అంటే గట్టిగా చదవలేదు గాని చిత్ర కథలలో చదివి కథ మాత్రం తెలుసుకున్నాం.
0: ఇంకే మీ సమస్యలకు పరిష్కారం దొరికినట్లే.
3: నిజంగానా తాతయ్య?
0: నిజంగానేనర్రా. మొదటి ప్రశ్నకైతే స్వామి చెప్పిన చిన్న కథ ఆటలలో ఐకమత్యం సరిగ్గా సరిపోతుంది.
1: ఆటలలో ఐకమత్యమా? వేరే చాలా బాగుంది, చెప్పు తాతయ్య.
0: చెప్తాను, కాస్త నాటకీయంగా చెబుతాను. మీరు చక్కగా పాత్రలలోకి పరకాయ ప్రవేశం చెయ్యాలి, ఊహలతో అల్లుకుపోవాలి.
2: తప్పకుండా.
0: అది త్రేతాయుగం. అయోధ్య నగరంలోని రాజమందిర ప్రాంగణాన ఉన్న ఉద్యానవనం. ఆ ఉద్యానవనంలో దశరథ మహారాజు భార్యలైన కౌసల్య, సుమిత్ర, కైకేయి పరివారంతో సేదదీరుతున్నారు. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు ఒకింత దూరంలో తమ విలు విద్య నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఉన్నట్లుండి కౌసల్యాదేవి ఉద్వేగానికి లోనైంది.
5: అక్క కౌసల్యాదేవి, ఏమిటి మీరు ఉన్నట్లుండి ఉద్వేగానికి లోనవుతున్నారు? కళ్ళ నుండి ఆ అశ్రుధారలేమిటి?
6: అవి అశ్రువులు కావు సుమిత్ర, ఆనంద బాష్పాలు.
5: ఆనంద భాష్పాల? అంతటి ఆనందానికి కారణం తెలుసుకోవచ్చా అక్క?
6: చెబుతాను. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అలా అన్యోన్యంగా మెలుగుతూ విలు విద్యలో ఆరితేరిన వారి వలె గురి తప్పకుండా బాణాలు ప్రయోగిస్తుంటే నా భావాలు ఒక్కసారిగా గతానికి మరలాయి. మన ముగ్గురి వివాహాలు జరిగిన తీరు, వివాహానంతరం మన ముగ్గురిలో ఏ ఒక్కరికి సంతానం కలగకపోవటంతో మనందరం పరితాపం చెందటం,
5: అవన్నీ ఓ పీడకల లాంటి సంఘటనలు. వాటిని తలుచుకుని
6: సోదరి కైకా, నీవన్నట్లు అదంతా ఓ పీడకలే. దుఃఖం వెనుకనే ఆనందం దాగి ఉంటుందన్నట్లు తదనంతరం జరిగిన పరిణామాలన్నీ ఆనందదాయకాలేగా. పుత్రకామేష్టి యాగఫలంగా పుట్టిన రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు ఎదుగుతూ విద్యాబుద్ధుల్లోనూ రాజవంశీయులు నేర్చుకోవలసిన అస్త్రశస్య పరిజ్ఞానంలోనూ ఆరితేరుచున్నారు. ఇందకటి నుంచి గమనించుచున్నాను, లక్ష్యమును ఛేదించుటలో ఎవరికి వారే సాటిగా నైపుణ్యమును ప్రదర్శిస్తున్నారు.
7: అదేమిటి? తమ్ముల్ని వదిలి రామచంద్రుడికి విచ్చేయుచున్నాడు.
5: రా నాయన రామచంద్ర, ఏమి నాయన తమ్ములను వదిలి ఇటు వచ్చావు, మా వద్ద సేదదీరాలని వచ్చావా?
8: కాదు మాత, లక్ష్య ఛేదనలో విఫలనైనాను. ఓడిన వారు రంగం నుంచి నిష్క్రమించడం సమంజసం కదా, కాసేపు మీతో గడుపుదామని వచ్చాను.
6: ఏమిటి, లక్ష్య ఛేదనలో నీవు విఫలుడవైనావా? నేను నమ్మను.
0: లిస్స పలికితివి కౌసల్యా మాత, అస్త్ర ప్రయోగంలో నేను కాస్త వెనకంజలో ఉన్నాను. అది గమనించిన అన్న రామచంద్రుడు నన్ను ప్రోత్సహించే ఉద్దేశంతో కాబోలు లక్ష్యాన్ని సరిగ్గా ఛేదించకుండా రంగం నుండి నిష్క్రమించాడు. ఆ విషయము అన్నయ్యను చూస్తేనే తెలుస్తోంది. నిజంగా ఓడిపోతే విచారంగా ఉంటాడు గాని చిరునవ్వులు చిందిస్తూ ఉంటాడా?
8: ఆ ఆలోచన సరి అయినది కాదు భరత. పోటీలో పాల్గొన్నప్పుడు ఎవరో ఒకరు ఓడిపోవడం సహజం కదా, అటువంటి దానికి బాధపడ్డం ఎందుకు? మరింత పట్టుదలతో సాధన కొనసాగించాలి. పైగా ప్రతి విషయానికి బాధపడ్డం మొదలు పెడితే మనిషి కృంగిపోతాడు, ఎప్పటికీ విజయాన్ని సాధించలేడు.
7: గుండెల్లో బాధగా ఉన్నా పైకి మాత్రం చిరునవ్వులు చిందిస్తూ ఉండాలంటావా రామా?
8: అది మరీ ప్రమాదకరం సుమిత్రామాగా. గెలుపు ఓటములను సమభావముతో స్వీకరించే తత్వాన్ని అలవాటు చేసుకున్నప్పుడు గుండెల్లో బాధ ఉండదు, మొహముపై చిరునవ్వు చెదరదు, చెదరని చిరునవ్వు ఈర్ష్యా ద్వేషాలను దరిచేరనీయదు, అది సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి ఆలంబన అవుతుంది.
6: ఎంత చక్కని భావాలు నాయనా నీవి! పైకి మామూలు వాక్కులుగా అనిపించవచ్చు గాని ఎంతో అంతరార్థం దాగి ఉంది. ఇంత పిన్న వయసులోనే ఆధ్యాత్మికతను రంగరించి అవగతం చేసుకున్న అనుభవశాలి వలె మాట్లాడావు, చాలా ఆనందంగా ఉంది. ఆ అందరూ చాలా అలిసిపోయారు, పదండి రాజసౌధానికి వెళ్దాం.
0: విన్నారుగా చెదరని చిరునవ్వు గురించి రాముడి అంతరంగం.
1: చాలా బాగుంది కాని తాతయ్య, కావాలని భరతుణ్ణి గెలిపించటానికి రాముడు ఓడిపోయినప్పుడు చిరునవ్వు ఎందుకు చెదురుతుంది?
0: ఆరిపిడుగా, మంచి పాయింటే పట్టావు. అయితే మరో సంఘటన చెప్తాను. లోకక్షేమం గురించి విశ్వామిత్ర మహర్షి యాగం తలపెట్టాడు. లోకక్షేమం రాక్షసులకు గిట్టదు కదా, వాళ్ళు ఎలాగైనా యాగాన్ని భగ్నం చెయ్యటానికి సాయశక్తులు ప్రయత్నించసాగారు.
2: అప్పుడు విశ్వామిత్రుడు యాగ సంరక్షణ కోసం రామలక్ష్మణులను తన వెంట పంపమని దశరథ మహారాజును అడిగాడు.
0: దశరథుడు వెంటనే అంగీకరించాడా?
2: లేదు, రామలక్ష్మణులు చిన్నపిల్లలని పంపడానికి కాస్త వెనకాడాడు. కాని ఇది విశ్వామిత్రుడితో వ్యవహారం కదా, ఏం చెప్పాలో అర్థం కాక రాముడిని తనంతరంగా మందిరానికి పిలిపించాడు దశరథుడు.
8: పితృదేవులకు ప్రణామములు, వేగిరం రమ్మని వర్తమానం పంపారు.
9: అవును నాయనా, విశ్వామిత్ర మహర్షుల వారు విచ్చేశారు.
8: వర్తమానం తెలిస్తే వచ్చి ప్రణామాలు అర్పించేవాడిని కదా నాన్నగారు, ఇంతకీ వారి రాకలోని విశేషం?
9: చెబుతాను. విశ్వామిత్ర మహర్షి లోకక్షేమం గురించి తను పెట్టిన యాగాన్ని రాక్షసులు భగ్నం చేయ ప్రయత్నిస్తున్నాడట. యాగ పరిరక్షణ కోసం నిన్ను లక్ష్మణుని పంపమని అడగటానికి విచ్చేశారు. ముక్కు పచ్చలారని మిమ్మల్ని రాక్షస కృత్యాలను అరికట్టడానికి ఎలా పంపటమా అన్న సందిగ్ధంలో పడ్డాను.
8: ఇందులో సందిగ్ధ పడవలసిన అవసరమేముందది నాన్నగారు? తాము నిర్వహించిన యాగఫలముగా జన్మించిన వారము మేము నలుగురు అన్నదమ్ములము. యాగ ప్రసాదులమైన మేము యాగ పరిరక్షణకు ఉపయోగపడడం అదృష్టమే కదా నాన్నగారు.
9: బియ్యానికైనా కయ్యానికైనా సమవుజ్జి ఉండాలి నాయన.
8: నాన్నగారు రంగంలోకి దిగితే కదా సమవుజ్జీలమో అధికులమో తేట తెల్లమయ్యేది. క్షత్రియ ధర్మం విజయమో వీర స్వర్గమోనే కదా నాన్నగారు.
9: ధర్మశాస్త్రాన్ని కాచిపడవలసినట్లు ఎంత స్పష్టంగా వివరించావు నాయన. నీ మొహంలో కనిపిస్తున్న ముఖవుని ధైర్యం చెదరని చిరునవ్వు నా సంశయాలను పటాపంచలు చేస్తున్నాయి. నా రాముడు యాగ పరిరక్షణ చేసి దిగ్విజయంగా తిరిగి వస్తాడన్న విశ్వాసం కలుగుతోంది. నిన్ను లక్ష్మణుడిని విశ్వామిత్ర మహర్షి వెంట పంపుతాను.
8: చాలా సంతోషం నాన్నగారు. తమ ఆశీర్వాద ఫలంతోనూ విలక్షణ వ్యక్తిత్వం కలిగిన విశ్వామిత్ర మహర్షి అండదండలతోనూ కార్యం దిగ్విజయం కాగలదని ఆశిద్దాం.

0: విశ్వామిత్ర మహర్షుల వారికి ధన్యవాదములు.
1: ఎందుకు నాయనల్లారా అంత వినమ్రతతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు?
0: ఆకలి దప్పులను దరిచేరని అని బల అతిబల అనే మంత్రాలను బోధించడంతో పాటు తమ అస్త్ర సంపదనంతా మాకు ప్రసాదించారు కదా మహర్షి.
1: నా యాగాన్ని సంరక్షించగల సమర్థులు మీరనే నమ్మకంతో తీసుకువచ్చినప్పుడు దానికి తగిన శక్తియుక్తులను మీకు ప్రసాదించకపోతే ఎలా? భవిష్యత్తులో జరగబోయే పరిణామాలకు ఇవన్నీ ఉపయుక్తంగా ఉంటాయి. రండి, యాగస్థలికి చేరుకుందాం.

0: శ్రీరామ విఘటాటహాసాలు చేస్తూ యాగాన్ని భగ్నం చేయడానికి ప్రయత్నిస్తున్న ఆ రాక్షసి తాటకి దానిని ఒక్క వేటితో మట్టుబెట్టు.
1: చిత్తం మహర్షి,
0: ఎవరా యోధుడు నా హాహాకారాలకు కించిత్తైనా భయపడకుండా చెదరని చిరునవ్వుతో అస్త్రాన్ని సంధిస్తున్నాడు.

0: శక్తికి మించిన అస్త్రాన్ని ప్రయోగించినట్లున్నాడు. అతి వేగంగా సమీపిస్తోంది. నా మరణం తథ్యం అనిపిస్తోంది. అబ్బా మారీజా, నేను మరణించబోతున్నాను. వీరిపై నీవు పగ తీర్చుకో, పగ తీర్చుకో, పగ తీర్చుకో.
1: రామలక్ష్మణుల్లారా, మారీచుడు అతివేగంగా వస్తున్నాడు. గోడకు కొట్టిన బంతి అంతే వేగంతో వెడితిరిగినట్లు మారీచుడి శరీరాన్ని దరిదాపుల్లో కనిపించినంత దూరానికి పంపే అస్త్ర ప్రయోగం చేయి.
2: ఆజ్ఞ మహర్షి.

0: అభినందనలు శ్రీరామ. మారీచుడి శరీరాన్ని కొన్ని వేల యోజనాల దూరానికి తిప్పి పంపావు. అదిగో సుబాహుడు వస్తున్నాడు, వాడికి మారీచుడి గదే పట్టించు.
1: ఆజ్ఞ మహర్షి.
0: అభినందనలు శ్రీరామ, నీ అసమాన ప్రతిభకు అభినందనలు. ఎటువంటి భయంకర పరిస్థితుల్లోనైనా చెదరని నీ చిరునవ్వు నీకు చక్కగా అమరిన ఆభరణంలా అనిపిస్తున్నది.
2: రమణ, ఈ ఘట్టాలను విన్న తర్వాత నీ అనుమానము తీరిందా?
3: అంతటి భయంకర రాక్షసులను ఎదుర్కోటానికి వెళ్లేటప్పుడు అదే చిరునవ్వు, రాక్షసులను ఎదుర్కొనేటప్పుడు అదే చిరునవ్వు, ఇంకా అనుమానం ఎక్కడ తాతయ్యా?
2: చాలా సంతోషం. ఎల్లప్పుడూ చిరునవ్వు చదరు నీకు పూర్తయింది కదా, ఇప్పుడు దేని గురించి చర్చించుకుందాం?
4: అవాయిడ్ బ్యాడ్ కంపెనీ, అంటే చెడు సహవాసాలు చేయవద్దు అని.
2: ఇంకో విధంగా చెప్పుకోవాలంటే దుష్టులకు దూరంగా ఉండు అని. అలా ఎందుకంటారు?
4: 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారు గనుక. చెడ్డవారు మంచివారు కాకపోవచ్చు గాని మంచివారు చెడుగా అయ్యే అవకాశం ఎక్కువ గనుక.
2: చాలా బాగా చెప్పావు. దీనికి సంబంధించిన వృత్తాంతం ఏదైనా గుర్తుకు వస్తున్నదా? ఏమిటి, ముగ్గురు ఒక్కసారిగా చెయ్యెత్తారు, మీకేం తోచిందో చెప్పండి.
4: కైక వృత్తాంతం, కైక మందరళ మైత్రి, నా ఉద్దేశము అదే.
2: అయితే ఆ వృత్తాంతానికి సంబంధించిన విషయాలు తెలుసుకుందాం. దశరథ మహారాజు శ్రీరాముడికి పట్టాభిషేకం చెయ్యాలని సంకల్పించి దానికి తగ్గట్టుగా అయోధ్య నగరాన్ని మిరుమిట్లు గొలిపే విధంగా అలంకరించమని ఆజ్ఞాపించాడు. అద్భుతంగా అలంకరణలు ఆరంభమైనాయి. మందర ఈ అలంకరణలు రామ పట్టాభిషేకానికని తెలుసుకుని ఉగ్రురాలైంది.
5: కైకేయి, కైకేయి,
6: ఇక్కడున్నావా? నీపై కుట్ర జరుగుతుంటే నువ్విక్కడ హంసతులికా తల్పం మీద పడుకుని నీ అందానికి మురిసిపోతున్నావా?
5: మందరా, ఎప్పుడు సుడిగాలిలా వస్తూ ఏవేవో కొత్త కొత్త వార్తలు మోసుకొస్తూ ఉంటావు. ఇవాటి వార్తా విశేషమేమిటే?
6: వార్తా విశేషమా? నా నోటితో చెప్పను, నీ కళ్లకు తిలకింపజేస్తాను. కాస్త నీ సయ్యా మందిరాన్ని వదిలి మేడ మీద నుండి వీక్షించు.
5: వద్దన్నా వినవుగా. సరే పద. ఏమిటే మందరా ఆ అలంకరణ? నగరమంతా పతాకాలతో తోరణాలతో అలంకరించటం చూస్తుంటే ఉత్సవ సంరంభాన్ని తలపింపజేస్తున్నది. ఏమిటే మందరా, ఏమిటి విశేషం?
6: ఆ, నీకో వార్త చెబుతాను, అవాకై అలజడపడి మూర్ఛపోకూడదు.
5: నువ్వెప్పుడూ ఇంతే, ఏ విషయాన్ని సూటిగా చెప్పవు కదా.
6: సూటిగా చెప్పనన్న అపకీర్తి నాకెందుకు? వార్త చెబుతున్నాను, గుండె దిటవు చేసుకో.
5: హల్లల్లాడకుండా గుప్పెట్లో పెట్టుకున్నాను గాని విషయం చెప్పు.
6: హాస్యం కాదు చెబుతున్నాను, జాగ్రత్తగా విను. రేపు శ్రీరాముడికి పట్టాభిషేకంట.
5: ఆహా, ఎంత శుభవార్త తెచ్చావే! ఆ అపరిమిత ఆనందానికి నిజంగా నా గుండె లయ తప్పుతోంది. ఇంత మంచి వార్త తెచ్చినందుకు ముందుగా ఈ హారాన్ని బహుమానంగా అందుకో. పట్టాభిషేకమైన తరువాత మరింత ఘనమైన బహుమానమిస్తాను.
6: తరువాత ఇవ్వడానికి ఏమన్నా మిగిలితే కదా.
5: అదేమిటే అలా మాట్లాడుతున్నావు?
6: రామ పట్టాభిషేకమైతే రాజమాత ఎవరు? కౌసల్యే కదా. అప్పుడు నీ స్థానమేమిటి? కొంచెం నిశితంగా ఆలోచించు. నువ్వు సౌందర్య రాశివని, నీ అపూర్వ సౌందర్యానికి దశరథ మహారాజు నీకు పాదాక్రాంతుడని, నీ మాట జవదాటడని అనుకుంటున్నావు కదా.
5: అనుకోవటమేమిటి, అది జగమెరిగిన సత్యం.
6: ఆ అహంభావమే నీ కొంప ముంచబోతున్నది. నీ మాటలే నిజమైతే, నిజంగా దశరథ మహారాజు నీకు పాదాక్రాంతుడైతే, రామ పట్టాభిషేకం వార్త ఇంత మటుకు నీకు ఎందుకు చెప్పలేదు?
1: చెప్పలేదు కానీ.
6: కానీ ఏముంది, నీకు చెప్పలేదు. పట్టణమంతా సంబరాలు చేసుకుంటుంటే రాజసౌధంలో ఉంటున్న నీకు మాత్రం సమాచారం లేదు. అది రాజు దగ్గర నీ స్థానం. ఈ కుట్ర చాలా కాలం నుండి జరుగుతుందన్నడానికి మరో సంఘటన చెప్పనా?
1: చెప్పవే.
6: నీ తమ్ముడు యదాజిత్తు భరతుడిని తమ రాజ్యానికి తీసుకెళ్తాననగానే మహారాజు ఎందుకు అంగీకరించాడో తెలుసా?
1: ఏమో, నా బుర్రకేం తట్టటం లేదు.
6: రామ పట్టాభిషేకానికి నువ్వు కాని భరతుడు కాని అడ్డు చెప్పకుండా.
1: ఇందులో అడ్డు చెప్పటానికేముంది? రాముడు అందరిలో పెద్దవాడు, అన్ని రకాల అర్హతలున్నవాడు.
6: అర్హత పన్నాగాల ముందు అర్హతలు హుష్కాకి అయిపోవాలి.
1: పన్నాగమేమిటి?
6: చెబుతాను. పూర్వం దేవతలకు రాక్షసులకు యుద్ధం జరిగింది. దేవేంద్రుని కోరికపై దశరథ మహారాజు యుద్ధానికి వెళుతూ నిన్ను కూడా వెంట తీసుకెళ్లాడు. యుద్ధం చేస్తున్న సమయంలో దశరథ మహారాజు అనారోగ్యం పాలైతే చాకచక్యంతో యుద్ధరంగం నుండి తప్పించి ఆయన ప్రాణాలను కాపాడావు. రాజు నీ ధైర్య సాహసాలకు మెచ్చుకుని 2 వరాలిస్తాను, కోరుకోమన్నాడు.
1: అవును, ఇప్పుడేం వద్దు, అవసరమైనప్పుడు కోరుకుంటానన్నాను.
6: అది ఆ వరాలను ఇప్పుడు కోరుకో, నీ స్థానం పదిలపరుచుకో.
1: ఏం కోరాలి?
6: ఇంకా నీ బుర్రకి తట్టలేదా? భరతుడికి పట్టాభిషేకం, రాముడికి 14 ఏళ్ల వనవాసం.
1: రాముడికి వనవాసమా? ఆ మాట పలకటానికి సైతం నా మనస్సు అంగీకరించదు.
6: కైకా, మంచికి కూడా హద్దుంటుంది. నీవునికికే ప్రమాదం ఏర్పడుతుంటే మీనమేషాలు లెక్క పెడతావేమిటి? తనకు మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరమని ఎరగవా? మనసు చిక్కబట్టుకొని అడిగి తీరాలి.
1: నువ్వు ఇంతగా చెప్తున్నావు గనుక అడుగుతాను, కానీ దశరథ మహారాజు ఒప్పుకుంటారంటావా?
6: 100కి 100 పాళ్లు ఒప్పుకోరు, కాని నీ తెలివితేటలతో ఒప్పించాలి.
1: అంతా అయోమయంగా ఉంది, ఎలా అడగాలో కూడా నువ్వే చెప్పవే.
6: ఇందులో అడగడం తరువాయి భాగంలో ఉంటుంది, ముందంతా నిరసన ప్రదర్శనే. వెంటనే కోపగృహానికి వెళ్ళు, నగలన్నీ తీసివేసి నేలపై చెల్లా చెదురుగా పడేయి. నీ కోపాన్ని ప్రదర్శించడానికి నేలపై పడుకో. రాజు వచ్చి ఆ వాతావరణం చూసి నీ 2 కోరికలు తీరుస్తాననే వరకు ఏమీ మాట్లాడవద్దు. మౌనాన్ని మించిన నిరసన ప్రదర్శన ఏదీ లేదు.
1: ఎంత తెలివైన దానవే! రాజులను రాజ్యాలను పల్టీలు కొట్టించగల దానవు. మనం పన్నబోయే పన్నాగానికి అంకురార్పణ చేస్తాను.
6: కోరికలు తీరే వరకు ఏమాత్రం బెట్టు సడలకూడదు.
1: చూస్తావుగా నా జానతనం.

0: రోజు మందిరంలో ప్రవేశించగానే ఎదురొచ్చి స్వాగతం పలికే కైక ఎక్కడా కనపడదే. ఉపగృహంలో ఉన్నదా? ఆ, ఇక్కడే ఉన్నది. ఇక్కడి వాతావరణమంతా చాలా భయానకంగా ఉంది. ఈమె కోపానికి కారణమేమిటో మెల్లిగా ఈమెనే అనునయించి విషయం రాబడతాను. ప్రేయసి, పట్టుపానుపుపై కాకుండా ఈ కటిక నేలపై పడుకున్నావేనా? నీ మౌనానికి కారణమేమి? నిన్ను చూస్తుంటే నాకు ఆవేదన కలుగుతోంది. నీ శోకానికి కారణం చెబితే కదా పరిష్కారం చూపగలిగేది. నా ప్రియసఖివి, నీ అభిష్టమేమిటో చెప్పు, నెరవేరుస్తాను.
1: మీరు ఈ మాటల నిశ్చిద్ధశుద్ధితో అంటున్నానని చేతిలో చేయి వేసి చెప్పండి.
0: ప్రియసఖి, ఎన్నడూ లేనిది బాలా నాపై ఇంత అపనమ్మకంగా మాట్లాడుతున్నావేమిటి? నీ నమ్మకం కోసం మళ్లీ చేతిలో చేయి వేసి చెప్తున్నాను. నీ అభిష్టానుసారం నడుచుకుంటాను.
1: పూర్వం దేవదానవ యుద్ధ సమయంలో నా అసమాన ప్రతిభకు మెచ్చి రెండు వరాలిస్తానన్న మాట గుర్తున్నదా?
0: పూర్తిగా గుర్తున్నది. ఆ వరాలు తర్వాత కోరుకుంటానన్నావు.
1: ఇప్పుడు ఆ రెండు వరాలు కోరుకోదలుచుకున్నాను.
0: కోరుకో
1: అన్నమాట తప్పరుగా.
0: చేతిలో చెయ్యి వేసి చెప్పానుగా.
1: అయితే వినండి, మొదటిది భరతుడికి రాజ్యపట్టాభిషేకం చేయాలి.
0: హాస్యాలాడవద్దు దేవి.
1: నా బిడ్డకి రాజ్యపట్టాభిషేకం చేయమనటం హాస్యాలాడటమా?
0: సంప్రదాయ విరుద్ధంగా మాట్లాడుతుంటేనో?
1: సాంప్రదాయాలు మనం ఏర్పరచుకున్నవేగా, మార్చుకోవటం కూడా మన చేతిలో పనే. నా బిడ్డ భరతుడికి పట్టాభిషేకం చేయండి.
0: ఇంకా నయ్యం, నన్ను అడవులకు వెళ్లాలన్నావు కాదు.
1: ప్రియ సఖిని, అంత మాట అంటానా? మీకు మారుగా శ్రీరాముణ్ణి 14 ఏళ్ల వనవాసానికి పంపండి.
0: కైక, దయ ఉంచి ఈ సంభాషణ ఇక్కడితో ఆపు.
1: ఆపటమేమిటి? ఈ రెండే నేను మీ నుండి కోరుతున్న వరాలు.
0: నా పంచ ప్రాణాలు రాముడని తెలుసు కూడా రాముడిని వనవాసానికి పంపమంటావా? నీకిచ్చిన వరం కోసం భరతుడికి పట్టాభిషేకం చేస్తాను గాని రాముడిని అడవులకు పంపమన్న మాట విరమించుకో. రాముడి వల్ల నీకు కాని భరతుడికి కాని ఎటువంటి ఆపద రాకుండా నేను చూసుకుంటాను.
1: ఒకళ్ళు చూసుకునేదేమిటి? నాకు ఎవరి దయా దాక్షిణ్యాలు అక్కర్లేదు. భరతుడు సంపూర్ణాధికారి కావాలి. రాముడు ఈ దర్దాపుల్లో కూడా ఉండరాదు.
0: అదేమిటి కైకి అలా మాట్లాడుతున్నావు? ఎన్నోసార్లు రాముడి గుణగణాలను నా దగ్గర పొగిడావు. కౌశల్యను నిన్ను ఒకే రీతిగా చూస్తున్నాడని, నీకు కూడా సేవలు చేస్తున్నాడని, సుగుణాభి రాముడని వేణోల కొనియాడావే. ఈరోజు ఇలా పూర్తిగా భిన్నంగా మాట్లాడుతున్నావు కైక. నిజం చెప్పు, ఇది నీ ఆలోచన కాదు. ఎవరో ఇదంతా నీకు నూరిపోశారు అవునా?
1: అవును. అమాయకంగా బ్రతుకుతున్న నాకు మందర కన్విప్పు చేసింది. నా వెనుక ఎటువంటి కుతంత్రాలు జరుగుతున్నాయో, మీ హృదయంలో నా స్థానమేమిటో విడమర్చి చెప్పింది.
0: దుర్జన సాంగత్యం ప్రభావం గురించి చెప్పిన మాటలు ఒక్కసారి గుర్తు తెచ్చుకో.
1: ఏమిటో ఆ నీతి వాక్యాలు?
0: దోష చింతనమన దోషియోచితం, అందుకనే దుష్టులకు దూరంగా ఉండమన్నారు.
1: నా ఉన్నతిని, మా పుత్రుడి ఉన్నతిని కోరిన మంధరను మీరు దోషి దుష్టురాలు అంటూ మాట్లాడుతున్నారు. నిజంగా నా శ్రేయోభిలాషి ఎవరన్నా ఉన్నారంటే అది మందర ఒక్కతే.
0: ఇంత మూర్ఖపు ఆలోచనలు చేస్తున్న నిన్ను ఆ దేవుడు కూడా రక్షించలేడు. ఎన్ని జన్మల పాప ఫలమో ఈనాడు నన్ను నిస్సహాయుడినిగా అసమర్థునిగా చేయిచ్చున్నది. కైక, మరొక్కసారి ఆలోచించు. ఈ విషయం బయటకు పొక్కక ముందే నీ ఆలోచన మార్చుకో. భరతుడిని మేనమావ వద్ద నుంచి పిలిపించి పట్టాభిషేకం చేస్తాను.
1: నేను కోరిన వరాలు రెండు మీరు నెరవేర్చడంలో విఫలులైతే నేను ఇంత విషం తీసుకుని మరణించడం తథ్యం. కైక మరణాన్నే కోరుకుంటారో రాముడి అరణ్యవాసానికి అంగీకరిస్తారో మీరే నిర్ణయించుకోండి.
0: ఈమెకిచ్చిన వరాలు నెరవేర్చట కన్నా అన్య మార్గం లేదు. ఎవరక్కడా? రామా, ఈ దుర్వార్తన నా నోటితో నీకు ఎలా చెప్పేది? దేవుడి దయ తెలిసి నీ రాకముందే నాకు మరణం సంభవిస్తే ఎంత బాగుండును. ఈ దీనుడికి, ఈ పాపాత్ముడికి అంతటి అదృష్టం కూడానా?
2: నాన్నగారు తక్షణం రమ్మని కబురు చేశారు. నాన్నగారు అలా మౌనంగా ఉండిపోయారు. ఏదో అనారోగ్యంతో బాధపడుచున్నట్లు తోస్తున్నది. కొంతసేపు నా ఒడిలో సేద తీరండి.
0: నాయనా రామచంద్ర, నా అనాలోచిత జైలకు నన్ను క్షమించు.
2: నాన్నగారు అలా మాట్లాడకండి, మీ ప్రతి చర్య మా ఉన్నతికే.
0: కాదు నాయనా కాదు, కైకేకిచ్చిన వరం నీ పాలిడి శాపంగా మారింది.
2: నాన్నగారు మీరు ఆవేదనలో ఉన్నారు, కైకేయి మాత, కౌసల్య మాత, సుమిత్రా మాత ముగ్గురూ నా క్షేమం కోరేవారే. మీరు శాపంగా భావిస్తున్నది నా పాలిట వరమేమో ఎలా నిర్ణయించగలం?
0: నిన్ను 14 ఏళ్ల అరణ్యవాసానికి పంపమనటం వరమేలా అవుతుంది నాయనా?
2: నేను 14 ఏళ్ల పాటు వనవాసానికి వెళ్లటం కైకేయి మాత అభిష్టమైతే అలాగే వెళ్తాను.
0: రామా, కైకేయికు వరం ఇచ్చిన పాపానికి నిన్ను నీ అరణ్యవాసాన్ని అంగీకరించక తప్పటం లేదు. నువ్వు నన్ను ఎదిరించి చంపి రాజ్యాన్ని వశం చేసుకుని హాయిగా రాజ్యమేలుకు.
2: నాన్నగారు ఈ చిన్న విషయానికి ఎందుకింత ఆవేదన చెందుతున్నారు? నేను అరణ్యానికి వెళ్లటం వల్ల ఆడితప్పని వారన్న మీ కీర్తి ప్రతిష్టలు మరింత ఇనుమడిస్తాయి. నా సోదరుడు భరతునికి పట్టాభిషేకం జరగటం వల్ల కైకేయి మాతకి ఎంతో ఆనందం చేకూరుతుంది. వీటన్నింటి ముందు నేను వనవాసానికి వెళ్లటం చాలా చిన్న విషయం కదా నాన్నగారు.
0: ఈ దీనుడి మీద ఎంత కరుణ చూపుతున్నావు! నువ్వు సామాన్యుడివి కాదు. ముక్కవు అని ధైర్యంతో, చెక్కు చెదరని చిరునవ్వుతో నువ్వు ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొనటం చూస్తుంటే నువ్వు సర్వగుణాభిరాముడవర్ని ఎరగగలుగుతోంది. ఇంతటి ఉత్తమ గుణాలతో విరాజులతో నిన్ను దూరం చేసుకోవటం కన్నా ఈ తండ్రికి దౌర్భాగ్యమేమున్నది, దౌర్భాగ్యమేమున్నది.
2: తండ్రి ఊరడిల్లండి, నేనిక్కడ ఉన్న కొలది మీ ఆవేదన అధికమవుతుంది. సెలవు నాన్నగారు.
0: రామా, రామా, నిన్ను విడిచి నేను బ్రతకలేను. నీ మనస్సు మార్చుకో. అయ్యో, రాముడు వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయాడు.

0: ఎంతటి విపరీత పరిణామాలకు దారితీస్తుందో.
1: చరిత్ర గతినే మార్చేసింది.
2: దేవుడైన రాముడే అరణ్యాలకు వెళ్లాల్సి వచ్చింది.
3: మీ మనస్సులను తల్లడింప చేస్తున్నట్లుందే ఈ సంఘటన.
0: తల్లడిలదా తాతయ్యా, ఎప్పుడో ఇచ్చిన వరాన్ని అడ్డుపెట్టుకుని పట్టాభిషేకం ముందు అరణ్యానికి పంపుతూ ఉంటే మనసులు విలవిలలాడవా?
3: బాగా స్పందిస్తున్నారు. దుష్టులకు దూరంగా ఉండండి అన్న దానికి ఈ సంఘటన అర్థం పడుతుంటే నాకు రాముడి ఉన్నత వ్యక్తిత్వం గోచరమవుతోంది. ఆ సంఘటన విన్న అందరూ తల్లడిల్లుతున్నారు గాని రాముడు మాత్రం ముక్కవోని ధైర్యంతో చదరని చిరునవ్వుతో అరణ్యవాసానికి పయనమై వెళ్లటం ఆయన ఉత్తమ వ్యక్తిత్వానికి నిదర్శనగా నిలుస్తుంది.
1: అవును తాతయ్య, చాలా చక్కగా విశ్లేషించావు. అయితే ఇప్పుడు మనం మూడో పాయింట్, ఎల్లప్పుడూ జాగరూకతతో మెలుగు అనే విషయానికి వద్దామా?
3: తప్పకుండా. సీతారామ లక్ష్మణుడు అరణ్యవాసంలో పంచవటిలో ఉన్నప్పుడు జరిగిన సంఘటన ఇది.

0: నాథా నాథా, అటు చూడండి, బంగారు వెన్నెలేడి, వెండి చుక్కలతో, రత్నాల కొమ్ములతో, నీలరత్నాల వంటి కళ్లతో, మణులతో చెక్కబడిన గోళ్లతో, ముత్యాల వంటి కాళ్లతో ఎంత ఆకర్షణీయంగా ఉన్నదో. నాథా నాథా, ఆ లేడిని ఎలాగైనా పట్టుకురండి, మన ఆశ్రమంలో ఉంచుకుని చక్కగా పోషించుకుందాం.
1: జానకి, ఈ దండకారణ్యంలో రాక్షసులు మాయా ప్రదర్శనలో ఆరితేరిన వారు. ఇది నిశ్చయంగా మాయా జింకే. ఎక్కడైనా ఇటువంటి జింక ఉనికిని ఎరుగుదుమా?
0: ప్రియ సఖ, ఎప్పుడూ కని విని ఎరుగనిది కనుకనే నేను ఆ జింకను కోరుతున్నాను. అది మాయా జింక అయితే ఆ మాయను ఛేదించగలవారు మీరొక్కరే. అది నిజమైన జింక అయితే ప్రపంచం మొత్తం మీద అపురూపమైన ఈ ప్రాణి మనస్వంతమవుతుంది. ప్రాణేశ్వర, నా కోసం ఈ చిన్న ప్రయత్నం చేయరా?
1: సుందరి, నీవు కోరిన విధంగా ఆ జింక అసలు రంగు తేలుస్తాను. లక్ష్మణ, అనుక్షణం అప్రమత్తుడివై సీతాదేవిని రక్షిస్తూ ఉండు.
2: తప్పకుండా, నా ప్రాణాలు అడ్డైనా రక్షిస్తాను.
1: మహావీర్,

0: మహావీర హా లక్ష్మణ, నన్ను కాపాడు.
1: లక్ష్మణ, అది నా ప్రాణనాథుని ఆర్తనాదం వలె ఉన్నది.
2: భయపడవలదు మాత, అది రాక్షసమాయ. వారు ఎన్ని రూపాలనైనా ధరించగలరు, ఎన్ని గొంతులనైనా అనుకరించగలరు. పైగా అన్నగారి ధీరత్వమును మీరెరుగుదురు. అతి బలాఢ్యులను సైతము హవలీలకు హతమార్చిన పరాక్రమవంతులు.
1: కాని అన్ని వేళలా బలపరాక్రమాలు మనకు అనుకూలంగా ఉంటాయనుకోవడం అవివేకం. ఆర్తనాదము వినిపించిన వైపు వెళ్లి పరీక్షించిరమ్ము.
2: తమ రక్షణ కోసం అన్నగారు నన్ను నియమించినారు. వారి ఆజ్ఞను మీరు నేను వెళ్లలేను.
1: ఆజ్ఞను అడ్డుపెట్టుకుని ఆపదలో ఉన్న వారి రక్షణ కోసం వెళ్లనటం నేరం.
2: మాత, మీరు నేరమని తలచండి, ఘోరమని భావించండి. మిమ్ము వదిలి నేను వెళ్లజాలను.
1: నన్ను వదిలి వెళ్లవా. నీ మాటలలో నా నాదిని ఎలాగైనా కాపాడాలన్న భావం కాకుండా అన్యభావం గోచరమవుతోంది. నీ ముఖం చూడాలంటేనే అసహ్యం వేస్తోంది. తక్షణం ఇక్కడ నుంచి వెళ్ళు. నీవు నా పతిదేవునితో కలిసి వచ్చినప్పుడే నీ ముఖం చూపించు. ముందు వెళ్లి అన్నగారిని రక్షించు. వెళ్ళవు.
2: ఇది బలీయమైనది. ఇది ఏ పరిణామాలకు దారి తీయనన్నదో. వెళుతాను. వదిన గారి ఆజ్ఞ ప్రకారం వెళుతాను. వనదేవతలారా, సీతామాతకు మీరే రక్ష.
1: ఎట్లున్నారు నా ప్రాణనాథులు? ఎట్లున్నారు నా ప్రాణనాథునికి? ఎట్టి అపాయము కలగకుండుగాక.
3: హర హర మహాదేవ శంభో శంకర.
1: ఎవరి మునివర్యుడు కాషాయాంబరధారి అయి దండక మండలాలు చేబు నిగిచ్చేయుచున్నాడు? నా పతిదేవుని క్షేమానికై పరితపిస్తున్న నన్ను ఆశీర్వదించవిచ్చేయుచున్నట్లు తోచుచున్నది.
3: ఏమిటి కాంతామణి అలా పరికించి చూస్తున్నావు? అతిథిని మునిశ్రేష్ఠుడను కుటీరంలోకి ఆహ్వానించి సేదదీచ్చవా?
1: క్షమించండి స్వామి, పతిదేవులు
3: లేరని తెలిసే వచ్చాను.
1: మునివర్య, మీ మాటలలో అంతరార్థం?
3: అంతరార్థం ఎందుకు? అసలర్థాన్నే చెబుతాను. నీ అసమాన సౌందర్యానికి ముగ్ధుడనే వచ్చినవాడను.
1: తాపసులు తమకిది తగునా?
3: పస ఎరిగిన తాపసుని గనుకే ఈ ముచ్చటలు.
1: నేనెవరినో ఎరిగే మాట్లాడుతున్నావా?
3: నీ వారలెవరైతేనేం, ప్రస్తుతం నారచీరలు కట్టుకుని అరణ్యవాసం చేస్తున్నావు. నీ అందం అడవి కాచిన వెన్నెల కారాదని నిన్ను చేపట్టి అత్యంత శోభతో సకల భోగాలతో విరాజిల్లే లంకానగరానికి తోడుకుని పోవటానికి వచ్చిన రావణా బ్రహ్మను నన్ను చూస్తేనే సమస్త దేవతాగణం భీతిల్లుతారు. నన్ను మించిన పరాక్రమవంతుడు లేడు.
1: అంత పరాక్రమశాలివైతే నా పతిదేవులు ఉన్నప్పుడు వచ్చి ఉండాల్సింది. దొడ్డి దారిన వచ్చి ఈ ప్రగల్భాలెందుకు?
3: ఈ సుందరాంగితో వ్యర్థ ప్రసంగాలెందుకు? ఈమెకు లంకానగర సౌందర్యాన్ని నా వైభవాన్ని చూపిస్తే అవలీలగా నన్ను మోహిస్తుంది. ఆ రాముడికి ఈ సీత అడుగు జాడలు సైతం తెలియకుండా ఈ సుందరాంగి నిల్చున్న భూభాగాన్ని పెకిలించి ఆకాశ మహానగరానికి తోడుకొని పోవటానికి వచ్చిన రావణా బ్రహ్మను నన్ను చూస్తేనే సమస్త దేవతాగణం భీతిల్లుతారు. నన్ను మించిన పరాక్రమవంతుడు లేడు.

0: ఆకాశ మార్గాన లంకకు చేరుస్తాను.
1: నాదా, రక్షించు రక్షించు,

0: అన్నగారు క్షేమమే కదా.
1: లక్ష్మణ, ఏమిటా ప్రశ్న? పంచవటిని వదిలి ఇటువచ్చావేమి?
0: నువ్వు ఆపదలు చిక్కుకున్నట్లు ఆర్తనాదం వినిపిస్తేను.
1: నాకు ఆపద ఏమిటి, ఆర్తనాదం ఏమిటి? అటువంటివి రాక్షస మాయాని గ్రహించలేకపోయావా?
0: నేను గ్రహించాను గాని వదినగారు ఆందోళన చెంది నీ ప్రాణరక్షణకై నన్ను పంపారు.
1: ఎంత పనిచేసింది సీత, నా ప్రాణ సఖికి రక్షణ ఎవరు?
0: తన రక్షణ తాను చూసుకునగలనన్నారు వదినగారు.
1: ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలనే ముఖ్యమైన విషయాన్ని విస్మరించి ఎంత తప్పు చేశారు. ఇది ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో. వెంటనే మనం అత్యంత వేగంగా పంచవటికి చేరుకోవాలి. పద ఏమిటిది? ఈ పంచవటి ప్రాంతమంతా భీకరంగా ఉంది. జరగరానిదే జరిగిన సూచనలు కనిపిస్తున్నాయి. ఇదేమిటి భూభాగాన్ని పెకిలించినట్లు? ఈ అగాధమేమిటి? రాక్షసుల అకృత్యానికి నా సీత బలి కాలేదు కదా.
0: శ్రీరామ, అలసత్వానికి ఇంతటి మూల్యం చెల్లించాల్సి వస్తుందనుకోలేదు. దీనికంతకి కారణం నేనే. నీ ఆజ్ఞకు కట్టుబడి ఉంటే ఇంత దారుణం జరిగి ఉండేది కాదు.
1: తప్పప్పులను లెక్క పెట్టే సమయం కాదు. సీత అన్వేషణకై కార్యోన్ముఖలం కావాలి. పద సీతా సీతా.

0: అతయ్య, లక్ష్మణ్ అన్నట్లు అజాగ్రత్తకు ఎంతటి మూల్యం చెల్లించవలసి వచ్చిందో కదా.
1: అవును, రామాయణ భాగవతాదులు నీతి స్ఫోరకాలు. ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ సన్మార్గవర్తనులుగా తీర్చిదిద్దటమే వాటి ధ్యేయం. ఇప్పుడు ఈ ABC అనే అంశానికి ఎంత చక్కటి ఉదాహరణలు ఈ రామాయణంలో దొరికినాయో చూడండి. ఇంతటి చక్కటి ముచ్చటైన 3 సూత్రాలను విశ్లేషించుకునే సదవకాశాన్ని కలిగించిన బాలవికాసిని, ఆ ఉద్యమాన్ని మనకు ప్రసాదించిన భగవాన్ బాబా వారికి జయజయలు చెప్పుకుందాం. సర్వదేవతాతీత స్వరూప భగవాన్ బాబా వారికి జయ.
2: శ్రోతలు, ఇంతవరకు మేడ్చల్ జిల్లా బాలవికాస్ పిల్లలు సమర్పించిన ముచ్చటగా 3 సూత్రాలు నాటిక విన్నారు. ఇందులో పాల్గొన్న బాలలు జి నిత్య, టివి రమాసాయి, జి సాయి ప్రణతి, ఆర్ శ్రీవల్లి, జి సాయి ప్రహర్ష, వై సాయి ప్రసాద్, ఎం గౌరీ శ్రీవాణి, ఎం సుచిశ్రీ వంశిక, ఎం ప్రేమశ్రీ దీక్షిక, దేవీ తన్మయి, బి సాయి సూర్య, జే యోగసాయి, ఇ లక్ష్మణ్, శ్రవణ్ కుమార్, జి శ్రీ వైష్ణవి, దివ్య గౌతమ్.
3: ఇంతవరకు మీరు 2018 ఆగస్టు 4-5 తేదీలలో రేడియో సాయి తెలుగు ప్రసార విభాగం 7వ వార్షికోత్సవం సందర్భంగా మొదటి రోజు ABC ఆఫ్ లైఫ్ అనే అంశంపై పిల్లల చేత అందించబడిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల యొక్క పునఃప్రసారాలలో 2వ భాగాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన అభిప్రాయాలు, సలహాలు listener@radiosai.org కి రాసి పంపగలరు. సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 2013 ప్రశాంతి నిలయంలో జరిగిన దసరా ఉత్సవాల్లో భాగంగా ప్రశాంతి విద్వన్ మహాసభలో డాక్టర్ డిఎన్ దీక్షిత్ గారు అందించిన ప్రసంగం రెండో భాగం ఇప్పుడు మీరు వింటారు.
1: సరస్వతీదేవి అనుగ్రహం వలనే మనలో మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ వక్తృత్వం కవిత్వం ఇవన్నీ అబ్బుతున్నాయి. ఇంతమంది ప్రియతమమైన విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు. స్వామి యొక్క కలల దీపాలు వీరందరూ కూడా స్వచ్ఛమైనటువంటి తెలితెలి వస్త్రాలతో ప్రకాశిస్తూ సరస్వతి ముద్దు బిడ్డలులాగా భవిష్యత్తులో భగవాన్ శ్రీ సత్యసాయి యొక్క శాంతి సందేశ దూతలుగా ప్రకాశిస్తున్నటువంటి మీ అందరిలోనూ అటువంటి వాగమృతములు చిలికించి ఈ ప్రపంచాన్ని చకచ్చకితం చేయగలదని నేను ఎంతో ఆశిస్తున్నాను. అది తథ్యం తథ్యం సత్యం సత్యం భగవాన్ శ్రీ సత్య మహాస్వామినాం అనుగ్రహేణ సందేహ నాస్తి తత్ర. ఎందుకంటే పలికించేవాడు స్వామి, పలికేది స్వామి, మన లోపల ఉండేటువంటి వాక్కు స్వామి, కంఠము నుండి వెలువడే వాక్కు, సహస్రారం నుండి ప్రారంభమైన ఆ వాక్కు అలా వివిధ రూపాలలో ప్రకాశిస్తుంది కాబట్టి

పలుకు పలుకులోను ప్రతి వ్యక్తిని పలకరించగలిగినటువంటి శక్తి ఆ ప్రేమ సత్యసాయి స్వరూపంలోనే ఉంది. అందుకే ప్రతి వ్యక్తి కూడా ఆ పలుకరింపులోనే పులకరించిపోయి స్వామిని దర్శించుకున్నారు కాబట్టి తనని తాను మరచిపోయి తనలో స్వామిని దర్శించుకునగలిగారు. అదే ఇందాక నేను అన్నాను, భోగశ్చ మోక్షశ్చ కరస్థయేవా. ఒట్టి భోగమే కాదు, ఒట్టి కవిత్వమే కాదు, మోక్ష బుద్ధి కూడా. ప్రతి వ్యక్తిలోనూ స్వామిని పరమాత్మను దర్శించగలిగిన శక్తి కూడా సాయి సరస్వతి అనుగ్రహం వలనే కలిగింది. అది జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. ఈ మూడు శక్తుల ఆరాధనే చరణ్ నవరాత్రాలలో మనం చేసే మహాకాళి ఆరాధన, మహాలక్ష్మి ఆరాధన, మహాసరస్వతి ఆరాధన. అందరినీ ఎందుకు తెల్లటి వస్త్రాలు ధరించమన్నారు స్వామి అంటే అది సరస్వతీ స్వరూపం కాబట్టి. మనం సరస్వతీదేవిని ఈ రోజున మనం ఆరాధించేటప్పుడు ఒక్క కోరిక కోరుతున్నాం. అందరూ చక్కగా ఇందాక ఋగ్వేద ప్రార్థనలో చేశారు, ఓం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామ విత్రియవతు. అది మన ప్రార్థన. సరస్వతి సరస్, సరతీతి సరస్ అంటే ప్రవహించేది, ప్రవహించే తత్వం సరస్వతీ మాతకు ఉంది. వాక్కు ప్రవహిస్తూ ఉంటుంది మన శరీరంలో, భావం ప్రవహిస్తూ ఉంటుంది. అందుకే సరస్వతీ తత్వం ప్రవహించే తత్వం. అది వేగంగా ప్రవహిస్తుంది, వాజేభిర్ వాజినీవతి, ప్రవాహ స్వరూపమైనటువంటిది. అయితే ఈ వాక్కు, ఈ సరస్వతి అనుగ్రహం ఏమి చెయ్యాలి మానవుణ్ణి? ధీనామ విత్రియవతు, మన బుద్ధులన్నింటినీ కూడా సరి అయిన మార్గంలో ప్రచోదన చెయ్యాలి, ప్రేరేపించాలి. ఆ ప్రేరణ శక్తియే మన శరీరము గతమైనటువంటి, మన శరీరము లోపల ఉన్నటువంటి ప్రచోదక శక్తి, ప్రేరణాశక్తి సరస్వతి. ఆ సరస్వతి స్వచ్ఛంగా ఉండటం కోసమే సరస్వతి మాతను మనం తెల్లనిదిగా మనం ఆరాధిస్తాం. సరస్వతి స్తోత్రాలు ఏవి తీసినా మీరు చూడండి, సరస్వతీదేవిని స్వచ్ఛమైన వస్త్రధారిణిగా భావిస్తాం. యా కుందెందు తుషారహార ధవళ యాశుభ్ర వస్త్రాన్విత. ఆమె ఎంత స్వచ్ఛమైంది అంటే కుంద మల్లపువ్వులాగా, చంద్రుడిలాగా, మంచు ముక్కలాగా తెల్లగా స్వచ్ఛంగా ఉంటుంది అని. అందుకే నా కనుల ముందు విద్యార్థులందరూ, ఈ చిన్నారులందరూ తెల్లని వస్త్రాలతో కళకళలాడుతూ సరస్వతి ముద్దుబిడ్డలుగా ఉండాలి అని స్వామి సంకల్పించారు. కాబట్టి ఎక్కడా లేదు కాని ఇదిగో ప్రశాంతి నిలయంలో స్వామివారి యొక్క విద్యార్థులకు చక్కటి వస్త్రధారణ కల్పించబడింది. ఇదే సరస్వతి యొక్క స్వరూపం. ఎందుకు నిస్వచ్ఛమైన భావం కావాలి? స్వామి యొక్క స్వరూపమే అది.

స్వామి యొక్క మందహాసమే సరస్వతీ స్వరూపం. ఎంత అద్భుతమైన స్వరూపం! ఆ చిరునవ్వు కోసము అలా ప్రపంచమంతా కూడా కదలి వచ్చింది ఇదిగో ఈ ప్రశాంతి నిలయానికి. కాబట్టి సరస్వతీ స్వరూపం తెల్లగా ఉండటానికి స్వచ్ఛమైనటువంటి భావం కావాలి. ఆమె చేతిలో వీణ, యా వీణా వరదండ మండితకరా. వీణ అది మన బుద్ధికి ప్రతీక. ఆమె చేతిలో ఉన్నటువంటి వీణా తంత్రులు మీటుతూ ఉంటుంది. ప్రతి వ్యక్తిలోనూ ఉన్నటువంటి ఆలోచనల అనేటువంటి వీణా తంత్రుల్ని ఆమె మీటి సరియైన మార్గంలో పెట్టేదే సరస్వతీ తత్వం. అందుకే ధీనామ విత్రియవతు, మా బుద్ధుల్ని నువ్వు రక్షించుగాక. అంతేకాదు గాయత్రి మంత్రాన్ని జపిస్తున్నాం, ధియో యో నః ప్రచోదయాత్, మా బుద్ధుల్ని ప్రచోదయాత్, ప్రేరేపించదవుగాక. ఎటువైపు ప్రేరేపించాలి? మంచి మార్గము వైపు ప్రేరేపించాలి. ఏమిటా మంచి మార్గం? మనకు భగవంతుడిచ్చినటువంటి ఈ ఆయుష్ని మంచి కర్మల కోసం వినియోగించాలి. వ్యషేమ దేవహితం యదాయుః, ఇందాకే చదివారు మీరు. దేవహితం, దేవతల చేత కల్పించబడినటువంటి ఈ ఆయుష్ను వ్యషేమ నువ్వు ఖర్చు పెట్టాలి, వినియోగించాలి. ఎలా? భద్రం, సమస్తమైనటువంటి జాతికి కూడా భద్రం శ్రేయస్సును కలిగించేటట్టుగా నువ్వు ప్రవర్తించాలి. అది ఈ ఇంద్రియముల ద్వారా నువ్వు మంచి పనులు చేయాలి. అదే ప్రేరణ. ఆ ప్రేరణను ఇచ్చేటువంటిది అమ్మవారు. కాబట్టి వీణావరదండ మండితకరా, మన శరీరంలో ఉన్నటువంటి సమస్త నాడీ తంత్రుల్ని మీటి అందు మంచి భావాలను ప్రేరేపించి అటువంటి మంచి భావాలతో మన నడవడిక అద్భుతమైనదిగా, పరోపకార బద్ధమైనదిగా, సేవా దృక్పథంతో తోటి జనుల్ని ఆదుకునేటట్టుగా చేయగలిగినటువంటి ప్రేమైక తత్వ ప్రచోదన శక్తి సాయి సరస్వతీ తత్వం. కాబట్టి ఇక్కడి సేవా దళాలు ఈ ప్రపంచానికి, ఈ ప్రకృతికి ఎన్ని వైపరీత్యాలు వచ్చినా అక్కడ తెల్లని కీర్తి పతాకాలుగా, సేవా పతాకాలుగా రెపరెపలాడుతూ మేమున్నాము. సాయి హాయి ఎక్కడ ఉంటే, సాయి ఎక్కడ మాకు హాయి అనిపించి అక్కడ సేవల్ని పంపించినటువంటి సరస్వతీ తత్వం ఒక గొప్ప ప్రచోదన శక్తి ఇక్కడి నుంచే ప్రారంభమయ్యింది. అదే సరస్వతీ తత్వం. అంతేకాదు ఇంకా అద్భుతమైనటువంటిది నిశ్శేష జాడ్యాపహ. ఈ మనిషి లోపల దాగి ఉన్నటువంటి జడత్వాన్ని పూర్తిగా తుడిచిపెట్టగలిగినటువంటి శక్తి సరస్వతీదేవికి ఉంది. ఒక జడత్వ స్థితిలో ఉన్న మానవుణ్ణి చైతన్యం వైపు నడిపించగలిగినటువంటి శక్తి జ్ఞానానికి ఉంది. ఆ జ్ఞానము ఎప్పుడూ కూడా స్వార్థ పరత్వంతో ఉండకూడదు. త్యాగే నైకే నమృతత్వ మానసుః, త్యాగ బుద్ధితో ఉండాలి. అందుకే మనకి ఉన్నదంతా కూడా భగవదర్పణం చెయ్యాలి, మనకి ఉన్నదానిలో తోటివాడికి సహకరించాలి అన్నటువంటి ఒక సేవా దృక్పథాన్ని, ఒక ప్రేమ సిద్ధాంతాన్ని నిలబెట్టగలిగినటువంటి తత్వం సరస్వతీ తత్వం. దానిని ప్రచారం చేయటం కోసమే సరస్వతీ తత్వానికి మన మహర్షులు నాలుగు భుజములను సరస్వతీదేవికి వర్ణించారు. చతుర్భుజి ఆమె. ఏమిటి నాలుగు భుజాలు? ఆ నాలుగు భుజాలు ఇక్కడ ఉన్నాయి. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ. అదే సమస్తమైనటువంటి జ్ఞానానికి ఈ నాలుగు కూడా నాలుగు భుజముల వంటివి. సరస్వతీదేవి నాలుగు భుజములే సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ. ఎక్కడైతే విద్యకు సార్థకత కలుగుతుంది అన్నారో ఆ సార్థకత కలిగేది నాలుగింటి వల్లనే. సత్యమంటే ఏమిటి? సత్యమంటే ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం కాదు. లోకానికి శ్రేయస్సు కలిగించేది ఏది ఉంటుందో అది సత్యం. మహాభారతంలో ఒక చిన్న కథ ఉంది. ఒక ఋషి, ఒక ముని తపస్సు చేసుకుంటున్నాడు ఆశ్రమంలో. కొంతమంది బందిపోటు దొంగలు అక్కడికి వచ్చారు, కొంతమంది బాటసారుల్ని తరుముకుంటూ వచ్చారు. బాటసారులందరూ కూడా ఆ ఆశ్రమంలోకి వెళ్లారు, దాక్కున్నారు. దొంగలు వచ్చి ఆ మునిని అడిగారు, మీ ఆశ్రమంలోకి కొంతమంది బాటసారులు వచ్చారు, ఎక్కడున్నారు అని. ఆ బాటసారుల శరీరాలపైన ఆభరణాలు చాలా ఉన్నాయి,
బందిపోటు దొంగలు ఆ ఆభరణాలను దోచుకోవటానికి వచ్చారు. ఆ ముని ఒక్క క్షణం ఆలోచించాడు. బాటసారులందరూ నా దగ్గర ఉన్నారు అని చెప్పి సత్యం చెబితే దొంగలు వాళ్లని ఏం చేస్తారో, పోనీ నా దగ్గర లేరు అని చెప్పి అసత్యం చెబితే నాకు అసత్య దోషం వస్తుంది, కాబట్టి నేను అసత్యం చెప్పి వీళ్లను రక్షించనా, సత్యము చెప్పటం ద్వారా నాకేదో పుణ్యం వచ్చి పడుతుంది దాన్ని పొందనా అనుకున్నాడు. చివరికి తటపటాయించి చాలాసేపు ఆలోచించి వాళ్ల కర్మానికి వాళ్ళని వదిలేస్తే పోతుంది, నాకెందుకు, నేను ఉన్నది ఉన్నట్టు చెబితే నాకు కలిగే పుణ్యం నాకు కలుగుతుంది కదా అనుకున్నాడు. ఇదిగో ఇక్కడే ఉన్నారు అన్నాడు. వెంటనే వాళ్లని బందిపోడు దొంగలు హింసించి చంపి వాళ్ల దగ్గర నగలన్నీ దోచుకుపోయారు. ఆ ముని చాలా కాలం తర్వాత మరణించిన తర్వాత యమదూతలు లాక్కెళుతూ ఉంటే అడిగాడు, ఏమయ్యా నేను చక్కగా ఎంతో పుణ్యకార్యాలు చేశాను, తపస్సు చేశాను, ఏమిటి నన్ను తీసుకెళ్తున్నారు నరకానికని. పిచ్చివాడా, నువ్వు పుణ్యం చేశాననుకున్నావు కానీ దానివల్ల చాలామంది ప్రాణాలు పోయినాయి, కాబట్టి సత్యం అంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటం మాత్రమే కాదు, సత్యం శ్రేయః తద్ధీ అని, అంటే శ్రేయస్సు కలిగింపజేసేది సత్యం అని గాని ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడి ప్రాణాలు తీయటం హాని కలిగించటం కాదు. కాబట్టి సత్యం యొక్క తత్వం ఏమిటి అంటే సమస్త జనుల యొక్క హితమును కలిగించటం. సమస్త జనుల హితమును కలిగించేటువంటి ఎన్నో కార్యక్రమాలు ఇదిగో ఇక్కడ నుంచి జరిగినాయి. నీరు లేక ఎడారిగా మారినటువంటి ప్రాంతానికి గంగను పొంగిలింపజేసి సాయి గంగాధరులైనటువంటి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారిది సత్య మార్గం కాదా? సకల జన శ్రేయస్కరం కాదా? శ్రేయస్సు హితము అంటే పది మందికి ఉపయోగపడేటట్టుగా భోగములను మళ్లించటం, సంపదలను మళ్లించటం అని నేర్పినటువంటి బోధ ఇక్కడిది. అది సరస్వతీ తత్వంలో ఒక భుజం సత్యం. ధర్మం రెండవది. ధర్మకాంక్ష కలిగినప్పుడు ఖచ్చితంగా లోకంలో సమున్నతమైనటువంటి స్థితి కలుగుతుంది. ఉచ్చైర్గతిర్జగతి సిద్ధ్యతి ధర్మతశ్చేత్, ఎక్కడైతే ఉన్నతమైనటువంటి గతి ఉందో ఉన్నతమైన స్థితి ఉందో అది ధర్మము యొక్క కారణంగానే జరుగుతుంది. ధర్మము అంటే ఎవడి యొక్క కర్తవ్యాలు వాడు నిర్వర్తించాలి, ధారణాత్ ధర్మ. ఎక్కడైతే ఎవడైతే ధర్మము ఆచరిస్తాడో అక్కడే ఖచ్చితంగా పరమాత్మ కూడా అందుతాడు. అటువంటి అద్భుతమైనటువంటి ధర్మ మార్గం ఇక్కడి నుంచే నేర్పబడింది. ప్రేమ మార్గం ఇక్కడి నుంచే నేర్పబడింది సమస్త ప్రపంచానికి. ఎందుకంటే స్వామియే ఒకసారి తన బోధలలో, నేను అందరినీ పరమాత్మ స్వరూపులారానంటున్నాను, ఇది మిమ్మల్ని అందరినీ సంతోష పెట్టడానికి మిమ్మల్ని అందరినీ పొగడటానికి కానే కాదు, మీలో మీరు మిమ్మల్ని దర్శించుకునేటప్పుడు వ్యక్తిగా మిమ్మల్ని మీరు పరాయి వాణ్ణి చూస్తున్నారు, దేహ బుద్ధితో చూస్తున్నారు, అంతేకాని మీరు అందరిలోనూ ఆత్మతత్వాన్ని దర్శించలేకపోతున్నారు. నేను మాత్రం అలా కాదు, ప్రతి వ్యక్తిలోనూ వీడు పూర్వజన్మలో ఎటువంటి వాడు, ఏ సమస్యతో నా దగ్గరకు వచ్చాడు, వీడికి నేను ఏమి ఇవ్వాలి, ఇతనిని ఏ విధంగా నేను సంస్కరించాలి, ఇతని జీవితాన్ని ఏ విధంగా నా వైపు అడుగులు వేసేటట్టుగా మలచాలి అని నేను ఒక్క క్షణంలోనే ఆలోచిస్తాను. నాది ప్రతి వ్యక్తిలోనూ ఆత్మశక్తి, ప్రతి వ్యక్తిలోనూ ఆత్మదృష్టి, మీది మాత్రం వైయక్తిక దృష్టి. అందుకే నేను మిమ్మల్ని అందరినీ పరమాత్మ స్వరూపులారా అంటున్నాను, ఇదే నా ప్రేమతత్వం అని బోధించినటువంటి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి సరస్వతీ తత్వంలో ప్రేమతత్వం నాలుగవది, నాలుగవ భుజం. వీటన్నింటి వల్ల సమస్తమైనటువంటి శాంతి కలుగుతుంది. అందుకే నిత్య శాంతిదాయి సత్యసాయి. సరస్వతీ తత్వంలో స్వచ్ఛమైనటువంటి అద్భుతమైనటువంటి ఆ సరస్వతీ తత్వంలో భావజాలాన్ని
పది మందికి పంచిపెట్టడం కోసమే మనమందరము కృత నిశ్చయులమై బద్ధ కంకణులమై ముందుకు సాగినప్పుడే సత్యసాయి తత్వం సరస్వతి తత్వంగా మనము ఈ రోజున చేసేటువంటి ఈ ఆరాధనకు సార్థకత చేకూరుతుంది. స్వచ్ఛమైన ఆ తత్వాన్ని దర్శించటం కోసమే పోతన మహాకవి పలికినట్టుగా ఆ సరస్వతీ దేవిని ఒక స్వచ్ఛమైనటువంటి ప్రకృతిలో స్వచ్ఛమైన వస్తువులన్నింటినీ దర్శించినట్టుగా మనం దర్శించాలి.

శరదృతువులో ఉదయించేటువంటి ఆ సరస్వతీ తత్వం ఈ శరదృతువులో శరన్నవరాత్ర ప్రారంభంలో మనం చేసేటువంటి ఈ ఆరాధనలో పరమార్థం అదే. స్వచ్ఛమైన భావాలతో ముందుకు సాగినప్పుడు ఆ స్వచ్ఛమైనటువంటి భావజాలం మధురమైనటువంటి వాక్యాలతో సమస్త జనులకు పంచిపెట్టినప్పుడు మన యొక్క సత్యసాయి ఆరాధన ఉపాసన సార్థకమవుతుంది. అదే ఈ ప్రపంచానికి మనం అందించేటువంటి ఒక అద్భుతమైనటువంటి సందేశము అవుతుంది. ఈ సమస్తమైనటువంటి లోకంలో సేవా దృక్పథం నుంచే ప్రేమైక తత్వాన్ని ఈ ప్రపంచానికి అందించినటువంటి మహనీయులు కాబట్టే ఇదే నిజమైనటువంటి అవతారం. ఇదే నిజమైనటువంటి అవతారం. ఈ అవతారానికి సార్థకత ఎప్పుడు అంటే ఒక సేవకుడిగా మనం బయలుదేరినప్పుడు. వివేకానందుడంటాడు, ప్రతివాడు నాయకుడు కావాలనుకుంటాడు కాని నాయకుడు ఒక్కసారి కాలేరు. మరి ఎలా అవుతాడు? ముందు సేవకుడు కావాలి, ఆ తరువాత నాయకుడు అవుతాడు. సేవకుడు అయితే అప్పుడు నాయకుడు అవుతాడు. అది మనకి రామాయణంలో హనుమంతుడి పాత్ర ద్వారా నిరూపించబడింది. హనుమంతుడు ఎప్పుడూ కూడా తాను దేవుడు కావాలని కోరుకోలేదు, తాను సేవకుడుగానే ఉండాలనుకున్నాడు. సీతాదేవి అడిగింది, ఏమయ్యా నువ్వు మీ రాముడి బంట్లు వచ్చి ఇక్కడ ఇంతమంది రాక్షసుల్ని జయించి నన్ను తీసుకువెళ్లగలరా అని. ఒక్కటే మాట అన్నాడు, అమ్మా నన్ను తక్కువ అంచనా వేశారు, నేను తక్కువ వాణ్ణి, చాలా చిన్నవాణ్ణి, కాని మా ప్రభువైన రామచంద్రుడి దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ మాత్రం నాకంటే గొప్పవాళ్లు, నాతో సమానమైన వాళ్లు ఉన్నారు. మద్విశిష్టాశ్చ తుల్యాశ్చ సంతితత్ర వనౌక సహా మత్త ప్రత్యవర కశ్చిన్నాస్తీతి సుగ్రీవ సన్నిధౌ. ఎంత గొప్ప దేశభక్తి అది, ఎంత గొప్ప దేశభక్తి. నేనే గొప్పవాణ్ణి అంటాం మనం. ఎక్కడైనా పరాయి చోటకెళ్తే మా ఊళ్ళో నేనే గొప్పవాణ్ణి, అందరూ నాకంటే తక్కువ వాళ్ళు అంటాం. కాని హనుమంతుడు అలా అన్లా, అంత పరాక్రమశాలి, అప్పటికి 80 లక్షల మందిని కూల్చిపారేసి పరాక్రమాన్ని చూపించిన ఆ మహానుభావుడు అందరికంటే నేనే తక్కువ వాణ్ణి అన్నాడు. అది సేవక ధర్మం. ఒక సేవకుడు సేవించేవాడు తనని తాను భగవంతుడి సేవకుడిగా భావించాలి. స్వామి అన్నారు, నేను భక్తుల కోసం అవతరించాను, నేను భక్తులకు భక్తుణ్ణి అన్నారు స్వామి. అదే ప్రేమావతార తత్వం, అదే ప్రేమావతార తత్వం. ముఖ్యంగా యువజనానికి యువశక్తికి స్వామి అందించేటువంటి సందేశం అదే. ఎప్పుడు నిన్ను నీవు నాయకుడుగా భావించుకోకపోకు, నిన్ను నీవు ఒక సేవకుడుగా భావించుకో. అదే రామతత్వం, అదే హనుమత్తత్వం, అదే వివేకానందుడు బోధించిన తత్వం, అదే సత్య సాయిబాబా వారి యొక్క దివ్య సందేశం. అందుకే మనం ఒక సేవకులుగా ముందుకు వెళదాం. ఇక్కడ సేవాదళంలోనూ, ఇక్కడ విద్యా సంస్థలలోనూ తీర్చిదిద్దబడినటువంటి సేవాదళ రత్నాలే ఈ రోజున భరతమాత యొక్క ముద్దు బిడ్డలుగా, భరతమాతకు చిన్న బాధ కలిగిన నేనున్నాను అని నిలబడి సేవించటానికి ముందు ఉన్నారు. ఇది మన పురాణాలు, ఇతిహాసాలు, మన సమస్తమైనటువంటి వైదిక వాంగ్మయం మనకి నేర్పుతున్నటువంటి ఒక గొప్ప తత్వం. అందుకే అవతార తత్వాలలో ఇంత గొప్ప అవతారం మనకు కనిపించదు. ఎవ్వాని చల్లని చూపు భవసాగరంబున చుక్కాని అయి దాటవేయు. స్వామి ఇలా చూస్తే చాలు, ఈ భవసాగరంలో కొట్టుమిట్టాడేవాడు కూడా అలా హాయిగా దాటేయటానికి ఇష్టపడతాడు.

ప్రేమ స్వరూపులైనటువంటి ఇంత గొప్ప సత్యసాయి ప్రేమ కుటుంబంలో నేనొక చిన్న అణువుగా నిలబడి ఈ రోజున స్వామి పలికితే పలికాను. నేను సంస్కృత పండితుణ్ణి కాదు, ఇందాకే చెప్పాను. పలుకు నీవు, పలికించడి వాడవు నీవు, లోని పలుకు నీవు, పలుకు పలుకులోన పలుకరింతువు నీవు, నిత్యశాంతిదాయి సత్యసాయి. నేనెంతటి వాణ్ణి. 1991లో ఇక్కడికి వచ్చి స్వామి దర్శనం చేసుకున్నప్పుడు నేను ఒక చిన్నవాణ్ణి. ఈ రోజున స్వామి అనుగ్రహం వల్ల ప్రపంచమంతా ఈ రోజున అంధకార బంధురమయ్యింది, కానీ ఇక్కడ మాత్రం వెలుగులు వెలారుస్తూ ఉన్నాయి, దివ్యమైన కాంతులు మాత్రం వెదజల్లుతూ ఉన్నాయి. ఈ రోజున కొన్ని కారణాల వల్ల ప్రపంచమంతా కూడా ఉత్సవాలు, వేడుకలు సన్నగిల్లినాయి, కానీ ఇక్కడ మాత్రం ప్రతి ముఖంలోనూ అమ్మవారి యొక్క మందహాసాలు దివ్యకాంతులుగా, కరదీపికలుగా వెలుగొందుతూ ఉన్నాయి. ఎందుకుని? లోని వెలుగు నీవు, మనందరి లోని వెలుగు స్వామియే. అటువంటి స్వామిని ఒక్కసారి నేను ప్రార్థించుకుని నాకు మళ్లీ మళ్లీ ఇటువంటి అనుగ్రహం కలగాలని మనఃపూర్వకంగా ప్రార్థించుకుంటూ, ఓ ప్రియతమ విద్యార్థిని విద్యార్థులారా, ఇక్కడ తీర్చిదిద్దబడినటువంటి భావి భారత, భావి విశ్వమాత కంఠహార మాలికలారా, మీరందరూ సాధించవలసింది ఎంతో అద్భుతమైనటువంటిది ఉంది. దానికోసమే మీ పూర్వజన్మ పుణ్యఫలం వల్ల ఇక్కడికి అడుగుపెట్టారు అని భావిస్తూ

నవహృదయ నిలయం వినుతలీలం సదా సదయం భజే పుట్టపర్తీశ్వరం సాయినాథం సనాతన ధర్మ శకటీపటు చోదకం దేశికం సనా

సర్వే జనాః సుఖినో భవంతు, సర్వే సంతు నిరామయాః, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.

ఇంతవరకు మీరు 2013 సంవత్సరం ప్రశాంతి నిలయంలో జరిగిన దసరా ఉత్సవాల్లో భాగంగా ప్రశాంతి విద్వన్ మహాసభలో డాక్టర్ డిఎన్ దీక్షిత్ గారు అందించిన ప్రసంగం 2వ భాగం విన్నారు.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. భగవంతునిపై అచంచలమైన భక్తికి అపారమైన విశ్వాసానికి తార్కాణం భక్త ప్రహ్లాదుడు. భగవాన్ బాబావారు ఎన్నోమార్లు నవవిధ భక్తి మార్గాల్లో విష్ణుస్మరణానికి ఉదాహరణగా ప్రహ్లాదుడు గురించి చెప్పడం మనం విన్నాం. ఈనాడు మనం తెలుగువారి సంప్రదాయ కళారూపమైన హరికథ ద్వారా భక్త ప్రహ్లాదుని చరిత్రను విందాం. కథకులు తిరుపతి వాస్తవ్యులు, స్వామి భక్తులు శ్రీరాము భాగవతార్. వాద్య సహకారం కీబోర్డ్పై శ్రీ ఆర్ కళ్యాణ్ కుమార్, తబలాపై శ్రీ బి మంజునాథ్. ఈ కార్యక్రమం తిరుపతి రేడియో సాయి స్టూడియో సమర్పణ. సాయిరాం.

పరమ దివ్యాత్మ స్వరూపులకు రేడియో సాయి శ్రోతలకు ప్రణామాలు. ఈనాటి కథ భాగవతములోని సప్తమ స్కంధంలో భక్త ప్రహ్లాద చరిత్ర. ఈనాటి హరికథాగానం ప్రహృష్టైన ఆహ్లాద ఇది ప్రహ్లాద అంటారు. హరిభక్తి అన్న ఆనందంతో ఎప్పుడు నిండిపోయినటువంటి వాడు ప్రహ్లాదుడు. ప్రహ్లాద స్మరణే నవవిధ భక్తులలో స్మరణ భక్తి చేత తరించినటువంటి మహానుభవుడు ప్రహ్లాదుడు. ప్రాతకాల స్మరణీయుడు హరి కరుణాపాత్రుడైనటువంటి ప్రహ్లాదుని చరిత్ర సావధాన చిత్తులై కథా శ్రవణం చేసి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి అపార కృపకు పాత్రులై తరించవలసిందిగా కోరుతూ గోవిందనామ స్మరణ చేసి కథను ప్రారంభం చేస్తున్నాను. జై శ్రీమద్రమారమణ గోవింద హరి, ఏడుగొండలవాడ వెంకటరమణ గోవింద, సేతశైలవాస శ్రీనివాస గోవింద గో, జై బోలో భగవాన్.

మహాభక్తులారా, బ్రహ్మకుమారుడు మరీచుడు, మరీచుని కుమారుడు కశ్యప ప్రజాపతి. ఈ కశ్యప ప్రజాపతికి 13 మంది భార్యలున్నారు. వారిలో ద్వితీయ అనేటువంటి ఆవిడ సంధ్యా సమయంలో భర్త ప్రణయాన్ని వాంఛించింది. సంధ్యా సమయాలలో నిషిద్ధ కార్యాలు చేయకూడదు. అలా చేయటం వలన సనక సనందాదుల శాపం పొందినటువంటి జయ విజయులు తొలుత జన్మగా హిరణ్యకశ్యప హిరణ్యాక్షులుగా అతిథి గర్భంలో జన్మించారు. ఇది మొట్టమొదటి జన్మ గనక క్రూరత్వం విపరీతంగా ఉంది. వారు చెయ్యని నీచ కార్యాలంటూ ఏవీ లేవు. చిన్నవాడైన హిరణ్యాక్షుడు భూమిని సముద్రంలో కలిపేయాలని భూదేవుని అతల వితల సుతల రసాతలానికి తీసుకుని వెళ్లిపోయాడు. అప్పుడు భూదేవి శ్రీమన్నారాయణమూర్తిని ప్రార్థించగా శ్రీమన్నారాయణుడు యజ్ఞ వరాహ అవతారమెత్తి ఆ హిరణ్యాక్షును వధించి భూమిని యథాస్థానంలో ఉంచాడు. అప్పుడు కొంతకాలం ఇక్కడ ఈ భార్య అయినటువంటి భూదేవి దగ్గర విశ్రాంతి తీసుకోవాలని తన వాహనమైనటువంటి గరుడాల్వారిని పిలిచి వైకుంఠములోని తన క్రీడాపర్వతాన్ని తీసుకుని రమ్మనగా గరుడాల్వారు వెంకటాచలాని అనగా ఈ తిరుమల కొండని తీసుకుని వచ్చి భూమిపై ఉంచారని భవిష్యోత్తర పురాణం చెప్తుంది. ఆనాటి నుండి ఈనాటి వరకు భూదేవితో అర్చామూర్తిగా నెలకొని వెంకటేశ్వర స్వామివారి కంటే ముందుగా వరాహదేవుడు పూజలు అందుకుంటున్నాడు. ఆ వరాహస్వామివారి నుండి తప్పించుకున్నటువంటి కొంతమంది రాక్షసులు రాక్షస రాజధాని అయినటువంటి పాతాళంలోకి వెళ్లి భోగవతి నగరం చేరుకున్నారు. నిండు కొలువులో ఆసీనుడై ఉన్నాడు హిరణ్యకశపుడు. ఆర్ధనాదాలతో అక్కడికి వచ్చినటువంటి రాక్షస వీరులు, ప్రభు, విష్ణుమూర్తి వరాహ అవతారంతో వచ్చి మీ తమ్ముడైనటువంటి హిరణ్యాక్షును వధించి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు అని చెప్పగానే హిరణ్యకశపుడు, అవురా, ఈనాడు ఎంత ఘోరమైనటువంటి వార్త విన్నాను అని ఈ విధంగా బాధపడుతున్నాడు హిరణ్యకశపుడు.

ఆహా మంత్రులారా, ఎంత ఘోరమైనటువంటి వార్త విన్నాను. త్రిలోకైక వీరుడు మహాపరాక్రమవంతుడైనటువంటి నా తమ్ముడు ఒక్క పంది రూపంతో వచ్చినటువంటి ఆ హరిచేతిలో మరణించాడా? ఈ వార్త విని నా తల్లి దితి భరించగలదా? నా తల్లికి ఇంత గర్భశోకం కలిగించినటువంటి ఆ హరిని ఊరికే విడిచిపెట్టను. నా తమ్ముడు నా దగ్గర నుండి వెళ్లే సమయంలో ధరణి అడుగులు కదరా, అమరులు బెదరా.

ధరణి అడుగులు కదరా అమరులు బెదరా దిక్కులను గెలిచి వచ్చదది వనలిడు అమ్మాయని నాకు మ్రొక్కి స్వర్ణ

0: నా తమ్ముడు ఈ భూమిపైన నడుస్తూ ఉంటే ఈ భూమి కంపించిపోతూ ఉండగా దేవతలు సైతం భయకంపితులు అవుతుండగా అన్నా ఈ ప్రపంచానికి గెలిచి వస్తాను నన్ను ఆశీర్వదించు అని నాకు నమస్కరించి వెళ్లినటువంటి నా తమ్ముని ముఖం మళ్లీ చూసేటువంటి యోగం లేకపోయిందే. ఆ హరి భాతృద్రోహి సప్త ఊర్ధ్వ లోకాలలో ఉన్నా సప్త అధోలోకాల్లో ఉన్నా ఎక్కడ దాగినా నా సూలపు పూటుతో వాడి తల తృంచి వాడి రక్తంతో నా తమ్ముడికి తర్పణం చేస్తాను. దీనికోసం నేను మందరగిరి వెళ్లి మా పితామహులైనటువంటి బ్రహ్మదేవుల వారి గురించి తపస్సు చేసి అనంతమైనటువంటి వరాలు పొంది వస్తాను. నేను వచ్చే వరకు ఈ భగవతీ నగరాన్ని రక్షించండి అని చెప్పి తపస్సుకి మందర పర్వతానికి వెళ్లిపోయాడు హిరణ్యకశపుడు.
1: జగజట్టియు సకల మాయా విదుండగు హిరణ్యకశపుడు. జగజట్టియు సకల మాయా విదు

హిరణ్యకశిపుడు ఎప్పుడైతే తపస్సుకై వెళ్లిపోయాడో అది చూసినటువంటి దేవేంద్రుడు ఇదే తగినటువంటి సమయమని భాగవతిపై దాడి చేసి రాక్షసులను పారద్రోలి అంతఃపురంలో ప్రవేశించాడు. అక్కడ నిద్రిస్తున్నటువంటి హిరణ్యకశిపుని అర్ధాంగి అయినటువంటి లీలావతీ దేవిని తన మాయా ప్రభావం చేత గగన మార్గంలో తీసుకువెళుతుండగా నారద మహర్షి ఎదురువచ్చి వారించాడు. ఆమె గర్భంలో మహాభక్త శిరోమణి ఉదయించబోతున్నాడని చెప్పి ఆమెను తన ఆశ్రమంలో విడిచిపెట్టమన్నాడు. అది విన్నటువంటి దేవేంద్రుడు లీలావతీ దేవిని నారద మహర్షి యొక్క ఆశ్రమంలో విడిచిపెట్టి వెళ్లాడు. దేవేంద్రుని భయం వల్ల తన భర్త తిరిగి వచ్చేంత వరకు ప్రసవించకూడదని తన పాతివ్రత్య ప్రభావం చేత తన గర్భంలోనే ఆ బిడ్డను దాచి ఉంచింది ఆ మహా ఇల్లాలు. నారద మహర్షి వలన హరిసద్గుణ గాథలు వింటూ కాలం గడుపుతోంది ఆ లీలావతి దేవి. ఇక్కడ హిరణ్యకశిపుడు మందర పర్వతం చేరి అత్యంత ఎత్తైనటువంటి శిఖరంపైకి పాదాంగుష్టముపై నిలిచి ఊర్ధ్వభాహుడై నిరాహారుడై నిశ్చలబద్ధుడై బ్రహ్మదేవుని గురించి తపస్సు చేయడం ప్రారంభించాడు. ఆ తపస్సు అంతకంతకు తీవ్రమై 100 దివ్య సంవత్సరాల కాలం గడిచింది. చుట్టూత పుట్టలు పెరిగిపోయి పైన వెదురు పొదలు కూడా మొలిచిపోయాయి. వనమసిక మక్షికాదులు క్రిములు ఆ హిరణ్యకశిపుడి శరీరంలో ఉన్నటువంటి రక్త మాంసాలన్నీ పీల్చి పిప్పి చేశాయి. ఒక్క ఎముకల గుడు మాత్రమే మిగిలింది. అది కృతయుగం గనక అస్థిగత ప్రాణం. ఎముకలు మిగిలి ఉంటే ప్రాణం ఉంటుంది, ఆత్మజ్యోతి ప్రకాశిస్తుంది. ఆ హిరణ్యకశిపుడి తలలో నుండి వెలువడినటువంటి తపోగ్నికి భూమి సప్తకుల పర్వతాలతో సహా కంపించిపోయింది. గ్రహాలన్నీ వాటి కక్షలు మరిచి సంగ్రహ సంగలై ఢీకొంటున్నాయి. నక్షత్రాలు చెల్లా చెదిరైపోయాయి. అలాగే సప్త సముద్రాలు అల్లకల్లోలమైపోయాయి. లోకాలను రక్షించుటకు దేవేంద్రుడు సమస్త దేవతలతో కలిసి సత్యలోకం చేరుకుని హిరణ్యకశిపునికి వరప్రదానం చేసి లోకాలను రక్షించమని ప్రార్థించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు నారద భృగ్వాది మహర్షులతో అంశవాహనారుడై మందరగిరిపై ప్రత్యక్షమయ్యాడు. మబ్బుల చేత కప్పబడినటువంటి సూర్యబింబంలాగా ఉన్నాడు పుట్టలోపల ఉన్నటువంటి హిరణ్యకశిపుడు. బ్రహ్మదేవుడు తన కమండలంలోనేటువంటి జలమును ఆ పుట్టపై ప్రోక్షించగా కమలాసన కరకమల నిర్మల నిర్గత నీరధార బిందు సందోహ సంచిక్త సకలాంగుడై సువర్ణవర్ణ శరీరుడై వజ్ర సంకాశదేహుడై పుట్టలో నుండి వెలపలికి వచ్చాడు హిరణ్యకశిపుడు. బ్రహ్మదేవునికి నమస్కరించాడు. ఆ హిరణ్యకశిపుడు చేసినటువంటి తపస్సుకు మెచ్చుకున్నటువంటి బ్రహ్మదేవుడు, నాయనా హిరణ్యకశిప, నీ భక్తికి మెచ్చి ఇక్కడికి వచ్చాను, ఏం కావాలో కోరుకోమన్నాడు. వెంటనే స్వామివారిని చూసి ఈ విధంగా అంటున్నాడు, స్వామి

గాలిలో గాని నీటిలో గాని అగ్నిచేత గాని భూమిపైన గాని ఆకాశమున గాని రాత్రి గాని పగలు గాని ఇంట గాని బయట గాని ప్రాణం ఉన్నటువంటి వాటి చేత గాని లేనటువంటి వాటి చేత గాని సమస్త అస్త్ర శస్త్రముల చేత గాని ఈ సృష్టిలో సృష్టింపబడ్డ దేని చేత కూడా నాకు మరణం లేకుండా వరాన్ని ప్రసాదించండి అని బ్రహ్మదేవుని కోరగా ఆ మాట విన్నటువంటి బ్రహ్మదేవుడు, నాయనా హిరణ్యకశప,

అన్నా కశ్యపపుత్ర, నువ్వు నన్ను అడిగినటువంటి వరాలు ఇంతకు ముందు ఎవ్వరూ ఎప్పుడూ ఎక్కడా ఎటువంటి సమయంలో కూడా నన్ను అడిగి ఉండలేదు. అయినా నీ తపస్సుకు మెచ్చితిని గనక నువ్వు అడిగిన వరాలన్నీ ప్రసాదిస్తున్నాను. కాని ఏ వరాలైనా మంచి బుద్ధి సత్ప్రవర్తన లేకపోతే ఫలించవు కనుక సుమతివై భద్రైక శీలుండవై మనుమా అని ఆశీర్వదించి బ్రహ్మలోకం చేరుకున్నాడు బ్రహ్మదేవుడు. తన తపస్సు ఫలించినందుకు సంతసించి తిరిగి భోగవతి నగరం చేరుకున్నాడు. ఎప్పుడైతే అక్కడ చేరుకున్నాడో తన భార్య నారద మహర్షి రక్షణలో ఉందని తెలుసుకుని అక్కడికి వెళ్లి నారద మహర్షికి ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్పి తన ఇల్లాలని ఇంటికి తెచ్చుకున్నాడు. తరువాత రాక్షస నాయకులైనటువంటి త్రిమస్తక, త్రిలోచన, శకుని, శతబాహు, నమూచి, హయగ్రీవ, పులోమ, విప్రచిత్తి మొదలగు వారితో కొలువుదీరి ఈ విధంగా అంటున్నాడు హిరణ్యకశిపుడు. ఓ రాక్షస వీరులారా,

రాక్షస వీరులారా, మా పితామహులైనటువంటి బ్రహ్మదేవుల వారి గురించి తపస్సు చేసి అనంతమైనటువంటి వరాలు పొంది వచ్చాను. రాక్షస వీరులు విజృంభించవలసినటువంటి సమయం ఆసన్నమైనది, లేవండి విజృంభించండి అని రాక్షస వీరులను వెంటబెట్టుకుని దిక్కులలో దాడి చేసి దిక్పాలకులను అందరినీ బంధించేశాడు. అన్ని లోకాలను స్వాధీనం చేసుకున్నాడు. స్వర్గపట్టణంపై కూడా దాడి చేసి తన పౌరుష ప్రతాపాగ్నిజ్వాలలో దేవేంద్రుని బందీకృతిని చేశాడు. వైకుంఠంపై కూడా దాడి చేశాడు. ఆ సమయంలో స్వామివారు వైకుంఠంలో లేరు. ఇంకెక్కడికైనా వెళ్లి దాక్కున్నాడా ఆ మాయావి అని ప్రపంచంలో అనువను వెతికాడు. స్వామివారు ఎక్కడా కనపడలేదు. ఆ సమయంలో స్వామివారు ఎక్కడున్నాడంటే, బ్రహ్మదేవుడిచ్చిన వరాలు వమ్ము చేసి వాడిని చంపడానికి తగినటువంటి సమయం కాదు కనుక మిగిలినటువంటి ప్రపంచంలో చోటు లేక ఆ హిరణ్యకశిపుడి హృదయంలోనే దాగి ఉన్నాడు మన స్వామివారు. ఎప్పుడైతే శ్రీమన్నారాయణుడు కూడా ఎదురు పడలేదో, శిక్షించలేదో, అతనికి అడ్డులేక మరింత పెచ్చు పెరిగిపోయాడు. వాడి దుర్మార్గం ఏ విధంగా సాగుతున్నదయ్యా అంటే, ఒకనాడు గంధర్వయూదంబు పరిమాచు దివిదులను ఒకనాడు తెరల ద్రోలు భుజగులను ఒకనాడు భోగంబులకు బాపు గ్రహములను

సర్వదేవతా మునికేచర నాయకులను, గంధర్వులను, మానవులను, జంతుజాలమును, భూత ప్రేత పిశాచ గణములను కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్కరి వంతు పెట్టుకుని పీడిస్తున్నాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తప్ప సమస్త జీవకోటి ఆ హిరణ్యకశ్యపుడి పెట్టేటువంటి హింసలు భరిస్తున్నారు. వాడి పరిపాలన అంటే ప్రకృతే భయపడిపోతోంది. అమరలోక భోగాలను అనుభవిస్తున్నాడు. అన్ని లోకాలను పీడిస్తూ అందులో ఆనందిస్తున్నాడు హిరణ్యకశ్యపుడు. ఆ బాధలు భరించలేక దేవతలందరూ ఒక చోట చేరి మూగగా వారి గుండెగోడు శ్రీమన్నారాయణునికి వినిపించారు. స్వామివారు వాళ్ల కన్నులకు గోచరించలేదు గాని వారి వీణులలో ప్రతిధ్వనించాయి. దేవతలారా, బ్రహ్మవర ప్రభావం చేత హిరణ్యకశ్యపుడు ఇంత వాడయ్యాడు. వరభంగం చేసి వాణ్ణి ఇప్పుడు వధించడం ధర్మం కాదు. వాడి వరబలం క్షీణించినప్పుడు, పుణ్యక్షయం కలిగినప్పుడు వాణ్ణి తప్పక వధిస్తాను. ఏ విధంగా అంటే

పెద్ద కొడుకైనటువంటి ప్రహ్లాదుని ఏనాడు బాధిస్తాడో ఆనాడే వాడిని అంతం చేస్తాను అని భగవత్ వాక్యాలు వినబడ్డాయి. ఆ కమలాక్షుడు రక్కసుని యుక్కడించుట నిక్కమని తలచి తమ తమ దిక్కులకు వెళ్లిపోయారు అందరూ కూడా. ఇంకా హిరణ్యకశిపుడికి అతని భార్య లీలావతి యందు నలుగురు సంతానం కలిగారు. ప్రహ్లాదుడు, క్లాదుడు, అనుక్లాదుడు, సముక్లాదుడు అనేటువంటి నలుగురు కుమారులు కలిగారు. ఇందులో హిరణ్యకశిపుడి పెద్ద కొడుకు ఈనాటి మన కథానాయకుడైనటువంటి ప్రహ్లాదుడు. అతని గుణగణములు ఎటువంటివయ్యా అంటే

ఆ ప్రహ్లాదుని గుణగణాలు వర్ణించాలంటే ఆ నలువకైనా 1000 నోళ్ల కలిగినటువంటి చిలువకైనా ఆదిశేషుడికైనా అసమాన బుద్ధివంతుడిగా పేరు పొందినటువంటి బృహస్పతికైనా అసాధ్యం. అసురకులంలో పుట్టినటువంటి ఏమాత్రం ఆ రాక్షస ప్రవృత్తి లేనటువంటి వాడు. పశువాడైనా త్రిలోక పూజ్యుడు, పరమ భక్త శేఖరుడు, ఆర్యనితుడు ఆ ప్రహ్లాదుడు. ఇంకా ఏ విధంగా ఉన్నాడయ్యా ప్రహ్లాదుడు చిన్ననాటి నుండంటే, తన యందు అఖిల

సమస్త ప్రాణులను తనతో సమానంగా చూస్తాడు. పెద్దలను పూజ్యులను చూచినంతనే నమస్కరిస్తాడు. అన్య స్త్రీలను తన తల్లితో సమానంగా చూస్తాడు. తల్లిదండ్రులు బిడ్డలను కాపాడినట్లు పేద సాధలను కాపాడాలని భావిస్తాడు. స్నేహితులను సోదరులతో సమానంగా చూస్తాడు. ఇంకా గురువులను దైవాల్లాగా పూజిస్తాడు. ఆగతాయిగా కూడా అబద్దమాడడు. లలిత మర్యాదుడైన ఆ ప్రహ్లాదుడు ఇంకా చిన్ననాటి నుండి ఏ విధంగా ఉన్నాడయ్యంటే

పానీయములు త్రాగుచున్ గొడుచుచున్ భాషించుచున్ ఆశ లీలానిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లంఘించుచున్ సంతత శ్రీ నారాయణ పాదపద్మ యుగళి చింతామృతాస్వాద సందానుండే మరిచం సురారిసుతుడు ఏ తద్విశ్వమున్ భువరా అంటారు. పానీయములు త్రాగినా తిన్నా మాట్లాడినా హాస లీలానిద్రాదులు చేసినా తిరిగినా కూర్చున్నా ఆ ప్రహ్లాదుడు సంతత శ్రీ నారాయణ పాదపద్మ యుగలి చింతామృతాస్వాద సందానుండై ప్రపంచాన్ని మరిచిపోయాడు. అటువంటి ప్రహ్లాదులు చూసినటువంటి హిరణ్యకశిపుడు వీడు ఈ విధంగా తయారవుతున్నాడే, చదివిస్తే ఏమైనా మార్పు వస్తుందేమో అని అనుకున్నాడు. మామూలుగా జ్ఞానం పెరగడానికి చదువుకుంటారు, అలా కాకుండా ప్రహ్లాదులో ఉన్నటువంటి భగవద్ విజ్ఞానాన్ని చంపడానికి చదువు ఉపయోగిస్తుందని భావించాడు హిరణ్యకశిపుడు. అప్పుడు చండుడు అమర్కుడు అనేటువంటి శుక్రాచార్యుల వారి కుమారులు పిలిపించాడు. ఎందుకంటే ఆ సమయంలో శుక్రాచార్యుల వారు తపస్సులో ఉన్నారు గనక గురుపుత్రులను పిలిపించి గౌరవించి కూర్చోబెట్టి పూజించాడు. తన పెద్ద కొడుకునేటువంటి ప్రహ్లాదుని రావించి బుజ్జగించి ఈ విధంగా అంటున్నాడు హిరణ్యకశిపుడు. నాయనా ప్రహ్లాద కుమారా,

నా ప్రహ్లాద, చదువని వాడు అగ్నుండు, మూఢుడు అవుతాడు. చదువుకుంటే మంచి జ్ఞానం కలుగుతుంది. ఈ ముజ్జగాలు గెలిచి నేను తెచ్చినటువంటి ఐశ్వర్యాన్ని అనుభవించు, నాకు తగినటువంటి వారసుడిగా ప్రవర్తించు, కనీసం చదువు విషయంలో అయినా అశ్రద్ధ చేయకుండా చదువుకో తండ్రి అని బుజ్జగించి తనకు తగినటువంటి వారసునిగా తీర్చిదిద్దామని చెప్పి చెండామర్కులకు అప్పగించాడు. చిత్తం ప్రభు అలాగే చదివిస్తామని చెప్పి ఆశ్రమానికి తీసుకుని వెళ్లి సమస్త విద్యలు బోధించారు చెండామర్కులు. కొద్ది కాలంలోనే గురువులు నేర్పినవన్నీ అభ్యసించాడు ప్రహ్లాదుడు. కాని మనసులో ఆ హరి గురించి చెప్పని విద్యలన్నీ వ్యర్థం అని ప్రహ్లాదుని అభిప్రాయం. కాని గురువులు చెప్పిన దానిని కాదనక విద్యను అభ్యసించాడు. ఒకనాడు హిరణ్యకశపుడు కొడుకును ఏం నేర్చుకున్నాడో చూద్దామని పిలిపించాడు. ఒళ్ళో కూర్చోబెట్టుకుని, నాన్న, ప్రహ్లాద కుమారా, ఏం చదువుకున్నావు నాయనా అని అడిగాడు. అప్పుడు ప్రహ్లాదుడు ఈ విధంగా అంటున్నాడు,

తండ్రి, నా గురుదేవుల అనుగ్రహం వల్ల చదువుకుని సమస్త విద్యలలో సారం గ్రహించాను. ప్రతి జీవి సారహీనమైనటువంటి సంసార బంధాలలో తగులుకుని చర్విత చర్వినితుడై అవుతున్నాడు. కాని గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి మనసు శ్రీ మహావిష్ణు యందు నిలిపి తరించడం మంచిదని నా అభిప్రాయం అన్నాడు. హరి అన్న మాట వినగానే ఒళ్ళు మండిపోయింది హిరణ్యకశిపుడికి. అయినా ఆ మాటలన్నది తన కొడుకు గనక శాంతించి, ప్రహ్లాద, ఇటువంటివా నీవు నేర్చుకున్నది? నీవు నేర్చుకోవలసింది ఇవి కావురా. దేవతలన్నీ ఎలా జయించాలి? వాళ్లను జయించడానికి ఎటువంటి పన్నాగాలు పన్నాలి? ఎటువంటి అస్త్రాలు శస్త్రాలు ఆర్జించాలి? ఇటువంటివి తెలుసుకోవాలి. కాని మన కులద్రోహి అయినటువంటి ఆ హరిణి గురించి కాదు ప్రహ్లాద అని గట్టిగా అన్నాడు హిరణ్యకశిపుడు. అది విన్న ప్రహ్లాదుడు తన తండ్రికి సమాధానం ఇవ్వకుండా గురువుల వైపు తిరిగి ఈ విధంగా అంటున్నాడు.

పుష్పాలలోని మకరందాన్ని ఆస్వాదించే తుమ్మెద మంగ చెట్ల వద్దకు పోతుందా తండ్రి? నిర్మల ఆకాశ గంగలో విహరించే రాయించ సామాన్యమైనటువంటి నదులకు చేరుకుంటుందా? మావి చిగురులు తినటానికి అలవాటు పడినటువంటి కొయ్యిల కొడిసి చెట్ల దగ్గరకు చేరుతుందా? వెన్నెలను కోరుకునేటువంటి చకోర పక్షి మంచు కోరుతుందా? అంబుజోదరుని యొక్క దివ్య పాదారవింద సేవనము చేత మత్తిలిన చిత్తము అన్యమైనవి కోరుకుంటుందా? వినుత గుణశీల మాటలు వెయ్యినేలా అన్నాడు ప్రహ్లాదుడు. ఆ మాటలు వినినటువంటి గురువులకు ఒళ్ళు మండిపోయింది. ప్రహ్లాద, మేము నీకు నేర్పిన విద్యలన్నీ వృధైన, మహారాజు ముందు మమ్మల్ని అవమానిస్తావా అని హిరణ్యకశిపుడికి నమస్కరించి, ప్రభు, ఇంతవరకు మీ కుమారుడిగా తలచి విద్య నేర్పించాము, ఇక మీద జాలి తలపక దండించి వీణ్ణి చదివించి మీకు అప్పజెప్తాం అని తీసుకుని వెళ్లి వర్గత్రయమును సామదాన దండోపాయాలు పూర్తిగా నేర్పారు. వాళ్ళు చెప్పింది కాదు అనకుండా అన్నీ నేర్చుకున్నాడు ప్రహ్లాదుడు. మళ్లీ కుమారుని విద్య చూడాలని కబురు పంపాడు హిరణ్యకశిపుడు. చెండామర్కులు ప్రహ్లాదుడి దగ్గరికి వచ్చారు. నాయన ప్రహ్లాద, మీ తండ్రి గారు వర్తమానం పంపాడు కనుక మీ తండ్రి గారి దగ్గరకు నిన్ను తీసుకెళ్తాం. మీ తండ్రి గారు అడిగిన దానికి జాగ్రత్తగా మేము నేర్పినవే సమాధానం చెప్పునాయన అని తీసుకెళ్లారు ఆ చెండామర్కులు. మాతృగర్భము జొచ్చినది మొదలు తన చిత్తం అచ్యుతినిపోయి కదా ఆ ప్రహ్లాదుని ముందుకు త్రోసి తండ్రికి నమస్కరించమన్నారు. అప్పుడు ఆ హిరణ్యకశిపుడు చేతులు చాచి, నాన్న కన్న తండ్రి ఇలా రారా అని ఈ విధంగా అంటున్నాడు.

కన్న తండ్రి రారా, సుమ సుకుమారా రారా, నా తపోసారా, నిన్ను చూసి నువ్వేమి చదువుకున్నావో తెలుసుకుని చాలా రోజులైంది. నీవెప్పుడు నీతి కోవిదుడవుతావా అని మహావాంఛతో ఎదురు చూస్తున్నా తండ్రిని రా నేను. ఏది నా మనసుకు ఆనందం కలిగించే విధంగా ఒక్క పద్యం చెప్పు అనగా, ఆ మాటలకు ప్రహ్లాదుడు ఈ విధంగా అంటున్నాడు.

తండ్రి గురువులు చెప్పినవన్నీ చదివినాను. చదువులలో మర్మమంతా గ్రహించాను. ఎందుకంటే శ్రవణం, కీర్తనం, విష్ణుస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం అంటారు. మనోవాక్కాయ కర్మల చేత శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం అను ఈ 9 భక్తి మార్గములలో దేనినైనా అనుసరించి హరి సర్వాత్మకుని తెలిసి హరినే నమ్మి సజ్జనుడై ఉండుట ప్రతి వారికి శ్రేయస్కరము. ఈ శరీరంలో సమస్త అవయవాలు కూడా విష్ణువును సేవించడం చాలా మంచిది. ఎందుకంటే కమ

0: ಏನು ಮರಡಿ ತಂದೆ ತಂದ್ರಿ.
1: శ్రీనాథుని వర్ణించుటకు నాలుక, శేషశాయి పాదము అందుకునుటకు శిరసు, ఆయన ఎందే నిలుపుటకు మనసు, పురుషోత్తముని యందు బుద్ధి, ఆ స్వామిని ప్రకటించుటకే సమస్త చదువులు, ఆ భగవంతుని గురించి చెప్పుటయే గురువులు. శ్రీమన్నారాయణుని చేరమని ప్రోత్సహించే తండ్రే నిజమైనటువంటి తండ్రి అని ఏమాత్రం భయం లేకుండా అంటున్నటువంటి ప్రహ్లాదుని పలుకులు హిరణ్యకశపుని చెవులకు ములుకుల్లాగా తగిలాయి. కళ్ళు ఎర్రబడిపోయాయి. అప్పుడే ఆగ్రహం వచ్చి గురువులను చూసి ఈ విధంగా అంటున్నాడు హిరణ్యకశపుడు, ఏమయ్యా గురుపుత్రులని మిమ్మల్ని నమ్మి మా బిడ్డను మీ దగ్గరికి పంపిస్తే ఈ విధంగా చేస్తారా?

గురుపుత్రులని భృగువంశ సంజాతులని సద్బ్రాహ్మణులను నమ్మి నా కుమారుని అప్పగిస్తే నా విరోధి గొప్పతనాన్ని ఉపదేశిస్తారా? బ్రాహ్మణాకృతులుగాక యథార్థపు బ్రాహ్మణులేనా? అనగా గడగడా వణికిపోయారు ఆ శుక్రాచార్య కుమారులైనటువంటి చండామర్కులు. ప్రభువు మన్నించండి, మా వల్ల ఎటువంటి తప్పు రాలేదు, ఇటువంటి విద్యే మేము ఏనాడూ చెప్పలేదు అనగా, అది విని హిరణ్యకశపుడు చండామర్కులపై ఆగ్రహం విడిచి ప్రహ్లాదును చూసి, ప్రహ్లాద, గురువులు చెప్పినవి ఈ దురుపదేశమేనా? నీకెవరు చెప్పారో చెప్పు అనగా, ప్రహ్లాదుడు, తండ్రి, హరిభక్తి ఒకటే చెబితే తెలుసుకొనున్నది కాదు. వైష్ణవాంగ్రి సుస్థాన రజోభిషిక్తులకు సుకృత కర్ములు మాత్రమే విష్ణువు యొక్క విశేష భక్తిని తెలుసుకోగలరు అనగా, హిరణ్యకశపుడు భగ్గున మండిపడి కొడుకును ఒక్క తోపు అలా కిందికి తోసి ఈ విధంగా అంటున్నాడు. నీచుడా, దుర్మార్గుడా ప్రహ్లాద.

ఆ హరి నీ పినతండ్రిని చంపాడు అని చెప్పినా సిగ్గు లేకుండా మళ్లీ మళ్లీ హరిని నుతించి కులద్రోహిమైనావు. నా అసుర కులానికి జాడ్యంలాగా దాపరించిన నిన్ను వధించైనా సరే నా రాక్షస కులాన్ని రక్షించుకుంటాను. ఎవరక్కడ అనగానే రాక్షస భటులు వచ్చారు. వీడు నా కొడుకు అని మీరు సందేహించక వీడిని వధించండి అని అప్పగించాడు. ఆ రాక్షసులు కొరడాలతో కొట్టారు, శూలాలతో పొడిచారు, ఖడ్గములతో నరకటానికి ప్రయత్నించారు. ఏం చేసినా ప్రహ్లాదునికి చిన్న గాయం కూడా కాలేదు. మాటిమాటికి ఓ పన్నగశాయి, ధనుజ భంజన, నిఖిల పావన అని నుతిస్తున్నాడు కాని ఏమాత్రం భయపడటలేదు. తండ్రిని దూషించడం లేదు, తల్లి దగ్గరకు పరుగులు తీయడం లేదు. ఆ హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని అగ్నిలో తొయించాడు, పాముల చేత కరిపించాడు, ఏనుగుల చేత తొక్కించాడు, కొండల మీద నుంచి త్రొయించాడు, సముద్రములో ముంచాడు. ప్రహ్లాదునికి ఏమీ కాలేదు. ఓటమి ఎరుగని హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని చంపటం విషయంలో ఓడిపోయాడు. కురింగిపోతున్నాడు హిరణ్యకశిపుడు. అతని దగ్గరికి చెండామరుకులు వచ్చి, ప్రభూ, వయసు పెరిగే కొద్దీ ఇంద్రునిపై విరోధం నూరిపోసినా అదే హరితో వైరంగా మారగలదు, కనుక ప్రహ్లాదుని మాకప్పగించండి అనగా చేసేది లేక అంగీకరించాడు. ప్రహ్లాదుని చెండామరకుల ఆశ్రమానికి తీసుకెళ్లారు. ఈసారి ప్రహ్లాదుడు విష్ణుతత్వాన్ని, విష్ణుభక్తిని గురుకులంలో ఉన్న పిల్లలందరికీ వినిపించాడు. మిత్రులారా, వ్యాపయతీతి విష్ణు, ఈ చరాచర జగత్తులో ప్రతి అణువులో నిండినటువంటి వాడు, ఆది మధ్యాంతరహితుడు, ఆది అంత్యములు లేనటువంటి వాడు, వేదాంత సారం విష్ణువు. రండి, ఆ స్వామిని ఆరాధించండి, ప్రార్థించండి అని పిల్లలతో కలిసి భగవన్నామం చేస్తున్నాడు ఆ యొక్క ప్రహ్లాదుడు. ఏ విధంగా గానం చేస్తున్నాడు?

ఈ విధంగా ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి రాక్షస పిల్లల్ని తన దగ్గర కూర్చోబెట్టుకుని భగవంతుని యొక్క నామస్మరణ చేయిస్తున్నాడో, సంధ్యావందనాది కార్యక్రమాలకు ఏటికి వెళ్లినటువంటి గురువులు వచ్చేసరికి పాఠశాల అంతా గందరగోళంగా అయిపోయింది. ఎలా ఉన్నవారు ఈ విధంగా అయిపోయారే అని వాళ్ళందరూ ఆశ్చర్యంగా అలా చూస్తూ ఉండగా, ఒకడేమో హరిహరి అని చప్పట్లు కొడుతుంటే వేరొకడు క్రింద పడి దొర్లుతున్నాడు, ఒకడేమో ఎగురుతున్నాడు, ఇంకొకడు పుస్తకాలు తగలబెడుతున్నాడు. ఇవన్నీ చూసినటువంటి చండామార్కులు ప్రహ్లాదుని క్షణం కూడా ఆశ్రమంలో ఉంచకూడదని తీసుకొచ్చి హిరణ్యకశిపుడికి అప్పచెప్పి, ప్రభు మీ కొడుకు బాగుపడకపోగా ఆశ్రమాన్ని పాడు చేశాడు, మీ కుమారుని మీరేమైనా చేసుకోండి అని చెప్పి వెళ్లిపోయారు. హిరణ్యకశిపుడికి ఆగ్రహం కట్టలు తెంచుకున్నది. ప్రహ్లాదుని బరబరా ఈడ్చుకుని ఈ విధంగా అంటున్నాడు, అలా అక్కడ పడేసి ఇలా అంటున్నాడు, ఒరే ప్రహ్లాదా,

నీకెంత కండ కావరమరా, ఆ రవిచంద్రులు దిక్పాలులు అందరూ నన్నే భగవంతునిగా పూజిస్తుంటే నీవు మాత్రమే నన్ను ఎదిరిస్తున్నావు. ఎవడి బలము చూసుకుని నా అంతటి వాడిని ఎదిరిస్తున్నావు అనగానే ప్రహ్లాదుడు, తండ్రి, బలవంతులకు బలహీనులకు నీకు నాకు బ్రహ్మాదులకు బలము కలిగించేటువంటి ప్రభు ఎవడో ఆ విభుడే, ఆ నారాయణుడే నాకు బలం అనగా, ఒరే దురాత్మ, నా విరోధి నామస్మరణ చేస్తున్నావు, వాడిని వధించాలని వెదికి వెదికి విసిగి వేసారిపోయాను, ఆ నారాయణుడు ఎక్కడున్నాడో పిలువు అనగా, తండ్రి, ఇందుగలడందులేడని సందేహమే వలదు చక్రి.

ప్రపంచమంతా నిండినటువంటి స్వామి ఇక్కడా అక్కడా ఉంటాడని చెప్పగలనా తండ్రి? వెతికి చూడగా హృదయం ఉంటే ఎక్కడైనా స్వామి దర్శనమిస్తాడనగానే, అయితే ఈ స్తంభంలో ఉన్నాడా అనగానే తప్పకుండా ఉంటాడు తండ్రి అని అన్నాడు. ఆ సమయంలో స్వామివారు ప్రకృతిలో ఉన్న ప్రతి అణువులోనూ నృసింహ రూపంతో నిండిపోయి ఉన్నాడు. అటువంటి సమయంలో హిరణ్యకశిపుడు తన గదాదండాన్ని తీసుకుని హరిజన సంరంభమైనటువంటి సభా స్తంభాన్ని ఒక్క వేటు వేశాడు. ఎప్పుడైతే అలా వేశాడో

దేవతలందరూ ఆనందంగా నాట్యమాడుతూ ఉండగా, భూదేవి ఆనందంతో పరవశిస్తూ ఉండగా, ఆ స్తంభంలో నుండి ఊర్ధ్వ భాగము సింహమై పంచానోధూత పావక జ్వాలలు భోనవంతరమెల్ల భూరితముగా దష్ట్రాంకురాభిల దగద్దగా ఇత దీప్తి నసురేంద్ర నేత్రములు అందములుగా ఘంటక శని భోత్కట కేసరాగతి నభ్ర సంగము భిన్నమై చెలింప ప్రళయాభ్ర చంచల ప్రతిభాస్వరములై ఖర నకరోచులు గ్రమ్ముదేరా సటలు ఝిలిపించి గర్జించి సంభ్రమించి దృష్టి సారించి బయలు బంధించి కెరలి జిక్వ యాడించి లంఘించి చేత నడిసిపట్టే నరసింహుడాదితి పట్టి నదిప అంటాడు పోతనమాత్యులు. ఆ నరసింహస్వామి వారు హిరణ్యకశిపునిపై ఎగురుతున్నటువంటి సాలువ డేగలాగా కింద ఉన్నటువంటి పాము పిల్లను తన్నుకొని పోయిన విధంగా ఈడ్చుకుని గుమ్మం దగ్గరకు వెళ్లాడు. ఆనాడు వాడు బ్రహ్మదేవుడు కోరినటువంటి వరాలు ఒమ్ము కాకుండా ఇంట బయట కాని గృహం మధ్యలో గాని రాత్రి గాని పగలు గాని సంధ్యా సమయంలో భూమిపైన ఆకాశంలో గాని కాకుండా తన ఊరువులపై నుంచుకుని ప్రాణముండి లేనటువంటి తన నఖములను గోళ్లను ఆయుధాలుగా చేసుకుని హిరణ్యకశిపుడి యొక్క గర్భం చీల్చి రక్తం గడగడా త్రాగి ప్రేగుల మెడలో వేసుకుని శరీరాన్ని అక్కడ పడవేసి సభామండపంలో ఉన్నటువంటి సింహాసనంపై ఆగ్రహంతో అలా కూర్చున్నాడు నృసింహ స్వామివారు. స్వామివారి రూపాన్ని చూసి భయపడి సమస్త దేవతలు నారద భృగ్వాది మహర్షులు ప్రహ్లాదుని ముందుకు పెట్టుకుని ఈ విధంగా ప్రార్థిస్తున్నారు. స్వామి మహానుభవా,

భక్తిగా స్వామివారిని దేవతలందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. అలాగే చూస్తున్నాడు స్వామివారు. ఏ విధంగా ఉందయ్యా వారి ప్రార్థనా విధానం? స్వామి మహానుభవ శ్రీమత్ పయోనిధి నికేతన చక్రపాణే భోగేంద్ర భోగమణి రాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య.

మహేంద్ర రుద్ర మరుద్గట కిరీట కోటి సంఘటితాంగ్రి కమలా కమలా కాంతి కాంత లక్ష్మీ సత్పుజ

విధంగా దేవతలందరూ ప్రార్థిస్తూ ఉండగా తన ఊరువులపై కూర్చోబెట్టుకున్నాడు ప్రహ్లాదుని స్వామివారు. తన దక్షిణాస్తాన్ని ప్రహ్లాదుని శిరస్సుపై ఉంచి, నిన్ను కన్న నీ తల్లిదండ్రుల జన్మం ధన్యమునాయనా ప్రహ్లాద అని ఆశీర్వదించాడు స్వామివారు. తర్వాత ఈ నృసింహ స్వామివారి యొక్క ఆవిర్భావం విన్న వారికి వైకుంఠంలో సాన్నిధ్యం లభిస్తుంది, నరక బాధలు తొలగిపోతాయి. నీవు అనేక సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించి అనేక యజ్ఞయాగాదులు చేసి తర్వాత నా సన్నిధికి చేరుకుంటావని అనుగ్రహించి ప్రహ్లాదుని రాజ్యాభిషక్తిని చేసి స్వామివారు లక్ష్మీదేవితో కలిసి అహోబిలం చేరుకుని లక్ష్మీ నృసింహ స్వామివారిగా నెలకొని ఈనాటికి పూజలు అందుకుంటున్నారు. అక్కడున్నటువంటి వారందరూ కూడా ఈ విధంగా స్వామివారికి మంగళ ఆరతులు ఇస్తున్నారు.

ఇంతవరకు శ్రోతలు తెలుగువారి సంప్రదాయ కళారూపమైన హరికథ ద్వారా భక్త ప్రహ్లాదుని చరిత్రను విన్నారు. కథకులు తిరుపతి వాస్తవ్యులు, స్వామి భక్తులు శ్రీరాము భాగవతార్. వాద్య సహకారం కీబోర్డ్పై శ్రీ ఆర్ కళ్యాణ్ కుమార్, తబలాపై శ్రీ బి మంజునాథ్. ఈ కార్యక్రమం తిరుపతి రేడియో సాయి స్టూడియో సమర్పణ. సాయిరా.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 2018 నవంబర్ 19వ తేదీ మహిళా దినోత్సవ సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారంలోని 3వ భాగం డాక్టర్ అనుపమ గారితో ఇంటర్వ్యూ పునఃప్రసారాన్ని ఇప్పుడు మీరు వింటారు.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం.
1: స్వామి చెప్పినట్టుగా బాధ్యతాయుతమైన గవర్నమెంట్ పదవుల్లో సైతం రాణించి స్వామికి మంచి పేరును తీసుకువచ్చి అటు ఉద్యోగరీత్యా ఇటు కుటుంబపరంగా తమ భూమికలను సక్రమంగా నిర్వర్తిస్తున్న స్వామి పూర్వ విద్యార్థిని డాక్టర్ అనుపమ గారితో ఇప్పుడు మనం సంభాషించి స్ఫూర్తిని పొందుదాం.
0: శ్రీమతి అనుపమ గారు 1982-84 సంవత్సరాలలో స్వామివారి అనంతపురం కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుకున్నారు. ఆ తరువాత వారు హోమియోపతి మెడిసిన్ అంటే బీహెచ్ఎంఎస్ చేసి 12 సంవత్సరాలు డాక్టర్ కింద ప్రాక్టీస్ చేశారు. అదే సమయంలో ఎస్వీ యూనివర్సిటీ నుంచి ఎంఎస్సీ సైకాలజీ కూడా చేశారు. ఆ తరువాత ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో క్వాలిఫై అయి డిప్యూటీ తహసీల్దార్ కింద పదవీ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం వారు అనంతపురం మండలం కలెక్టర్ ఆఫీస్లో తహసీల్దార్గా పనిచేస్తున్నారు. మరి ఈరోజు మన శ్రోతలందరితో మాట్లాడటం కోసం డాక్టర్ అనుపమ గారు మన మధ్య ఉన్నారు. వారికి సాయిరాంతో స్వాగతం పలుకుదాం. సాయిరామమ్మా.
2: సాయిరాం
0: అమ్మా, మన శ్రోతలందరికీ మీ పరిచయాన్ని కొద్దిగా వినిపిస్తారా?
2: నా పేరు డాక్టర్ ఎం అనుపమ అండి. నేను పుట్టిండేది నంద్యాల, నా బర్త్ ప్లేస్ నంద్యాల. మా తల్లిదండ్రులు మా పుట్టినిల్లు కడప జిల్లా కాజీపేట మండలం కొమ్మలూరు గ్రామం. మా తల్లిదండ్రుల పేర్లు రామసుబ్బరాజు గారు, సరోజినీదేవి గారు. వాళ్ళకి నలుగురు సంతానంలో నేను 2వ సంతానం అండి. నాకు ఒక అక్క, 2 తమ్ముళ్ళు ఉన్నారు. మా పెద్ద తమ్ముడు ముక్తేశ్వరం అనిల్ కుమార్ స్వామి స్కూల్లోనే ప్రైమరీ స్కూల్ ఫస్ట్ ఎస్టాబ్లిష్ అయినప్పటి నుంచి 3rd క్లాస్ నుంచి ప్లస్ 2 వరకు ఇక్కడే చదివాడండి. అబ్బాయి ప్రస్తుతం హైదరాబాద్ లో వర్క్ చేస్తున్నాడు. మా చిన్న తమ్ముడికి స్వామి అక్షరాభ్యాసం చేశారు. మా తల్లిదండ్రులు కూడా స్వామివారి భక్తులు, డివోటీస్. నాకు 1989లో వివాహమైంది. వివాహానికి కూడా స్వామి, మా పెద్ద తమ్ముడు వెళ్లి స్వామికి పెళ్లి పత్రిక ఇవ్వగానే పెళ్లి పత్రికని బ్లెస్ చేసి స్వామి నాకు పెళ్లికి ప్రసాదము, ఆశీర్వాదము, అలాగే విభూతి కూడా పంపించడం జరిగింది. మా వారు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, జలవనరుల శాఖలో పనిచేస్తారండి. రీసెంట్ గా 30 సెప్టెంబర్ పదవీ విరమణ కూడా చేశారు. ఇది నాకు 3 అమ్మాయిలండి. 3 అమ్మాయిల్లో మా పెద్ద అమ్మాయి రీసెంట్ గా ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో డీఎస్పీగా సెలెక్ట్ అయింది. ప్రస్తుతం ట్రైనింగ్ లో ఉంది అనంతపురంలోనే పీటీసీ పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో. 2వ అమ్మాయి గ్రూప్ 2లో ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 2లో డిప్యూటీ తహసీల్దార్ గా సెలెక్ట్ అయింది. తను కూడా ఇప్పుడు ట్రైనింగ్ లో ఉంది అనంతపురం జిల్లాలోనే. 6 నెలలు పూర్తయిపోయింది, ఇంకా 6 నెలలు ట్రైనింగ్ జరుగుతోంది. ఇంకా చివరి అమ్మాయి మాస్టర్స్ ఇన్ ఫ్యాషన్ మేనేజ్మెంట్ ఇన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ కేరళలో చదువుతోందండి. కన్నూరు, కేరళలో చదువుతోంది. ఇది బ్రీఫ్ గా.
0: బాగుందమ్మా, ఎంతో విద్యావంతుల కుటుంబం మీది. అందరూ చాలా బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నారు, మీరు, మీ వారు, మీ పిల్లలు అందరూ కూడా. మరి ఇప్పుడు మనందరికీ చాలా సుపరిచితమైన ప్రశ్న, కానీ ఎంతమందిని అడిగినా కూడా సమాధానం మటుకు చాలా డిఫరెంట్ గా ఉంటుంది, ఎప్పుడూ రిపీట్ అవ్వదు. అలాంటి ఒక ప్రశ్నను అడుగుతాను మిమ్మల్ని. స్వామి గురించి అసలు మీరు ఎప్పుడు ఎలా తెలుసుకున్నారు? స్వామి మీ జీవితంలోకి ఏ విధంగా, ఎవరి ద్వారా ఎలా ప్రవేశించారు? వారితో మీ పరిచయం ఇవన్నీ చెప్తారా?
2: తప్పకుండా అండి. మా అమ్మమ్మ గారు స్వామి భక్తురాలు. మా అమ్మమ్మ గారికి స్వామి గారు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. స్వామివారు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు అలాగే స్వామి మా అమ్మమ్మకు ఒక ఫోటో కూడా ఇచ్చారు. అప్పట్లో ఆ ఫోటో కూడా మా అమ్మమ్మ మా అమ్మకి ఇచ్చింది. మా ఇంట్లో ఇప్పటికీ కూడా ఆ ఫోటో ఉంది, స్వామి ఇచ్చిన ఫోటో మా అమ్మమ్మకి.
0: మీ అమ్మమ్మ గారు అసలు స్వామి వారి గురించి వినడం, ఆయన దగ్గరికి రావడం, ఇది ఎలా జరిగిందమ్మా? మీకేమైనా గుర్తుందా?
2: గుర్తుందండి. మా అమ్మమ్మ ఎప్పుడు మాకు చెప్తూ ఉండేది, మా తాతగారు తహసీల్దార్ అట, ఆయన రిటైర్ నేను చూశాను, మా తాతగారిని చూశాను, రిటైర్డ్ తహసీల్దారు. ఆయన బతుకున్నప్పుడే అమ్మమ్మ చెప్పేది అనమాట, మా తాతగారి లాస్ట్ చివరి తమ్ముడు, ఆయన చెన్నైలో ఎంబీబీఎస్ చదువుతుండేవారట. చదువుతూ ఆయన మధ్యలో ఒకరోజు ఒక లెటర్ రాసేసి, నేను నా జీవితం యొక్క ఇది వేరే ఉంది, గోల్ వేరే ఉంది, లక్ష్యం వేరే, ఇది కాదు, కాబట్టి మీరు నా గురించి ఎవరు వెతకకండి, నేను వెళ్లిపోతున్నాను అని చెప్పి లెటర్ పెట్టేసి ఆయన వెళ్ళిపోయారంట. తర్వాత వీళ్ళు చాలా కూడా ఆయన కోసం వెతకడం జరిగింది. ఆయన ఎక్కడ కూడా వీళ్లకు దొరకలేదు, కనిపించలేదు. తర్వాత అదే క్రమంలో మా అమ్మమ్మ స్వామివారిని అడగాలని చెప్పేసి, మా మరిది ఎక్కడున్నారు అని చెప్పేసి అడగాలని వచ్చారు. స్వామిని అడిగితే స్వామి ఆయన ఉన్నారు, హిమాలయాల్లో ఉన్నారు, ఆయన ఇంకా మీరు వదిలేయండి, ఆయన గురించి ఆలోచించకండి, ఉన్నారు, బాగున్నారు, హిమాలయాల్లోనే ఉండిపోయారు ఆయన, అక్కడ ఉన్నారు అని చెప్పి స్వామి మా అమ్మమ్మ గారికి చెప్పడం జరిగింది. మా అమ్మమ్మ మాకు షేర్ చేసేది ఇప్పుడు ఈ విషయం గురించి. తను అంతకుముందు ఎప్పుడైనా ఋషికేశ్ అక్కడ కూడా వెళ్లి వెతికారంట, ఏమన్నా అక్కడ ఉన్నారేమో అని కూడా, కానీ వీళ్ళకైతే కనిపించలేదు. కానీ స్వామి చెప్పిన తర్వాత వాళ్ళు వెతకడం ఆపేశారు. ఆ తర్వాత ఇంకా మా అమ్మ నాన్న కూడా స్వామి డివోటీస్. మేము విజయవాడలో మా నాన్న వృత్తిరీతి అక్కడ వర్క్ చేసేటప్పుడు మేము విజయవాడలో స్వామి వారి సమితి ఉండేది. సమితికి ప్రతి గురువారం కూడా మేము రెగ్యులర్ గా వెళ్లేవాళ్ళము. సత్యసాయి సేవా సమితికి ప్రతి గురువారం భజనలకి ప్రోగ్రామ్స్ వాళ్ళు ఏమైనా ఆర్గనైజ్ చేస్తే సేవా ప్రోగ్రాంలకు కూడా అని వెళ్లేవాళ్ళము. నేను బాలవికా స్టూడెంట్ కూడా, విజయవాడలో ఉన్నప్పుడే నేను బాలవికా స్టూడెంట్ గా కూడా చాలా నేర్చుకోవడం జరిగింది. స్వామి వారి అంటే యొక్క వాల్యూస్ గురించి కానీ, తర్వాత ఈ నీతి కథలు అన్ని కూడా మాకు బాగా చెప్పేవాళ్ళు. తర్వాత భగవద్గీత శ్లోకాలు, భజగోవింద శ్లోకాలు ఇవన్నీ కూడా చాలా నేర్పించారు మాకు బాల వికాస్ లో. భజన్స్ కానీ ఆ చిన్న వయసులోనే మాకు ఆ టెండర్ ఏజ్ లో మనకు ఏదైతే మనకు చెప్తారో మన మనసులో ముద్రించిపోతుంది. అది ఎన్ని సంవత్సరాలైనా ఆ జ్ఞాపకాలు అలాగే ఉంటాయి. అప్పట్లో మా బాల వికాస్ టీచర్ మాకు నిజంగా, నాకు ఈ రోజు మీతో చెప్తుంటే నాకు గుర్తొస్తుంది, నా కళ్ళలో ఇలా కనిపిస్తుంది అది. మా బాల వికాస్ టీచర్ ప్రేమ బుద్ధి మనసెకవ నాకు తెలియదు, స్వామికి చాలా ఇష్టమైన పాట, అది స్వామి పాడుతుంటారని కూడా నాకు తెలియదు అప్పుడు. ఇంకా నేను అప్పుడు స్వామిని కూడా చూడలేదు. ఆమె ఆ పాట పాడుతూ కళ్ళలో నీళ్లు కార్చి ఏడ్చేసేది. సో అంత ఇన్వాల్వ్ అయి పాడుతుంటే మాకు కూడా, మాకు ఏడుపు వచ్చేది మాకు తెలియకుండానే. మాకు కూడా ఆమె ఏడుస్తుంటే మేము ఏడ్చుతూ ఆ భజన చేసేవాళ్ళము. అంటే మేము కూడా ఇన్వాల్వ్ అయిపోయేవాళ్ళము ఆ భజనలో, అంత ఇన్వాల్వ్ అయి మేము భజన చేసేవాళ్ళము. నిజంగా ఆమె పేరు సీతామహాలక్ష్మి అండి. ఎక్కడుందో ఆవిడకి నా ధన్యవాదాలు. ఒకవేళ ఈ ప్రోగ్రాం వింటుంటే ఆవిడకి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఆమె నేర్పిన విద్య అయితే మేము ఇప్పటి వరకు కూడా మర్చిపోలేదు, ఆచరిస్తున్నాము, ఆచరణలో కూడా పెడుతున్నాము. మనసులో హత్తుకుపోయేలా మాకు ఆమె చెప్పడం జరిగింది
0: కదండి. అంత గురితో గురువులు నేర్పిస్తే అది అలాగే మన మనసుల్లో ముద్రించుకుంటుంది.
2: అవును, తప్పకుండా. అలాగే స్వామి వారిది ఫస్ట్, నేను మొదటగా స్వామిని చూసినది ఎప్పుడు అంటే, విజయవాడ సేవా సమితి, సత్యసాయి సేవా సమితి వాళ్ళు ఒక బస్సు వేయడం జరిగింది పుట్టపర్తికి. అప్పుడు నేను మా మేనత్తతో కలిసి పుట్టపర్తికి ఫస్ట్ టైం వచ్చాను. రావడం రావడమే అక్కడ, ఇప్పుడు సౌత్ ఇండియన్ క్యాంటీన్ ఉంది కదా, ఆ క్యాంటీన్ దగ్గర బస్సు ఆపారు. మేమంతా అట్లే బస్సు దిగేసి వచ్చేప్పుడు దర్శనం జరుగుతోందన్నమాట. మేము ఇంకా దీనికి కూడా వెళ్లకుండా డైరెక్ట్ గా స్వామి దర్శనానికి వచ్చేసాము. వచ్చి స్వామిని చూశాను. ఆ స్వామిని చూసినప్పుడు కలిగే గగుర్పాటు అంటారో, ఆనందం అంటారో, పారవస్యం అంటారో నాకు తెలియదు. కానీ ఆ చిన్న వయసులో నేను ఒక ఉద్వేగానికైతే లోనయ్యాను స్వామిని చూడగానే. అప్పుడు అంటే స్వామిని చూడకుండానే భక్తిలో పడిపోయాను. స్వామిని చూసిన తర్వాత ఇంకా ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యాను. స్వామి చెప్పిన సిద్ధాంతాలు గాని, స్వామి చెప్పిన సేవ అయితే, ప్రేమ అయితే, యూనివర్సల్ లవ్ అంటారు కదా, ప్రేమతత్వము, స్వామిదంతా కూడా ప్రేమతత్వము. అలాగే ఆ స్వామి చెప్పిన సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని వీలైనంత, నా పరిధిలో ఉన్నంత వరకు, నాకు చేతనైనంత వరకు నేను స్వామి యొక్క సిద్ధాంతాలని ఆచరణలో పెట్టేదానికే ప్రయత్నిస్తాను. అప్పుడు ఫస్ట్ సారి స్వామిని చూశాను. తర్వాత మాకు మా నాన్నగారికి 79లో అనంతపురం జిల్లాకి ట్రాన్స్ఫర్ అయింది ఉద్యోగరీత్యా. ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చిన తర్వాత మేము పుట్టపర్తికి రావడం, చాలా ఫ్రీక్వెంట్ గా పుట్టపర్తిని విజిట్ చేయడం, మెయిన్ గా పెద్ద పెద్ద ఫంక్షన్లకి. ముఖ్యంగా విజయవాడలో ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పాలండి. అప్పట్లో ఉప్పెన అనేది ఒకటి వచ్చింది. మేము విజయవాడలో ఉన్నప్పుడు చాలా పెద్ద తుఫాన్ అనమాట, ఉప్పెన దివిసీమ అంతా కూడా కొట్టుకుపోయింది అనమాట. అంత చాలా పెద్ద ఇది జరిగింది, ట్రాజెడీ. అప్పుడు మా నాన్నగారు పుట్టపర్తిలో ఉన్నారు, పుట్టపర్తికి వచ్చారు మా నాన్న విజయవాడ నుంచి. నేను నేను వచ్చేసి స్కూల్ తరఫున ఎక్స్కర్షన్కి వెళ్ళాను ఇటు విశాఖపట్నం సైడ్. మా స్కూల్ తరఫున వెళ్ళిపోయాం మేము. ఇంట్లో మా నాన్న, మా మా అమ్మ మా అక్క ఒక అక్క తమ్ముళ్ళు ఉన్నారు. ఆ టైంలో ఈవెన్ అక్కడ మేమున్న ఏరియాలో విజయవాడలో కూడా చాలా మంది వీళ్ళని కొట్టుకుని పై పైకప్పులు పోవడము అట్లా చేస్తే మైండ్లు ఉండే దాంట్లో కొద్దిగా స్ట్రాంగ్ గానే ఉండింది. అప్పుడు బడగిల్ అయినా కూడా రెంటెడ్ హౌస్ అయినా మా అమ్మ వీలైనంత మందిని అకామిడేట్ చేసింది రూమ్ లో. చాలా మంది చిన్న పిల్లల్ని ఎత్తుకొని వచ్చి వాళ్ళ ఇల్లు పడిపోయి వాళ్ళంతా చలికి వణుకుతుంటే, అంటే ఇవన్నీ కూడా స్వామి నేర్పిన సేవాభావం తప్పన వేరే ఏమీ లేదు. సో వాళ్ళ అంతమందికి కూడా మేము షెల్టర్ కల్పించాము 2 డేస్ మా ఇంట్లో. ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత సత్యసాయి సేవ ఆర్గనైజేషన్స్ కూడా చాలా పనిచేస్తాయి. దివసీమలో ఉప్పెన టైంలో చాలా సేవలు అందించారు. దాంట్లో మేము కూడా మాకు చేతనైనంత సేవలు కూడా మేము చేశాము. ఒక 1 మంత్ అన్ని స్కూల్స్ కూడా హాలిడేస్ ప్రకటించారు. మా స్కూల్ కూడా పడిపోయింది అనమాట అప్పుడు విజయవాడలో.
0: అప్పుడు బహుశా స్వామి ఇక్కడ నుంచి చాలా మందిని
2: పంపించారు. చాలా మెటీరియల్స్ కూడా సప్లై చేశారు అందరికి కూడా. చాలా అక్కడ ఎవరికి ఏం అవసరమో అన్ని తెలుసుకుని అన్ని ఇక్కడ నుంచి ఎన్ని వెహికల్స్ లో వచ్చేవన్నమాట విజయవాడకి. అది నిజంగా నేను నా జీవితంలో మర్చిపోలేని సంఘటన. ఆ తర్వాత మేము షెల్టర్ కల్పించాము 2 డేస్ మా ఇంట్లో. ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత సత్యసాయి సేవ ఆర్గనైజేషన్స్ కూడా చాలా పనిచేస్తాయి దివసీమలో ఉప్పెన టైంలో.
0: చాలా

0: వచ్చావన్నమాట విజయవాడకి. అది నిజంగా నేను నా జీవితంలో మర్చిపోలేని సంఘటన. ఆ తర్వాత విజయవాడ నుంచి మేము అనంతపురంకి ట్రాన్స్ఫర్ అవడం జరిగింది. మేము అనంతపురంకి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత చాలా సార్లు అన్ని మేజర్ ఫెస్టివల్స్ ఏవైతే పండుగలు ఉన్నాయో ఆ పండుగలకంతా కూడా మేము పుట్టపర్తికి వచ్చేవాళ్ళం అన్నమాట.
1: ఇది 79లో మీ నాన్నగారికి అనంతపురం ట్రాన్స్ఫర్ అయిందని చెప్పారమ్మా. అప్పటి నుంచి కూడా మీరు కొద్దిగా ఫ్రీక్వెంట్ గా పుట్టపర్తి రావడానికి అవకాశం దొరికింది. మరి అప్పట్లో పుట్టపర్తి ఎలా ఉండేది, ప్రశాంతి నిలయం ఎలా ఉండేది, వాతావరణం ఎలా ఉండేది, ఆ అనుభవాలు ఆ గుర్తున్నవి ఏమైనా చెప్తారా?
0: అసలు ఆ అనుభవాలు తలుచుకుంటేనే ఎంతో ఆనందంగా అనిపిస్తుంది నాకు. పుట్టపర్తిలో ఆ రోజుల్లో అంటే ఇప్పుడు చాలా అంటే భక్తులు కూడా పెరిగిపోయారు కాబట్టి వాళ్ళకి మనం సౌకర్యాలు కల్పించాలి కాబట్టి ఇప్పుడు చాలా కూడా మనం కట్టడాలు వచ్చాయి, కొత్త కట్టడాలు చాలా వచ్చాయి. అప్పట్లో ఇంత అంటే భక్తులు నివసించేదానికి ఉండేదానికి ఇక్కడ వాళ్ళకు అకామిడేషన్స్ అన్ని ఉన్నా కూడా అన్ని ఫిలప్ అయిపోయి జనాలు ఇంకా అంత ఎక్కువ మంది వచ్చేవాళ్ళు అనమాట. వాళ్ళకు ఎక్కడంటే అక్కడే అనమాట. ఇప్పుడు పూర్ణచంద్ర ఆడిటోరియం ఉంది కదా, పూర్ణచంద్ర ఆడిటోరియం కి మందిరానికి మధ్యలో గ్యాప్ చాలా ఉండేది అప్పుడు. ఆ గ్యాప్ లో కూడా చాలా మంది కిందనే ఇసుకలోనే నేల మీదనే అప్పుడు ఇంకా ఈవెన్ ఇవి కూడా నాకు తెలిసి సిమెంట్ నాకైతే నా గుర్తులో అయితే సిమెంట్ కాంక్రీట్స్ అప్పుడు ఇంకా లేవు. ఆ స్వామి కూడా ఇసుక మీదే నడిచేవాళ్ళు, ఇసుకే ఉండేది. మేము కూడా గణేష్ గుడి ఉంది కదా మనకు గేట్ దగ్గర, ఆ గణేష్ గుడి ముందర ఒక పెద్ద చెట్టు ఉండేది. ఆ చెట్టు కిందనే జస్ట్ బెడ్షీట్ పర్చేసి మా లగేజ్ అక్కడ పెట్టేసి దానిపైన ఒక బెడ్షీట్ కప్పేసి మేము దర్శనానికి వెళ్ళి వచ్చేవాళ్ళం. అంటే ఇప్పుడు కూడా ఎవరికి కూడా అంత మంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో వచ్చినా కూడా ఎవరికి కూడా నాది ఈ వస్తువు పోయింది అనేది మేము వినలేదన్నమాట. అంత సెక్యూర్డ్ ఫీలింగ్, భద్రతా భావం ఉండేది అందరికీ కూడా. భక్తులు కూడా ఒకరినొకరు కలిస్తే కూడా మీరు ఎక్కడి నుంచి వచ్చారండి, మీకు స్వామి ఎప్పటి నుంచి తెలుసండి, ఎలా అంటే స్వామి గురించిన మాటలే తప్ప వేరే మాటలు మాట్లాడుకోవడం నేను వినలేదు. అంటే అంత కోఆపరేషన్ ఉండేది. అంటే ఎవరికి ఏదైనా కావాలన్నా వీళ్ళు వాళ్ళకి సహాయం చేయడం, మా దగ్గర ఇది లేదు అంటే ఏదో తీసుకోండి మీరు వాడుకోండి అని ఇవ్వటం. సో ఇదంతా నిజంగా నాకు అద్భుతమైన మెమరీస్. ఇప్పుడు మన సర్వధర్మ స్థూపం ఉంది కదా, అక్కడ చుట్టూ ఇది ఉండేది అనమాట, లాన్ ఉండేది, గడ్డి అంతా ఉండి బాగుండేది. మేమంతా చిన్నపిల్లలం అప్పుడు బాగా ఆడుకునే వాళ్ళం అనమాట. ఈ దర్శనం అయిన తర్వాత బాగా టైం దొరికేది. సౌత్ ఇండియన్ క్యాంటీన్ ఉంది మనకు, బాగా సబ్సిడీ రేట్లో ఫుడ్ మంచి రుచికరమైన ఆహార పదార్థాలు వండేవాళ్ళు. చాలా బాగుండేది అక్కడ తినటము ఆడుకోవడము. పొద్దున్నే తెల్లవారుజామునే మేము 3 గంటలకు లేచి స్వామి అక్కడ మందిరంలో ఉండేవాళ్ళు. ఫస్ట్ పాత మందిరంలో నివసించేవాళ్ళు. స్వామి ఉన్నప్పుడు ఆ మందిరానికి పొద్దున్నే 3 గంటలకే లేచి మేము ప్రదక్షిణలు చేసేవాళ్ళము. తర్వాత ఓంకారము, సుప్రభాతము, తర్వాత భజన, దర్శనం, అన్ని ఏది మిస్ చేసేవాళ్ళం కాదు. అంత ఇష్టం. ఇంకా చిత్రావతి నదిలో అయితే ఎంత బాగా వెళ్లి ఆడుకునే వాళ్ళం అంటే మధ్యలో టైం దొరికి చాలా బాగుండేది. ఆ రోజులు గుర్తు చేసుకుంటే మనసుకు అది ఏదో తెలియని హాయి.
1: మరి అప్పట్లో ఏమైనా పండుగలకి వచ్చేవారా అమ్మా మీరు? ప్రశాంతిలో ఏమైనా పండుగలు చేసుకున్న సందర్భం ఉందా?
0: అంటే దసరా పండక్కి మేము బాగా వచ్చేవాళ్ళము. దసరా పండక్కి దసరా నవరాత్రులు ప్రారంభం నుంచి మేము ఇక్కడే ఉండేవాళ్ళము. దసరా పూర్తయ్యే వరకు ఆ 10 రోజులు కూడా ఇక్కడ మేము స్వయంగా మేము అవన్నీ కూడా స్వామి హోమం మొదలు పెట్టేటప్పుడు మేము ఫస్ట్ టైం అనమాట చూడడము. అగ్గిపెట్ట లేకుండా చెక్కుముక్కిరాళ్లతో అగ్గి రాజేసేవాళ్ళు హోమానికి. అసలు అగ్గిపెట్ట వాడేవాళ్ళు కాదు. ఆ హోమము ఆ 10 రోజులు కూడా వేదాలు చదవడము, అందరూ వాళ్ళు అందరూ కూడా బ్రాహ్మణులందరూ కూడా చాలా చక్కగా మడి కట్టుకుని యజ్ఞయాగాదాలు నిర్వహించడం. ఆ హోమం చాలా బాగా జరిగేది. చివరి రోజు పూర్ణాహుతి రోజు అయితే స్వామివారు ఇలా చేత్తో అంటూ ఉంటే నవరత్నాలన్నీ కూడా ఆ హోమంలోకి వేసేవాళ్ళు పొద్దున్నే. అయిన తర్వాత పూర్ణాహుతి చేసేవాళ్ళు. పూర్ణాహుతి చేసిన తర్వాత కలసం నీళ్లు తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చి ఆ గరికతో స్వామి దర్భ అంటారు, దర్భతో అందరి మీద అనమాట. పూర్ణచంద్ర ఆడిటోరియం లో కూర్చొని ఉంటారు కొంతమంది, బయట స్థలం సరిపోక పూర్ణచంద్ర ఆడిటోరియం లో బయట కూడా కూర్చునేవాళ్ళు, బయటకి చాలా మంది కూర్చునేవాళ్ళు. స్వామి వాళ్ళను కూడా వాళ్ళపైన కూడా స్వామే స్వయంగా నీళ్లు చల్లేవాళ్ళు.
1: అక్కడ దాకా వెళ్ళి
0: బయటకు కూడా ఎంతమంది ఉంటే అక్కడ కూడా

0: ఎవ్వరు కూడా మా పైన పడలేదు అనేది నేను వినలేదు. నీళ్లు మాకు పడలేదు, స్వామి చల్లిన నీళ్లు అనేది నేను వినలేదు ఎవరినోట. అది అది స్వామి లీల అంతే. అయిన తర్వాత ఆ రోజు సాయంకాలం నేను చాలా దసరా పండుగలు నేను అటెండ్ అయ్యాను నా అంటే చిన్నప్పుడు. అప్పుడు ప్రతి రోజు కూడా దసరా పూర్ణాహుతి పొద్దున అయిపోతే సాయంకాలానికి అంతా ఖచ్చితంగా పుట్టపర్తిలో వర్షం పడేదండి. ఖచ్చితంగా వర్షం
1: సంవత్సరం
0: ప్రతి దసరా రోజు సాయంత్రం వర్షం పడేది. ఆ రోజు సాయంత్రం స్వామి పాటలు భజన పాటలు వీళ్ళు జానకి గారు అది సుశీల గారు లీలా గారు వచ్చేవారు, వాళ్ళు పాటలు బాగుండేటివి చాలా బాగా. అంటే ఏదో ఒక ప్రోగ్రామ్ అయితే ఉంటుంది ఈవినింగ్ స్వామి స్పీచ్ ఉంటుంది ఈవినింగ్. ఆ స్వామి స్పీచ్ కోసం మేము చాలా ఎదురు చూసేవాళ్ళం, ఏం చెప్తారా ఏం చెప్తారా. స్వామి ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తారు బర్త్డే రోజు. ఆ ప్రాజెక్ట్ నెక్స్ట్ బర్త్డే కంప్లీట్ అయిపోతుంది, కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేసేవాళ్ళు. సో అట్లా మేము నిజంగా ఆశ్చర్యపోయేవాళ్ళము. ఈవెన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా మేము అనుకోలేదు అసలు స్వామి అంత పెద్ద హాస్పిటల్ విత్ ఇన్ ఏ ఇయర్ అనేది అది భగవంతుడికే సాధ్యం, మానవ మాత్రలకి సాధ్యం కాదు. అలా ఒక్కొక్క బర్త్డేకి మేము ఎదురు చూసేవాళ్ళం అనమాట.
1: సో ఎప్పుడు ఏదో ఒక మంచి పనిలో ఎంగేజ్ అయ్యి ఉండండి అని స్వామి చేసి చూపించారు ముందు నుంచి కూడా.
0: అట్లాగే స్వామి వారిది డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్, తాగునీటి ప్రాజెక్ట్ అనంతపురం జిల్లాకు అదొక పెద్ద వరం అండి. నేను ఇప్పుడు ఒక తహసీల్దార్గా నేను ఎన్నో పల్లెలు తిరిగినప్పుడు చాలా మంది కూడా అమ్మా సాయిబాబా వాటర్ అయితే బాగొస్తుంది, ఈ నీళ్లు సరిగా రావు వేరేవి, ఆ బోర్లు పనిచేయవు, ఇలా కంప్లైంట్ చెప్తూ ఉంటారనమాట. సాయిబాబా నీళ్లు ఇప్పటికి కూడా ప్రతి పల్లెలు అనంతపురం జిల్లాలో ప్రజలు తలుచుకుంటుంటారు. సాయిబాబా నీళ్లు సాయిబాబా నీళ్లు అంటారు దానికి. సత్యసాయి వాటర్ ప్రాజెక్ట్ ని వాళ్ళు సాయిబాబా నీళ్లు అనేస్తారు.
1: బాగుంది అమ్మా, చాలా బాగుంది. మరి ఇన్ని సంవత్సరాల నుంచి మీరు పుట్టపర్తి వస్తున్నారు, చిన్నతనం నుంచి కూడా స్వామి దగ్గర స్వామిని చూస్తూ పుట్టపర్తిలో ఆడుకుంటూ చక్కగా స్వామితో కలిసి పెరిగిన అనుభవం మీది. స్వామితో ఎప్పుడైనా పర్సనల్ గా మాట్లాడడం కానీ వారితో ఇంటరాక్షన్ జరగడం కానీ చిన్న చిన్న సందర్భాలు సన్నివేశాలు అలాంటివి ఏమైనా జరిగాయా?
0: ఉన్నాయండి, చెప్తాను. అంటే ఇది చిన్నదే, నవ్వు వస్తుంది నాకు ఇప్పుడు తలుచుకుంటే అప్పుడు అలా ఎలా అడిగానా అని. స్వామి దర్శనానికి వచ్చారు, అది సమ్మర్ హాలిడేస్, నేను మా పేరెంట్స్ తో కలిసి వచ్చాం పుట్టపర్తికి. మా అమ్మ నేను మా పిన్నమ్మ వాళ్ళు అంతా ఉన్నాం, దర్శనానికి కూర్చొని ఉన్నాము. స్వామి వచ్చారు, అందరికి చిన్నపిల్లలందరికీ చాక్లెట్ ప్యాకెట్స్ ఇస్తూ ఉన్నారనమాట. స్వామి మా నాకు ఇంకా కొద్దిగా ఆసైడే ఉన్నారు, వేరే వాళ్ళకి ఇస్తున్నారు. నేను స్వామి అని గట్టిగా పిలవడం జరిగింది. స్వామి దగ్గరకు వచ్చి ఏమి అన్నారు అనగానే నాకు ఏం అడగాలో అర్థం కాలేదు. అప్పట్లో రాష్ట్ర భాష మాధ్యమిక ఇట్లా పరీక్షలు ఉండేటివి, హిందీ పరీక్షలు. సో నేను అప్పుడే జస్ట్ రాష్ట్ర భాష పరీక్షలు రాసి వచ్చానన్నమాట అనంతపురంలో. వచ్చి స్వామి నేను రాష్ట్ర భాష పరీక్ష పాస్ అవుతానా అని అడిగాను. స్వామి నవ్వి నాకు ఒక చాక్లెట్ ప్యాకెట్ ఇచ్చేసి జర టైరోజీ అన్నారు. అంటే నేను అది హిందీ భాష కదా, హిందీ లాంగ్వేజ్ లో ఎగ్జామ్ రాశాను కదా, అది పాస్ అవుతానా అని అడిగితే జర టైరోజీ అని చెప్పి హిందీలో సమాధానం చెప్పి. నేను ఆ సంఘటన మర్చిపోలేను నా జీవితంలో ఎప్పుడు. నేను ఫస్ట్ స్వామితో మాట్లాడిన మాట అది. ఆ తర్వాత మన జానకరామయ్య గారి రెండవ కూతురైన వరజ వాళ్ళ పెళ్లికి వెళ్లాను. మ్యారేజ్ కి నేను మా పేరెంట్స్ తో కలిసి వెళ్లినప్పుడు మా పేరెంట్స్ కొద్దిగా చైర్స్ లో దూరంగా కూర్చున్నారు, నేను స్వామి వారి సింహాసనం దగ్గర కూర్చున్నాను అనమాట, కాళ్ళ దగ్గర. ఇంకా అప్పటికి స్వామి రాలేదు, నేను కూర్చొని ఉన్నాను. స్వామి వచ్చారు, రాగానే ఏం బంగారు అమ్మ వాళ్ళు రాలేదా అన్నారు. వచ్చారు స్వామి, దూరంగా కూర్చున్నారు, అక్కడ కూర్చున్నారు, చైర్లలో కూర్చున్నారు. అంటే సరే సరే అన్నారు. స్వామి పాద నమస్కారం కావాలి అంటే సరే, ఇంకా స్వామిని జస్ట్ అడిగాను, ఇంకా కాళ్ళు పట్టుకుని కూర్చునేస్తాను అనమాట, వదలలేదు పాదాలు. స్వామి ఏమో మధ్యలో పిల్లలంతా కూర్చున్నారు, అంటే నేను అప్పటికి హోమియోపతి థర్డ్ ఇయర్ చదువుతుంటే. స్వామి పిల్లలందరూ ఇక్కడ కూర్చున్నారు, వీళ్ళందరికీ ఐస్ క్రీములు తెచ్చియండి అని సుబ్రహ్మణ్యం అనే వ్యక్తికి చెప్పారనమాట. సుబ్రహ్మణ్యం పిల్లలందరికీ ఐస్ క్రీమ్, నాకు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం, అది చాలా ఇష్టము, ఐస్ క్రీమ్ తెచ్చిచ్చారు. కానీ అంత ఇష్టమైన ఐస్ క్రీమ్ కూడా నేను పక్కకు పెట్టేసి స్వామి పాదాలు మాత్రం వదలలేదు, స్వామి పాదాలు పట్టుకుని కూర్చున్నాను అనమాట. తర్వాత స్వామి కొద్దిసేపు చూశారు. చూసిన తర్వాత బంగారు ఐస్ క్రీమ్ తిన్నావా అన్నారు. అంటే లేదు స్వామి ఇంకా తినలేదు అంటే అయ్యో కరిగిపోతుంది తిను అన్నారు. అంటే నేను ఐస్ క్రీమ్ ఇట్లా పట్టుకొని అప్పటికే కరిగిపోయింది అనమాట, వాటర్ అయిపోయింది, అది ఇంకా తినేదేం లేదు, తాగేదే ఇలా ఇంకా స్వామి కాళ్ళు వదిలేసి తాగాలి ఒక చే అది ఇట్లా కింద పెట్టేశాను కదా, ఇంకా స్వామి పాదాలు వదిలి నేను ఐస్ క్రీమ్ ఇట్లా తాగేసి ఇట్లా చూసే లోపల స్వామి లేరు వెళ్ళిపోయారు. అంటే అది తప్పించుకోవడానికేమో కాళ్ళు వదిలితే గాని నేను లేయలేను, అంటే నన్ను వదులు అని చెప్పలేరు కదా, నన్ను డైవర్ట్ చేసేసి వెళ్ళిపోయారు. ఇది నేను స్వామితో ఒకసారి మాట్లాడిన సందర్భం. తర్వాత మేము ఇంటర్మీడియట్ చదివేటప్పుడు సత్యసాయి కాలేజీలోనే చాలా అంటే ఫంక్షన్లకి పండగలకి అంతా వచ్చేవాళ్ళము మేము పుట్టపర్తికి మా కాలేజ్ తరఫున బస్సులో వచ్చినప్పుడు కొన్ని స్వామి చాలా ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగింది మాకు. మాకు ధ్యాన మందిరం, ఇప్పుడు భజన మందిరం ఉంది కదా, ఆ భజన మందిరం లోపల ప్రేయర్ హాల్ అంటాం మనం ఇప్పుడు, ఆ ప్రేయర్ హాల్లో మనకు మాకు స్వామి ఈవినింగ్ 4 నుంచి మాకు ఇంటర్వ్యూ ఇచ్చేవాళ్ళు. మేము ఎప్పుడు వెళ్ళినా కూడా మా టైమింగ్ ఎక్కువ టైమింగ్ 4 లేకపోతే మధ్యాహ్నం 2 గంటలు అట్లా ఆ టైంలో స్వామి మాకు ఇంటర్వ్యూ ఇచ్చేవాళ్ళు. ఆ ఇంటర్వ్యూలో కూడా స్వామి ముఖ్యంగా స్త్రీలు ఎందుకు చదువుకోవాలి దీనిపైన స్ట్రెస్ చేసి చెప్పేవాళ్ళు. ఎందుకు చదువుకోవాలి అంటే పిల్లల్ని రేపొద్దున బాగా పెంచాలి, వాళ్ళకి మంచి విద్యాబుద్ధులు చెప్పించాలి, తర్వాత స్త్రీలు ఎలా నడుచుకోవాలో చెప్పేవాళ్ళు ఎక్కువగా. అమ్మాయిలు గట్టిగా మాట్లాడకూడదు, దానివల్ల వచ్చే అనర్థాలేంటి, గట్టిగా నవ్వకూడదు, గట్టిగా నడవకూడదు, శబ్దం వచ్చేలాగా ధనా ధనా అని నడవకూడదు. హాస్టల్లో మీరు ఎలుకలు మాదిరి రూములు రూములు తిరుగుతారు. అంటే యాక్చువల్ గా అయితే సత్యసాయి హాస్టల్లో మాకు రూమ్ కి లోపలికి వెళ్ళడానికి లేదు, ఏమున్నా కూడా మేము రూమ్ బయటే మాట్లాడాలి, అది కూడా ఎక్కువ వరండాస్ లో కూడా నిలబడి ఎక్కువ మాట్లాడకూడదు. సో వీలైనంత అది కూడా రెస్ట్రిక్టెడ్ టైం, ఈవినింగ్ 5 to 6 ఆ టైంలో మాట్లాడుకోవచ్చు వరండాల్లో. ఆ టైంలో కూడా మేము రూమ్ దగ్గరికి వెళ్ళినా కూడా బయట నుంచినే మాట్లాడాలి, రూమ్ లోకి వెళ్ళడానికి లేదు, ఆ రూల్ ఉండేదన్నమాట. స్వామి అది చెప్పేవాళ్ళు, ఇంత చెప్పినా మీరు రూములో ఎలుకలు తిరిగినట్లు తిరుగుతూనే ఉంటారు, ఇప్పుడు చూసినా మీరంతా దున్నపోతులు అని ఒక్కొక్కసారి అంతే ప్రేమగా బంగారులో అని కూడా అనేవారు. మాకు ఎంత అంటే కొద్దిసేపులో మాకు అన్ని చెప్పేవాళ్ళు, నీతి కథలు చెప్పేవాళ్ళు, సీత గురించి, ద్రౌపది గురించి, సావిత్రి గురించి అంతా వాళ్ళ యొక్క కథలు చెప్పేవాళ్ళు. ఎందుకు అంటే ద్రౌపది గురించి ఎక్కువ నేను నాకు బాగా హత్తుకుపోయేది, ఆమె కేవలం గట్టిగా నవ్వడం వల్లనే ఆమెకు అంత అవమానం జరిగింది. ఆ టైంలో ఆమె నవ్వకుండా ఉండింటే తనకు ఆ సంఘటన జరిగేది కాదు, కాబట్టి ఆ ఎగ్జాంపుల్ గా చెప్పి మాకు చెప్పేవాళ్ళు, గట్టిగా నవ్వకూడదు, గట్టిగా మాట్లాడకూడదు, ఇటువంటివన్నీ కూడా స్వామి చాలా చక్కగా చాలా నీతి కథలు చెప్పేవాళ్ళు మాకు. అలాగే స్వామి సందేశాలు కూడా చాలా బాగా మనసులోకి నాటుకుపోయే విధంగా మాకు చెప్పేవాళ్ళు. ఆయన చెప్పే పద్ధతి అంతా మాకు మనసులో హత్తుకుపోయేది. కాబట్టి స్త్రీలు ఎందుకు చదువుకోవాలి అనే దానిపైన చాలా బాగా చక్కగా మాకు వివరించి చాలా ఇంటర్వ్యూలు తీసుకున్నాము. దానికి నేను స్వామి యొక్క అనుగ్రహం దొరికినందుకు నేను చాలా అదృష్టవంతురాలుగా భావిస్తాను నేను నన్ను నేను.
1: స్వామి ఏం చెప్పేవారమ్మా స్త్రీలు ఎందుకు చదువుకోవాలి అంటే స్వామి దానికి ఎలాంటి కారణాలు ఇచ్చారు?
0: ఎలాంటి కారణాలంటే స్వామి ముఖ్యంగా పిల్లల్ని బ్రాటప్ ఎలా మనం ఎలా పెంచాలి, వాళ్ళకి ఎలా చిన్నప్పటి నుంచి మనకు మనము వాళ్లలో ఎలా వాళ్లలో మానవతా విలువలు ఎలా పెంపొందించాలి, వాళ్ళని ఎలా తీర్చిదిద్దాలి, దీనికి స్త్రీకి విద్య అవసరం. ఆ విద్య యొక్క ప్రాముఖ్యత దానికే. కాబట్టి మీరు ఇక్కడ నా దగ్గర ఏమైతే నేర్చుకుని వెళ్తున్నారో దాన్ని మీరు బయట ఇంప్లిమెంట్ చేయండి, అంటే ఆచరణలోకి తేండి అని స్వామి చెప్పేవాళ్ళు అనమాట. ప్రతిదీ కూడా ఇక్కడ వినడం ఒకటే కాదు, ఆచరించాలి. ఆ సందేశాలు మాత్రం మాకు చాలా చక్కగా చెప్పేవాళ్ళు స్వామి, అది మర్చిపోలేను. వినాయక చవితి పండగ నాకు ఒకటి గుర్తుందండి, మీకు దీని గురించి చెప్పాలి తప్పకుండా. శ్రోతలకు కూడా వింటే బాగా అంటే ఇది సిలిగానే ఉంటుంది కానీ, బట్ మాకైతే అది ఒక పెద్ద బ్లెస్సింగ్ స్వామిది. మేము ఒకసారి సత్యసాయి కాలేజ్ తరఫున వినాయక చవితి పండగకి వచ్చాము. మాకు అప్పట్లో, ఇప్పుడు శాంతి భవన్ ఉంది కదండి, శాంతి భవన్ దగ్గర డార్మెటరీ ఉండేది సత్యసాయి స్టూడెంట్స్ కి, అనంతపురం క్యాంపస్ వాళ్ళకి. ఆ డార్మెటరీలో మహా అంటే 4 to 5 వాష్రూమ్స్ ఉండేటివి. సో నైట్ నుంచి స్నానం చేసినా కూడా పొద్దునే పండగ, తెల్లవారితే పండగ, అప్పుడు దర్శనాలు. ఇప్పుడు మాత్రం 8:15 కాదండి, అప్పుడు 7:30 అంతా స్వామి వచ్చేసేవాళ్ళు. సో మేము బై 6:45 మేము అక్కడ ఉండాలి ప్రశాంత నిలయంలో స్వామి దర్శన దీంట్లో ఎన్క్లేవ్లో ఉండాల్సి ఉంటుంది. కానీ మేము అప్పటికి చూస్తే ఇంకా ఒక 15 to 16 మెంబర్స్ స్నానాలు చేయకుండా మిగిలిపోయాం. టైం ఏమో అయిపోయింది దర్శనానికి, ఇంకా అలాగే వెళ్ళిపోవాల్సి వచ్చింది. డ్రెస్ ఒకటి మార్చుకుని వెళ్ళిపోయాము అందరము దర్శనానికి వెళ్ళిపోయాము. వెళ్ళి కూర్చున్నాము, స్వామి అలా బయటకు వచ్చారు. ఫస్ట్ లేడీస్ సైడే, మేము అనంతపురం క్యాంపస్ వాళ్ళు ఎక్కడ కూర్చుంటారో అక్కడికి వచ్చారు. వచ్చి ఈరోజు వినాయక చవితి, కొన్ని ఎలకలు స్నానం చేయకుండా వచ్చినాయి, ఆ ఎలకలకి స్వామి స్నానం చేయించాలి మరి ఇప్పుడు అని ఇలా ఆకాశంలోకి చూసారు. అప్పటికే సన్ రైస్ వచ్చాయి, సూర్యోదయం అయింది. కానీ స్వామి ఇలా పైకి చూడగానే మబ్బులు కమ్మేశాయి. మబ్బులు కమ్మేసి స్వామి మా దగ్గర మాట్లాడి, ఏం చేయాలి ఇప్పుడు, స్వామి స్నానం చేయించాలా ఎలకలకి అనేసి ఇలా ఆకాశంలో చూడగానే మబ్బులు వచ్చేసి, స్వామి అక్కడి నుంచి అలా ముందరికి వెళ్ళిపోతుండే, మమ్మల్ని క్రాస్ చేసి వెళ్ళిపోగానే ఆ వర్షం కొద్దిగా డ్రిజ్లింగ్, చిన్న చిల్లు చిరుజల్లు అంటారు కదా, చిరుజల్లులు పడ్డాయి. కొద్దిసేపే మళ్ళా స్వామి మమ్మల్ని దాటి వెళ్లిపోగానే మళ్ళీ సూర్యకిరణాలు యథావిధంగా వచ్చేసాయి అన్నమాట. మబ్బులు తొలగిపోయి సూర్యకిరణాలు వచ్చేసాయి. అంటే నేను దాన్ని ఒక అదృష్టంగా భావిస్తాను. ఇది చిన్న ఇదే గాని, తమాషా అనిపిస్తుంది గాని, ఇది నాకు అంటే స్వామి స్వయంగా మాకు సంప్రోక్షణ చేశారు అని అనిపించింది నాకు. వినాయక చవితి పండుగ
1: సంబంధించినంత మటుకు, మనకి సంబంధించినంత మటుకు స్వామితో కలిసి జరిగిన ఏ చిన్న విషయం కూడా చిన్న విషయం కాదమ్మా,
0: అది చిన్న విషయం.
1: మనకి జీవితంలో మన ఆస్తిపాస్తులే స్వామి.
0: అంతే అంతే,
1: చాలా బాగుందమ్మా మీరు చెప్తుంటే. ఐ కెన్ నేనే అక్కడ ఉన్నట్టు ఫీల్ అవుతాను నేను. చాలా బాగుంది. మరి 1989లో మీ వివాహం జరిగింది, అది కూడా స్వామి యొక్క ఆశీస్సులు లభించాయి. మీ తమ్ముడు ద్వారా స్వామి మీకు ఆశీర్వచనాలు పంపించారని చెప్పారు, చాలా సంతోషం. పెళ్ళైన తర్వాత జీవితం ఎలా సాగుతూ వస్తుంది? మీ భర్త కూడా స్వామికి భక్తులా? వారు స్వామితో ఏ రకంగా కనెక్ట్ అవుతారు? ఆ తర్వాత మీ జీవితంలో వచ్చిన మార్పులేంటి?
0: పెళ్ళైన తర్వాత మా ఆయన బాబా గురించి తెలుసు, బాబా స్వామి వారి గురించి తెలుసు. వాళ్ళు పుట్టపర్తిలో తెలిసిన వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళు ముందు వచ్చి వెళ్లేవాళ్ళంట. కానీ ఆయనైతే ఆచరణలో స్వామి యొక్క సిద్ధాంతాలని పాటించేవాళ్ళు, ఆచరణలో అయితే స్వామి సిద్ధాంతాలనే ఫాలో అయ్యేవాళ్ళు జీవితంలో. నాకెప్పుడు కూడా నువ్వు స్వామి డివోటీనా, ఆయన పూజించకు పూజలు చేయకు అని ఎప్పుడు రెస్ట్రిక్షన్స్ చెప్పలేదు. ఆయన ఎప్పుడు కూడా నాకు బాగా స్వేచ్ఛనిచ్చారు ప్రతి విషయంలోనూ, స్వామి విషయమనే కాదు ఏ విషయమైనా కూడా నాకు స్వేచ్ఛనిచ్చారు. ఉద్యోగం చేయాలన్నా వద్దన్నా ప్రతి విషయంలోనూ కూడా నాకే ఆ డెసిషన్ మేకింగ్ అనేది వదిలేశారు. కాబట్టి ఎప్పుడు కూడా వెళ్ళొద్దు అని అయితే నాకైతే చెప్పలేదు. ఆయన కూడా స్వామి అంటే ఆయన దేవుడితో సమానమే అనే చెప్పేవాళ్ళు, ఎందుకంటే విద్య వైద్యం అన్ని కూడా ఉచితంగా ఇస్తున్నారు. తర్వాత స్వామి ఎవరిని కూడా నా దగ్గరికి రాండి అని ఎవరికి లెటర్లు రాయట్లేదు, ఎవరిని పిలవట్లేదు. వాళ్ళంతకు వాళ్ళు స్వచ్ఛందంగా ఇంతమంది జనం స్వామి దగ్గరికి వస్తున్నారు అంటే నిజంగా ఏదో పవర్ అయితే ఉంది. అది మాత్రం ఆయన ఎప్పుడు కూడా నాతో చెప్పేవాడు, షేర్ చేసుకునేవాడు. మనం ఒక రాజకీయ పార్టీ మీటింగ్ చూసినట్టయితే వాళ్ళంతా బస్సుల్లో దాండలో తీసుకొని వస్తారు, కానీ ఇక్కడ స్వామి ఎవరిని కూడా మీరు నన్ను చూడడానికి రండి అని ఎవరికి చెప్పరు. మనంతకు మనం ప్రేమతో
1: డిస్కోర్స్ లో కూడా స్వామి ఎన్నోసార్లు చెప్పారు కదమ్మా, ఎవరికి ఇన్విటేషన్స్ పంపిస్తున్నామో
0: అదే,
1: ఇది ఒక డివైన్ మ్యాగ్నెట్,
0: అంతే,
1: ఈ ప్రేమ కోసం వస్తున్నారు. మీరు కూడా అదే చెప్తున్నారు.
0: మా ఆయన కూడా అదే, ఎప్పుడు అదే అనేవాడు అనమాట. ఎందుకంటే ఇంతమందికి విద్య వైద్యం నీరు అన్ని అందించడం అనేది ఒక సామాన్య విషయం కాదు, అది ఒక భగవంతుడికే సాధ్యం అనేవాళ్ళు. అసలు రీసెంట్ గా మా ఆయనది ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. మా ఆయనకి కిడ్నీలో స్టోన్స్ వచ్చినప్పుడు ఇక్కడ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అడ్మిట్ చేశాము. నిజంగా నేను ఫస్ట్ టైం దగ్గర నుంచి చూశాను హాస్పిటల్ ని, బయట నుంచి వినడమే తప్ప చూడడం అనేది ఫస్ట్ టైం. అసలు పూరెస్ట్ ఆఫ్ ద పూర్ గాని ఎవరైనా గానీ అక్కడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఇది, అంటే వాళ్ళు బీదవాళ్ల గొప్పవాళ్ల వేరే ఈ దేశస్తుల ఈ దేశస్తుల అనేది అక్కడ తారతమ్యం అనేది చూడరు. చూడకుండా అసలు ఆ ఫెసిలిటీస్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రతి ఒక్కటి కూడా, ఆ టయానికి ఫుడ్ అయితేనేమి, మనకు ఆహారం, ఆ పేషెంట్ కి ఆ రోగికి ఏం అవసరమైతే ఆ ఆహారము ఎంత అవసరమో అంత, ప్రతిదీ కూడా ఎంత బాగా కేర్ తీసుకుంటారంటే మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు ఒక పైసా కూడా ఖర్చు లేదు. అంత ట్రీట్మెంట్ కూడా మందులతో సహా ఒక పైసా కూడా తీసుకోకుండా నిస్వార్థ సేవ చేస్తున్నారు అంటే అదే దీంట్లోనే అది జరుగుతోంది హాస్పిటల్. అది కేవలం ఆ భగవంతుడి సంకల్పమే. అది మనం మానవ మాత్రలం నిమిత్త మాత్రలం అంతే, అన్ని కర్త కర్మ క్రియా స్వామి.
1: కరెక్టేనమ్మా. ఇంకా ఆ తర్వాత జీవితం ఎలా సాగుతూ వస్తుంది?
0: ఆ తర్వాత నాకు మ్యారేజ్ అయ్యేది ఫైనల్ ఇయర్ లో అయింది. ఫైనల్ ఇయర్ లో అయిన తర్వాత, అంటే మ్యారేజ్ అయిన తర్వాత మా తమ్ముడు ఇక్కడే ఇంకా సెకండ్ 12th క్లాస్ చదువుతుండేవాడు స్వామి కాలేజీలోనే. ఒకసారి నేను మా ఆయన వచ్చామన్నమాట, పుట్టపర్తికి వచ్చాము. ఆ తర్వాత కూడా ఒకటి రెండు సార్లు ఎక్కువ, అంటే నాకు చాలా గ్యాప్ వచ్చింది మ్యారేజ్ అయిన తర్వాత. ప్రతి విజిట్స్ చాలా చాలా తగ్గిపోయాయి, కానీ ఒక సంకల్పం అయితే మనసులో ఉండేదండి. ఏదో ఒక సంవత్సరం అంతా కూడా, ఉగాది నుంచి మళ్ళీ ఉగాదికి ఫెస్టివల్స్ అన్ని నేను పుట్టపర్తిలోనే ఉండి సెలబ్రేట్ చేసుకోవాలనే కోరిక ఒకటి ఇంటర్నల్ గా ఉండేది నాకు. అయితే ఆ తర్వాత నాకు పిల్లలు పుట్టడం, నా పెద్దమ్మాయి పుట్టినప్పుడు సిజేరియన్ అయ్యి పల్మనరీ ఎంబాలిజం అనే ఇది వచ్చిందనమాట. అది ఆ పల్మనరీ ఎంబాలిజం అనేది వస్తే, జబ్బు వస్తే 99% బతకరు. సో నేను బతికాను బికాజ్ ఆఫ్ స్వామీస్ గ్రేస్ అంతే. స్వామి నాకు స్వప్న దర్శనంలో కనిపించి నాకు ఇప్పటికీ ఒక 9 సర్జరీస్ అయ్యాయి, అబ్డామినల్ సర్జరీస్. నాకు ప్రతి అబ్డామినల్ సర్జరీకి ముందు రోజు రాత్రి స్వామి స్వప్న దర్శనం ఇచ్చి, నీకేం కాదు బంగారు, నేనున్నాను, నేను చూసుకుంటాను, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పేవాళ్ళు. అది ఎగ్జాజరేషన్ కాదు కానీ ఇది వాస్తవం. 9 ఆపరేషన్లు అయితే, 9 నుంచి 10 దగ్గర దగ్గర అయితే ప్రతి ఆపరేషన్ కూడా స్వామి ఈ రోజు నేను జీవించి ఉన్నాను అంటే అది స్వామి దయ. నేను ఇందాక ఒక కోరిక చెప్పాను మీకు, 1 ఇయర్
1: ఉగాది
0: వినాయక చవితి నుంచి ఉగాది వరకు, అంటే మనకు ఫెస్టివల్ స్టార్ట్ అయ్యేది మనకు వరలక్ష్మి వ్రతం తర్వాత వినాయక చవితి నుంచి ఉగాది వరకు. సో నేను డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం వచ్చాక మేము అనంతపురంలో మేము రిపోర్ట్ చేయాలి కలెక్టర్ ఆఫీస్ లో. మాకు 1 ఇయర్ ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ లో భాగంగా 4 నెలలు ఏదైనా మండలంలో ట్రైనింగ్ వేస్తారు, అంటే తహసీల్దార్గా, గ్రామ రెవెన్యూ అధికారిగా, ఆర్ఐగా, రెవెన్యూ ఇన్స్పెక్టర్గా అన్ని ట్రైనింగ్ అవ్వాలని చెప్పి వేస్తారనమాట. అట్లా నాకు పోస్టింగ్ కొత్త చెరువు ఇచ్చారు. సో నేను పుట్టపర్తిలో ఉన్నానమాట. అది కరెక్ట్ గా ఇప్పుడు కృష్ణాష్టమి స్టార్టింగ్ అప్పుడు. కృష్ణాష్టమి స్టార్టింగ్ అంటే శ్రావణ మాసం నుంచి ఉగాది వరకు నేను ఇక్కడే ఉన్నాను. అన్ని నా కోరిక నెరవేరింది అప్పుడు. అన్ని పండుగలు నేను ప్రతి ఒక్కటి కూడా పుట్టపర్తిలోనే ఉండి ప్రశాంత నిలయంలో సెలబ్రేషన్స్ కట్టెడ్ అయ్యాను.
1: బాగుందమ్మా. మనం ఏదైనా అనుకుంటే బహుశా మనం మర్చిపోతామేమో, కానీ
0: స్వామి మర్చిపోరు.
1: స్వామి ఎప్పుడు మర్చిపోరు.

0: మరి ఇంత చదువుకున్నారు మీరు, హోమియోపతిక్ డాక్టర్, తర్వాత ఎంఎస్సీ సైకాలజీ చేశారు, ఆ తర్వాత మీరు ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ లో క్వాలిఫై అయ్యారు గ్రూప్ టూ కి. ఇదంతా చేసిన మీరు కెరీర్ని ఎక్కడ స్టార్ట్ చేశారు, ఎప్పుడు ఎలా స్టార్ట్ చేశారు?
1: నాకు మ్యారేజ్ అయింది 89 లో అండి. 89 లో మ్యారేజ్ అయిన తర్వాత నాకు ముగ్గురు అమ్మాయిలు, హర్షిత, సన్హిత, సుష్మిత. సో ఈ ముగ్గురు అమ్మాయిలు పుట్టిన తర్వాత నా ఇదేంటంటే, పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ ముగ్గురు స్కూల్ గోయింగ్ ఏజ్ వచ్చే వరకు, స్కూల్ కు పోయే వయసు వచ్చే వరకు కూడా నేను నా కెరీర్ స్టార్ట్ చేయకూడదని నేను నిర్ణయించుకున్నాను. ఎందుకంటే అర్లీ చైల్డ్హుడ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్, అందుకని నేను అది ఒక ఇదిగా పెట్టుకున్నాను. ఎందుకంటే స్వామి సందేశం అది, మీరు చదువుకునేదే పిల్లల్ని బాగా విద్యాబుద్ధులు నేర్పించడానికి, వాళ్లకు బాగా శ్రద్ధ తీసుకుని వాళ్ళకి అన్ని చెప్పాలి అనేది. అర్లీ చైల్డ్హుడ్ కేర్ అనేది చాలా ముఖ్యం మా జీవితంలో పిల్లలకి మాత్రం. ఆ టైంలో మాత్రం మనం పిల్లలకు దగ్గరగా ఉండి వాళ్ళ కేర్ తీసుకోవాలి. అందుకనే నేను వాళ్ళ ముగ్గురు కూడా స్కూల్ అంటే లాస్ట్ చివరి అమ్మాయికి స్కూల్కి వెళ్లే వయసు వచ్చేదాకా నేను నా కెరీర్ నేను స్టార్ట్ చేయలేదు. 97 లో నేను నా కెరీర్ స్టార్ట్ చేశాను. 97 లో నేను అనంతపురం మున్సిపాలిటీలో మొబైల్ క్లినిక్ మెడికల్ ఆఫీసర్ గా జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యి ఒక 3.5 ఇయర్స్ వర్క్ చేశాను నేను, హానరీ మెడికల్ ఆఫీసర్. అది పర్మనెంట్ ఉద్యోగం అయితే కాదు. అయితే నేను ఆ టైమింగ్స్ కూడా ఎలా పెట్టుకున్నానంటే, పిల్లలు స్కూల్కి వెళ్లి స్కూల్ నుంచి వచ్చే లోపల, పిల్లలు స్కూల్కి వెళ్లిన తర్వాత నేను ఉద్యోగానికి వెళ్ళాలి, పిల్లలు స్కూల్ నుంచి వచ్చే లోపల నేను ఉద్యోగం నుంచి వచ్చేసేయాలి. సో ఇలా ఉండేటట్టే నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకంటే అప్పుడు కూడా, ఇప్పుడు నేను డాక్టర్ కావాలంటే క్లినిక్ పెట్టుకోవచ్చు. ఎంతో మంది హోమియోపతి డాక్టర్లు క్లినిక్లు పెట్టుకుని బాగా మంచి పేరు తెచ్చుకున్నారు. కానీ నేనేంటంటే, నా కాన్సెప్ట్ ఏంటంటే, నేను క్లినిక్ పెట్టుకున్నాను అనుకోండి, పిల్లల్ని ఎవరు చూసుకుంటారు పొద్దున? అది ముఖ్యంగా సాయంత్రం పూట క్లినిక్ అనేది 5:30 స్టార్ట్ చేస్తే రాత్రి 9 అవుతుందో 9:30 అవుతుందో తెలియదు. ఆ టైంలో మనం పిల్లలు స్కూల్ నుంచి వచ్చి ఉంటారు, వాళ్ళకి ఏమైనా కేర్ తీసుకోవాలి, తర్వాత వాళ్ళు ఏమైనా వాళ్ళ ఫీలింగ్స్ ఎస్పెషల్ వాళ్ళకి ఎక్స్ప్రెషన్ చేసుకునే అవకాశం ఇవ్వాలి. వాళ్ళు పొద్దునంతా స్కూల్లో ఉంటారు, ఫ్రెండ్స్ తో గడుపుతారు, టీచర్స్ తో గడుపుతారు, సాయంకాలం అయ్యేటప్పటికి తల్లిదండ్రులతో గడపాలి. ఎస్పెషల్లీ మా ఆయన బిజీగా ఉండేవాళ్ళు, అప్పుడు చాలా బిజీ ఆయన, ఇప్పుడు వచ్చేవాళ్ళు కానీ బట్ పిల్లలతో స్పెండ్ చేసేవాళ్ళు టైం సండేస్ అట్లా. కానీ నేను ఎక్కువగా వాళ్ళని బాగా శ్రద్ధ తీసుకునేదాన్ని. ఆ తర్వాత మా ఆయన కూడా కేర్ తీసుకునే సందర్భాలు ఉన్నాయి, కానీ ఫస్ట్ లో అయితే నేనే ఎక్కువగా వాళ్ళని చూసుకోవడం, వాళ్ళ చదువు విషయాలు కానీ ప్రతిదీ కూడా వాళ్ళతో ఎంత ఎక్కువగా మనం మాట్లాడితే వాళ్ళు కూడా వాళ్ళ ఫీలింగ్స్ ని అంత ఫ్రీగా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకోగలుగుతారు. ఈ కాలంలో అది ల్యాకింగ్ ఉంది, పిల్లలు ఎక్స్ప్రెస్ చేసుకోలేకపోతున్నారు వాళ్ళ ఫీలింగ్స్ ని బయట. అంటే తల్లిదండ్రుల దగ్గర ఎంత చనువు ఇచ్చినా కూడా అది ఎప్పుడు వస్తుంది అంటే, మనం కూడా ఫ్రెండ్లీగా ఉంటేనే వస్తుంది. ఫ్రెండ్లీగా ఉండేటప్పుడు ఫ్రెండ్లీగా ఉండాలి. ఏ విషయంలో మనం వాళ్ళతో భయం పెట్టుకోవాలో భయం పెట్టుకోవాలి. సో రెండు కూడా బ్యాలెన్స్ చేస్తుందని, అంటే అతి ప్రేమ లేదు, అతి భయము లేదు, రెండు అంటే అంత చనువు ఉండేది అంత భయము ఉండేది, రెండు బ్యాలెన్స్ చేసేదాన్ని పిల్లలతో మెయిన్ గా. వాళ్ళు అంతా కూడా వాళ్ళ స్కూలింగ్ అంతా కూడా అనంతపురంలోనే జరిగింది. ముగ్గురు అమ్మాయిలు కూడా అనంతపురంలోనే వాళ్ళ విద్యాభ్యాసం అంతా కూడా కొనసాగించారు.
0: ఆనరీ మెడికల్ ఆఫీసర్ మొబైల్ క్లినిక్స్ కి మీరు అనంతపురం మండలంలో ఇలా ఈ ప్రొఫైల్లో వర్క్ చేశారు కదమ్మా, అసలు దాని గురించి కొద్దిగా చెప్తారా? అంటే మీరు ఎటువంటి పని చేసేవారు, మీ వర్క్ లో ఏవేవి ఇన్వాల్వ్ అయి ఉండేవి, ఎక్కడికి వెళ్లేవారు, ఇలాంటివి అంటే మన శ్రోతల్లో చాలా మందికి ఆ ఫీల్డ్ గురించి తెలిసి ఉండకపోవచ్చు అందుకోసం.
1: ఓకే అండి, నేను ఈ మొబైల్ క్లినిక్ మెడికల్ ఆఫీసర్ గా పనిచేసేటప్పుడు అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్, అంటే అప్పటికి ఒక కార్పొరేషన్ కాలేదు, అది మున్సిపాలిటీని, ఈ గ్రేడ్ 2 మున్సిపాలిటీగా ఉండింది. అనంతపురం మున్సిపాలిటీలో స్లమ్ ఏరియాస్ ఉండేటివి, ఒక 12-14 స్లమ్స్ కవర్ చేసేదాన్ని నేను. ప్రతిరోజు ఉదయం ఒక స్లమ్ ఏరియా, ఈవినింగ్ ఒక స్లమ్ ఏరియాకి వెళ్లేవాళ్ళము. అక్కడ కమ్యూనిటీ హాల్స్ ఉండేటివి. నాకు స్టాఫ్ వచ్చేసి ఒక ఫార్మసిస్ట్, ఒక నర్సు, ఒక అటెండర్ ఉండేవాళ్ళు. సో మేమంతా మెడిసిన్స్ ఇచ్చేవాళ్ళు. మాకు మున్సిపాలిటీ వాళ్ళే, హెల్త్ డిపార్ట్మెంట్ వింగ్ ఒకటి ఉంటుంది, మున్సిపల్ హెల్త్ వింగ్ ఒకటి ఉంటుంది, వాళ్ళు మాకు మెడిసిన్స్ ప్రొవైడ్ చేసేవాళ్ళు. ఆ మెడిసిన్స్ తీసుకుని మేము స్లమ్ ఏరియా, పొద్దునే ఒక స్లమ్ ఏరియా, ఈవినింగ్ ఒక స్లమ్ ఏరియా కవర్ చేసేవాళ్ళు. చేసేవాళ్ళం. అంటే మండే ఈ పర్టికులర్ స్లమ్ ఏరియా పొద్దునే ఏది పోతే మళ్ళా మండే అదే స్లమ్ ఏరియాకే వెళ్తామన్నమాట. ఒక ఫిక్స్డ్ షెడ్యూల్ ఉండేది. సో వాళ్ళకి అందరికి ప్రజలకు తెలుసు అనమాట, సోమవారం అయితే మొబైల్ క్లినిక్ మన ఏరియాకు వస్తుంది, సో డాక్టర్ గారు వస్తారు, మందులు ఇస్తారు, కాబట్టి అందరు కాచుకుని ఉండేవాళ్ళు. మేము ఆ టయానికి, నాకంటే ముందు ఇంకొక డాక్టర్ వర్క్ చేశారు, తర్వాత నేను తనకు గవర్నమెంట్ జాబ్ పర్మనెంట్ జాబ్ వస్తే తను వదిలి వెళ్ళిపోతే నేను ఆ పోస్ట్ లో నేను వర్క్ చేశాను. నాకు చాలా సంతృప్తి ఇచ్చింది ఆ ఉద్యోగం, ఎందుకంటే పిల్లలు కూడా స్కూల్ పోయిన తర్వాత నేను ఉద్యోగానికి వచ్చేదాన్ని. అటు పిల్లల్ని నెగ్లెక్ట్ చేయలేదు, అలా కెరీర్ లైఫ్ కూడా నేను నెగ్లెక్ట్ చేయలేదు. అంటే ఇంత చదువుకున్నాను, గమనం ఎందుకు ఉండడం, ప్రజలకు సేవ చేసినట్లు ఉంటుంది, అలాగే మనకు అంత ఇంత జీతం కూడా ఇస్తారు వాళ్ళు. సో కాబట్టి ఈ స్లమ్ ఏరియాస్ లో వెళ్ళినప్పుడు వాళ్ళలో అంటే ఎక్కువ రెగ్యులర్ గా పిల్లలు ముసలి వాళ్ళు ఇండ్ల దగ్గర ఎక్కువ వాళ్లే ఉండేవాళ్ళు, మిగతా వాళ్ళంత పనులకు వెళ్ళిపోయేవారు మేము వెళ్లే టయానికి. సో ఈ హౌస్ వైఫ్స్ ఉంటారు కొంతమంది, వాళ్లకు చిన్న చిన్న ఎయిల్మెంట్స్ ఏమైనా ఉంటే మేము ప్రైమరీ కేర్ ఇచ్చేవాళ్ళము. ఇంకేమైనా క్రానిక్ డిసీజెస్ పెద్దవాళ్ళలో ముసలి వాళ్ళలో ఏమైనా క్రానిక్ డిసీజెస్ ఉంటే అవి చూసి డయాగ్నోస్ చేసి మేము రెఫర్ చేసేవాళ్ళం, గవర్నమెంట్ హాస్పిటల్కి రెఫర్ చేస్తూ మళ్ళీ అక్కడ డాక్టర్ తో కూడా నేను ఫాలో అప్ చేసేదాన్ని, ఇట్లా ఫలాన్ వాళ్ళని పంపిస్తున్నాము, మీరు చూడండి వాళ్ళది ఏమైనా ఉంటే చెప్పండి, నేను వాళ్ళకి చెప్తాను, ఎడ్యుకేట్ చేస్తాను, అవేర్నెస్ కల్పిస్తాను వాళ్ళకి. హెల్త్ అండ్ హైజీన్ పైన బాగా అవేర్నెస్ చెప్పేదాన్ని, సీజనల్ డిసీజెస్ పైన దీనిలపైన అంతా కూడా వాళ్ళకి అవగాహన కల్పించేదాన్ని. తర్వాత ఈ మున్సిపాలిటీలో వర్క్ చేసేటప్పుడే మెడికల్ ఆఫీసర్ గా మేము ఐ క్యాంప్స్, అప్పటి మున్సిపల్ చైర్పర్సన్ అయిన ప్రభాకర్ చౌదరి గారు చాలా ఐ క్యాంప్స్ కండక్ట్ చేశారు. ఐ క్యాంప్స్ కంతా కూడా పూర్ ఓల్డ్ పీపుల్ వస్తారు, పూర్ ఓల్డ్ పీపులే వస్తారు. అన్ని ఐ క్యాంప్స్ కూడా బాగా సక్సెస్ అయ్యాయి, ఏదో ఒక చిన్న మైనర్ ఒకటి రెండు తప్ప. ఐ క్యాంప్స్ లో ఒకసారి 200 మంది, 250 మంది, 150 మంది, అట్లా అబో 100 ఉంటుంది, 150 అబో మెంబర్స్ ఉంటారు. వాళ్ళందరికీ సర్జరీ చేసి స్పెక్స్ ఫ్రీగా ఇస్తారనమాట. ఆ స్పెక్స్ ఫ్రీగా అంత మందికి కూడా పోస్ట్ ఆపరేటివ్ కేర్ నేను ఒకదాన్ని చూసుకునేదాన్ని, అందరికి డ్రాప్స్ వేయడము, అంత ముసలి వాళ్లే పాపం, వాళ్ళకి డ్రాప్స్ వేయడము, వాళ్ళకి యాంటీబయాటిక్స్ అందరికి తీసుకో, అంటే వాళ్ళకి ఇచ్చేసి ఉంటారు మందులు, వాళ్ళ అటెండెంట్స్ ఉంటారు పక్కన, వాళ్ళు మందులు వేసారా లేదా అని ఎంక్వైరీ చేయడం, అందరినీ వెళ్లి పలకరించేదాన్ని. 150 మంది ఉంటే 150 మంది, 200 మంది ఉంటే 200 మందిని, అందరినీ వెళ్లి నేను పర్సనల్ కేర్ తీసుకునేదాన్ని. డే అండ్ నైట్ వీలైతే అక్కడే ఉండేదాన్ని, ఈ లేట్ నైట్ ఇంటికి వెళ్లేదాన్ని. నాకు చాలా సంతృప్తిని ఇచ్చింది ఈ ఉద్యోగం అయితే స్లమ్ ఏరియాస్ లో. ఆ తర్వాత కూడా నేను ఎప్పుడన్నా షాపింగ్కి వెళ్ళినప్పుడు కూడా ఎక్కడన్నా వెళ్తే మార్కెట్ కి వెళ్తాను, కూరగాయల మార్కెట్ కి అట్లా వెళ్తే ఆడంతా వీళ్ళు నా పేషెంట్లు ఉంటారు, మాట్లాడిచ్చేవాళ్ళు అనమాట. చాలా ఆనందం అనిపించేది, ఒక తృప్తినిచ్చేది.
0: అమ్మ, మిమ్మల్ని ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. మీరు మొదలు పెట్టినప్పటి నుంచి దాదాపు 3.5 సంవత్సరాలు స్లమ్ ఏరియాస్ లో మీరు మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేశారు, అంటే 1997 నుంచి 2000 దాకా అని చెప్పారు. వాళ్లలో ఎటువంటి మార్పుల్ని మీరు అబ్జర్వ్ చేశారు?
1: చాలా మటుకు వాళ్ళు వినేవాళ్ళు. ఫస్ట్ లో అయితే కొద్దిగా ఏదైనా కూడా మార్పు అనేది నిదానంగా వస్తుంది, ఆల్ ఆఫ్ ఏ సడన్ రాదు. ఫస్ట్ లో ఒక్కొక్కసారి మందులు తీసుకోవడానికి కూడా నిరాకరించేవాళ్ళు, అంటే ఈ మందులు తీసుకుంటే ఏమవుతుందో, ఏవో మాత్రలు ఇస్తారు, నొప్పులు 2 రోజులకు తగ్గుతాయి, మళ్ళా వారమంతా నొప్పులు ఉంటాయి, మాకు అందుకే వారానికి సరిపడా ఇయమ్మా అని అడిగేవాళ్ళు అనమాట. అయితే వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి చెప్పేదాన్ని, ఇచ్చేదానికి నాకేం అభ్యంతరం లేదు, అయితే నొప్పి మాత్రలు ఎక్కువ వేసుకోకూడదు, కిడ్నీ ప్రాబ్లం వస్తుంది కాబట్టి నొప్పులు మాత్రలు ఎక్కువ మింగకూడదు అనేది కూడా ఒక సందేశం ఇచ్చేదాన్ని వాళ్ళకి. ఎస్పెషల్లీ అక్కడ ఈ అనంతపురం జిల్లాలో మనకి ఫ్లోరోసిస్ వ్యాధి ఎక్కువ, సో కీళ్ళ నొప్పులు ఎక్కువ ఉంటాయి ఈ జిల్లా ప్రజలకి. కాబట్టి వాళ్ళకి నేను చెప్పేదాన్ని ఎక్కువ పెయిన్ కిల్లర్స్ వేసుకోకూడదు, నొప్పి మాత్రలు వేసుకోకూడదు, కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి, అలా చెప్పేదాన్ని. తర్వాత ఫస్ట్ లో కొద్దిగా మామూలుగానే తీసుకునేవాళ్ళు, రాను రాను రాను రాను అట్లా 3 ఏళ్ళు అక్కడే వర్క్ చేశాను కదా, బాగా ఒక బాండింగ్ ఏర్పడింది వాళ్లతో. అంటే నన్ను వాళ్లలో ఒకరుగా వాళ్ళు రిసీవ్ చేసుకునేవాళ్ళు, బాగా బాగుండేది.
0: స్వామి చెప్పిన మార్గాన్ని అనుసరించిన, లేదు వారు చెప్పిన విలువల్ని మనం పాటించిన, ఎదుటి వాళ్ళలో ఇటువంటి ప్రతిస్పందనే వస్తుందేమో అనిపిస్తుంది.
1: అవునండి, తప్పకుండా, అదేమో నిజమే, మీరు చెప్పిన దాంతో నేను ఏకీభవిస్తున్నాను.
0: మరి ఇటువంటి సమయంలో, ఈ 3.5 ఏళ్ల కాలంలో మీకు ఎప్పుడైనా కొద్దిగా కష్టతరమైన సందర్భాలు ఎదురైన పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? అంటే అవసరానికి సరిపోయేటంత వనరులు గాని సదుపాయాలు గాని ఉంటాయా వాళ్ళకి, లేదు అటువంటివి లేని సందర్భంలో మీరు వాటిని ఎలా ఫేస్ చేసేవారు?
1: అంటే ఇక్కడ ఇది వచ్చేసి చారిటీ హాస్పిటల్ అండి. ఇది మెయిన్ గా మున్సిపాలిటీలో చైర్పర్సన్ గారు ఆయన ఓన్ గా వెహికల్ కొని పెట్టారనమాట ఇది మొబైల్ క్లినిక్. మెడిసిన్స్ మాత్రం మున్సిపాలిటీ హెల్త్ వింగ్ లో ఒకటి అర్బన్ పూర్ కి ఒకటి వింగ్ ఉండేది, దాంట్లో రిసోర్సెస్ నుంచి మెడిసిన్స్ తెప్పించేవాళ్ళు. ఆ మెడిసిన్స్ మేము వీళ్ళకి పేషెంట్లకి ఇచ్చేవాళ్ళము. మీరు ఇందాక అడిగారు ఎటువంటి అన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా అని, ఆ ప్రాబ్లం విషయానికి వస్తే ఒకసారి మందులు ఎప్పుడు తెప్పించే వాళ్లతో కాకుండా వేరే వాళ్ల దగ్గర నుంచి తెప్పించడం జరిగింది. నేను ఆ వీక్ మామూలుగా వెళ్ళినట్లే అన్ని ఏరియాస్ కి వెళ్లాను, మందులు ఇచ్చాను. అయితే కాఫ్ సిరప్ ముందు బాటిల్స్ వచ్చేటివి, ఆసారి ఏమైందంటే ఒక క్యాన్ లో వచ్చింది కాఫ్ సిరప్. ఆ క్యాన్ లో నుంచి మనం వాళ్ళకి వేసిస్తాము. వాళ్ళ దగ్గర హైజీన్ బాటిల్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. మనం వేసిచ్చినప్పుడు ఆ బాటిల్ ఎంత శుభ్రంగా ఉందనేది మనకు తెలియదు, వాళ్ళేమో శుభ్రంగా ఉందనే చెప్తారు, కానీ దానివల్ల సెకండరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తర్వాత నెక్స్ట్ మళ్ళా ఆ వారం అయ్యి ఆ వారం అంతా మందులు వాళ్ళు కొత్తగా ఏదైతే ఏజెన్సీ నుంచి తెప్పించారో డిఫరెంట్ కంపెనీ మందులు అవి నేను ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వీక్ మళ్ళా నేను వెళ్ళినప్పుడు ఉద్యోగంలో భాగంగా అక్కడ అందరూ ప్రతి స్లమ్ లోనూ కంప్లైంట్సే, మేడం ముందు ఇచ్చే మందులు చాలా, అంటే వాళ్లకు ఇల్లిటరేట్స్ నిరక్షరాస్తులంతా కూడా వాళ్ళంతా ఏదో ఎర్ర మందులు తెల్ల మందులు అలా లాంగ్వేజ్ లోనే మాట్లాడేవాళ్ళు. సో ముందు మీరు ఇచ్చే ఎర్ర మాత్రలే బాగా పనిచేస్తుండే మేడం, ఈ మాత్రలేవో ఇచ్చినారు బాగలేవు, మా కడుపులో మంట అవుతుంది, వామిటింగ్స్ అవుతున్నాయి. సో ఇలా అంతా ప్రతి స్లమ్లో ఒకళ్ళంటే ఓకే, ఆ వీక్ అంతా అన్ని స్లమ్ ఏరియాస్ లో కూడాను ఈ కంప్లైంట్స్ నాకు రిసీవ్ చేసుకున్నాను. నేను వెంటనే వెళ్ళి అక్కడ చైర్పర్సన్ గారితో మాట్లాడడం జరిగింది, ఇటువంటి మందులు ఇస్తే నేను ఉద్యోగమైన మానేస్తా కానీ సర్వీస్ మాత్రం చేయనండి, కాంప్రమైజ్ అయ్యే ప్రశ్న లేదు అని. అంటే అప్పుడు వెంటనే మళ్ళా ఒక పెద్ద వేరే ఇంకొక డాక్టర్ సీనియర్ డాక్టర్ ని ఎంక్వైరీ చేసి ఆ మందులు ఆయన ఎంక్వైరీ కమిటీ కూడా ఇవి సబ్స్టాండర్డ్ డ్రగ్స్ అని చెప్పి చెప్పడం జరిగింది మెడిసిన్స్. వెంటనే ఆ మందులన్నీ కూడా వెనక్కి ఇచ్చేసి మళ్ళీ వేరే మందులు తప్పించడం జరిగింది. సో ఇది నేను ఎదుర్కొన్న సంఘటన ఈ పీరియడ్ లో. ఎస్పెషల్లీ
0: ఎటువంటి పరిస్థితిలో అయినా కూడా మన వర్క్ క్వాలిటీ కానీ ఎదుటి వాళ్ళకి అందించే సేవల విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ ఉండకూడదు అనే ప్రిన్సిపల్ తో పనిచేయడం అనమాట. బాగుందమ్మా. ఆ తర్వాత మరి నెక్స్ట్ స్టెప్ మీ కెరియర్ లో నెక్స్ట్ ఎక్కడికి వెళ్లారు, ఏం చేశారు? డాక్టర్ గానే మీరు ఇంకా ఎన్ని సంవత్సరాలు పనిచేశారు?
1: నేను తర్వాత అపోలో హాస్పిటల్ అనంతపురం అపోలో హాస్పిటల్లో 2000 నుంచి 2003 వరకు పనిచేశాను. అప్పట్లో అపోలో పేరు ఉండేది, ఇప్పుడు ఆ హాస్పిటల్ పేరు మార్చారు ఆశా హాస్పిటల్ అని. ఇది ఇప్పుడు నేను ఫస్ట్ పనిచేసింది కంప్లీట్ గా చారిటీ వర్క్, నెక్స్ట్ పనిచేసింది కార్పొరేట్ హాస్పిటల్. అంటే ఇది కంప్లీట్లీ డిఫరెంట్, అంటే ఆ సెటప్ కి ఈ సెటప్ కి 180 degrees ఇది ఉందన్నమాట.
0: అంటే ఇప్పటిదాకా మీరు సర్వీస్ వింగ్ లో చేశారు,
1: సర్వీస్ వింగ్ లో.
0: కార్పొరేట్ హాస్పిటల్ అంటే కొంచెం దానిలో కమర్షియల్
1: ఆస్పెక్ట్ ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. ఆ కమర్షియల్ ఆస్పెక్ట్ లో కూడా సర్వీస్ చేశాను. అక్కడ కూడా అపోలో హాస్పిటల్లో నేను వర్క్ చేసేటప్పుడు ఎంఎస్సీ సైకాలజీ కంప్లీట్ చేశాను అనమాట అప్పటికి. సో ఈ డిప్రెషన్ కేసెస్ ఎక్కువ, అంటే మన జిల్లాలో కొద్దిగా డిప్రెషన్ అండ్ కొన్ని టెండెన్సీస్ ఎక్కువ ఉన్నాయి. అటువంటి వారికి ఎస్పెషల్లీ ఈ మనం రోగిని ఆ రోగి అనే కాకుండా మాకు హోమియోపతి ఫిలాసఫీలోనే ఉంది, హెల్త్ అనేది అలోపతిలో ఎట్లా అంటే వాళ్ళు ప్యాలియేటివ్ కేర్, మనకు దగ్గుంది పడసం ఉంది అప్పటికి దాన్ని సప్రెస్ చేస్తారు, వేరే హోమియోపతిలో ఏంటంటే కంప్లీట్ క్యూర్ అంటారు. అంటే పూర్తిగా అది మనలో నుంచి వెళ్ళిపోతేనే అది కంప్లీట్ క్యూర్, సప్రెసెంట్స్ ఇవ్వరు.
0: సింప్టమ్ ని కాకుండా దాని
1: రూట్ కాజ్ ని ట్రీట్ చేస్తాం. మా ఫిలాసఫీ సపరేట్ ఉంది. సో హోమియోపతి ఫిలాసఫీ సైకాలజీ రెండు జోడిస్తూ నేను ట్రీట్ చేసేదాన్ని. అక్కడ ఉండే డాక్టర్ కూడా నాకు హోమియోపతి ఛాన్సెస్ బాగా ఇచ్చేవాళ్ళు. అంటే కొన్ని క్రానిక్ కేసెస్ ని ట్రీట్ చేయడానికి ఆయన బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఆ ఎండి గారు సోమయాజులు, డాక్టర్ సోమయాజులు గారు అని ఆయన నాకు బాగా ఎంకరేజ్ చేసి ఈ హోమియో మెడిసిన్స్ తో కూడా కొన్ని క్రానిక్ కేసులు ఏవైతే అలోపతి మందులతో తగ్గావో అటువంటి మొండి జబ్బుల్ని హోమియోపతి మందులతో కూడా ఆయన నాతో ఇప్పించి తగ్గించారు చాలా బాగా. అలాగే కౌన్సిలింగ్ ఇచ్చేదాన్ని బాగా పేషెంట్స్ కి. అదే టైంలోనే నేను అక్కడ అపోలోలో వర్క్ చేసేటప్పుడే కొన్ని నర్సింగ్ కాలేజీలకి, తర్వాత ఫిజియోథెరపీ కాలేజ్ లో కూడా నేను సైకాలజీ టీచ్ చేశాను, అనాటమీ టీచ్ చేశాను. ఈ నారాయణ కాలేజ్ దానికి కూడా గ్రూప్ కౌన్సిలింగ్ ఇచ్చేదాన్ని పిల్లలకి, యూత్ కి. సో దాని రిజల్ట్స్ బాగా చూశాను. అపోలో హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా నేను ఐసీయూలోకి వెళ్ళినా, రోగిని రోగిగా చూడకుండా వాళ్ళని ఒక హ్యూమన్ టచ్ యాంగిల్ లో, అంటే ఒక డిఫరెంట్ దృక్కోణంలో చూసేదాన్ని వాళ్ళని. అంటే వాళ్ళని ఆప్యాయంగా పలకరించడం, వాళ్ళకి కావాల్సింది అదే, పేషెంట్లకు కావాల్సింది. డాక్టర్లు ఎక్కువసేపు మాట్లాడితే వాళ్ళ రోగ సోగం తగ్గిపోతుంది మందులతో కన్నా కూడా.
0: మనసు ఆనందంగా ఉంటే శరీరం ఆరోగ్యంగా
1: ఉంటుంది. కరెక్ట్ కరెక్ట్ గా చెప్పారు. వాళ్లతో ప్రేమగా ఆప్యాయంగా పలకరిస్తే వాళ్లలో సగం జబ్బు నయమైపోతుంది. అది నేను బాగా గమనించాను. సో కార్పొరేట్ సెక్టర్ లో కూడా బానే చేశానండి. అక్కడ కూడా ఆ సేవాభావం అనే స్వామి సూక్తులు ఏవైతే ఉన్నాయో, లవ్ ఆల్ సర్వ్ ఆల్, అది ఎక్కడ కూడా వీడలేదు త్రూ అవుట్ మై కెరీర్.
0: స్వామి దగ్గర చదువుకున్న మీరు స్వామి చెప్పిన గైడ్ లైన్స్ ని ప్రతి స్టేజ్ లో
1: ఫాలో అవుతున్నారు.
0: ఎంత ఏ మాత్రం వీలుంటే, ఒకవేళ వీలు లేకపోతే వీలు కల్పించుకుని,
1: అది కెరీర్ లైఫ్ కావచ్చు, ఫ్యామిలీ లైఫ్ కావచ్చు, సోషల్ లైఫ్ కావచ్చు, ఏ విధంగా అయినా కూడా.
0: మరి అపోలో తర్వాత ఏం జరిగిందండి?
1: అపోలో తర్వాత నేను బతలపల్లిలో ఆర్డిటీ హాస్పిటల్ ఒకటి ఉందండి, అందులో ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ వింగ్ లో నేను మెడికల్ ఆఫీసర్ గా జాయిన్ అయ్యాను. జూనియర్ డాక్టర్ గాని జాయిన్ అయ్యాను. అక్కడ జాయిన్ అయ్యి అక్కడ 2 ఇయర్స్ చేశానండి, 2005 నుంచి ఆగస్ట్ నుంచి 2007 ఆగస్ట్ వరకు. అంటే ఈ మధ్యలో ఏమైందంటే అపోలోలో నేను ఉద్యోగం వదిలేసి 2003 ఎండింగ్ లో వదిలేశాను, 2004 బిగినింగ్ అనుకోండి. 2004 అంతా కూడా నేను గ్రూప్స్ ప్రిపేర్ అయ్యాను. సో నేను గ్రూప్ 1 గ్రూప్ 2 రెండు రాశాను. గ్రూప్ 1 కూడా మెయిన్స్ రాసి ఇంటర్వ్యూ దాకా వెళ్లాను, అది ఉద్యోగం రాలేదు. తర్వాత గ్రూప్ 2లో నేను డిప్యూటీ తహసీల్దార్ గా సెలెక్ట్ అయ్యాను. ఇంకా సెలెక్ట్ అయిన తర్వాత ఇంకా అంటే అప్పటికి ఇంకా ఎగ్జామ్స్ రాశాను అంతే, ఆర్డిటీ బతలపల్లి హాస్పిటల్ లో జాయిన్ అయిపోయాను. అక్కడ రిజల్ట్ వచ్చేటప్పటికి 2007 అయింది. సో ఆ 2 ఇయర్స్ నేను బతలపల్లి ఆర్డిటీ హాస్పిటల్లో పనిచేశాను. ఆ గైనకాలజీ వింగ్ లో 2 ఇయర్స్ చేశాను. అయితే అక్కడ నేను జీవితాన్ని, నిరక్షరాస్యతని, తర్వాత ఈ మూఢనమ్మకాలని ఇవన్నీ కూడా చాలా దగ్గరగా చూశాను.
0: ఎటువంటి క్రౌడ్ వచ్చేవారండి అక్కడ పేషెంట్స్ కింద?
1: అంతా కూడా చాలా బీదవారు, కడు బీదవారు వచ్చేవాళ్ళు. అక్కడ కూడా ఉద్యోగం చాలా తృప్తినిచ్చింది. ఎస్పెషల్లీ స్వామి బర్త్డేస్ అప్పుడు నేను చాలా బాధపడేదాన్ని. అయ్యో స్వామి, ఇంత దగ్గర ఉన్న పుట్టపర్తకి బతలపల్లిలో నాకు లీవ్ దొరక, అంటే లీవ్ ఇచ్చేవాళ్ళు కాదు అక్కడ, అప్పుడు ఎక్కువ బాధపడేదాన్ని, ఎందుకు స్వామి రానియట్లేదు పుట్టపర్తకి. నన్ను స్వామి అనుగ్రహం ఉంటేనే మనం పుట్టపర్తలోకి అడుగు పెట్టగలం, అది మాత్రం నేను తెలుసుకున్నాను. అది సో స్వామి అనుగ్రహం లేకుండా అది శివనాజ్ఞలు ఏందే చీమైనా కుట్టదు అంటారు కదా. సో అది మాటకి నిజం. కానీ నాకు ఆశ్చర్యమయ్యేది, పుట్టపర్తి నుంచి కేసెస్ అన్ని రెఫర్ అయ్యేటివి నాకు, సత్యసాయి జనరల్ హాస్పిటల్ నుంచి డెలివరీ కేసెస్ స్వామి బర్త్డే రోజు కంప్లీట్ గా నేనే చేసేదాన్ని. రెఫర్ అయ్యేటివి బతలపల్లికి, రెఫర్ అయ్యేటివి ఆర్డిటీ హాస్పిటల్ కి. నేను దాన్ని ఒక ప్రివిలేజ్ గా భావించేదాన్ని, స్వామి నాతో ఈ సేవ చేయిస్తున్నారు అనే ఫీల్ అయ్యే నేను చేసేదాన్ని. సేవే ముఖ్యము, నన్ను చూడడం కాదు ముఖ్యం అనే భావన నాకు అక్కడ కలిగేది.
0: స్వామి అయితే చెప్తారు
1: అంతే,
0: మనిషి మానవ సేవ,
1: మానవ సేవ, మాధవ సేవ.
0: మరి ఈ ఆర్డిటీ హాస్పిటల్ అన్నారు, అక్కడ వచ్చిన పేషెంట్స్ తో గాని వారికి మీరు వైద్యపరంగా గాని లేదు వ్యక్తిగతంగా గాని ఎటువంటి సేవని అందించగలిగారు అక్కడ ఉన్న 2 సంవత్సరాలలో?
1: అక్కడ వైద్యపరంగా చూస్తే చాలా మంది, అంటే అవగాహన లేమండి, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఎంతో మంది శ్రోతలు వింటుంటారు, కానీ నేను ఈ ఎవరైతే టార్గెట్ పీపుల్ ఉన్నారో బీదవాళ్ళు, వాళ్ళు వినకపోవచ్చు, కాకపోతే వాళ్ళని గైడ్ చేస్తారు, శ్రోతలు వినేవాళ్ళు గైడ్ చేస్తారు కాబట్టి నేను కొన్ని చెప్తాను. ముఖ్యంగా నేను అక్కడ బాగా చూసింది ఏంటంటే, అమ్మాయిలు, అప్పటికే ఇద్దరు అమ్మాయిలు ఉంటారు, మూడో కొంతమంది అయితే ఏడ్చేవాళ్ళు నా దగ్గర పేషెంట్లు, మేడం నాకు ఈసారి కానీ మగపిల్లడు పుట్టకపోతే నా భర్త నన్ను వదిలేస్తాడు, నా ఫ్యామిలీ లైఫ్ దెబ్బతింటుంది, నాకు ముందుగా స్కాన్ చేసి చెప్పాలి. అది యాక్ట్ ఉంది, మనం అట్లా చెప్పకూడదు, పిఎన్డిటి యాక్ట్ అని ఒకటి ఉంది. సో దాని ప్రకారంగా మనం సెక్స్ డిటర్మినేషన్ అనేది చెప్పడానికి లేదు, కానీ వాళ్ళకి అవగాహన లేమి. సెక్స్ డిటర్మినేషన్ అనేది మగవాళ్లలో ఉంటుంది అనేది వాళ్ళకి ఎవరికి తెలియదు. నేను వాళ్ళకి చెప్పేదాన్నమాట, మీ భర్త 10 పెళ్లిళ్ళు చేసుకున్నా కూడా ఆడపిల్లలే పుడతారు, నీతోనే కాదు ఇంకెవరిని పెళ్లి చేసుకున్నా కూడా ఆడపిల్లలే పుడతారు, అది మీ భర్తకు చెప్పు నీకు తెలీదు అని అంటే వాళ్ళకి నిజంగా ఆశ్చర్యపోయేవాళ్ళు, నమ్ముతారో లేదో గానీ చాలా ఆశ్చర్యపోయేవాళ్ళు, నిజమా మేడం అనేవాళ్ళు. అది ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. ఇంకొకటి వచ్చేసి అప్పట్లో న్యూట్రిషన్ ఫుడ్ లేక, వాళ్ళకి న్యూట్రిషియస్ ఫుడ్ లేక చాలా అనిమియాస్తో లాస్ట్ టైంలో కాన్పుకి వచ్చేవాళ్ళు అనమాట. ఇంకా ఎక్కడ చెకప్లు ఉండవు, ఏముండవు. అప్పుడు అడిగితే వాళ్ళని ఒక క్వశ్చన్, ఏమ్మా ఒక్క చెకప్ కన్నా రావచ్చు కదా, రక్త పరీక్షలు చేయించుకోవచ్చు కదా అని అంటే, మేడం చెకప్ కి రావాలంటే మా భర్త పర్మిషన్ అన్నా కావాలా, అత్తగారు పర్మిషన్ అన్నా కావాలా, వాళ్ళు పంపించి మేము ఎట్లొస్తాం మేడం అనేవాళ్ళు. నాకు యాజ్ ఎ ఉమెన్, నేను ఒక స్త్రీగా నేను చాలా బాధపడేదాన్ని. అంటే స్త్రీ ఆమె శరీరం పై గురించి ఆమె నిర్ణయం తీసుకోవాలన్నా కూడా ఒకళ్ళు ఆదేశిస్తేనే వెళ్ళాలి అనేది అది నాకు చాలా బాధ అనిపించేది. అయితే ఇప్పుడు, అప్పట్లో అయితే లేవు కానీ ఇప్పుడు చాలా స్కీమ్స్ ప్రభుత్వం పథకాలు చాలా ప్రవేశపెట్టింది. యాంటీనేటల్ కేర్ గానీ, అంటే గర్భవతులుగా ఉన్నప్పుడు గాని, తర్వాత పాలిచ్చే తల్లులు గాని, తర్వాత చిన్నపిల్లలు అంటే 1 నుంచి 3 సంవత్సరాల లోపు వయసున్న పిల్లలకు బాలామృతం అని, అమృతహస్తం అని, ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రభుత్వ పథకాలు ఉన్నాయి. అలాగే హాస్పిటల్స్ లో డెలివరీస్ చేసుకుంటే, కాన్పు చేసుకుంటే వాళ్లకు ప్రభుత్వం కొద్దిగా ఇన్సెంటివ్స్ కూడా ఇస్తోంది. 3,000 రూపాయలు ఇస్తారు, జననీ సురక్ష అని కొన్ని పథకాలు ఉన్నాయి.
0: సో మీరు చెప్పిన విషయాలని బట్టి మన శ్రోతలు ఇటువంటి ఫెసిలిటీస్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ సెక్షన్స్ కి మన గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తోంది అనే విషయాన్ని తెలుసుకుని మనం కూడా మన చుట్టూతో ఉన్న వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ అందించగలిగినా చాలు కదండి.
1: అవునండి,
0: వారికి తెలియని విషయాల్ని మనం తెలియచెప్పి ఈ ఇన్ని సదుపాయాలు ఉన్నాయి అనే విషయం వాళ్ళకి.
1: ఇప్పుడు యాంటీనేటల్ చెకప్ కి కూడా గవర్నమెంట్ 3 యాంటీనేటల్ చెకప్స్ కి డబ్బులు ఇస్తుంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి కూడా. తర్వాత డెలివరీకి కూడా డబ్బులు ఇస్తుంది, డెలివరీ అది ఎవరైనా కావచ్చు, మేల్ ఆర్ ఫీమేల్. ఒకవేళ అమ్మాయి పుడితే కూడా ఇప్పుడు దండిగా స్కీమ్స్ ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్కీమ్స్ కూడా ఉన్నాయి, వాళ్లకు డబ్బులు డిపాజిట్ చేయడము. ఒకప్పుడు
0: విని మన శ్రోతలు మనందరం కూడా మన చుట్టూతో ఉన్న వారికి కొద్దిగా అయినా మనం ఉపయోగపడతాం అని.
1: నేననేది సమాజంలో ఎవరు తక్కువ కాదండి, అందరికీ ఈక్వల్ రైట్స్ ఉన్నాయి, హక్కులు ఉన్నాయి అందరికీ, అదే విధంగా బాధ్యతలు కూడా ఉన్నాయి. చాలా మంది హక్కుల గురించి పోరాడతారు గానీ బాధ్యతల గురించి ఎవరు పోరాడారు.
0: చాలా బాగుంది. మరి డాక్టర్ నుంచి తహసీల్దార్ గా ఈ మధ్యలో జర్నీ ఎలా సాగింది?
1: నేను చెప్పాను కదండి, ఆర్డిటీలో చేరకముందు, బత్తలపల్లి ఆర్డిటీ హాస్పిటల్లో చేరకముందే పరీక్షలు రాశాను, 2005లో 2004లో కూడా రాశాను. ఆ రాసిండే ఎగ్జామ్స్ ఫలితాలన్నీ 2007లో రావడం జరిగింది. 2 ఏళ్ల కాలంలో నేను సేవలు అందించాను, ఆ తర్వాత ఫలితాలు వచ్చాయి. నేను డిప్యూటీ తహసీల్దార్ గా ఎంపిక కాబడ్డాను. 1 సంవత్సరం ట్రైనింగ్, ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో భాగంగానే పుట్టపర్తిలో కొత్త చెరువు మండల్ ఆఫీస్ లో ట్రైనింగ్ అయ్యాను 4 మంత్స్. స్వామి కూడా నేను బస్సులో కొత్త చెరువుకు, ఇక్కడ పుట్టపర్తి బస్ స్టాండ్ నుంచి కొత్త చెరువుకు వెళ్లేదాన్ని, బస్సులో వెళ్లేదాన్ని. ఎన్నిసార్లు అప్పుడు స్వామి హాస్పిటల్కి వెళ్లేవాళ్ళు, కరెక్ట్ గా నేను బయలుదేరే టైంకి అన్ని ఇలా ట్రాఫిక్ ఆపుంటారనమాట, స్వామి వస్తున్నారు అని. నాకు అంటే పొద్దునే పుట్ట దర్శనం చేసుకోవడానికి టైం అయ్యేది కాదు, ఈవినింగ్ టైమే నేను దర్శనం చేసుకునేదాన్ని. సో మార్నింగ్ దర్శనం నాకు అయ్యే టైం సరిపోయేది కాదు, కానీ స్వామిని మార్నింగ్ ప్రతిరోజు, అంటే ప్రతిరోజు కాకపోయినా 2 డేస్ 3 డేస్ 1 అన్న ఒకసారి చూసేదాన్ని, అది చాలా హ్యాపీగా అనిపించేది నాకు. ఆ తర్వాత డిప్యూటీ తహసీల్దార్ గా జాయిన్ అయిన తర్వాత 1 ఇయర్ ట్రైనింగ్ తర్వాత నా ఫస్ట్ పోస్టింగ్ అనంతపురం మండలం అండి. అనంతపురం మండలంలో డిప్యూటీ తహసీల్దార్, ఫస్ట్ ఉమెన్ డిప్యూటీ తహసీల్దార్ నేనే అనంతపురం మండలానికి. అంటే ఫిర్యాదుల విభాగానికి నేను నోడల్ ఆఫీసర్, అలాగే ఈ ఆఫీస్ ఇంప్లిమెంటేషన్ కూడా జిల్లాలో నేనే చూస్తాను. కమాండ్ కంట్రోల్ సెంటర్, డిస్ట్రిక్ట్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా నేనే ఇన్ఛార్జ్.
0: చాలా బాగుందమ్మా, ఫస్ట్ ఉమెన్ డిప్యూటీ తహసీల్దార్
1: అనంతపురం.
0: చాలా బాగుంది. మరి ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న అమ్మా, మీ పిల్లలు కూడా గ్రూప్ 1 గ్రూప్ 2 లో సెలెక్ట్ అయ్యారు అని చెప్పారు. మీరే కాదు మీ పిల్లల్ని కూడా మీరు గవర్నమెంట్ సర్వీసెస్ లో జాయిన్ అవడానికి ఇన్స్పైర్ చేశారు. మరి అంటే నేను ఒక జనరల్ ఒపీనియన్ చెప్తున్నాను మీకు, గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించడమే కష్టం, అంటే అది చేయడం ఇంకా కష్టం అనే అభిప్రాయం మనందరికీ ఉంది. అలాగే ఇంకొక దురభిప్రాయం అనుకుందాం పోని, ఉన్నది ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగులు
1: కాదు జనరల్ పర్సెప్షన్,
0: గవర్నమెంట్ ఉద్యోగుల ద్వారా పని చేయించుకోవడం ఇంకా కష్టం అనే ఒక ఇట్స్ అ జనరల్ నోషన్ అనమాట, మనందరికీ జనరల్ గా ఉందది. అలాగే గవర్నమెంట్ ఉద్యోగాల్లో సిన్సియర్ గా నిజాయితీతో పనిచేసే వాళ్ళకి, నిక్కచ్చిగా ఉండేవాళ్ళకి ఒక పెద్ద ఛాలెంజ్ అది అక్కడ పనిచేయడం అనే ఆలోచన కూడా మనందరికీ ఉంది. వీటిలో ఎంత మాత్రం నిజం ఉంది, ఎక్కడ మేము కరెక్ట్ చేసుకోవాలి?
1: అంటే మీరు చెప్పిన దాంట్లో కొద్దిగా నేను కూడా ఏకీభవిస్తాను. మీరు చెప్పారు జనరల్ గా చాలా మందికి ఒక దురభిప్రాయం అయితే ఉంది, గవర్నమెంట్ సర్వెంట్స్ అంటే ఎవరికి అందుబాటులో ఉండరు, అవినీతి ఎక్కువ, మన ఆఫీసుల చుట్టూ 10 సార్లు తిరిగితే గానీ మన పనులు కావు, ఈ అపోహలు ఎక్కువ ఉన్నాయి అందరికీ కూడా. దీన్ని నేను మీతో ఏకీభవిస్తాను. కాకపోతే కొంతమంది నిజాయితీగా పనిచేసే అధికారులు కూడా చాలా మంది ఉన్నారు, కానీ ఆఫీస్ కు వెళ్లకుండానే వెళ్తే ఎన్నిసార్లు తెప్పించుకుంటారో అని కూడా చాలా మంది, దాని దగ్గర కూడా దగ్గరకు వెళ్తే కదా దాని ఇది తెలిసేది మనకి, అట్లా కూడా భయంతోనే ముందే బ్రోకర్స్ ని అప్రోచ్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. చాలా మంది చదువుకున్న వాళ్ళనే నేను చూశాను. నేను డిప్యూటీ తహసీల్దార్ గా విధులు నిర్వర్తిస్తున్నప్పుడు తహసీల్దార్ కార్యాలయంలో బాగా చదువుకున్న వాళ్ళు కూడా 10 రూపాయలు ఇచ్చి అర్జీ రాయించుకుని వస్తారు. వాళ్ల భావాన్ని వాళ్ళు పేపర్ మీద రాయడానికి కూడా భయపడతారు. ఎందుకు మరి, వాళ్ళకి చదువచ్చు సాఫ్ట్వేర్ ఇంజనీర్లో లేకపోతే ఇంకేదో ఉద్యోగం చేసే వాళ్లే ఉంటారు, బాగా చదివినే వాళ్లే ఉంటారు, కానీ 10 రూపాయలు ఇచ్చి అర్జీ రాయించుకుంటారు. అంత అవసరం ఏమి వాళ్లకు? వాళ్ళ సమస్య ఏంటో వాళ్ళు ఒక పేపర్ తీసుకుని తెల్ల పేపర్ మీద అక్షర రూపంలో పెట్టడమే కదా. నేను ఎంతో మందికి ఈ విషయంలో చాలా మందికి చెప్పాను. నేను అంటే ఆఫీసులో వీళ్లే ముందే భయపెట్టిచ్చేస్తారనమాట బ్రోకర్లు. పెద్ద ఆఫీసర్ ని కలవడానికి భయం అయ్యి అక్కడ పోక ఒక అతని దగ్గరకు వస్తే అతను ఇంకొకరిని ఏమన్నా గైడ్ చేయడం, ఈటల్లో ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఇట్లా చెప్తాడు, అట్లా మిస్లీడ్ చేస్తారు. అటువంటివి మనం తెలుసుకోవాలి, మనం మిస్లీడ్ కాకూడదు. ధైర్యంగా వెళ్లి అధికారం ఏమి ఇది కాదు కదండి, వెళ్లి నీ సమస్య చెప్తే ఏం సమస్య అతని చేతనైతే చేస్తాడు, లేకపోతే ఈ కారణాల వల్ల నేను చేయలేను అంటారు. ముందుగానే వీళ్ళు అది ఒక భూతద్దంలో చూసేసి అక్కడికి వెళ్తే ఎవరేమంటారు ఏం చెప్తారు, మనమే అవినీతిని ప్రోత్సహిస్తున్నాం. చెప్పాలంటే ప్రజలే భయపడే అవినీతిని ప్రోత్సహిస్తున్నారు. తర్వాత నేను డిప్యూటీ తహసీల్దార్ గా విధులు నిర్వహించేటప్పుడు చాలా ఉన్నాయి సర్వీసెస్, ఇప్పుడు అన్ని కూడా ఆన్లైన్ చేసేసారు, ఆఫీస్ చుట్టూ కూడా తిరిగే అవసరం లేదు. నాకు తెలిసి చాలా మందికి అవగాహన లేదండి, పిటిషన్ ఇచ్చేదానికి కూడా ఆఫీసర్ దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. అన్ని కూడా పబ్లిక్ డొమైన్ చేశారు, సిటిజన్ లాగిన్స్, ట్రాన్స్పరెన్సీ కూడా బాగా పెరిగింది. ముందు మాదిరి కాదు ఇప్పుడు, ఇప్పుడు ప్రతి విషయంలోనూ కూడా ఇప్పుడు రియల్ టైమ్ గవర్నెన్స్ అనే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో ప్రతి ఒక్కటి, ఈవెన్ ఇక్కడ విశాఖపట్నం విజయవాడ సిటీస్ తీసుకున్నట్టయితే ఎన్ని స్ట్రీట్ లైట్స్ వెలుగుతున్నాయి, ఎక్కడెక్కడ స్ట్రీట్ లైట్స్ పనిచేయట్లేదో కూడా తెలిసిపోతుంది మనకి ఈవినింగ్ 6 o'clock దాంట్లో చూసినట్లయితే. సో ఇంత టెక్నాలజీ డెవలప్ అయింది, ఇంత ట్రాన్స్పరెన్సీ వచ్చింది, ఇంకా కూడా జనాల్లో చాలా అపోహలు, మీరు చెప్పినట్లు అపోహలు ఉన్నాయి కాబట్టి ఆ అపోహలు చాలా మంది తొలగించుకుంటే, ఈ శ్రోతలు విన్న వాళ్ళు తగ్గించుకుంటే, అపోహలు తొలగించుకుంటే మంచిది అని నేను కోరుకుంటున్నాను.
0: కానీ నాకు ఇంకొక డౌట్, ప్రభుత్వంలో పనిచేసేవారు నీతి నిజాయితీగా పనిచేయాలి అని నిర్ణయించుకున్న వారికి అది ఈజీగానే ఉంటుందా, లేదు దానిలో ఏమైనా డిఫికల్టీస్ ఫేస్ చేయాల్సిన సందర్భాలు ఉంటాయా, అది ఎంత మటుకు సాధ్యమవుతోంది?
1: ఇది మన దృక్కోణం బట్టి ఉంటుందండి, మనం ఆలోచించే కోణం బట్టి ఉంటుంది. నీతి నిజాయితీగా పనిచేయాలంటే చేయొచ్చండి, కొన్ని కష్టాలు వస్తాయి తప్పదు, మనం ధైర్యంగా ఎదుర్కొని యుక్తిగా, స్వామి చెప్పారు కదా శక్తి యుక్తి భక్తి ఈ మూడు. సో యుక్తిగా మనము వాళ్ళకి ఉన్న విషయం తెలియజేస్తే, నాకు 2011లో ప్రమోషన్ వచ్చిందండి తహసీల్దార్ గా, నేను నా ఫస్ట్ పోస్టింగ్ కళ్యాణ దుర్గం తహసీల్దార్ గా చేశాను. అక్కడ కూడా నేనే ఫస్ట్ ఉమెన్ తహసీల్దార్ కళ్యాణ దుర్గంలో కూడా. అది రెవెన్యూ మినిస్టర్ కాన్స్టిట్యూన్సీ. అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి పనిచేసేది కూడా. మీరు అన్నారే ఇందాక నీతి నిజాయితీగా పనిచేసే వాళ్ళకి చాలా ఒత్తిళ్లు వస్తాయి, ఎట్లా ఎదుర్కొన్నారు అనేది. నేను ఒక ఇష్యూ చెప్తాను మీకు, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక బోర్ ఇష్యూ ఉన్నింది. ఒక గ్రామంలో ఒక బోర్ వేశారు. అది ఇల్లు అంటే మా పర్మిషన్ లేకుండానే వేసుకున్నారు రాత్రికి రాత్రి. మరుసటి రోజే పక్కన పొలం ఆడొచ్చి మాకు రైతు వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు, ఇట్లా రాత్రికి రాత్రే పర్మిషన్ లేకుండా బోర్ వేశారు మేడం, సీజ్ చేయండి, మా పొలం పక్కనే ఉంది, మాకు ఇబ్బంది అవుతుంది. సరే క్షేత్ర స్థాయి పర్యటనకు వెళ్ళాము. వెళ్ళి అక్కడ చూసి ఇన్స్పెక్షన్ చేసి ఇది చూస్తే అది వాగులో వేశారు, వంకలు వేశారు బోర్. అది అతను పక్కన పొలం అతను భూమి కాదు, ఇతను భూమి కాదు, గవర్నమెంట్ స్థలంలో వేశారనమాట, వంకలు వేశారు. సరే అది తప్పే, పర్మిషన్ లేకుండా ప్రభుత్వ భూమిలో వీళ్ళు బోర్ వేయడం అనేది తప్పు. సరే అని చెప్పేసి అది సీజ్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళు వెంటనే మంత్రి గారి దగ్గరకు వెళ్లారు. మంత్రి గారి దగ్గరికి వెళ్లి, మేడం ఇట్లా సీజ్ చేసేసారు, మాకు చాలా ఇబ్బంది అవుతుంది, పంట పట్టాలా, నీళ్లు లేవు మాకు, ఆ బోరే మాకు ఆధారం, మీరు మేడం కి చెప్పి అది ఓపెన్ చేపించండి అని అన్నారు. అంటే మంత్రి గారు నన్ను పిలిచి అడిగారు, ఏంటి పరిస్థితి ఏంటమ్మా అని. అంటే నేను చెప్పాను, సార్ నేను వెళ్ళి ఇన్స్పెక్ట్ చేశాను, చేస్తే అది ఇద్దరు పొలంలోనూ పడలేదు బోరు, వంకలో వేశారు, కానీ రూల్ ప్రకారంగా వంకలో బోర్ వేయడం అనేది తప్పు విరుద్ధం కాబట్టి నేను అది సీజ్ చేసేసాను సార్, కాబట్టి దీంట్లో నేనేమీ హెల్ప్ చేయలేను వాళ్ళకి అని అన్నాను. ఆయన కూడా వాళ్ళని కన్విన్స్ చేశాడు. సరే వాళ్ళు అది ఆ హీట్ పైన వాళ్ళు వాళ్ళు గొడవలు ఒక 1 వీక్ 10 డేస్ అలా సాగాయి. ఆ తర్వాత మళ్ళా ఒకసారి ఆ గ్రామానికి వేరే పని మీద వెళ్లాను. వెళ్లినప్పుడు వీళ్ళు కూడా వచ్చారు, మేడం మా బోర్ సీజ్ చేశారు, మాకు ఇబ్బందిగా అవుతుంది మేడం, మీరు ఏదైనా ఇది చేయండి అంటే నేను చెప్పాను, మీరు ఇట్లా కొట్లాడుకుంటే ఇద్దరికి ఇబ్బంది అవుతుంది, మళ్ళా ఇద్దరిని పిలిపించి కాంప్రమైజ్ చేయడం జరిగింది, ఇద్దరు గమనం ఉంటే ఆ బోర్ నీళ్లు వాడుకోవచ్చు కదా, మీతో పాటు ఇంకో చుట్టుపక్కల ఒక 4 కూడా బతకచ్చు ఆ నీళ్లతో, మీరు ఎందుకు ఇలా గొడవలు సృష్టించుకుంటారు, సామరస్యంగా వెళ్తే అన్ని బాగుంటాయి కదా అని అంటే అప్పుడు వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. అంటే ఇట్లా ఒత్తిళ్లు వచ్చినప్పుడు మనం ఆ హీట్ పైన ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాలి, ఎక్కడ మనం డామినేట్ చేయాలో అక్కడ డామినేట్ చేయాలి. అట్లాగే ఇంకొకటి సంఘటన చెప్తాను. కళ్యాణ దుర్గంలో నేను తహసీల్దార్గా పనిచేసినప్పుడు ఒక కౌలు రైతు గుండెపోటుతో మరణించాడు. నేను ఒక 2-3 రోజుల తర్వాత విలేజ్ కి వెళ్లాను కుటుంబ పరిస్థితి తెలుసుకుందామని. సో వెళ్తే ఆమె యంగ్ విడో, చిన్న వయసు పాపము, ఒక అమ్మాయి 5వ తరగతి చదువుతోంది, ఇంకొక అబ్బాయి జస్ట్ 1 ఇయర్ 1½ ఇయర్ ఉంది, ఇల్లు మాత్రం ఉందంతే, ఇంకా పొలం ఏమీ లేదు. కౌలు రైతు అతను, వేరే వాళ్ళ భూమి కౌలుకు తీసుకుని చేస్తున్నాడు అంతే. ఇతను సడన్ గా చనిపోయాడు హార్ట్ అటాక్ తో. ఇంకా నాకు అనిపించింది నేను ఈ ఫ్యామిలీకి ఏదో ఒకటి చేయాలి, పర్మనెంట్ అసెట్ అనేది ఉంటే తనకు ముందరికి పిల్లల్ని చూసుకోవడానికి కానీ బతకడానికి కానీ ఒక భరోసా ఇచ్చినట్లు అవుతుంది అని చెప్పేసి అప్పుడు భూ పంపిణీ కార్యక్రమం జరుగుతా ఉండింది ఆ గ్రామంలో. ఆల్రెడీ మేము ఒక ఎలిజిబుల్ బెనిఫిషరీ లిస్ట్ కూడా రెడీ చేశాం. ఆల్రెడీ చేస్తే కూడా అందులో ఒక రైతుని కన్విన్స్ చేసి నీకు ఇన్ని ఎకరాల్లో ఇది ఇంత ఇంత ఇచ్చి ఇంత ఆమెకి ఇస్తాను అని చెప్పి ఆమెకి 4 ఎకరాల భూమి నేను ఇచ్చాను. నాకు అది ఇప్పటికీ కూడా తలుచుకుంటే నాకు చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది. అంటే మనకు భగవంతుడు కల్పించిన ఒక అవకాశం.
0: అవునమ్మా, సేవ చేసుకోవాలి అనే ఆలోచన ఉండాలే గాని దానికి తగిన అవకాశాలని అలాగే దానికి కావాల్సిన సదుపాయాలని కూడా స్వామి అమర్చి పెడతారు. మనం కొద్దిగా కళ్ళు తెరిచి చూడాలి ఎదురుకుండా మన సమాజంలో ఏం జరుగుతుంది. చాలా బాగుందమ్మా. డాక్టర్ గా మీరు ఇన్ని సేవలు అందిస్తూ వస్తున్నారు ఇప్పటిదాకా, సడన్ గా మీరు ఆ ఫీల్డ్ నుంచి షిఫ్ట్ అయ్యి ప్రభుత్వోద్యోగంలోకి రావడానికి ఏమైనా కారణం ఉందా?
1: మంచి క్వశ్చన్ అడిగారు. ఇది నేను చాలా మందికి ఒక మెసేజ్ మాత్రమే చెప్దాం అనుకున్నాను. నా దృక్పథం ఏంటంటే మనము అదే ఒక ప్రభుత్వ రంగ సంస్థలలోనో ప్రైవేట్ ఉద్యోగము అంటే నేను అట్లానే ప్రైవేట్ ఉద్యోగస్తుల్ని వాళ్ళు తక్కువ చూపు చూడట్లేదండి. కాకపోతే నేనేంటంటే అందులో మనం జాబ్ చేస్తే జీతం వస్తుంది కానీ మనం ఏదైనా సేవ చేయాలనుకుంటే మాత్రము మన డబ్బులు ఖర్చు పెట్టే సేవ చేయాలి, మనం సంపాదించిన సొమ్ములో కొద్దిగా పక్కకు పెట్టి సేవ చేయాలి. కానీ ప్రభుత్వ ఉద్యోగంలో ఏంటంటే మనం ప్రజలకు సేవ చేస్తాం, ప్రభుత్వం దానికి మనకు జీతం ఇస్తుంది. సేవ చేస్తాము, జీతం తీసుకుంటాం, పెయిడ్ సర్వీస్. కాబట్టి నేను నా దృక్పథం ఇది. అందుకే నేను కూడా మా పిల్లల్ని, వాళ్ళు మా పెద్దమ్మాయికి టీసీఎస్ లో క్యాంపస్ ఇంటర్వ్యూ, మనము అదే ఒక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ ఉద్యోగము అంటే నేను అట్లానే ప్రైవేట్ ఉద్యోగస్తుల్ని వాళ్ళు తక్కువ చూపు చూడట్లేదండి. కాకపోతే నేనేంటంటే అందులో మనం

0: వాళ్ళు మా పెద్దమ్మాయికి టీసీఎస్ లో క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి ఉద్యోగం వచ్చింది. కానీ నేను ఒకటే చెప్పాను, నువ్వు టీసీఎస్ లో మాక్సిమం సంపాదించవచ్చు, సంపాదించేది పెద్ద ఇది కాదు, డబ్బులు సంపాదన ధ్యేయం ఉండకూడదు, మనం సేవ చేయాలి. బతికిన దానికి సమాజానికి మనం ఏం చేస్తాం, ఈ సమాజంలో ఉన్నదానికి మనం సమాజానికి ఏమిచ్చాం, సమాజం సేవ చేయాలి. కాబట్టి అది చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ మైండ్ లో అదే వేశాను నేను. వాళ్ళు సివిల్ సర్వీసెస్ కి ప్రిపేర్ అయ్యారు, వాళ్ళ ముగ్గురు కూడా పుట్టపర్తిలో ఒక సంవత్సరం పాటు ఇక్కడే ఉండి ప్రిపేర్ అయ్యారండి, అది గర్వంగా చెప్పుకోగలను నేను. అయిన తర్వాత వాళ్ళకి వరుసగా ఉద్యోగాలు రావడం జరిగింది, ముగ్గురు కూడా సెటిల్ అయ్యారు బాగా. రెండో అమ్మాయికి డిప్యూటీ తహసీల్దార్గా, తర్వాత పెద్ద అమ్మాయికి డిఎస్పీగా, సన్హితకి డిప్యూటీ తహసీల్దార్గా, సుష్మితకు నిఫ్ట్ లో కేరళలో మాస్టర్స్ చేస్తోంది తన ఫ్యాషన్ మేనేజ్మెంట్ లో. సో అందరినీ కూడా స్వామి ఆశీర్వాదం అనుగ్రహమే అంతే.
1: చాలా బాగుందమ్మా, మీరు మీ జీవితంలో ఒక్కొక్క స్థాయి నుంచి ఎలా ఏ విధంగా స్వామి యొక్క విలువల్ని, స్వామి మీకు నేర్పించిన జీవితానికి సంబంధించిన విలువల్ని ఎలా పాటిస్తూ వస్తున్నారు అనేది చక్కగా వివరించి చెప్పారు.
0: నేను గాని మా పిల్లలు గాని ఈరోజు గవర్నమెంట్ సర్వీస్ లోకి రావడానికి వెనకల మా వారు కృషి ఎంతో ఉంది చాలా. అసలు ఆయన మాకు ఇచ్చిన మోటివేషన్ గాని సపోర్ట్ గాని, అంటే మీరు అన్నారు కదా గవర్నమెంట్ ఉద్యోగంలో ఎన్నో ఒత్తిళ్లు వస్తాయి అని, నేను నాకు అట్లా ఒకటి రెండు సంఘటనలు ఇంకా ఎక్కువ ఉన్నాయి, కానీ ప్రతి అటువంటి క్రైసిస్ సిచ్యువేషన్ లో మా ఆయన మాకు వెన్నంటే ఉండి ప్రతి విషయంలో కూడా, అది కూడా స్వామివారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటాను మంచి భర్తనిచ్చినందుకు కూడా. ఎందుకంటే మా పిల్లల్ని గాని నన్ను గాని ఆయన చదివించాడు అంటే ఆయన గొప్పతనమే అది.
1: చివరిగా ఒక ప్రశ్న, ఏ దేశానికైనా వెన్నెముక యువత అంటారు, మరి ఈ రోజు మన దేశంలో ప్రపంచంలో చూసుకున్నా కూడా 20 ఏళ్ల ముందు చూస్తే అప్పటికి ఇప్పటికి చాలా తేడా వచ్చింది మన సమాజంలో ప్రపంచంలో. ఈ రోజు యువతకి ఉన్న డిస్ట్రాక్షన్స్ కానీ టెంప్టేషన్స్ కానీ బహుశా 2 దశాబ్దాల క్రితం మనకి లేవు. మరి ఇటువంటి కాలంలో ఇటువంటి సమయంలో బ్రతుకుతున్న వారు టెంప్టేషన్స్ కి లొంగిపోవడం అనేది కొద్దిగా మనం సర్వసాధారణంగా చూస్తున్నాం ఈ రోజుల్లో. ఎస్పెషల్లీ మన దేశంలో చూసుకుంటే కొద్దిగా మన యువత మీద వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉందేమో అని. అలా అని వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్స్ తప్పు అని నేను చెప్పడం లేదు, వారి కల్చర్ అది, మన దేశకాలమాన పరిస్థితుల్ని బట్టి ఇది మన సంస్కృతి, మనం దాన్ని ఫాలో అయితే మన జీవితం సరైన మార్గంలో నడుస్తుంది.
0: సాంప్రదాయాలు అనేటివి ఇప్పుడు చాలా చాలా చాలా చాలా చాలా మనము అది చాలా తగ్గిపోయాయి. అది నాకు పుట్టపర్తికి వస్తే నాకు చాలా సంతోషం అవుతుంది. ఇక్కడ కట్టు బొట్టు అన్ని చూస్తే చాలా సంతోషం.
1: స్వామి మనకి నేర్పించింది అది
0: అదే కదా.
1: మరి ఇటువంటి పరిస్థితిలో అంటే మనం వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ ని మనం గనక ఆదర్శంగా తీసుకుంటే మనం కూడా ఒక న్యూటన్ అవ్వచ్చు, ఒక అబ్రహాం లింకన్ అవ్వచ్చు. స్వామి వారి గురించి ఎన్నో సార్లు ఎంతో గొప్పగా చెప్పారు. అలా కాకుండా మనం ఏం చేస్తున్నామంటే కొద్దిగా ఏది ఈజీయో అది ఆ మార్గాన్ని తీసుకోవడానికి
0: ప్రయత్నిస్తున్నాం.
1: ఇలాంటి పరిస్థితిలో యువతకి మీరు ఇచ్చే సజెషన్, సలహా అనుకుందాం, అదేమిటి? అటువంటి యువతని తయారు చేయడానికి తల్లిదండ్రులుగా ఈ రోజు పిల్లల్ని మనం ఏ విధంగా పెంచుకోవాలి, తల్లిదండ్రులకి మీరు ఇచ్చే సూచన ఏమిటి?
0: చాలా మంచి ప్రశ్న అడిగారండి. ముఖ్యంగా ఇప్పుడు జనరేషన్ చూస్తే, మీరు చెప్పిన జనరేషన్ ఏదైతే ఉందో, తల్లిదండ్రులు పిల్లల పట్ల బాధ్యతలు తీసుకోవట్లేదండి. వాళ్ళు వాళ్ల పనుల్లో బిజీ అయిపోతున్నారు, వాళ్ళు ఎవరితో తిరుగుతున్నారు, ఏం పనులు చేస్తున్నారు, అంటే అసలు స్కూల్కి వెళ్తున్నారా లేదా, కాలేజెస్కి వెళ్తున్నారా లేదా, కాలేజ్ పేరు చెప్పి ఎక్కడైనా బయట తిరుగుతున్నాడా, ఇవన్నీ మనకు తెలియట్లేదు, పట్టించుకోవట్లేదు. తెలియట్లేదు కాదు, పట్టించుకునే టైం తల్లిదండ్రుల దగ్గర లేదు ఈ కాలంలో. ముఖ్యంగా నా సూచన ఏంటంటే, తల్లిదండ్రులు ఉద్యోగం చేయవద్దు అని నేను చెప్పట్లేదు. ఆడవారు ఉద్యోగం చేయొచ్చు, చేస్తూ కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి అంటారు ఫ్యామిలీ లైఫ్ ని కూడా. ఎందుకంటే ఒక్కసారి మొక్కై వంగనది మానయ్య వంగునా అంటారు. చిన్నతనంలోనే మనకు వాల్యూస్ వాళ్ళకి మనం నేర్పించినట్లయితే వాళ్ళు పెద్దయ్యాక వాటిని అలాగే మెయింటైన్ చేస్తారు. ఇంకొకటి ఉంది, మీరు యువత అనేది మీరు పెద్ద శక్తి అంటే, పేరెంట్స్ అనేవాళ్ళు ఎట్లా ఉండాలి అంటే ఫ్రెండ్లీగా ఉండాలి, వాళ్లకు ఎక్కువ సమయం కేటాయించి వాళ్ల భావాలు మనము వినగలగాలి, మనం పేషెంట్ హియరింగ్ ఇవ్వాలి వాళ్ళకి. అంత మనం ఓపిక్గా వాళ్ల మాటలు విన్నట్లయితే వాళ్ళు పెడదోవ పట్టే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఇప్పుడు కాలం చూస్తున్నాను, చాలా మంది పిల్లలు ఏడిస్తే చాలు పేరెంట్స్, వాళ్ళకి సెల్ ఫోను, ట్యాబ్, కంప్యూటర్ ఏదో

0: చేసి ఇచ్చేస్తే ఏడుపు తగ్గిచ్చేస్తారు, మనల్ని సతాయించరు, మన పని మనం చేసుకోవచ్చు. అంటే డిస్టర్బ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని వాళ్లే వాటికి అడిక్ట్ చేస్తున్నారు. ఇది నేను శ్రోతలు గాని తల్లిదండ్రులు గాని ఇది ఒక విన్నపం అండి, ఇట్స్ రిక్వెస్ట్ అంతే. మీరు మీ పిల్లలకి దయచేసి చిన్నప్పటి నుంచి కూడా సెల్ ఫోన్లు గాని ట్యాబ్లు గాని కంప్యూటర్లు గాని అలవాటు చేయకండి, వీలైనంత వాటికి దూరంగా ఉంచండి. ఎందుకంటే దాంట్లో నుంచి వచ్చే రేడియేషన్ చిన్నతనం నుంచే తగిలితే అది మైండ్ కి చాలా ప్రభావం అవుతుంది. అలాగే యువత గురించి వచ్చినట్లయితే, యువత మీరు అంటున్నారు ఇప్పుడు మనం ఒకవేళ బాగా పెంచినా కూడా అడోలసెంట్ ఏజ్ అనేది ఒకటి ఉంటుందండి, అంటే 10th క్లాస్ తర్వాత డిగ్రీకి జాయిన్ అయ్యే వరకు మధ్యలో ఉంటుంది ఇంటర్మీడియట్ ఏజ్. ఆ ఏజ్ ని మనం అంటే అట్లా పూర్తిగా కిడ్ కాదు అట్లా అడల్ట్ కాదు, సో ఇట్స్ ఏ మంకీ మైండ్ అంటారు దాన్ని. అంటే వాళ్ళకి ఎక్కువ ఇన్స్టెబిలిటీ ఉంటుంది, అంటే సరైన నిర్ణయాలు తీసుకోలేరు ఆ టైంలో వాళ్ళు. సో అప్పుడు మనం చాలా కాషియస్ గా ఉండాలి. అది ఆ ఏజ్ ని గనక మనం హ్యాండిల్ చేయగలిగితే ప్రాపర్ గా యువత అద్భుతమైన శక్తిగా తప్పకుండా తయారవుతారు. ఇది నేను అంటే ప్రాక్టికల్ గా నేను కూడా మా పిల్లల పెంపకంలో నేను చూశాను. పిల్లల ఎదుట ఏ విషయాలు డిస్కస్ చేయొచ్చు, ఏ విషయాలు డిస్కస్ చేయరాదు, తర్వాత వాళ్లకు ఎక్కువ మన దగ్గర చెప్పుకునే స్కోప్ ని ఇవ్వాలి అంటాను, ఎక్స్ప్రెస్ చేసుకునే అవకాశం ఇవ్వాలి. మనం అవకాశమే ఇవ్వకపోతే ఇంకెవరి దగ్గర వాళ్ళ ఫీలింగ్స్ ని షేర్ చేసుకుంటారు. అందుకే ఈ మధ్యలో ప్రేమ వివాహాలు అవన్నీ కూడా ఎక్కువ ఉన్నాయి. మనం ఎక్కువ పట్టించుకోకపోతే వాళ్ళు వాళ్ళని పట్టించుకునే వాళ్ళ దగ్గరికి వాళ్ళు వెళ్ళిపోతారు. కాబట్టి తర్వాత ఈ సోషల్ మీడియా ఉంది. నేను ఒకటి కోట్ చెప్తానండి, ఫేమస్ ముందు సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ గారు అని ఉన్నారు మన ఏపీ స్టేట్ ఆయన. ఆయన ఆయన ఎప్పుడు చెప్తుంటారు, ఆయన నేను మోటివేషనల్ స్పీచెస్ చాలా విన్నాను, ఈ ఫేస్బుక్ అనేది మీరు వాడద్దండి అని చెప్తాడు. చాలా మంది మీరు ఫేస్బుక్ లకు అడిక్ట్ అయిన వాళ్ళు ఎంతసేపు లైక్స్, వెంటనే ఫోటోలు షేర్ చేయడం, ఎన్ని లైక్స్ వచ్చాయి, ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు అని చెప్పేసి ఫేస్బుక్ లో అని చెప్పుకుంటారు గర్వంగా. మీరు ఒక్కసారి నాకు ఒక 10,000 or 20,000 కావాలి, లేకపోతే అర్ధరాత్రిలో నాకు ఏదో అవసరం వచ్చింది ఇట్లా రా అంటే ఎంతమంది పలుకుతారో చూడండి అని అంటారు. ఆ రియల్ ఫ్రెండ్స్ అనేవాళ్ళు అక్కడ తెలిసిపోతారు.
1: అదే చెప్తారు కదా, 200 మంది ఫ్రెండ్ లిస్ట్ లో ఉండడం కాదు, నీకు రాత్రి 2 గంటలకి అవసరం అయితే ఎవరు వస్తారు వాళ్లే నిజమైన స్నేహితులు అని చెప్తారు.
0: ఫేస్బుక్ కాకుండా నీ జీవితాన్ని ఒక బుక్ గా మలుచుకో అంటారు ఆయన. సో కాబట్టి నేను నా సిన్సియర్ రిక్వెస్ట్, యూత్ కూడా వింటుంటారు, శ్రోతలు ఉంటారు రేడియో సాయి శ్రోతలు నాకు తెలిసి, మీరు దయచేసి ఈ ఫేస్బుక్ సోషల్ మీడియాస్ కి దూరంగా ఉండండి. కాబట్టి కొద్దిగా వాట్సాప్ కూడా మీరు కాషియస్ గా ఉండమని చెప్తున్నాయి. మా అమ్మాయి మన చెప్తోంది, తను ఇప్పుడు డిఎస్పీ ట్రైనింగ్ లో ఉంది, సైబర్ క్రైమ్ గురించి చెప్తుంటే నాకు నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది. సో వీటికి దూరంగా ఉండి మానవతా విలువలతో కూడిన జీవితాన్ని మనము అలవర్చుకున్నట్లయితే, స్వామి సందేశం ఏదైతే ఉందో, లవ్ ఆల్ సర్వ్ ఆల్, ప్రేమతత్వం, సో ఆ ప్రేమతత్వంతో సేవాభావంతో ముందుకెళ్తే యువత కూడా ఎన్నో విజయాలు సాధించి మన భారతదేశానికి వెన్నెముకగా నిలబడతారని నేను, ఆ స్వామి కూడా వాళ్ళకి ఆ శక్తినివ్వాలని రేడియో సాయి మూలకంగా స్వామిని ప్రార్థిస్తున్నాను.
1: చాలా థ్యాంక్స్ అమ్మా. జీవితంలో ఎలాంటి భూమికనైనా ఎంత చక్కగా పోషించవచ్చు, అలాగే స్వామి మనకి నేర్పిన విలువలను ప్రతి అడుగులో ఎలా పాటించవచ్చు అనే విషయాల్ని చక్కగా వివరించారు మీరు. మీ అనుభవాల్ని మన శ్రోతలందరితో పంచుకుంటున్నందుకు, రేడియో సాయి తరఫున వింటున్న వారందరి తరఫున మీకు మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామమ్మా. సాయిరాం.
0: సాయిరాం. నాకు కూడా చాలా ఆనందంగా ఉంది, నాకు స్వామి ఈ అవకాశాన్ని కల్పించినందుకు స్వామికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ స్వామి. సాయిరాం.
1: సాయిరాం.
2: జీవితం యొక్క గమ్యము కనుక ఈనాటి స్త్రీల యొక్క పవిత్రమైనటువంటి దినమునందు స్త్రీలు మార్పు చేత ఎంతైనా కూడా పురుషులు కూడా మారుతారు. స్త్రీలు సరైన మార్గాన్ని అవలంబించాలి, అప్పుడే పురుషులు కూడా సరైన మార్గంలో ప్రవేశిస్తారు. ఎందుకంటే స్త్రీ నాయకత్వాన్ని వహించినటువంటిది, అర్ధ అంగములోపల భాగంతో కూడినటువంటి, ఆమె మంచి భావాలు ఉంటే తిరిగి భర్తను కూడా మంచి భావాలుగా నేడు కాకపోయినా రేపటికైనా మార్చుకోవచ్చు. కనుక స్త్రీలందరి కూడా మంచి గుణములు, ప్రేమ గుణము, దయాగుణము, త్యాగ గుణములు మనం పెంచుకోవాలి. ఈ త్యాగం కంటే అమృతత్వమైనటువంటి మరొకటి లేదు. ప్రాచీన చరిత్రలంతా మీరు చదవండి, చూస్తాం ఆ స్త్రీలు ఎంత శాంతాన్ని వహించారు, ఎంత దయను పెంచుకున్నారు, ఎంత పవిత్రమైన హృదయాలతో జీవిస్తూ వచ్చారు. నాటి నేటి వరకు పేర్లు వారి పేరు ముందుగా వస్తుండాలి. కనుక ఈనాటి కూడా మీరు స్త్రీల యొక్క పేరును ముందంజ వేసే రీతిగా మీరు ప్రవర్తించి దేశానికి నాయకత్వాన్ని వహించి సరైన ఆదర్శాన్ని అందించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.

ఇంతవరకు వీరు 2018 నవంబర్ 19వ తేదీ మహిళా దినోత్సవ సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారంలోని 3వ భాగం డాక్టర్ అనుపమా గారితో ఇంటర్వ్యూ పునఃప్రసారాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరామ్.

రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి జీవితమే నాటకరంగం కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు మీరు వినబోయే నాటకం ద్రౌపది. మరి ఇక నాటకంలోకి వెళ్దామా?

0: ఆహా ఆహా, నా కల ఫలించుచున్నది. ఎంతో కాలము నుండి ఈ శుభగడియల కొరకు వేచియుంటిని. యజ్ఞప్రసాదమగు మదీయ పుత్రిక ద్రౌపది స్వయంవరానికి దిగంతముల నుండి రాజాధిరాజులు శస్త్రాస్త్ర ప్రావీణ్యులు ఎందరెందరూ వేయించేసినారు. పాండవ మధ్యముడు విజయుడూ వచ్చును. అతను మత్స్యయంత్రమును ఛేదించును, కన్యను చేపట్టును.
1: ప్రభు, ఒకవేళ విజయుడు స్వయంవరానికి రాకపోతే?
2: దేవి, ఏమిటి అపశకునపు మాటలు?
1: క్షమించండి ప్రభు, అపశకునం కాదు. పాండవులు లక్క ఇంటిలో నిద్రిస్తుండగా కౌరవులు ఆ ఇంటికి నిప్పు పెట్టి వారిని హతమార్చారని అంతా చెప్పుకుంటున్నారు.
0: లేదు దేవి, నా మనసు దానికి అంగీకరించుటలేదు. విదురులు భీష్మాచారుల వంటి మహామహుల ఆశీర్వాదములుండగా ఏ విపత్తు వారికి సంభవించదని మా నమ్మకం. అన్నిటికీ మించి వారు దైవాంశ సంభూతులు, దైవభక్తులు. అట్టి గుణవంతులకు పాండుపుత్రులకు ఏ విపత్తు వాటిల్లదు. అదిగో పుత్రిక ద్రౌపది.
3: మాతాపితరులకు వందనాలు.
4: కళ్యాణమస్తు.
3: తండ్రి, పాండవ మధ్యమునకై మీరు నాకు జన్మనిచ్చితిరి. కాని వారు
1: నీ అంతరంగ మందలి ఆవేదన తపన నేనెరుగుదునమ్మా. రేపటి స్వయంవరం భగవంతుని సంకల్పం. పాండవులు తప్పక వస్తారు. వారు ధర్మస్థాపనకై పుట్టిన మహావీరులమ్మా. వారికి ఏ హాని జరగదు. ఎటుచూచినను నా మనసుకు శుభసూచకములే గోచరించుచున్నవి. రేపు దైవలీల మీరే దర్శించవచ్చు.

0: అమ్మా, ఈరోజు పెండ్లి ఇంటి నుండి ఓ దివ్య ఫలాన్ని తెచ్చామమ్మా.
1: కుమారులారా, తెచ్చిన ఆ దివ్య ఫలాన్ని కూడా ఐదుగురు సమానంగా పంచుకుని భుజించండి. అయ్యో, నేనెంత ఘోరం చేశాను అమ్మా. నిన్ను చూడకుండానే భిక్ష అనుకుని సమానంగా పంచుకుని భుజించమన్నాను. ఎంత నేరం చేశాను. అయ్యో, ఇప్పుడెలాగో, దీనికి పరిష్కారం లేదా?
2: అమ్మా, మీ నోట వచ్చిన మాట మాకు దైవశాసనంతో సమానం. ఏనాడూ మీ మాట జవదాటి ఎరుగు. మీ నోటి వెంట వచ్చిన ఆ మాట దేవుని సందేశంగా భావిస్తాం.
1: అదెలా సాధ్యం నాయనా? ఐదుగురు సోదరులు ఒక్క వనితను వివాహమాడుట ధర్మమా? ఒక రాజుకు బహుభార్యలుండవచ్చునుగాని ఒక్క స్త్రీకి పెక్కుమంది భర్తలుండుట పాడియా?
3: అత్తా, నమస్కారం. ద్రుపద మహారాజుతో వియ్యముందుకున్నావు. రాజసభలో నీ కుమారుల శౌర్య పరాక్రమాలను కళ్లారా చూశాను. పంచభూతాల రౌద్రం వారి శౌర్యమందు కనపడింది. భావధర్మరాజు పలికినది సత్యం. మాతృమూర్తి నోటి నుండి వెలువడిన పదము వేదముతో సమానము కదా. దానిని పాటించుట తనయుల ధర్మం. పైగా మీ ధర్మజుడు

0: అట్టి అత్తగారింట అడుగు పెడుతున్నావమ్మా. ఈ లోకాన్ని ధర్మబద్ధంగా నడపటానికి కావలసిన ధర్మం, శక్తి, నేర్పు, సహనం, మంచితనం అనే పంచమూలకాలకు ప్రామాణికమైన ఐదుగురు భక్తులు ఇప్పుడు నీకున్నారు. నీ చేతికి ఉన్న ఐదు వేళ్లను కలిపి ఒక్క పిడికిలిగా బిగించి ఎలా అన్యాయాన్ని ఎదిరిస్తావో, అలాగే నీ భక్తులకు సమయోచితమైన స్ఫూర్తినిస్తూ ధర్మపత్నివై స్త్రీజాతికి వన్నె తెచ్చి నారీ శిరోమణివై వర్ధిల్లు తల్లి.
1: అంతా నీ ఆశీర్వాదమన్నా.
0: జయోస్తు.

0: గెలుచుకో ధర్మజ.
1: ఆగండి, మీ అసూయ మాత్సర్యాలు ఇంకా అంతరించలేదా? చేసిన మోసాలు గెలుచుకున్న ఐశ్వర్యాలు చాలవా?
2: ఎండ కన్నెరుగని రాకుమారి, పరులను నొప్పించని ఉదారశీలి, మాట జవదాటి ఇరుగని మహాపతివ్రత పాండవ పత్నిని పణంగా ఉండటమా? అభిమానవతిక ఇట్టి దుస్థితి.
0: ఒక్కసారి ఆలోచించు ధర్మజ, ఇది మీ అదృష్టానికి అంతిమ పరీక్ష. దేశదిమ్మరులైన మీరు పాంచాలి కరగ్రహముతో ప్రభువులైనారు.
3: ఆ విధంగానే వక్రించిన మీ భాగ్యరేఖ ఆమె అదృష్టముతో చక్కబడవచ్చు. ఓడిన రాజ్యము, పోయిన స్వేచ్ఛ తిరిగి సంపాదించనూ వచ్చు. ధర్మజ, ఆలస్యం చేయకు. ఇవిగో సారెలు.
4: చెప్పు పందెం.
3: ఒకటి ఒకటి. గెలుపు మాదే.
0: పాంచాలి ఇక మా దాసి, ప్రతిగామి. వెళ్ళు, ఆ పాంచాలిని మా పాదదాసి అని చెప్పి మా సముఖానికి తీసుకురా. ఏమి సందేహమా? వెళ్ళు.
5: అమ్మా అమ్మా, పాండవులతో పాటు పాంచాలి కూడా మన దాసైందమ్మా. ఏమన్నా నోర్మల్? ఏమిటి విధి వైపరీత్యం? ఈ ధరణి చక్రంలో నిజసతిని పణంగా వడ్డే పతులున్నారా? పణంగా వడ్డడానికి ధర్మజునికి వేరే సంపదే లేకపోయిందా?
6: క్షమించు తల్లి, ధర్మజుల వారు తమ రాజ్యాన్ని, తమతో పాటు తమ సోదరులను, మిమ్ములను వడ్డి ఓడిపోయినారమ్మా.
5: ప్రాతిగామి, ముందు ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకొనిరా. నా స్వామి తన్నోడి నన్నోడేనా, నన్నోడి తన్నోడేనా? నేను ధర్మ విజితనా అధర్మ విజితనా? సభను అడిగి సమాధానం తెలుసుకొనిరా.
6: ప్రభు, తాను ధర్మ విజితయో అధర్మ విజితయో మహాసభ నిర్ణయము తెలుసుకొని రమ్మని ద్రౌపదీదేవి ఆజ్ఞ ప్రభు.
0: సమాధానము తెలుపవలెనా అసమర్థుడా? ఇదేనా నీవు రాజాజ్ఞ నెరవేర్చుట? సోదరా దుశ్శాసన
7: అన్నా,
0: వీడు బొట్టి పిరికి పంద, ఈ దాసులను చూసి భయపడుతున్నాడు. నీవు వెళ్లి తన ప్రశ్నకు ధర్మరాజే సభలో సమాధానము తెలుపగలడని చెప్పి తీసుకొనిరా.
7: పాంచాలి దురహంకారి, కౌరవ సార్వభౌముని ఆజ్ఞా తిరస్కారమా? నీవు ఇప్పుడు పాండవ పట్ట మహిషివి కావు, కౌరవుల దాసివి. సభకు మర్యాదగా నడు.
5: ఏమిటి అన్యాయం? నా ప్రశ్నకు సమాధానం లేదా? నేను ధర్మ విజితనా లేక?
7: ఆపు నీ అధిక ప్రసంగం. ఆ ప్రశ్న రారాజు సముఖంలో నీ మగలనే అడుగు.
5: ఆగు ఆగు గాంధారి నందన, ఆగు.
7: అన్నా,
5: ధర్మ నిలయమైన ఈ కురుసభలో కర్మిష్ఠులున్నారు, విద్వాంసులున్నారు, గురుదేవులున్నారు, ఇంద్ర సమ తేజస్సులైన పితామహులు, పితృపాదులు ఉన్నారు. నిస్సహాయురాలైన ఆడది ఈ అన్యాయానికి బలి కావలసిందేనా? వీరాధివీరులైన పాండురాజు కోడలు, ధర్మపరాయణులైన పాండవుల పట్ట మహిషిని కొలువునకి ఈడ్చి తెస్తుంటే మౌనం వహిస్తారా? ఈ పతివ్రతను రక్షించేవారే లేరా? దుర్మదాంధుల అత్యాచారాన్ని ఆపలేరా? అధర్మమని మందలించలేరా? మీ అందరి సమక్షంలో జరిగిన ఈ జూదంలో నేను ధర్మబద్ధంగా ఓడిపోయాను లేదో మీరే నిర్ణయించండి. ధృతరాష్ట్ర మహారాజా, విదుర మహాశయ, కురుకుల పితామహ, నాకు న్యాయం ప్రసాదించండి. నా భర్త నన్నోడి తన్నోడెనా, తన్నోడి నన్నోడెనా? నేను ధర్మ విజితనా అధర్మ విజితనా? మీరు కూడా మౌనం వహిస్తారా పితామహ?
8: అమ్మా సౌభాగ్యశాలి, నీకు తెలియనిది ఏమున్నదమ్మా? ఈ ధర్మసూత్రం వివరించటం అంత సామాన్యం కాదు. ధర్మపరుడైన పాండవాగ్రజుడు ఎన్నడూ ధర్మాన్ని అతిక్రమించడు కదా. నేనెలా ధర్మ నిర్ణయం చేయగలను తల్లి? నీ ప్రశ్నకు సమాధానం చెప్పగల సమర్థుడు ఆ ధర్మనందనుడు అక్కడే.
1: మాట్లాడరే, చేయండి ధర్మ నిర్ణయం, చెప్పండి సమాధానం. మహారాజువైన నీవు నీ రాజ్య సర్వస్వము జూదంలో పణంగా ఉడ్డి ఓడిపోవడం ధర్మం కావచ్చు, అన్నమాట జవదాటని అనుజలమైన మమ్ము ఒడ్డి ఓడిపోవడము ధర్మం కావచ్చు. కాని అభిమానవంతురాలిని, ఆగర్భ శ్రీమంతురాలిని నమ్మి కొలిచే ఇల్లాలిని ఒట్టి ఓడిపోవడం ధర్మం కాదు, క్షంతవ్యము కాదు. తెలిసి తెలిసి వ్యసనామోహంతో అర్ధాంగికి అన్యాయం తలపెట్టిన ఆ ధార్మికుడి చేతులు నరికి నా పాపం లేదు.
9: అన్నా, ఏమిటి ఆవేశం? నలుగురిలో అన్నగారిని తోలనాడి ధర్మాన్ని భంగం చేయకో.
1: ధర్మం?
9: అన్నగారి కంటే ధర్మవేత్తవా? క్షత్రియ ధర్మం పాటించి జూదం సాగించారు, వంచితులయ్యారు.
1: ధర్మమట ధర్మం.
9: అన్నా, అన్నగారి అధర్మవర్తులైతే ఈ లోకం తలక్రిందులు కాదా?
3: అవును పాంచాలి, నీవు నిజంగా ధర్మ విజితవే.
10: కాదు, ఆమె ధర్మ విజిత కాదు. ముందే జూదంలో ఓడిపోయిన ధర్మరాజుకు అన్నదమ్ములందరికీ సమానధనమైన ద్రౌపదిని ఓడే అధికారం లేదు. ద్రౌపది ధర్మ విజిత కాదు.
1: వికర్ణ, ఆపు నీ అధిక ప్రసంగం. పాంచాలి ప్రశ్న ఆలకించిన వారందరికన్నా నీవు ధర్మజ్ఞుడవా సర్వజ్ఞుడవా? ధర్మ సూక్ష్మములో అర్భకుడవైన నీకు అంత సులభంగా అర్థం కాదు. ద్రౌపది ధర్మరాజు సొత్తు, అతనొడ్డిన సర్వస్వములో ఆమె కూడా ఉంది, కావున ఆమె ధర్మ విజితయే.
10: అయితే కులసతిని పతివ్రతను బలాత్కారంగా నిండు కొలువులోకి ఈర్పించి నిలబెట్టడం కూడా ధర్మమేనా?
1: పతివ్రత? పాంచాలిని పతివ్రతగా శ్లాఘించడమే నీ అజ్ఞానానికి తాత్కారణం వికర్ణ.
0: దుశ్శాసన, ఆ బంధకిని ఈడ్చుకురా.
1: రావే బంధకి. ఒరి దుర్మదంత దుశ్శాసన.
11: గురు వృద్ధుల్ గురు వృద్ధ బంధవులనే కుల్చుచుండల్ మదోద్ధురుడై ద్రౌపదినిట్లు చేసిన కలు దుశ్శాసను లోక భీకర లీలం వాధించి తద్విపుల వక్ష శైల రక్తౌఘ నిర్జర మురీపతి చూచుచుండ అని నా స్వాదింతు ఉగ్రాకృతి.
1: ఈ ప్రతిజ్ఞ చెల్లించకపోతే నేను పితృపితామహుల గతి తప్పేవాడి అవుతాను. పంచాలి, ఈ దుష్ట దుశ్శాసన వేళలో దిగిన నీ కురులు అతని రక్తధారలతో తడిపి నేను ముడివేస్తాను.
0: అసందర్భ ప్రలాపి.

0: అమ్మా, మన్నించు తల్లి, ఆ పాపానికి తగిన పరిహారం చెల్లిస్తా. నీకేం కావాలో కోరుకో తల్లి.
1: భారత నారికి భర్త సౌభాగ్యం కన్నా మరేం కావాలి? ధర్మపరుడైన పాండవాగ్రుజుని దాస్య విముక్తిని చేయండి మహారాజా.
0: అలాగే తల్లి, మరో వరం కోరుకో.
1: ప్రభు, నా పతులు భీమార్జున నకుల సహదేవులను కూడా దాస్య విముక్తులను చెయ్యండి.
0: సంతోషంగా ఇచ్చానమ్మా, మరో వరం కోరుకో.
1: మహారాజా, క్షత్రియ స్త్రీకి రెండు వరాల కన్నా అడిగే అధికారం లేదు కదా.
0: తల్లి, నీవింత ధర్మపరురాలు కనుకని పాండుకుమారులు విజయలేవర్ధిల్లుచున్నారు. నీ భర్తలు జూదంలో ఓడిపోయిన రాజ్యం సర్వస్వాన్ని తిరిగిచ్చేస్తున్నానమ్మా.
2: ఆడదాని కన్నిటితో ఆర్జించిన రాజ్యమొక రాజ్యమా, ఈ మగలదొక పౌరుషమా? చిచ్చీ!
3: ధర్మజ, నీ పరువు తరగకుండా, రక్తపాతము లేకుండా నీ రాజ్యమే కాదు, కౌరవ సామ్రాజ్యమంతా నీ కైవసమయ్యే ఉపాయము చెబుతాను. ఒకటే పందెం, ఒక్కటే విసులు, అంచలంచెలు కాకుండా అఖిల సామ్రాజ్యము ఒక్కటే పందెం.
2: అందుకు మేము సిద్ధమే.
4: కోరుకు నిలువలేని పిరికి పందలు.
3: ధర్మజ, ఏమంటావు?
5: విధి బలీయము. అలాగే.
3: ధర్మజ, కోరుకో. ఎన్ని?
5: నాలుగు.

0: మహాముని దూర్వాసులకు ప్రణామములు. మీ ఆగమనం మాకు మహా ఆశీర్వాదం.
1: ధర్మజ, అరణ్యమందున నివాసముండి మీ సోదరులను ఒకసారి చూచిపోదామని వచ్చి ఉంటిమి.
0: మీ వంటి మహనీయులకు ఆతిథ్యమిచ్చుట మా జన్మల తపస్సలం మహాత్మ. మీకు ఏ విధముగా సహాయపడదమో వివరించుడు.
1: 10,000 శిష్య బృందముతో ఇచ్చటన ఈ పూటకు పొస చేయుటకు నిశ్చయించుకుంటిమి. దూర ప్రయాణము సలిపి వారు అలిసినారు. వారికి సంతృప్తిగా భోజనం ఏర్పరిచిన మాకు అంతియే చాలు.
0: మీకు మీ శిష్యులకు భోజనం అందించడం మహాభాగ్యం. తగిన ఏర్పాట్లు తక్షణము చేతుము.
1: మేము మా శిష్య బృందము స్నానాదులకై నదికి వెళ్లి వచ్చేదము. అంతలో ఏర్పాటు చేసిన సంతసింతు.
0: తప్పక మునీంద్ర.
2: అగ్రజ, అరణ్యమందుండెడి మనము ఇంత పరివారమునకు ఏ విధముగా భోజనము అందింపగలము? మనలను దుర్వాసుల శాపమున గురిచేయ తలంచి ఆ దుష్ట దుర్యోధనుడే వీరినిక్కడికి పంపి ఉండవచ్చు.
3: భీమసేన, చింతయ్యేల, మనకు సూర్యభగవానుడు ప్రసాదించిన అక్షయ పాత్ర ఎంతమందికైనను ఆహారము అందించును. దేవి పాంచాలి, మన అక్షయ పాత్రను ప్రార్థించి భోజనము సిద్ధము చేయుము.
4: స్వామి, అక్షయ పాత్ర మనము భుజించి శుభ్రపరచబడిన తరువాత మరల ఆహారం అందివ్వదని సూర్యభగవానుని వరం. మన మధ్యాహ్న భోజనము ముగిసినదన్న భావంతో పాత్రను శుభ్రపరిచియుంటిని. ఇప్పుడు ఆహారము దాని నుండి లభించుట సాధ్యము కాదు కదా?
0: కృష్ణ, ఏమిటి పరీక్ష? ఇంత జనమునకు ఆహారం అందించుట ఎలా సాధ్యమిప్పుడు? మహామునులు ఏమి ఆగ్రహింతురో, ఏమి శపింతురో?
3: ఎందుకు మనకే ఈ బాధలు, ఈ భయాలు? ఒక కష్టము తర్వాత మరొకటి నీడల వలె వెంటాడుతున్నవి. ధర్మమును నమ్మినందుక ఈ పరీక్షలు. వాసుదేవా, మమ్ము రక్షింపుము.

0: కృష్ణ కృష్ణ
1: అన్నా, మమ్ము కాపాడుము.
2: కాపాడుట అటుంచుము. నాకు ఆకలిగా ఉన్నది, కొంచెము భోజనం పెట్టుము సోదరి.
1: అన్నా, ఎందుకీ పరిహాసము? మా వద్ద ఆహారం లేదని నీవెరుగవా?
2: అక్షయ పాత్ర ఉండనే ఉన్నది కదా.
1: ఉన్నది నిజమే, కాని అది శుభ్రపరిచి ఉంటుంది.
2: ఏది, ఒకసారి తీసుకునిరా. అరే, ఈ అన్నము మెతుకొక్కటి ఉన్నది కదా, ఇది నాకు చాలు.
1: అన్నం మెతుక? అసంభవం. ఎంతో జాగ్రత్తగా శుభ్రము గావించి తిని. కృష్ణ, ఇదేదో నీ మాయ.
2: నా మాయ కాదు సోదరి, ఇది నీ భక్తి. భీమసేన, దూర్వాసుల వారి బృందమును తోడ్కొని రమ్ము.
0: ఎంతటి దయామయుడవు! నీవుండగా మాకిక భయమేల కృష్ణ. ఇప్పుడే తీసుకుని వస్తాను.
3: కృష్ణ, ద్వారక ఎందు అంతా కుశలమేనా?
1: అన్నయ్య, రుక్మిణీ సత్యభామల్ని తీసుకురాకపోయావా?
2: వస్తున్నదమ్మా, రేపు ఉదయం నుంచి నీకు పని పెట్టబోతున్నది. నీ వదిన సత్యభామాదేవి గారు. ఏం బావా భీమసేన?
0: కృష్ణ, కృష్ణ, అది ఏమి విచిత్రమో తెలియదు కాని, నేను వెళ్ళు సమయమునకు దూర్వాసునితో సహా వారి సమస్త శిష్య బృందము భుక్తాయాసముతో నది ఒడ్డున పొర్లుచుండిరి.
3: భుక్తాయాసమా? పాపం ఆకలితోనున్న మహాత్మునకు తినకుండానే భుక్తాయాసమేలా?
0: రమ్మని ఎంత ప్రార్థించినను వారు వినలేదు. చివరకు శ్రీకృష్ణుని రమ్మని పిలిచారన్నను రాలేదు సరికదా? ఇప్పుడు ఈ అకాల భుక్తాయాసమునకు కారణము తెలిసి వచ్చినది అంటూ పరుగు పరుగున పారిపోయింది.
1: హా వాసుదేవా, ఇది నీ లీలా వినోదమే కదా.
2: నా లీల కాదు సోదరి, ఇది నీ భక్తి మహాత్మ్యము. హృదయాంతరాల నుండి వెలువడిన నీ ప్రార్థన రూపొందించిన ఓ అపురూప ఘట్టమిది. నీ భక్తి శూన్యం నుండి 10,000 చీరలైనా సృష్టించుకుంటుంది. 10,000 మందికి ఒక్క మెతుకుతోనైనా భుక్తాయాసం తీర్చగలుగుతుంది. సోదరి, సత్యభామ వ్రతదీక్షలో ఉన్న కారణాన రేపు సత్రాజిత్తుతో వస్తుంది.

0: ద్రౌపది,
1: నేను నీలాగే నా భర్త కృష్ణుని నా చెప్పు చేతలలో ఉంచుకోవాలని ఆశ. కాని నాకది సాధ్యం కావటంలేదే. ఐదుగురు వీరాధివీరుల్ని భర్తలుగా పొంది వారిని నీ ఇష్టానికి అనుకూలంగా నీ మాట జవదాటనీయకుండా చేసుకున్నావే, అందులో రహస్యమేమిటో కాస్త నాకూ చెప్పవమ్మా.

0: ఇక ముగిశాయా వదినామరదళ్ల రహస్యాలు?
1: నేను రహస్యము పెట్టినా మీ సోదరి నుండి మీకు సత్యము సర్వము తెలియదా ఏమి?
0: సత్య, ద్రౌపది సంతోష రహస్యము తెలిపేదనా?

0: మాధవ, మిత్రకార్యం సాధించటానికి సమయం వచ్చింది. నీ మూలంగానే ఆ కుబుద్ధి అయిన దుర్యోధనుడితో పోరు లేకుండా మా రాజ్యం మేము అనుభవించే మార్గం ఏర్పడాలి. నువ్వు ఏం చెబితే అది అక్షరాలు ఆచరించటానికి మేము ఎప్పుడూ సన్నద్ధులమే. మేము వాళ్లు లాభపడేలాగా సర్ది చెప్పు.
1: బావా ధర్మజ, నీవు కోరినట్టే కౌరవ సభలో నీ మాటలు తెలియచెప్పి నీవు కోరిన సంధి సూచనలు చేస్తాను. దీనికి దుర్యోధనుడు ఒప్పుకోలేక పరుషంగా మాట్లాడితే, ఆ తండ్రి గాని అతన్ని వారింపకుండా ఉంటే మీరు పడ్డ కష్టాలు చెప్పి సభలోని వారందరూ వారిని గ్రహించేలా చేస్తాను. నా శక్తి వంచన లేకుండా నీవు కోరిన సంధి ప్రయత్నం చేస్తాను బావా.
2: మాధవ,
1: హేమసేన,
2: నువ్వు ఆ ధృతరాష్ట్రుని కళ్ళు తెరిపించే పని చెయ్యి. ఆ దుర్యోధనుడు నీ మాటలు ఎలాగూ వినడు. కాని గురువులు రాచవారు నాశనమయ్యే పని ధర్మరాజుతో పాటు మాకు ఇష్టం లేదు. నిజానికతడొక్కడే కులక్షయానికి కారణం అనటం తప్పు కాదు. ఓర్పు ఉన్నంతదాకా ప్రయత్నించు.
1: కీచకాంతగా భీమా, నువ్వేం మాట్లాడుతున్నావయ్యా? యుద్ధం మీద కోరిక లేదా? శత్రునాశనము నీకిష్టం లేదా? భయమంటే తెలియని నీకెవరయ్యా పిరికి మందు నూరిపోశారు?
2: ఈ భీముడిలాంటి ఒట్టి మాటలకు బెదిరిపోడు సుమా. యుద్ధమే వస్తే జయము లభించేదాకా పోరాటమే కదా.
3: ధర్మరాజు భీముడు చెప్పిన మాటల్లోని బాధ గ్రహించు మాధవ. మా శక్తికి ఏ కొదవా లేదు. అక్కడి పెద్దలు నువ్వు చెప్పినట్లు వినక నీ మాట కాదంటారా? నీ రాకను ఆ రారాజు మన్నించకుండా ఎలా ఉంటాడు? నువ్వు తప్పకుండా కార్యం సాధించుకురాగలవు.

అంధుడైన ధృతరాష్ట్రుడి కొడుకు ఆ దుశ్శాసనుడు నా కురులను పట్టి లాగుతున్నప్పుడు, ఈ పాండవులు సహితం చూస్తుండగా నన్ను అవమానపరిచినప్పుడు నువ్వుగాక మరెవరు నా గౌరవాన్ని కాపాడగలిగారు కృష్ణ? ఈ ఇరుపక్షాల వారు సమాధానులై వారి వారి రాజ్యాలు పాలించు నియతి కలిగిన ఎడల ఆ రోజు సభాసదుల ముందు దుర్యోధన దుశ్శాసనుల రక్తంతో తడిపిన తర్వాతనే నా ముంగురులు ముడువగలదాననే వారి ప్రతిజ్ఞ నెరవేరు కాలం ఎప్పుడు ఆసన్నం కాగలదు, లేక అసలు నెరవేరకనే పోవునేమో. ఇంత జరిగాక ఈ ధర్మరాజు ఐదుళ్ళిస్తే చాలునంటూ ఆ సంజయుని చేత వర్తమానం పంపుతాడా? ఇది నా మనస్సుకు తృప్తినిస్తుందా? తనంతట తనే ఐదుళ్ళు చాలునంటూ చెప్పడంలోనే ఈయన గారికి తమ్ములంటే ఎంత దయో తెలుస్తూనే ఉంది. తాము మున్నుపడ్డ భంగపాటు, తమ్ములపై ఈ ప్రేమ చాలా బాగుంది కదూ కృష్ణ. రాజ్యభాగం ఇవ్వకపోతే వీరేం వీరులు అనుకోరా? అజ్ఞానాన్ని ఆపాదించరా? అయ్యో, వీరేం క్షత్రియులు కేశవ! యుద్ధం అంటే భయపడుతూ కాస్తైనా పౌరుషం లేకుండా సంధి అనడానికి, వీళ్ళేమైనా బ్రాహ్మణులా? ఏ కీడైనా ఓర్చుకోవడానికి ఓడిపోతానన్న శంకైనా లేకుండా ఆ దుర్యోధనుడు ఇంకా పంతం పెంచుకుంటాడు గాని. కృష్ణ, యుద్ధం అంటూ తప్పకపోతే ఈ పాండవులు యుద్ధం చేస్తారా, లేక మళ్లీ అడవుల్లో బ్రతకడానికే పోతారా? నేనిలా అన్నానని అన్యథా భావించకు. మనసులోని బాధని అణుచుకోలేక చాలా సహించాను. ఇప్పుడిలా బయటపడి చెప్పక తప్పడం లేదు కృష్ణ. దెబ్బతిన్న దాన్ని నాకు వివేకం ఉండదు కదా. శ్రీకృష్ణ, నువ్వు నీ సోదరి సుభద్ర కంటే నన్ను ఎక్కువగా చూస్తావు. అలాంటి నన్ను ఈ జుట్టు పట్టి అందరూ చూస్తుండగా సభకు ఈడ్చుకు వచ్చాడా దుశ్శాసనుడు? కులాంగనలిది సహించగలరా చెప్పు, కులాంగనలిది సహించగలరా?

అన్నా కృష్ణ, నీవు సంధి మాటలాడే సందర్భంలో వీటిని గుర్తుంచుకోమని వేడుకుంటున్నాను. ఈ జుట్టు పట్టి ఈడ్చిన వాని చెయ్యి మొదట యుద్ధంలో ముక్కలు ముక్కలై పడేదాకా, అది నేను కళ్ళారా చూసేదాకా నాలో చిచ్చు ఆరిపోదు సుమా. బలవంతుడైన భీముని గద అర్జునుని గాంధీవం దేనికి? ఇంతటి కష్టాలు పడిన ధర్మరాజాదులు ఆ రాజవంతాన్ని కళ్ళారా చూడకపోతే ఈ అగ్ని చల్లారుతుందా?

సోదరి కృష్ణ, నీ కోరిక నెరవేరు కాలం అనతి దూరంలోనే ఉంది సుమా. బావా, మీరందరూ మీ మీ మాటలుగా నాకు చెప్పారు. నా ప్రియ సోదరి ద్రౌపది చెప్పినది వినటం ధర్మం కదా. ఆమె అక్షర సత్యాలు పలికింది. పార్థ, భర్తలు ఆదుకోనప్పుడు సోదరుడో కొడుకో ఆదుకోవాలి కదా, అదే నేనామెకు చెప్పాను. సంధియో సమరమో త్వరలోనే తేలనుంది కదా.

0: సప్తసిక్త హస్తములతో ద్రౌపది కురులను ముడిచే
1: పంచాలి పంచాలి. ఇదిగో నీ పరాభవానికి వారు తెలుపుకుంటున్న ప్రాయశ్చిత్తము. నీ శిరోజాలను చేతబూరిన ఆ పాపి దుశ్శాసనుని రుధిరము. కాల భీకర భైరవుడనై హీంకార ధ్వరులు లోకములను అల్లాడింప, దుర్మద కిరాతకులైన 99 కురు సోదరులను చంపితివి, తక్కిన దుర్యోధనుని సైతము అంతమందించదనము.

0: దాన తీయమండి అగ్రజ. మహావీరుడైనను అర్ధరాత్రి ఎందు దొంగచాటున ప్రవేశించి పచివారిని చూడక వీనికి ఎట్టి ద్రోహమనర్చని ఉప పాండవులను హతమార్చిన ఈ పాపాత్ముని శిరస్సు ఒక్క వేటున బద్దను కొట్టెదను.
1: వద్దు స్వామి వద్దు. ఓ మాతృహృదయం తనయుల చావుతో ఎంత కలత చెందునో నేను ఎరుగుదును. అశ్వత్థామ మీ గురుసుతుడు, అంతకన్నను ఒక బ్రాహ్మణోత్తముడు, వీనిని హతమార్చి మీ గురుభార్యను బాధించుట భావ్యము కాదు.

0: జరిగిన దోషమేదో జరిగియున్నది. వీనిని క్షమించి వదిలివేయమని నా ప్రార్థన.
1: కొడుకులను బట్టి చంపెనని కోపము నందదు, బాలఘాతికును విడువు మంచు చెప్పిదిని వెర్రిది ద్రౌపది.

0: నీవన్నట్లు అశ్వత్థామ బ్రాహ్మణుడే, గురుసుతుడే, మరి ధర్మమును విడిచి అబలులైన బాలుకులను ఈ విధంగా హతమార్చుట సరియందువా? నీ హృదయం నేను ఎరుగుదును సోదరి. ఎంత భరించావు, ఎంత అనుభవించావు! నీ గుణసంపదను, మాతృస్వరూపిణివై ఓ క్రూరుణ్ణి క్షమించమంటున్న నీ క్షమాగుణానికి సరిపడే ఏ వస్తువును ఇవ్వలేక నా హృదయాన నీకు కొంత స్థానమిచ్చుకుంటున్నాను సోదరి.
1: కృష్ణ,

మానవ జీవితానికి కొలికిపూస స్త్రీ. ఆమె లేనిదే ఏమీ లేదు. సామాజిక, రాజకీయ, ఆర్థిక, నైతిక విలువలన్నిటికీ మూలాధారం స్త్రీయేనన్న సత్యాన్ని ద్రౌపది లోకానికి చాటడం కోసమే కురుక్షేత్ర సంగ్రామంలో పాండవుల విజయానికి స్ఫూర్తిదాయకమైన పాత్ర పోషించింది. పాండవులు తమ రాజ్యాన్ని తాము పొంది ప్రజాహితంగా ధర్మపరిపాలన కొనసాగించి తదనంతరం మోక్షాపేక్షతో స్వర్గసుఖాలను చిధించి స్వర్గధామానికి ద్రౌపదీ సమేతంగా పయనమయ్యారు. చివరి మజిలీలో అందరికంటే ముందుగా ద్రౌపది దేహం వీడి మంగళిగా సుమంగళిగా స్వర్గధామం చేరింది. అత్యుత్తమ ధైర్య సాహసాలతో పాటు కరుణ కాఠిన్యాలను సందర్భోచితంగా ప్రదర్శిస్తూ సాటిలేని మేటిగా నిలిచింది ద్రౌపది. స్త్రీజాతి గౌరవాన్ని శిఖరాగ్రాన నిలిపిన మహిళా శిరోమణి ద్రౌపది మహాసాధ్వి.

ఇంతవరకు మీరు హైదరాబాద్ శ్రీ సత్యసాయి సేవా సంస్థల సాయి భక్తులు ప్రదర్శించిన నాటకం ద్రౌపది విన్నారు కదా. వచ్చేవారం మరొక చక్కని నాటకంతో మిమ్మల్ని కలుసుకుంటాం. అంతవరకు సెలవు, మరి సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ స్వరతరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి, మరికొన్ని సుమధుర గీతాలను, సుస్వర నాదాలు

ഗോവിന്ദ ഗോവിന്ദ നാരായണ ഗോവിന്ദ ഗോവിന്ദ നാരായണ